0: purity.
1: First P, purity.
0: Rendav P, patience.
1: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
1: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హ్యాండ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్స్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి ఒకటి తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity, bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంతా బలం వచ్చేస్తుంది.
1: Their lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచాన్నంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్. లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్.
0: ఏకం సత్విప్రాభవదావదంతి అన్నారు.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇస్ ఓన్లీ లెట్ ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం అయినటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: లెట్స్ గో అలాంగ్ ద డివైన్
0: పాత్. భావాలంతా కూడా పక్కకు నెట్టి
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎల్లోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti devotion my shakti my power will join
0: ఇదిగ పాపం. ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: So many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్.
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్.
0: త్యాగరాజు,
1: త్యాగరాజు సెడ్.
0: చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్ డిఫికల్ట్.
0: భార్య మరణించింది.
1: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారు అయినటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముల పైన కూడా కోపం వచ్చేసేసి
1: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నేను స్మరించినందుకు రామా నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఈజ్ ది పనిష్మెంట్ యూ.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్ సెక్రెట్.
0: నీ శక్తియే వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టి to know.
1: Can the mortar be tied?
0: Let me devi valachuna.
1: Will the goddess of wealth love you?
0: Lakshmanundu kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sutrabuddhi galabharatudu chuchi chuchi brukuna. Aparamasekti yantu gopara.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ichindi kaadu goppadi na balahinati inta varaku nanni baadha pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It is only
0: by devamuna kante minchinatundi shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adi divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku astagatamaipothayi.
1: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలరు?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planets? అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: Here lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కగో.

0: Know the secret of life, the secret of success and the conquest of mind in this inspiring summer course discourse of Bhagwan Baba delivered on 24th May 1993.
1: Japamu tapamulande janmalin yugadache japamu tapamulande janmalin yugadache మనసు కుదురదాయే మానవునకు జపము చేసినంత జన్మమే తరించునా

0: తీరినప్పుడే మహితుడగును, మనసు కుదిరినప్పుడే, మనసు కుదిరినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: ద ఫీలింగ్, ద ఫామ్, ద చేంజ్, ద కలర్, పవర్ or the five traits of the mind, the effects of which are visualized in the world.
0: Prapanchamantayu manomayamaguta cheta ee prapanchamanandu kudanu ee pancha shaktulu kudanu prabhivitam avutunnadu.
1: As the entire world is just the expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వన్ మైండ్, ది నేచర్, ద పొజిషన్, ద నేచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ could well be understood.
0: Samudramuloni neeti bindunu okka ruchi chuchinappudu samudram yokka ruchi kudanu manam chusina varam avutam.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: Binduve samudramu, samudrame bindu.
1: Drop is the ocean, ocean is the drop.
0: Manase prapanchamu, ప్రపంచమే మనసు.
1: మైండ్ ఇస్ ద వరల్డ్, వరల్డ్ ఇస్ ద మైండ్.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ద పాపులేషన్ ఇస్ బియాండ్ 500 crores.
0: రూపనామములందు భేదములుండవచ్చును.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆహార విహారములందు భేదములుండవచ్చును.
1: There may be difference in food and habits.
0: Kani manavattumulo bhautikanga chuchinappudu manavarandaru okkate.
1: But when we view from the physical point of view, the human quality is one and the same.
0: Prati bhautika dehamunandu kudanu aidu roopamulu imidi untunnavi.
1: In every physical body there are 5 forms.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయం నందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడా మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: తత్ అనగా పరమాత్మ.
1: తత్ మెంట్ గాడ్.
0: పరమాత్మ విచారణే తత్వ విచారణ.
1: ఎంక్వైరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ ఎంక్వైరీ.
0: పరమాత్మ అనంతుడు,
1: గాడ్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ కంపారిజన్.
0: కానీ అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
1: The infinite God, we have to pass through the path of infiniteness.
0: Kanukuni aneka margamulanu vibhajimpa chesi navavidha margamulito bhagavantuni telusukonataku prayatninchamani prabodhinchindi vedantamu.
1: For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God.
0: Ravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnusmaranam.
1: Thinking of the Lord.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: All the 9 paths of devotion are prescribed to give all the freshness to human life.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
1: The first aspect is the physical body.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు.
1: 5 senses of action.
0: 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5 life principles.
0: పంచ తన్మాత్రలు.
1: పంచ 5 తన్మాత్ర. All 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్ అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then above all there is life source making a total of 25.
0: ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: The physical body is the very form of the universe.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: It is never a narrow individuality.
0: సమస్తి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: The human life is a composite, comprehensive aspect.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: So the physical body is called విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: The second, subtle body.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: The subtle body has 17 aspects.
0: పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: The 5 senses and then the 5 life principles in addition 15, in addition to that the mind and intellect making a total of 17.
0: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: The subtle body has these 17 aspects that are all brilliant and therefore as there is brilliance it is called Taijasa.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: The results of good and bad are experienced by the subtle body.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది.
1: All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body.
0: కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనాదేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, యాతన.
0: అనగా అవస్థలకు గురి అయినటువంటిది ఈ దేహము.
1: యాతన మెంట్ ద బాడీ దట్ ఈస్ పుట్ టు సఫరింగ్.
0: ఇంకా మూడవది కారణ దేహము.
1: ద థర్డ్ కాజల్ బాడీ.
0: ఇది రెండు తత్వములతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ద కాజల్ బాడీ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది చిత్తము, ప్రజ్ఞ.
1: వన్ ఇస్ చిత్త, ద అదర్ ఇస్ అవేర్నెస్.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: as there is awareness, it is called prajnana.
0: దీనిని ప్రజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called prajna.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: The fourth one, super causal body.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్.
0: ఇది స్వస్వరూపముతో, స్వయం జ్యోతితో, స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: This over mind has got its own form and self-effulgent.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: This is also called existence.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: The existence means the capacity to know one's own self.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: It is only the wisdom that will help us to know one's own self.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడాను మరొక పేరు.
1: Therefore it's also called awareness or ఎరుక.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానినే మరుపు అని పెట్టారు.
1: That which has to be known is awareness. Just the opposite is called forgetfulness.
0: భౌతికమైన స్థూలము, సూక్ష్మము, కారణము ఇవన్నీ కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The physical, the subtle and the causal are all
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The waking state, the dreaming state and the deep sleep, they come under this forgetfulness.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: The true form is awareness.
0: సత్యము మూలము.
1: The basis of truth.
0: ఈ మరుపు స్థూలము.
1: This forgetfulness is gross.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాది.
1: In these two states, one the forgetfulness, the other awareness, the divinity is same.
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: ఎరుకు మరుపనుకుండ జాగ్రత్త నిరతముగ స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండ ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం ఇది తారకం ఇది తారకం.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్, ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ వన్ ద డివినిటీ దట్ ఈస్ దేర్ దట్
0: ఎరుపునందు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: In the waking state, the dreaming state, in the deep sleep state, it is all inner and then it originates from within.
0: ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది.
1: In every object, there is a spiritual content.
0: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
1: The spirituality is the one which gives the name which you see, the matter.
0: పరార్థమే శక్తి.
1: The paratha, the spirituality, is power.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: The matter and energy may appear to be different, but both are there that expresses in the world.
0: ఈ శక్తియే మూలము.
1: This power is the base.
0: పదార్థమే స్థూలము.
1: The matter is gross.
0: ఈ శక్తియే ఆధారము.
1: పవర్ ఈస్ ది బేసిస్.
0: పదార్థమే ఆధేయము.
1: ద మ్యాటర్ ఈస్ సపోర్ట్.
0: ఆధార ఆధేయములు రెండు కూడాను అవినాభావ సంబంధములే.
1: ద సపోర్ట్ అండ్ సపోర్టెడ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్
0: కనుకనే దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
1: The entire nature is a kshetra, the field.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: The entire kshetra, the field, is conducted by the knower, the inner self.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: Without knower, there is no known.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: Without this kshetra, you cannot see the knower.
0: కనుకనే భగవద్గీత.
1: So భగవద్గీత
0: క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
0: ఈ దీనిని పురస్కరించుకుని సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది,
1: తత్ దట్,
0: జా పుట్టటము,
1: జా బీయింగ్ బోర్న్,
0: లా లయముందటము, లా లయముందటము,
1: లా ఎన్హిలేషన్,
0: ఆన్ అభివృద్ధి కావటము,
1: ఆన్ డెవలప్మెంట్.
0: తత్ జలాన్,
1: తత్ జలాన్
0: అనగా అందు నుండియే పుట్టి అందు నుండియే పెరిగి అందుయందే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్, ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: దేర్ఫోర్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దీనిని అక్షర పురుషుడని కూడా మరొక పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పురుష, ద వన్ ఆఫ్ లెటర్స్.
0: అక్షరం,
1: అక్షర
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: From the worldly point of view, akshara meant that which can never be killed.
0: Kshara anaga maarpu chendetundi deeni maroka peru.
1: Kshara means that which is changeable.
0: Kshara-akshramulu yokka tattvame ee jeevitam yokka rahasyamu.
1: The secret of life is the combination of both the changeable
0: Dehamu
1: and changeless.
0: Kshara-akshramayetundi.
1: Body changes.
0: Atma akshara-akshramayetundi.
1: The self is changeless.
0: Kaani ikkada kshara-akshramulu rendu kudanu okka పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ వన్ వర్డ్.
0: అక్షరం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: నాట్ దట్ పెరిషబుల్ అండ్ నాట్ పెరిషబుల్ బట్ బోత్.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ,
1: ఆ మెంట్ ద సెల్ఫ్ ఆత్మ.
0: క్షర నశించేటువంటి నీకు దేహము,
1: క్షర పెరిషబుల్ బాడీ,
0: నశించే దేహము నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
1: పెరిషబుల్ బాడీ నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
0: ఆ అక్షర,
1: ఆ అక్షర,
0: ఆ అనంతమైనటువంటిది,
1: ఆ దాట్ ఈస్ ఇన్ఫినిట్,
0: అమృతమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఇటర్నల్,
0: అమరమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: క్షర అనిత్యమైనటువంటిది,
1: క్షర టెంపరల్,
0: అశాశ్వతమైనటువంటిది,
1: అసత్యమైనటువంటిది, దాట్ ఈస్ ఫాల్స్.
0: అసత్యమైన దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్,
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: కనుక క్షరాక్షరములు రెండు కూడా ఏకమైనటువంటివే.
1: సో బోత్ ది ఆస్పెక్ట్స్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ వన్.
0: అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండి
1: అవుట్ ఆఫ్ దిస్ అక్షర
0: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
1: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
0: ప్రకృతి ప్రత్యేకంగా లేదు.
1: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
0: పరమాత్మ ఎందుకు ఆత్మస్వరూపమే ఉంటున్నది.
1: Within God also there is the self.
0: Andu indu undinatvantidi okkati.
1: Here and there only one exists.
0: Indu galadandu ledina sandeham valadu annadu Prahlada.
1: Prahlada said never doubt that he is here and he is
0: Prakuti
1: there.
0: Prakriti kevalam jadamainatvantidi kaadu.
1: The nature is not inert.
0: Idi kudanu chaitanyamainatvantidi.
1: This is also awareness.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ దీస్ టు ది హ్యూమన్ లైఫ్ ఈస్ ఆల్ ఇన్ రేడియన్స్.
0: ఇది ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఒక నిప్పు పెట్టె.
1: దిస్ ఈస్ అ మ్యాచ్ బాక్స్.
0: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
0: కానీ నా చేయి కారటం లేదు.
1: But my hands are not burnt.
0: దీన్ని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
1: I keep it in the towel. It's not burnt.
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
1: But here is match stick.
0: దీనిని మనం గీచినప్పుడు
1: when I strike it on the match box.
0: దీనిలో నిప్పు వచ్చింది.
1: Here you get the fire.
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాల్చుంది.
1: If I keep the fire on hand,
0: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
1: And the kerchief also gets burnt.
0: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
1: ద ఫైర్ burns the towel and also the hand.
0: కాని ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులు పెట్టెలో ఉందా?
1: Is there the fire in the match stick or in the match box?
0: Box lona untundadi nippu.
1: The fire is there in the match box.
0: Pulla lona untundadi nippu.
1: The fire is there in the match stick.
0: Ee pulla nippu rendu ekamainappude idi swasarupanga roopanduthundadi.
1: When the match stick and the match box together.
0: Alaga pulla lo nippulu avyaktanga undinatvanti okka tejasu.
1: That light which is unmanifested. Because of the unity of the two, it expresses outside.
0: కనుక మనస్సు అనేటువంటి దీనిలోనా తేజస్సు ఉంటుండాలి.
1: ఇన్ మైండ్ దేర్ ఇస్ రేడియన్స్.
0: హృదయం అనేటువంటి దానిలోనా తేజస్సు ఉంటుండాలి.
1: విత్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ రేడియన్స్.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: బికాస్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ద మైండ్ అండ్ హార్ట్ యూ కెన్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటి.
1: ద పవర్ ఇన్ ద మైండ్ ఇస్ వన్.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటి.
1: ద పవర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ వన్.
0: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్ స్టిక్
0: బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్ ఇస్ సేమ్.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
1: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
1: హియర్ ద మ్యాచ్ స్టిక్
0: నిప్పు ఉంది.
1: హియర్ ఇస్ ఫైర్.
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే.
1: But if you soak it in water and strike it in match box, you don't get the fire.
0: నిప్పు రాదు.
1: You don't get any fire, no trace.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ నిప్పు పుల్ల
1: this match stick
0: నీళ్ళలో ఉంచటం చేత
1: as it dipped in water
0: దీని యొక్క శక్తి అంతర్ఘతమైపోతుంది.
1: The power is lost.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్
0: ప్రాప్తమైన విషయవాసనలో మునిగటం చేత
1: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుంది.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం
1: ద రీజన్
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుంది.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్ ఇన్ నానబడి ఉంటుంది. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it lie?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థశక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normalcy.
0: అదే వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: చూడండి,
1: that is in combination.
0: రావటం లేదు.
1: Even if strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశాం.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason you get the fire now you didn't get before?
0: అది విషయవాసనలో మునిగింది.
1: Because it is dipped in the water of sensual pleasure.
0: సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: It is not related to the sensual world.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు ధ్యానములు యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించదే.
1: As the human life is dipped in sensual pleasure, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
1: To a large extent, man is soaked in the sensual pleasure.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
1: It's not possible to get away from
0: the sense. ఇందులో ఒక వైరాగ్యము ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
1: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent,
0: then you can anubhavinchinappatiki
1: in spite of all experience
0: manasunu vishayamlo munchi
1: keeping the wisdom
0: jnanamulu japamulu yogamulu tyana enni chesinappatiki bhajanu chesinappatiki prayojanam ledu.
1: There is no use of penance, meditation, worship. There is no use at all.
0: Karanam,
1: reason,
0: idi kevalamu oka vidhamainatundi yokka shaktihinamainatundi sthitilo untundali.
1: It is in a position that is powerless.
0: ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ టు బి ఇన్ ఫీలింగ్
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
1: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ.
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
1: ఈ షుడ్ డిప్ ఇన్ ది దివ్య ఫీలింగ్ ఆఫ్ డివినిటీ.
0: దివ్యత్వమైన తత్వంలో మనం చేరాలి.
1: వీ షుడ్ మర్జ్ ఇన్ ది నేచర్ ఆఫ్ డివినిటీ.
0: అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ దిస్ ఇస్ టెంపరరీ, దిస్ టెంపరరీ.
0: మనం అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు.
1: వీ ఎక్స్పీరియన్స్ so much of pleasure and happiness.
0: కానీ ఇవంతా ఎంత వరకు?
1: How long do they last?
0: కేవలం క్షణికమైనట్టుగా రూపొందుతున్నాయి.
1: They are just momentary.
0: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
1: We see the world.
0: ప్రపంచమును అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience in the world.
0: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
1: But we are not bothered about the spirituality in this world.
0: పశ్యన్నపిచానపశ్యతి మూఢో అనింది వేదాంతం.
1: The Vedanta said, the foolish one sees, but he says that he sees
0: not. భగవంతుని చూడాలి చూడాలి చూడాలని ఆశిస్తున్నావు.
1: Everyone wants to see God, wants to see God.
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు.
1: యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
0: ప్రతి మహనీయుని దగ్గర కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
1: యూ ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: అతను ఎంత పిచ్చివాడు,
1: హౌ మ్యాడ్ హీ ఈజ్.
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
1: హీ సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: చూడాలని ఆశిస్తున్నాడు.
1: స్టిల్ హీ వాంట్స్ టు సీ గాడ్.
0: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం.
1: This is ignorance in a
0: human being. మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
1: You can clearly understand how foolish is man.
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తమము జరుగుతుండాలి.
1: Every day we see sunrise and sunset.
0: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: Experience joy and thrill at the time of sunrise.
0: దానికి సంబంధించిన కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
1: He is very happy that he can go on with the daily routine.
0: పగలంతా శ్రమించి
1: working hard in the day.
0: సూర్యాస్తమం జరిగిన తక్షణమే
1: at the time of sunset
0: తిరిగి ఆనందిస్తున్నాము.
1: Again he is happy.
0: సూర్యోస్తమం జరిగింది, ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
1: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్.
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
1: We are delighted about the sunrise.
0: సూర్యాస్తమమునకు ఆనందిస్తున్నాము.
1: We are happy about the sunset.
0: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమమును మనము ఆనందించ తగినటువంటివా కాదు? కాదు.
1: Truly speaking, the sunset and sunrise
0: vicharinchatagineetvanti ee rendu
1: one has to feel sorry about it, not to enjoy. How
0: mana dehamunaku ketaayinchinatundi aayu pramanamu okkoka suryodaya suryastamato tarigipothukundali.
1: The life span with each sunrise and sunset
0: niche jeevitham kuda manam samipichipothundali.
1: Every time it is on the decline.
0: Mrutyu devataku samipanga pothunnappudu manishiki aanandam avutunda?
1: When he is so close to the goddess of death,
0: ee satyanni manavudu gurtinchukoleka
1: this fact man is
0: ee suryodayam suryastamam manaku upakaranga untunnayani ento aanandichipothunnam.
1: He is so happy about the sunrise and sunset because he feels that he receives
0: ee manavattamulo undinatundi okka ajnanam.
1: This is ignorance in human life.
0: Attani ee vishayamunu chustunnam manam.
1: We see this universe.
0: Ayyo ee vishayanni vadala manam pogasu vastundemo ani bayapadutunnam.
1: We are afraid because we may have to leave the world.
0: Okkoka thori vishayanni chusi ఇది విశ్వం అనిత్యమైనటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
1: At one time we know the world is temporary, we want to see God.
0: విశ్వమే విశ్వేశ్వరుడనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize God is in the world.
0: ఈ సృష్టికల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
1: The entire universe is full of divinity.
0: నీ మనస్సు
1: your mind
0: ప్రకృతి దృష్టి పైన ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
1: When it is towards the world, it appears as world.
0: పరమాత్మ దృష్టి పైన మరణించినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
1: If it is directed towards God, it appears divine.
0: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
1: So the mistake lies in the vision, not in the creation.
0: కనుక నీవు మొట్టమొదట నీ దృష్టిని మార్చుకో.
1: First correct your sight.
0: నగను చూచినప్పుడు
1: when you see the jewel,
0: ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
1: You feel very happy that necklace is beautiful.
0: కాని దృష్టి అంతా కూడా necklace పైన ఉంటుండాలి.
1: All your looks concentrate on the necklace.
0: దీన్ని మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
1: When you change your view that it is gold, your experience is different.
0: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి.
1: In this necklace there is this jewel and also gold.
0: నగ పైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
1: When you concentrate on the ornament, you don't think of the gold.
0: గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
1: When you think of the gold, you forget that ornament.
0: దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
1: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
1: When you view it from the worldly point of view, you don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
1: So we should understand that divinity is one in diversity.
0: సూర్యదాస్ కూడా చెప్పాడు.
1: సూర్యదాస్ ఆల్సో సెడ్,
0: నిను గను గొన్న గలమా కృష్ణ, నిను గను గొన్న గలనా
1: కృష్ణ, కెన్ ఐ రికగ్నైజ్ యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననేయుడవు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమున నెడబాయకుండువట, అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుటవట, నిను గను గొన్న గల్లన్నా. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననేయుడవు. 84 లక్ష జీవముల,
1: యూఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ అండ్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్ among all the 84 lakhs of being.
0: Anayammula nedabayakunduvata,
1: without any separation any time.
0: Anuvu reenu tulakashtama modaluga,
1: right from the atom to the wood.
0: Akandaru kudavai velayiduvata, ninu ganu gonna gallanna.
1: You exist in the infinite form, can I recognize you?
0: Inte kaadu Krishna, ganamagu dongalalo gajadongavu, ninu ganu gonna gallanna.
1: Not only this Krishna, among all the thieves you are number one, thief number one.
0: ఎవరు ఈ దొంగలు?
1: Who are these thieves?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
2: మచ్చరంబు గల మానవు చేరుటే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
1: To join the company of the
0: careless one. ప్రక్కనైనా పండవచ్చు.
1: We can lie down by the side and
0: sleep. దుర్వాసునైనా స్నేహంగా చేసుకోవచ్చును.
1: We can have friendship with Durvasa.
0: కానీ మచ్చరం అనేటువంటి వాడిని స్నేహం మనం మాత్రం ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వన్ విత్ జెలసీ.
0: అతని గజ దొంగ
1: ఈజ్ అ బిగ్ థీఫ్.
0: ఆ దొంగ కూడా నీవే.
1: యూఆర్ దట్ థీఫ్ ఆల్సో.
0: అనగా భగవంతుని సర్వస్వరూపునిగా విశ్వసించాడు ఈ యొక్క సూర్యదాసు.
1: సూర్యదాస్ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఫామ్.
0: కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
1: When we inquire in this human life, the experiences of those people, we will understand
0: the universe
1: is a full. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
1: the life principle which is the mind,
0: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము, ఇది పెద్ద అజ్ఞానము.
1: To take this mind merely physical and mental plane and gross is a sign of ignorance.
0: Jagratalo neevu ee samaveshamulo palgoni swami yokka upanyasamunu shravanam chestunnattiga anubhuti vastundi.
1: Now in the waking state you have an experience that you are listening to swami's discourse.
0: Sapnavastha lopala neevu nee swagramamlo cheri nee grihastha dharmamlo nirvartinchukunnattiga neeku swapnam vastundi.
1: In a dream state you dream as if you are attending to your routine in your village.
0: Gaada nidravastha lopala మయమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
1: ఇన్ డీప్ స్లీప్ యుల్ హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్ స్లీప్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: దీస్ త్రీ పొజిషన్స్ స్టేట్స్ వేకింగ్ స్టేట్ డ్రీమింగ్
0: అనుభూతులు కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆల్సో వేరీ.
0: కానీ నీవు ఒక్కడే.
1: బట్ యు ఆర్ వన్.
0: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
1: You are the same who experienced the waking state. You are the very same in dream state. You
0: are the one
1: who has been placed
0: in the dream state.
1: The positions vary, but you are one.
0: Moodu avasthalu yendu undinatvanti neevu omnipresent.
1: The one you present in all the three states is omnipresent.
0: Present ani bhavistunnavu.
1: We take the present.
0: Kaadu kaadu. Moodu kaalamulu yendu undinatvanti okka moorthivi neevu.
1: You are the very form present in all the three times.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను ముమూర్తి స్వరూపుడే.
1: So human being is this trinity.
0: Brahma Vishnu Maheshwara ముమూర్తులు అని భావిస్తున్నాము.
1: We consider this trinity as Brahma Vishnu and Maheshwara.
0: Brahma అనగా ఏమిటి? క్రియేటర్ అని. సృష్టికర్త అని.
1: Brahma is creator.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
1: ఈశ్వర the one who annihilates.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
1: The one who protects sustains is Vishnu.
0: మూడు ఎవరు ఉంటూ ఉన్నారు?
1: Who are these?
0: సాత్వికమే విష్ణు స్వరూపము.
1: The pious nature
0: రజో గుణమే బ్రహ్మస్వరూపము.
1: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
1: డల్నెస్ ఇస్ ఈశ్వర.
0: ఈ మూడు గుణములు నీ యందు ఉండటం చేత నీవు ముమూర్తి స్వరూపుడు.
1: యాజ్ ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ యూ, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడు చెడ్డగా భావించకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్
0: ఈ మూడు గుణము మానవునికి అత్యవసరమే.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కష్టములే నాకు ఉండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: యు ఆల్వేస్ ఎక్స్పెక్ట్ దట్ ఐ షుడ్ హావ్ ఆల్ ది టైమ్ హ్యాపీనెస్, నెవర్
0: డిస్ప్లేసివాడు.
1: యు ఆర్ మ్యాన్.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
1: వెన్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ యూ కెనాట్ రికగ్నైజ్ ద హ్యాపీనెస్ వాల్యూ.
0: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
1: వెన్ దేర్ ఇస్ నో హంగర్ యూ కెనాట్ టేస్ట్.
0: కాబట్టి ఆకలి అన్నమును రుచి చూపిస్తుండాలి.
1: ఇట్ ఓన్ ద హంగర్ దట్ విల్ షో యూ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుండాలి.
1: ఇట్ ఓన్ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ యూ ద టేస్ట్.
0: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ యూ షుడ్ నాట్ హావ్
0: డిఫికల్టీ. దుఃఖము మనకు కావాలి.
1: వీ నీడ్ డిఫికల్టీ.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
1: ది డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ ది సన్ లైట్ అండ్ ది షాడో.
0: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుండదో అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటున్నది.
1: జస్ట్ యాజ్ దేర్ సన్ లైట్ అండ్ షాడో ఆర్ ఇంటర్ రిలేటెడ్ ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్
0: ఎండ ఒక్కటే.
1: ద సన్ లైట్ ఇస్ వన్.
0: నీడలు వేరు వేరు.
1: ద షాడోస్ ఆర్ డిఫరెంట్.
0: దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్.
0: దేహములు వేరు వేరు.
1: గాడ్ ఇస్ ఆర్ డిఫరెంట్.
0: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
1: ఆన్ ద ట్రీ యు ఫైండ్ ద సన్ లైట్.
0: సూర్యుని తేజస్సు ఒక్కటే.
1: సన్ లైట్ ఈస్ వన్.
0: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపమును ధరిస్తూ ఉంటుండాలి.
1: బట్ ద షాడోస్ ఆఫ్ ది ట్రీ విల్ అస్యూమ్ డిఫరెంట్ ఫార్మ్.
0: వేరు వేరుగా కనిపిస్తుండాలి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్.
0: ఇన్ని వేరువేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
1: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: సముద్రములో లేచేటువంటి అలలన్నీ కూడాను వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
1: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
0: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In this ocean of the divinity you find the human lives, the waves coming out of
0: prati manava tarangamulandu kodunu ee sachidanandam untundali.
1: In every wave of human being there is three the aspect sachidananda.
0: Kalu sachidanandam yokka swarupame neevu.
1: You are the very form of sachidananda.
0: Binduga undavachunu.
1: You may be a drop.
0: Sachidanandam ocean ga undavachunu.
1: Divinity may be ocean.
0: Kaani indulo quantity difference e kaani quality okkate.
1: There is difference in the quantity but quality same.
0: Manavuni endundinatvanti divyattamu దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ ది డివినిటీ ఇన్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాది.
1: ద డివైన్ కరెంట్ ఈజ్ వన్.
0: అనేక బల్బులు అలంకారం చేస్తున్నాయి.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ ది డివినిటీ యూ ఫైండ్ ద హ్యూమన్ లైఫ్ ద వేవ్స్ కమింగ్ అవుట్ ఆఫ్
0: ప్రతి మానవ తరంగమునందు కూడా ఈ సచ్చిదానందం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వేవ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ త్రీ.

0: విద్యుత్ శక్తి ఒకటిగానే ఉంటుంటాయి.
1: This divine current is one.
0: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
1: We decorate with many bulbs.
0: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
1: There are differences among bulbs.
0: ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
1: The difference in the bulbs is due to the filament. Filament.
0: ఈ ఫిలమెంట్ లోపల ఉండేటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, భగవంతుడు మహాప్రకాశవంతమైన యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: We forget the differences in the filament of the bulbs. We call it, this bulb has got low light intensity, another bulb has got high light intensity, God has got that infinite
0: and
1: light intensity.
0: అన్ని ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: The divine power. The divine power, current is one and the same. There is only difference in the filament.
0: కనుకని మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకని ఇక్కడ ఈ కరెంట్ చాలా డిమ్ గా కనిపిస్తుంటుంది.
1: Therefore it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience it in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటుంది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లో పెద్ద డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
0: అక్కడ నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యు విల్ హావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్
0: డిమ్గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్.
0: నీవు మూర్ఖుడు కాదు,
1: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
0: నీవు అజ్ఞాని కాదు,
1: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: నీవు ప్రజ్ఞానివి,
1: యు ఆర్ గాట్
0: సుజ్ఞానివి, నీవు విజ్ఞానివి.
1: యు ఆర్ ఆల్ అవేర్నెస్, యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బులు మార్చుకో.
1: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
1: The nature of the mind should blossom within the heart.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: పీపుల్ సే యూ షుడ్ హావ్ లార్జ్
0: బ్రాడ్ హార్ట్. చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్,
0: బ్రాడ్ మైండ్,
1: బ్రాడ్, ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్, డాక్టర్ హ్యాస్ టు ఆపరేట్, యూ నీడ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎన్లార్జ్ చేయండి అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు, బ్రాడ్ మైండ్ కావాలి.
1: ఇట్స్ నాట్ బ్రాడ్ హార్ట్, యూ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎప్పుడూ బ్రాడే.
1: Heart is always broad.
0: Not this physical heart.
1: Not this physical heart. It is the spiritual heart.
0: Spiritual heart sarvatra untundadi.
1: Spiritual heart is everywhere.
0: Sarvatra paanipadam. Ta sarvato chesi romukam. Sarvata srutimalloki. Sarvama urchistati. Sarvatra untundadi yoka spiritual heart.
1: The spiritual heart is everywhere.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
1: We need not broaden it.
0: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
1: To see that we need broad mind.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
1: We should never to safeguard the narrow mind.
0: సంహరించాలి.
1: We should kill it.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
1: We should never be proceed along the narrow path. I, mine, my family.
0: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
1: We should travel up to the universe. I, my family, society, country, universe.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: Then the divinity will shine forth with all its brilliance and radiance.
0: స్వస్వరూప సందర్శనం అని.
1: That is visualization of one's own self.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
1: This is called the divine spiritual force.
0: Infinite divine.
1: Infinite divine force.
0: ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
1: We should become that infinite
0: divine. గా ఉంటున్నాం మనము.
1: We are in the divine.
0: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
1: It's not temporary.
0: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
1: When we drink wine, you are intoxicated.
0: తాత్కాలికమైన డివైన్ గా ఉండేటప్పుడు భక్తిగా ఉంటుంది.
1: And when you are in the divine, temporarily you will have devotion.
0: Infinite divine గా ఉండాలి. మారినటువంటి డివైన్ రావాలి.
1: You should be in that state of changeless position.
0: అది మన యందే ఉంటున్నది.
1: That is within you.
0: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు.
1: You need not acquire it.
0: మనం ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to search.
0: ఎవరితోనో మనం ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to summon it.
0: సహజంగానే ఉంటుండాలి.
1: It is in you naturally.
0: ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make

0: effort to notice the natural. ఎప్పుడు గుర్తించగలవు? When can you know?
1: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు.
0: When you forget this gross, subtle and causal.
1: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలవు. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
0: Therefore, we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
1: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే.
0: When we do all this,
1: super mind.
0: The super mind.
1: Higher mind.
0: Higher mind.
1: Illuminated mind.
0: Illuminated mind.
1: తర్వాతనే divine.
0: Then divine.
1: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
0: Then we should cross all these three states of mind.
1: ఇది ఓవర్ మైండ్ అన్నారు.
0: This is called over mind.
1: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
0: It is beyond attributes.
1: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
0: This is also called amanaska with the call of mind. When the state of mind is withdrawn,
1: videha sthiti annaru.
0: It has got non body consciousness. Videha sthiti.
1: దేహంతో కూడా కూడినటువంటిది కాదు. ఇది
0: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
1: దేహంతో కూడినది మనస్సు.
0: ద మైండ్ ఈజ్ ఇన్ ద బాడీ.
1: మనస్సుతో కూడినది ప్రపంచము.
0: ఎంటైర్ బాడీ
1: సుఖ దుఃఖములు.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
1: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు.
0: దే ఆల్ బైండ్ యూ, విల్ నెవర్ కన్ ఫర్ బ్లిస్.
1: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
0: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్ కి మనం పోయేది ఎట్లా?
0: How to reach over mind?
1: Kramakramina, ee manavattam anedi patram pushpam phalam toyam ee naligintini samarpincham cheptani vedantam prabodhichindi.
0: Vedanta said, you surrender, you offer these three, these four.
1: Bhagavantudu dharakalaka vastu mahanadulu kani leka adhikara sthitulu kani ee matram kudunu longetunte vaadu kaadu.
0: God will never submit himself because of your position or authority.
1: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార.
1: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైన మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది.
0: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సత్యభామ వాంటెడ్ టు ఓన్ కృష్ణ.
1: తనకనక వస్తు వాహనాలంతా వేసింది.
0: షీ ఆఫర్డ్ ఆల్ హర్ ప్రాపర్టీ, వెల్త్ అండ్ జ్యువెలరీ.
1: భగవంతుడు తూగలేదు.
0: బట్ గాడ్ డిడ్ బ్యాలెన్స్ దట్.
1: తిరిగి రుక్మిణి వచ్చి,
0: లేటర్ రుక్మిణి కమింగ్,
1: దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామకు.
0: షీ టాట్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ టు సత్యభామ.
1: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
0: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: సంజయ్ సహాని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
0: సంజయ్ సహాని సెడ్ దట్ ది regular habit of Draupadi is to cleanse that vessel.
1: కానీ ఎక్కడో అక్కడ ఇంత బలుసాకు ఒక చిన్న ముక్క చిక్కింది.
0: బట్ ఎ స్మాల్ ఫ్రాక్షన్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ ది లీఫ్ ఇస్ నోటిస్డ్. దీనికి
1: కృష్ణా అని కృష్ణార్పణ చేసింది.
0: రిపీటింగ్ కృష్ణాస్ నేమ్ షీ ఆఫర్డ్ ఇట్.
1: ఇంత అల్పమైన కృష్ణార్పణ చేస్తే కదా అధికమైనటువంటి ఒక దీనిని కృష్ణుడు అందిస్తుంటాడు.
0: వెన్ సచ్ ఎ స్మాల్ థింగ్ ఈస్ ఆఫర్డ్
1: అర్పితము చేయక,
0: వితౌట్ ఆఫరింగ్,
1: సంపదను మనం అందుకోవడానికి వీలే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ వెల్త్.
1: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
0: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
1: బజారుకైనా వెళ్లి ఒక షాప్ లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన ముఖాన ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
0: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్, ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
1: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్?
1: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుగులైన కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
0: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ బీటెన్ రైస్ అండ్ కృష్ణ.
1: కనుకనే భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్నో ఒకదాన్ని తీసుకుని పోమని చెప్తుంటారు పెద్దలు.
0: దేర్ఫోర్ ఎల్డర్స్ సే, వెన్ యు గో టు ద టెంపుల్ ఐదర్ యు టేక్ ద లీవ్స్ ఆర్ ద ఫ్లవర్స్. కానీ
1: నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
0: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ విల్ బి కరెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణ రూపము ఫామ్ గా ఉంటుండాలి, కనిపిస్తుండాలి కంటికి. కృష్ణ నామము కంటికి కనిపించదు.
0: బట్ యు సీ ది ఫామ్ ఆఫ్ కృష్ణ విత్ నేకెడ్ ఐ బట్ నాట్ ద నేమ్.
1: కనుకనే నారదుడు మరొక ఉపదేశం చేశాడు సత్యభామకు.
0: దేర్ ఫోర్ నారద గేవ్ అనదర్ టీచింగ్.
1: కృష్ణుడు సాకార రూపుడై ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఇన్ ది వెరీ ఫామ్.
1: ఈ రుక్మిణి నిరాకార నామమును స్మరిస్తే నాకొచ్చిన ఆదాయం ఏమిటి?
0: వెన్ రుక్మిణి థింక్స్ ఆఫ్ కృష్ణ యాజ్ ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్, వాట్ ఇస్ ద ప్రాఫిట్?
1: నాకు దానం చేసింది
0: సత్యభామ. ఆఫర్డ్ ఆల్ దిస్.
1: ఈ కృష్ణుని అమ్ముకొని నేను బ్రతకాలి.
0: ఐ హావ్ టు సెల్ అవుట్ కృష్ణ అండ్ లివ్.
1: కాబట్టి నాకేదో ఒకటి ఫలితం రావాలి.
0: ఐ షుడ్ హావ్ సమ్ ప్రాఫిట్
1: అని చెప్పేటప్పటికి అప్పుడు రుక్మిణి చెప్పింది,
0: Then Rukmini said,

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with the three bottles.
1: Krishna,
0: repeating Krishna's name, she gets that tulsi.
1: Krishnanamam Krishnamaniki samanamaina thookam vachindi. Tulsi dalam extra thookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manamu patramo pushpamo polavanti emiti deeni artham.
0: So when we say the leaf, flower, fruit, what is the The leaf is not of different plant.
1: They
0: are sure to decay and
1: fall.
0: This very body is the leaf.
1: పత్రము ఇది భగవత్ అర్పితము.
0: దిస్ బాడీ ది లీఫ్ ఈస్ టు బి ఆఫర్డ్.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్.
1: అదే హృదయ పుష్పము.
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: ఫలము
0: ఫ్రూట్.
1: అదే మనోఫలము.
0: దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: తోయము
0: దెన్ వాటర్.
1: ఆనంద పాష్పములే తోయము.
0: ద టీయర్స్ ఆఫ్
1: ఇవి మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది.
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అది నిజమైన అంతరార్థానికి సరి అయినటువంటి ఒక స్వరూపం.
0: దిస్ ది ఇన్నర్ సిగ్నిఫికెంట్.
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: వెన్ వీ ఆఫర్ దీస్ థింగ్స్ వీల్ రీచ్ దట్ స్టేజ్.
1: కానీ భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you should
1: తెల్లవారు లేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dying.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగిన మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ.
1: అది ఏ దివ్య దివ్యమైనటువంటి భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం ఉండగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి ఆఫర్డ్. ఏ పనైనా
1: చెయ్యి.
0: Whatever you may do,
1: నీ ఉద్యోగం చేసుకో.
0: యు డు యువర్ జాబ్.
1: విద్యావంతుడిగా నీవు చదువు.
0: యు స్టడీ.
1: నీవు అధ్యాపకుడిగా బోధించు.
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్.
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: Whatever task you may fulfill, whatever the duties you may discharge, if you have the feeling that they are offered to please God,
1: then arikattadaniki ide margamu.
0: This is the true path to reach God.
1: Ee dehamu bhagavantudi.
0: This body belongs to God.
1: Anukunnappudu ee dehamto paapa karyamu ye maatramu nu cheyyam.
0: When you have that feeling, you will never commit sin.
1: Kalukuni ee yokka dehaatmitamaneetundi bhavam ante emi anta bhagavantunide.
0: When you offer body, it means everything is divinity.
1: Naa dhanamu bhagavantunide.
0: My wealth belongs to God.
1: అప్పుడు నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిదే.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse it.
1: కనుక సత్యసాయి సంస్థల్లో నాలుగు సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satya Sai organization, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్ తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of
1: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఇస్ గాడ్.
0: ఫుడ్ ఇస్ గాడ్.
1: దానిని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the extent
1: necessary. కట్టల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనము వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: Never leave it on the plate and waste it. It means you are misusing God.
1: Don't waste money. God is wealth.
0: Don't waste money. God is wealth.
1: కనుక ఈ ధనము,
0: this money,
1: misuse of money is evil అన్నారు.
0: So Swami says misuse of money is evil.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: Never waste money.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
0: If you want to do it, do good
1: acts. అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: అంతేకాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse money.
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్,
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలగతమాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైం. గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడాను ఈ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైం ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైం సీక్రెట్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైం, యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్.
1: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: Don't waste energy. That is bad talk, bad energy, bad look.
1: ఈ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: You are wasting all the energy in the body.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what
1: is good. Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is
1: good. Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారవుతావు.
0: Thus you will be making proper use.
1: అది భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: అది భగవంతుని యొక్క సాధన.
0: That is his
1: అది భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనస్సును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వాట్ ఈ సాధన ప్రాక్టీస్?
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషనే.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: రాయటం మెడిటేషనే, చదవటం మెడిటేషనే.
0: Writing is meditation, reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కన మరొక అక్షరం ఏమిటి నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: రాసేసేమని ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు.
0: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్,
1: డ్రైవ్ చేసేసేమని ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు.
0: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్
1: మెడిటేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్ చేసి.
0: Have a feeling that life is meditation. Whatever you do, do in concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీవు హరికి ఏమాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: హరి వరి కరి మూడు చేతిని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three. హరి వరి కరి.
1: హరి వరి కరి.
0: హరి వరి కరి.
1: కనుకనే మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to హరి వరి.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature of the mind
1: will be.
0: Then it will be under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతే కాని మనసును మరొక విధము లోపల దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: It is impossible to divert the mind otherwise.
1: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There is every scope to take the mind to the over mind.
1: అసాధ్యమని కాని ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపట్టాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్ష్యమైన అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కానీ వారు అరయించేటప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం అంతరిక్షానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel within.
1: అంతరిక్షానికి పోవడం లోపల మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అంతా కూడా ఖర్చు అవుతుంది.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి నయా పైసా కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: You go within. You don't need to waste.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: You don't need to waste.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort in this direction.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: First you develop inner vision.
1: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: Merely don't develop
1: outlooks. మీ మనసునంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: Only external outlooks will make the mind monkey.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: Not ordinary monkey, mad monkey.
1: కనుక బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: Don't follow the body, don't follow the mind, follow the conscience.
1: Conscience. దాని నీవు కాన్షియస్ ని ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
0: When you follow the conscience, it will take you to consciousness.
1: Consciousness is beyond mind.
0: That consciousness is beyond mind.
1: ఇలాంటి అతీతమైన యొక్క మానసిక స్థితిని ప్రతి మానవుడు అందుకొని తమ తమ కర్తవ్యాన్ని తాము గుర్తించి వర్తించినప్పుడు దేశంలో సమస్యలే ఉంటుండవు, ప్రాబ్లమ్సే ఉండవు.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: కనుక ప్రపంచం యొక్క శాంతి కూడా మీరు పాటుపడండి.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సులో అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior.
1: మంచి ప్రబోధనల చేత,
0: a good teaching.
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: భగవత్ నామం చేత,
0: with God's name,
1: హృదయాన్ని నింపుకోండి.
0: Fill your heart.
1: సేవా భావము చేత,
0: the feeling of service,
1: శిరస్సును నింపుకోండి.
0: Fill your head.
1: మానవునికి కావలసినటువంటిది రెండే రెండు, ఒకటి హెడ్ ఒకటి హార్ట్.
0: Human being needs two, head and heart.
1: ఈ హెడ్ హార్ట్ ను రెండింటికి మంచిగా నింపుకుంటే హ్యాండ్ లో మంచి వర్క్ చేయగలరు.
0: If the head and heart are good, you can have good activity in
1: hand. ఎడ్యుకేషన్ ఇన్ ది హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, హెడ్ హార్ట్ హ్యాండ్, ఇది త్రీ హెచ్ ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ ఈ హెచ్వి నో త్రీ హెచ్ హెచ్ హెచ్ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
1: భజన బినా సుఖ శాంతి నహి.

దివ్య సంస్కృతి తత్వంబు తెలుసుకునగా భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య తత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను ధౌ

0: ಇಂಡಿಯನ್ ಭಾರತೀಯ ಆರ್ ನಾಟ್ ಮೇಕಿಂಗ್ ಎನ್ ಎಫರ್ಟ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಸೇಕ್ರೆಡ್ ಕಲ್ಚರ್ ಆಫ್ ಭಾರತ್ ವಿಚ್ ಇಸ್ ಫುಲ್ ಆಫ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ದಿ ಹೈಯೆಸ್ಟ್ ಮೋಸ್ಟ್ ಎಲಿವೇಟೆಡ್ ಫೀಲಿಂಗ್ಸ್ ಅಂಡ್ ಥಾಟ್ಸ್ ವಾಟ್ ಗ್ರೇಟ್ ಬ್ಯಾಡ್ ಲಕ್ ಅಂಡ್ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ ಥಿಂಗ್ ಕ್ಯಾನ್ ಹ್ಯಾಪನ್ ದ್ಯಾನ್ ಭಾರತೀಯರ್ ದೆಮ್ಸೆಲ್ಸ್ ನಾಟ್ ಟ್ರೈಯಿಂಗ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದೇರ್ ಓನ್ ಕಲ್ಚರ್ ವಿಚ್ ಇಸ್ ಸೋ ಸೇಕ್ರೆಡ್
1: ದಿವ್ಯಾತ್ಮ ಸ್ವರೂಪುಲಾರ
0: ಎಂಬಾಡಿಮೆಂಟ್ ಆಫ್ ಡಿವೈನ್ ಆತ್ಮ
1: భారతీయులు స్వతంత్రమును పొందగలిగిరి కాని ఐక్యతను సాధించలేకపోతున్నారు.
0: భారతీయ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ అండ్ అచీవ్ యూనిటీ.
1: ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది.
0: ఇండిపెండెన్స్ విచ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై యూనిటీ ఈజ్ లైక్ ఎ వైర్ విచ్ డస్ నాట్ హ్యావ్ కరెంట్.
1: భారతీయులది పవిత్రమైన సనాతన ధర్మము.
0: ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్ అపాన్ సేక్రెడ్ ఈక్వాలిటీ.
1: ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యంతో కూడినటువంటిది.
0: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్నెస్ డివినిటీ అండ్ క్యారెక్టర్.
1: అవతారములకు ఇది ఆటపట్టు.
0: దిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ అవతారాస్.
1: ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతామతల్లు కూడా ఇది పుట్టినిల్లు.
0: భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద నాట్ మేర్లీ ఆఫ్ అవతార్ ఋషిస్ మునిస్ సేక్రెడ్ పీపుల్ అండ్ గ్రేట్ చేస్ట్ విమెన్.
1: మబ్బులు కప్పిన సూర్యుడు కొంతకాలం కనిపించకపోవచ్చును, కానీ సూర్యుడు వేయడానికి వీలు కాదు. అది ఏ విధముగానే కొన్ని సాంప్రదాయములు, కొన్ని ఆధునిక పద్దతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది. కానీ ఇది దీనికి ఏనాటికి నాశం లేదు.
0: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్. సో ఆల్సో భారతీయ కల్చర్ ఫర్ సమ్ టైమ్ ఐట్ హీన్ కవర్డ్ బై డార్క్ క్లౌడ్స్ బట్ ఇట్ కెన్ నెవర్ బి
1: యుగమునందు కూడా ఇట్టి మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు.
0: ఈవెన్ టుడే యూ కెన్ కమ్ అక్రాస్ such great souls and great human beings.
1: Itti mahapurushulu avatarinchinatundi yugame ledu bharat deshamunandu.
0: In the history of bharat there is no time when such great people are not born.
1: Videshiyulu bharati desham paina sahasra netramato kallu petti chustunnaru.
0: Foreigners are watching bharat with all concentration with thousand eyes.
1: Kevalamu bharatiya yokka siddhantame kaaka ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
0: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్స్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్.
1: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నట్టు ప్రయత్నిస్తున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ to give up such sacred culture which is their birthright and
1: identity.
0: This is rather surprising.
1: Nijamuga bharatiya sanskrutini ittidi attidani varninchadaku evvari taramu kaadu.
0: No one can possibly describe the nature and the greatness of bharatiya culture.
1: Kanuka ee naadu bharatiyulu laukikamaina bhoga bhagyamunu aashinchi దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు.
0: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్.
1: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం.
0: నో డౌట్ worldly wealth and prosperity may be necessary, but along with worldly wealth and prosperity spiritual wealth will have to be acquired, then only it becomes a full life and we can hold an example.
1: ee naadu bharatiya sanskrutini prabhutvam kudanu visvarinchi daniki viruddhamainatundi margamulanu avalambistu vastunnaru.
0: Unfortunately even government is giving a go by for bharatiya culture today.
1: Viri yokka bhashalalu viri yokka aadeshalalu gambheeramga undavachunu, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికత పైననే అభిరుచి కలుగుతూ ఉంటున్నది.
0: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
1: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టిని అభివృద్ధిపరిచి లక్ష్యమంతేకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
0: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
1: గొప్ప దురదృష్టము.
0: దిస్ ఈజ్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
1: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకలేల.
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్సెల్ఫ్, వై డు యు గో ఇన్ సర్చ్?
1: గోమిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరట పుష్పమునకై ప్రీతి ఏల.
0: When you are having a wish-fulfilling tree right very near you, why should you go in for such of fruits and flowers elsewhere?
1: Adigina palichu kamadhenu yunda dhanamichi aavunu konaganeela.
0: When you are having kamadhenu itself which can give you the nectar and milk, why should you pay for and buy the milk?
1: Enna bharate tanna bharatani భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వ శక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము, భారతదేశాన్ని ఆశాస్పదంగా చూసుకోవటము, భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము, ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
0: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture which is full of spiritual wealth and all ideas and start imitating the other cultures and other civilizations.
1: Nijamuga Bharatiyulu yokka maha bhagyam anaitundi inta antane cheppataku veelu kaadu.
0: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
1: దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
1: పాండిత్యం ఉండవచ్చును,
0: స్కాలర్షిప్ మే బి దేర్,
1: విద్యావంతుడు కావచ్చును,
0: దేర్ మే బి పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్,
1: శక్తివంతుడిగా ఉండవచ్చును,
0: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్
1: కానీ ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
0: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
1: వేద శాస్త్రములు వివరించి బుధులు చే చెప్పించవచ్చు, తా చదవచ్చు.
0: One may read scriptures and make great scholars repeat those scriptures.
1: Yajnayadikta pambulu adhikaradhanu cheyinchavachu ta cheyavachu.
0: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
1: Illalonagala teerthamulakegi punyamu sadhinchavachu ta sadavachu.
0: You may go to various pilgrimages and may earn the merits of visiting
1: Ashtanga yoga vidyalanu aryulaku upadeshinchavachu ta cheyavachu.
0: You may also get అష్టాంగ విద్యా స్టార్ట్ అండ్ డిక్లర్ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
1: కానీ దేహేంద్రియములను కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వం పొందేటువంటిది ఎవరికి సాధ్యము కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్, టర్న్ ద మైండ్ ఇన్ వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
1: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
1: భారతదేశంలో ఒక తల్లి బిడ్డలే.
0: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
0: బట్ ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మనది భారతీయులందరిది కదా ఒక్క మానవ జాతి అని.
0: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
1: భగవంతుడు.
0: దట్ ఈస్ గాడ్.
1: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రకు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
0: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఇట్ ఇస్ ఎ బిగ్
1: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
0: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
1: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
0: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను, కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
0: గాడ్ హూ ఇస్ ద ఫారం అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
1: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
0: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమని మయుడుగా తాను జీవించాలి.
0: by making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
1: కేవలము ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం.
0: బై అండర్టేకింగ్ వేరియస్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ వీ మే అర్న్ మనీ.
1: ఈ ధనం అన్ని కూడా అనిత్యమైనటువంటిది.
0: దిస్ మనీ ఈజ్ ట్రాన్సిటరీ టెంపరీ.
1: నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడా మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమధనమును మనం సంపాదించుకోవాలి.
0: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ త్రూ లవ్ అండ్ అర్న్ ఇట్ బై ప్లీజింగ్ హిమ్ బై గివింగ్ హిమ్ లవ్.
1: ప్రేమ ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: లవ్ మే బి కంపేర్డ్ టు ఎ కాంపస్.
1: అయితే ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందు తన యొక్క ముళ్ళు చూపుతుంది.
0: It always shows north or direction wherever you keep and whichever side you turn.
1: Adhe vidhamgane parama bhaktudainatunti yokka manavuni yokka drishti emi chesina emi chusina emi cheppina emi talichina adi bhagavantuni vaipane palustundi.
0: Similarly, if a human being is a devotee, he should, whatever he does, whatever he thinks, whatever he looks to, it turns towards God.
1: Atti premanu matramu manamu తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ థైన్ వి షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ us.
1: ఈ పరమభక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అనేటువంటి కత్తి వంటిది.
0: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
1: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ స్వోర్డ్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
1: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం లవ్.
1: ఆ ప్రేమను అర్థం చేసుకోవడం కూడా కొంత ఒక శక్తి కావాలి.
0: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
1: దానికి అర్హత ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
1: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఓన్లీ దెన్ హీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
1: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
0: ఈ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
1: దివ్యమైన ప్రేమతత్వము వ్యర్థమైనటువంటిది కాదు.
0: The sacred love can never go away.
1: ఈ ప్రేమనే అహంకార పరమైనప్పుడు వికృతమవుతుంది. ఇది ఆత్మ పరమైనప్పుడు సుకృతమవుతుంది.
0: If the same love is associated with ego, it would be going in a crooked way. If it is associated with atma, it will be proper.
1: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక్క మానవునికి అత్యవసరము.
0: Every person therefore should develop the feeling of atma.
1: ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. అదే చాలా పొరపాటు.
0: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
1: Anveshana cheyavalasinatundi kaadu Atma.
0: Atma is not such which will have to be encountered.
1: Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka Atma swaroopamai unnadi.
0: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
1: Anatma anetundi padartham marokati ledu jagatlo.
0: There is nothing like anatma which is not atma.
1: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundali.
0: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
1: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
0: You have to correct your own vision. There is nothing else.
1: Drishti anaga kevalamu netramalato chuchetundi drishti kaadu.
0: When we say vision, it is not the vision of the physical eye.
1: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అతి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
0: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
1: కనుక ఈ కన్నుల చేత చూచేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
1: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా మానసికంగా చేస్తున్నాము.
0: All the spiritual exercises we are doing only with the help of the mind.
1: Samasta sadhana kudano manase deeniki oka adhipatiga untundadi.
0: Mind is the master of all the exercises undertaken by us.
1: Ee sadhanaku manasu adhipatiga undinanta varaku kudano veedu gamyani e matram kudano artham chesukoledu cheraledu.
0: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
1: Donga enaatikainanu tanantaanu pattinchukuntada?
0: Can a thief మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ కాట్ బై సమ్వన్ ఎల్స్.
1: మనసు ఒక దొంగ వంటిది.
0: మైండ్ బి కంపేర్ టు ఎ థీఫ్.
1: ఆ దొంగను ఆశ్రయిస్తే తిరిగి తాను దొంగగా మార్చడానికి వీలవుతుందా?
0: ఇఫ్ యు టేక్ షెల్టర్ విత్ సచ్ ఎ థీఫ్, కెన్ యు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్?
1: కనుక మనసును మనం ఆశ్రయించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ విత్ అండర్ మైండ్.
1: మరి ఏ విధంగా ఈ ఆత్మను దర్శించాలి?
0: దెన్ హౌ కెన్ ఐ గెట్ ఎ విజన్ ఆఫ్
1: ఆత్మ? మనసును మరిస్తే ఉన్నది ఆత్మనే.
0: ఇఫ్ యు ఫర్గెట్ ద మైండ్ దెన్ వాట్ రిమైన్స్ ఇస్ ఓన్లీ ఆత్మ.
1: కనుక మనోని క్రమకాలం మనం చేయవలసినటువంటిది.
0: Therefore, it is not controlling of mind.
1: ఆత్మ దర్శిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
0: We have to develop a vision.
1: మనసు అదృశ్యమైపోతుంది.
0: A vision of ఆత్మ, then mind disappears.
1: ఇట్టి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
0: For getting this good fortune, many people go to preceptors for teaching. ఉపదేశ.
1: ఉపదేశం అనగా ఏమిటి?
0: What do you mean by ఉపదేశం?
1: నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఇలాంటి ఒక పదమును మాత్రమే ఉచ్చరించినంత మాత్రం నా ఉపదేశం అవుతుందా?
0: బై మియర్లీ చాంటింగ్ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఆర్ వి గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్?
1: ఉపదేశం అనగా స్వస్థానమునకు సమీపించటమే ఉపదేశము.
0: రియల్ మీనింగ్ ఆఫ్ ఉపదేశ ఈజ్ గోయింగ్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఫ్రమ్ వేర్ యూ హావ్ కమ్.
1: తన స్థానమునకు సమీపంగా చేర్చటమే ఉపదేశము.
0: Going closer and nearer to the place from where you have originated.
1: కేవలం నామములు చేత ఉచ్చరించినంత మాత్రం ఆ సమీపానికి మనం చేరలేము.
0: By merely repeating the name, you are not going to reach the goal.
1: ఇప్పుడు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అనేటువంటి నామములు ఉచ్చరిస్తున్నాము.
0: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
1: ఇవన్నీ కూడా పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
0: All these names are created ones. They have been given. They are not naturally existing there itself.
1: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి స్థిరమైనటువంటి కాదు.
0: ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ సచ్ ఎ నేమ్
1: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
0: ద వన్ విచ్ హస్ టేకన్ ఇట్స్ బర్త్ ఇట్ కెనాట్ బి పర్మనెంట్ ఐదర్.
1: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది.
0: The one which has taken its birth in the very first instance is I. This is ego.
1: కనుక మొట్టమొదట ఈ నేను అనేటువంటి సంకల్పాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు గుర్తించుకున్నవాడు అవుతాడు.
0: If we can understand the real meaning of I, then we will have understood everything.
1: ప్రణవం కూడాను నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే పుట్టినది కానీ ప్రణవం మొదటి శబ్దం కాదు.
0: Even pranava has taken its origin only after I have taken its origin.
1: సంకల్పములకంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు అతను అనేటువంటి సంకల్పాలు మిగిలినటువంటి సంకల్పాలంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ థాట్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్. దెన్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ యూ, హీ, దే, ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దర్ బర్త్.
1: కనుక తనంతాను మొదలు నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ హూ ఎమ్ ఐ.
1: నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు.
0: You may come to the conclusion that I am Brahma, I am Brahma.
1: Aithe akkada kudanu nenu Brahma, akkada kudanu oka nenu unnadu kada.
0: Even there, when you say I am Brahma, there is I and Brahma.
1: Aa nenu evaro telusukunnappudu Brahma sahajanga artham avutundi.
0: If you can understand I, they, then who, you can understand who Brahma is.
1: Ee naadu భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
1: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
0: Worldliness is only one limb of spirituality.
1: Adhijwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
0: All these things are like sparks from the fire of
1: Adhijwala ne daivamu.
0: This flame may be compared to God.
1: Adhijwalanundi yokka kadamule ee jeevulu.
0: From this flame have emerged all these jeevis and as sparks of flame.
1: Agni ye gunamu untunnamo aa jwalalu kudanu ade gunamu untunnadi kadamulaku.
0: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
1: కనుకనే బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనము సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
0: We can understand the correct meaning of బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి on the basis of this.
1: తత్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
0: There is another great వాక్య తత్వం.
1: ఏది నీవుగా ఉన్నావు?
0: What are you being?
1: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ దెన్ ఓన్లీ యూ కెన్ సే
1: ఒక విత్తనం ఉన్నది.
0: దెర్ ఇస్ ఎ సీడ్.
1: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
0: దట్ హాస్ బికమ్ ఎ సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా మారింది.
0: దట్ హాస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షంలో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి.
0: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
1: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
0: ఆల్ దీస్ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ branches and limbs of the tree declare that we are the same as the seed.
1: Aitamu pushpamu phalamu kayalu anni kudanu yerpadalante yedi aadharamu ade oka beejam.
0: What is the basis for these branches, these leaves, this tree and all the
1: beejam beejamuga undinanta varaku vrutchamuga maaradaniki veelu kaadu.
0: As long as seed remains a seed, it cannot be called a tree.
1: Bijamu tana roopanni tyagam chesinappude adi oka mokkaga bari vrutchanga maarutundadi.
0: Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree.
1: Kanuka sarva dukkhamulaku tana anarthamulakudunu ee deha pranthiye moola kaaranamu.
0: For all this sorrow and all this suffering, it is the
1: ee deha pranthi anetundide oka bijam yokka brahma.
0: It is the body consciousness which
1: dani ende sarvamu untunnadi.
0: And in this, this may be compared to a seed.
1: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహ ప్రాంతంలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
0: So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss. Seed, it cannot be called a tree.
1: బీజము తన రూపాన్ని త్యాగం చేసినప్పుడే అది ఒక మొక్కగా మారి వృక్షంగా మారుతుంది.
0: Only when it is prepared to give up its form, then it can become a

0: అందుకోలేము.
1: So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss.
0: Deha pranthini tyagam cheyali.
1: Give up the body consciousness.
0: Jivaruchanga abhruti kavali.
1: Develop yourself into the tree
0: of being. Rupandali.
1: And then we will not reach the
0: appudu aanandamane bhagyam manaku labhyam avutundi.
1: Then only we can get bliss.
0: Kanuka మనము నకర్మణ నప్రజాధనైన త్యాగేనేకే అమృతత్వ మానసు అని కేవలం ధనం వల్ల కాని లేక సంపద వల్ల కాని ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కాని కర్మల వల్ల కాని ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
1: ద ఇమ్మోర్టాలిటీ ఆఫ్ డివినిటీ కెనాట్ బి అటైన్ ఎయిదర్ బై మనీ బై యాక్షన్ బై ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్.
0: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వారు అజ్ఞానియే.
1: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
0: తనకు తాను పెట్టుకున్న పేర్లే కానీ మరొకటి కాదు.
1: Whatever he thinks of himself is the name given to him by himself.
0: తాను తానుగా ఉన్నాననే అర్థాన్ని గుర్తించినటువంటి వాడే మహాజ్ఞాని.
1: He is the wisest person who recognizes who he really is.
0: అహంకారం ఉండినంత వరకు కూడా ఆత్మ సందర్శనం చేయలేడు.
1: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
0: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
1: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మస్.
0: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
1: Therefore, we have to follow the sacred path of devotion.
0: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: There cannot be an easier path than the path of devotion and love.
0: అందరినీ ప్రేమించాలి.
1: Love everyone.
0: ఈ ప్రేమలో ఉండేటువంటి మహాపటత్వమైన శక్తి అది.
1: That is the great strength.
0: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
1: Love can bring about
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: There is possibility of
0: ఈ నాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడాను ఏకత్వం యొక్క అంశములే.
1: All this diversity which you see in the world is only a manifestation of that unity.
0: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
1: ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ద యూనిటీ విచ్ ఈజ్ అండర్లైన్.
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దట్ రూట్ యూనిటీ దెన్ దిస్ నో ప్రాబ్లమ్ వాట్ ఫైవర్ విచ్ విల్ ఫేస్.
0: కనుక ఈనాడు భారతీయులు మున్ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
1: భారతీయ what they will have to achieve in the future is unity. That is the most important.
0: ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
1: Without unity we cannot achieve anything.
0: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైన కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
1: There are 78 crores of people, but there doesn't seem to be mutuality and love between one another.
0: ఏ వ్యక్తి చూసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
1: Whomsoever you see is full of selfishness and self-interest. Is it the basis for all ananda?
0: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గభేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
1: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
0: ఎవరిది ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి.
1: Everyone belongs to the religion of humanity. There is nothing like different religions.
0: నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివే కదా.
1: We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am a Vaishya based upon the physical body and attachment.
0: నేను ఎవరును, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం కూడా దేహభ్రాంతి కదా.
1: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body.
0: మీరు అక్కడ పురుషులు ఇక్కడ ఉంటున్నారు.
1: There are women and men here.
0: మీరు నేను పురుషులను అని నీవు ఉచ్చరిస్తున్నావు.
1: యూ సే దట్ ఐ ఆమ్ ఎ మ్యాన్.
0: ఈ పురుషులు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషులు అంటున్నావు.
1: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
0: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్ సెల్ఫ్ హ్యూమన్.
0: దేహాలతో అంటగట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ఫిజికల్ బాడీ వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్ సో.
0: ఉండేటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడా అతన్ని అరికట్టుతున్నవి.
1: Only a person who is swayed by the physical bodies and
0: భగవంతుని వరప్రసాదమైనటువంటి పంచభూతములకు ఏ కులం ఉంటుందని.
1: What caste do you ascribe to the 5 elements given by God?
0: నీటి ఏ కులము, నిప్పు ఏ కులము?
1: What caste do you call for water?
0: గాలి ఏ కులము, గగన ఏ కులము?
1: And similarly to the fire and to other elements.
0: ఇవి అందరికీ సమానమే కదా.
1: They are all common for everyone.

0: అంటే ఏకత్వాన్ని మనం ఎందుకు భావించకూడదు, అభివృద్ధి గావించుకోకూడదు?
1: వై షుడ్ వి నాట్ డెవలప్ ఎ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ బేస్డ్ అపాన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్?
0: కనుక మన జీవితం అంతా కూడా దేహభ్రాంతిలోనే, దేహ ఆశలతోనే మనం అంకితం గావిస్తున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్.
0: సేవలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు సత్యభావాన్ని గుర్తించాలి.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ దేర్ మే బి డిఫరెన్సెస్, బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్, వీ బిలాంగ్ టు వన్ నేషన్.
0: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
1: If we should really develop this sense of unity among us, we should undertake
0: our work. కానీ ఇది ఎంత ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
1: ఐ గాట్ ఎ బాడీ, వై హావ్ ఐ గాట్ ఇట్?
0: దీనిని చక్కగా విచారించాలి.
1: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
0: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
1: లైఫ్ మే బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
0: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
1: ఏ లీఫ్ ఈజ్ యూజ్ to serve delicious food on that and partake that, and after finishing of the food we throw away that leaf.
0: Are vidamgane ee deham anekunti vistariyandu sadgunamulu sadaacharamulu satravattanlu anekunti yokka phala phadharalanta pettukoni daane manam anubhavinchi aanandinchi 10 mandiki andinchi tadapadi ee deham ane vistramu niddarshanyanga visiri praramayyali.
1: Similarly, we should fill this physical body with great qualities, good virtues, use the life for the good and for the joy of everyone, and outwards throw away this body as if it is a useless piece.
0: Aithe vistara kalagiri kada ani ama asabhyamainatti padarthamulanta andulo unchukoni manam aaragichadaniki prayatnistama?
1: If it is a leaf for which food is served, just because leaf can take any food, can you take some filthy
0: manchi manchi padarthamule manam bhujinchadaniki prayatnistamu?
1: We take only delicious food,
0: rusikaramainatti padarthamule manam aashistamu.
1: We take only tasty food,
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థమే మనం విశ్వసిస్తాము.
1: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
0: కనుక మనం ఈ దేహం అనేటువంటి విస్తరియందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
1: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్
0: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
1: సేక్రెడ్ క్వాలిటీస్, సేక్రెడ్ ఫీలింగ్స్
0: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: దాని ఇష్టం వచ్చిన పనులు మనం చేయరాదు.
1: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ హ్యాండ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
0: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
1: జస్ట్ బికాస్ వీ హావ్ ఎ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్.
0: కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
1: జస్ట్ బికాస్ వీ హావ్ ఐస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్.
0: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
0: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
1: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
0: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్, సేక్రెడ్ డీడ్స్, వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
0: భారతీయుల యొక్క సంస్కృతి మూఢనమ్మకంతో కూడినటువంటిది కాదు.
1: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్.
0: ఇది అనేక విధములుగా అయినటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి 10 మందికి పంచినటువంటి పదార్థములు.
1: భారతీయ కల్చర్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
0: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
1: భారతీయ కల్చర్ మే బి కంపేర్డ్ టు బటర్ విచ్ హాజ్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
0: భారతదేశము మట్టి ముద్ద కానీ మాంస ముద్ద కానీ కాదు.
1: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
0: ఇది అమృతం ముద్ద.
1: వీ మస్ట్ ట్రీట్ దిస్
0: ఆనందపు ముద్ద.
1: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: సారమైనటువంటి యొక్క వెన్న ముద్ద.
1: This must be treated as a lump of butter, which is the essence of all the sacred
0: విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్, బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్ కన్క్లూజన్.
0: ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చును.
1: God has manifested himself in all these forms. He can
0: chestada adi chestada atta untada itta untada ani vicharinchi nirnayinchetundi shakti evariki adhikaram ledu.
1: You do not have, no one has the authority to judge. Can God do this? Can God work through such and such a person and do this particular thing?
0: Bhagavantudu emaina cheyinchu.
1: God can do anything.
0: Kanneeru teppinchu, kanneeru tappinchu.
1: He may make you weep and cry. He may save you from the tears.
0: Yogi bhogika cheyu, bhogi yogika cheyu.
1: He can transform a yogi into an indulgent person. And
0: pichilu vattinchu, pichi pogottunu.
1: He can save you from madness and he can confirm
0: it. Pichinchu, rakshinchu, atamunchu.
1: He can create, he can protect, he can destroy.
0: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సత్యించాలనేటువంటిది దైవానికి తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్, త్రూ హూమ్ అండ్
0: దైవం ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ప్లేస్.
0: హిరణ్య కట్టుకున్నాడు.
1: There is Hiranyakasipu.
0: Prahlada unnadu.
1: There is Prahlada.
0: Prahladu rakshinchadu. Hiranyakasipuni shikshinchadu.
1: Hiranyakasipu was punished. Prahlada was saved.
0: Atani prarabdhamu, atani yokka sanchitamu, atani yokka aagamini puraskarinchukoni aa kaalamunaku aa shapamunaku aa paristhitulaku anusarinchinattuga bhagavantude anni vidhala natin chestadu.
1: God undertakes to do things based upon the previous actions and the fruit thereof and various
0: visham vishtarupam.
1: World is the very form of Vishnu.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
1: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్, హీ విల్ నాట్
0: భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
1: God has nothing like selfishness.
0: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పరార్థమే.
1: God who doesn't have
0: అది పవిత్రమే.
1: Whatever activity is done by God, it is sacred.
0: అది ధర్మమే.
1: It is righteousness.
0: It
1: is truth itself.
0: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ థింగ్.
0: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞానాలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, కడపటికి నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
1: Even the great Maharishis who have mastered Vedas and the other scriptures have gone to the extent of telling that this is not God, this is not God, this is not God.
0: Kani didi ani cheppanga kalaru kani satyame didi ani cheppanga ani evari taramu.
1: It is possible for anyone to say that this is not God, but who can say that such and such a thing is God alone?
0: Jagat kantayikunu patradhari sutradhari tani.
1: The director and the actor and the wire puller, everything is God.
0: Neeru kuda atanaku patradhariga natan chestunnadu.
1: Even in your forum, he has been playing the role of a
0: anedi tane anipinchukunedi tane.
1: He is the one who comments and who is commented upon.
0: Tane tikkichukunedi tane.
1: He criticizes and he is criticized.
0: Yedchedi tane edipinchedi tane.
1: He cries and he makes the others cry.
0: Ilanti bhagavantuniki edi nindayam ani nirnayinchadaniki veelavutundi.
1: God is like that. How can you decide what
0: I say? ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుంది.
1: బట్ ఇట్ ఈస్ ద లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
0: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీవన్.
0: సముద్రమునకే విశాలమైన అనంతమైన అగాధమైనటువంటి లోతు ఎత్తు పొడవు ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వాస్ట్ ఓషన్ which has got immeasurable
0: depth. And ఒక టంబ్లర్ వాటర్ నీటికంత దాని యొక్క విశాలత ఉంటుందా?
1: హౌ కెన్ ఎ టంబ్లర్ విచ్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ ఓషన్ హ్యావ్ యు ఫ్రమ్ వాటర్
0: ఉండవచ్చును కానీ ఈ నీటిలో ఈ ఆ నీరు సముద్రం కానేరదు.
1: ది వాటర్ మే హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ది సీ బట్ ఇట్ కెనాట్ బి ఓషన్.
0: జీవులుగా ఉండినటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
1: సిమిలర్లీ ఇండివిజువల్ జీవిస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కార.
0: లక్ష్మి సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్షణుడు, లక్ష్మి, సీత వీరందరూ కూడా సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ, సీత అండ్ దే బిగాన్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దే వర్ డౌటింగ్ సంథింగ్.
0: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని వారి ప్రవర్తనను కూడా పురస్కరించుకుని త్యాగరాజు కొంచెం అతను కూడా సందేహం ఆవిర్భవించింది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది డౌట్స్ ఎక్స్ప్రెస్డ్ బై దీస్ పీపుల్, త్యాగరాజు ఆల్సో గాట్ ఎ లిటిల్ డౌట్.
0: ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది, ఇన్ని విధమైనటువంటి జనములంతా కూడాను ఆకర్షించడానికి ఇతన్లో ఏదో ఒకటి ఉండాలి, కానీ అది లేకపోతే ఇన్ని వేల మంది రావడానికి అవకాశం లేదు కదా.
1: దేర్ మస్ట్ బి సమ్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ హిమ్ టు అట్రాక్ దిస్ థౌజండ్స్ అండ్ దీస్ లాక్స్ ఆఫ్ పీపుల్, అదర్వైజ్ హౌ వుడ్ బి ఏబుల్
0: హౌ. ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు, ఎవరికైనా ఒక ఇన్విటేషన్ అందించామా? టుడే అమ్మని జాబులు ఏమైనా రాశామా? లేక ఏ పేపర్ లో అయినా ప్రకటన చేశామా?
1: టుడే సో మెనీ థౌజండ్స్ హావ్ గ్యాదర్డ్ హియర్, ఈజ్ దర్ ఎనీ ఇన్విటేషన్ సెంట్? Is there any declaration in the
0: newspaper? ప్రేమ యొక్క ఆకర్షణ దీనికి మూల కారణం.
1: The basis for people coming here is the power of attraction, love.
0: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు,

0: this Ramanama, the name of Rama, is the very essence of Vedas. And it is both the sugar and the flour.
1: Raka raka maina di Rama mitai sakala roga nivarana voi.
0: This name of Rama can destroy all the types of diseases and all types of
1: sins. Vakakasainanu kachuledoyi anandamugamiru andukondoyi ramanamamanu mitayi idigo kandibhattunara.
0: You need not spend even a pie to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: Deeniki yematramu nayapaisa kachuledu.
0: There is no expenditure of even a pie for
1: this. Meeku vachi poye charjilu matram kharchu.
2: Kharchu kuda nu oka pavitramainti oka kharche. Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
3: Kanuka ee puttapatti yatra lekunte kharchu kuda nu adoka kharchu kaadu, adoka praaptiye.
2: Whatever expenditure you incur in the pilgrimage,
3: aithe aa kharchu leka ee praapti meeku labhyam kaadu.
2: Without that expenditure, you cannot get this property.
3: Oka shop gaina mana velli oka handkerchief manu konukovalante vaani mukhana pai 5 rupayalu kotteste vaadu mana mukhana oka kerchief kottestadu.
2: Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief.
3: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
2: Without giving, how can you get anything at all?
3: Adhe reetiga meeku ee kinchittaina kuda meeku tyagam chesi ikkada vachinappude ee vidhamainatundi yokka bhavam aneetundi meeku labhyam avutundi.
2: Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of
3: bhagavat prema aneetundi ichi puchukuneetundi prema.
2: God's love is such that it gives and receives.
3: Bhagavantudu emi chesina, ఏమి చెప్పినా ఏమి తలిచినా అంతకును పెదల నిమిత్తమే కాని తల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యూ హుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ డస్
3: స్వార్థము అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ.
3: మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటే.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
3: డిస్టింక్షన్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
3: Samudramulo kavalsina neeru untundali.
2: There is so much of unlimited water in
3: the world. Evaru enta patra teesukotaro anta patrike aa neeru labhyam avutundi.
2: But what water you can get depend upon the size of the vessel.
3: Ane vidhamga vari karmanusaranga vari praptanusaranga ee yokka adrishtam anetundi labhyam avutundi.
2: This good fortune is based upon the action.
3: Kanuka ee naadu manu sankalpalanu abhiruddhi parchukovali.
2: Therefore, you develop good thoughts.
3: Sankalpam valane karma.
2: Only on the basis of thought there is action.
3: Karma valane sadhana.
2: Action leads to sadhana.
3: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
3: Seelam valane prapti.
2: Character leads to
3: adi adrishtamu.
2: And that is
3: mana adrishtam lanta kodanu sankalpam paina aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpa.
3: Yatti sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
3: Kanuka mana karmalu manam daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
2: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
3: అయితే అనుసరిస్తూ కూడా భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
3: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రము భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ యూ విల్ బి డిసీవింగ్.
3: దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: It is not possible to win God by wealth.
3: Guna ghanamunu manam penchukovali.
2: You have to develop good qualities.
3: Vishwasa balamunu manam penchukovali.
2: Develop faith and
3: vinayagadane tundi tattvamlo manam jeevithanni sadinchali.
2: We have to achieve in life.
3: Aneka mandi untaru nenu sarvamu saranagatainanu nannu endukinte baadha pettunnadu nannu endukinte avasthala paalu chestunnadu ani bhavistuntaru.
2: Many people think that I have surrendered everything to Swami and why am I suffering so much.
3: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్.
3: శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడ వచ్చింది?
2: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్,
3: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాజ్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్.
3: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమని.
2: ఎ పర్సన్ హూ హాజ్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
3: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకొని దానిని పవిత్రం గావించుకొని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
2: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: Vashama. Whether you read scriptures, you do worship, you go to forest, you do tapas. Is it possible to transcend and escape the fruits of action?
1: Aite, ee karma daata vacham.
0: But it is possible to escape the fruits thereof and transcend.
1: Daivanugrahani sadhiste, kondalanta pindiga maripothai.
0: But if you can earn the grace of God, you can destroy the mountains of sin.
1: Alanti anugrahamu oka daivattamlone maatrame ivadu untundadi.
0: Such grace can be conferred only by divinity, by God.
1: Anu maatramaina agni parvatamlo enti pattini kudanu oka kshanamulo bhasmam chestundi.
0: Just as a spark can destroy mountains of cotton,
1: aithe aa agni ee reetiga manaku labhyam avutundi.
0: But how can you get that spark?
1: Ade ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ త్రూ లవ్ వి కెన్ గెట్ ఇట్.
1: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: డెవలప్ సచ్ లవ్.
1: ప్రేమతోనే సేవలు చేయాలి.
0: సర్వ్ విత్ లవ్.
1: ఏ సేవలు చేస్తున్నప్పటికీ నీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
0: వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ డన్ డూ ఇట్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
0: వితౌట్ ది మైండ్ ఇన్ టైట్ టు నేమ్ ఇట్ రన్స్ హిదర్ అండ్ దిదర్.
1: ఇది చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు ఈ మనస్సు.
0: మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ నేచర్.
1: కనుక మనము ఇతర చింతనకు చోటు ఇవ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: జన్మదినోత్సవనందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
0: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ ప్రాక్టీస్ రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
1: పరులను విమర్శించడం మానుకోండి.
0: Stop criticizing others.
1: Paradushanaitundi maha paapam ainatundi.
0: Criticism of others is a very great sin.
1: Parulanu dushinchadame maha paapam anaga paramaatmanu dushinchadamu marinta paapam.
0: If criticizing others itself is a sin, criticizing God what a great sin. Itadu yokka
1: kettanu kaani itadu yokka doshamunu kaani manam ye maatram kuda nu vicharincharadu.
0: Don't find fault with others. Don't
1: andarni premato manam swagatham cheyali.
0: Welcome everyone with love.
1: Karmalalo manam praveshinchali.
0: Enter into action
1: anaga విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
0: గో టు విలేజెస్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
1: నేను చెప్పాను పురమే.
0: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్
1: గ్రామ సేవ అన్న రామ సేవ యసుమా.
0: సర్వింగ్ ది విలేజెస్ ఈ
1: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
0: అండ్ ది రూల్ ఆఫ్ రామా మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
1: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
0: Offer service, accept love from me.
1: ఈ సేవను యందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
0: We have to take a vow of service.
1: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
0: Service of society must be considered a service of God.
1: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి యందు ఉంచుకోవాలి.
0: వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్.
1: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండినటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
0: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
1: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
0: Let government do what
1: ఇది మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృష్ణ మనం సాధించాలి కాని ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
0: The activity undertaken by us is for our own sake.
1: మనకు ఎంత శక్తియో అంత శక్తి చాలు.
0: Let us do according to our capacity.
1: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
0: We need not do beyond our own capacity.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
0: It is enough to have a spoonful of cow's sacred water, milk for them.
1: సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరియే, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
0: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity and not criticizing others.
1: పిల్లలు ఎందు కానీ, పెద్దలు ఎందు కానీ, ఎవరి ఎందునా కూడా సరే, ఇతరులు ఎవరైనా నీ పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడిని, అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
0: Be he an elderly person or a youngster, when he indulges in criticism of others, give him 2 blows.
1: పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
0: Tell him that, oh mad cap, I have not beaten you. అందరూ వదిలి బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు.
0: ఇఫ్
1: వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణను అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
0: ఇఫ్ యూ గో ఆన్ హియరింగ్ టు సచ్ క్రిటిసిజం, దే గో ఆన్ దే గెట్ ఎంకరేజ్ అండ్ గో ఆన్ క్రిటిసైజింగ్.
1: నీవు మానవుడు,
0: యు ఆర్ ఎ మ్యాన్.
1: సున్వంత విస్తే అమృతస్య పుత్ర అని అమృత పుత్రుడుగా నీవు పుట్టావు.
0: యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ. నీవు కాదు, యు ఆర్ నాట్ ఎ రాక్షసి
1: కాదు,
0: యు ఆర్ నాట్ ఎ డెమన్.
1: దానవుడు కాదు,
0: యు ఆర్ నాట్ ఎ
1: మానవుడు. మానవుడై పుట్టి మానవులను తిరస్కరించడము, మానవులను దూషించడము, ఇది మహాపాతకము, ఈ మానవత్వానికి సరైనటువంటి యొక్క సహజంకైన గుణం కాదు అని వాడికి బుద్ధి చెప్పాలి.
0: యూ టెల్ హిమ్ ప్రాపర్లీ టు రిమెంబర్ దట్ యువర్ మ్యాన్ అండ్ యువర్ రెస్పెక్ట్ మ్యాన్ అండ్ షుడ్ నాట్ థింక్ దట్ యువర్ నేమ్.
1: నీవు ఇతరులను ఎంత దూషించినావో అంతకు పదింతలు నీవు దూషింపబడతావు ముందు, అది జాగ్రత్తలో పెట్టుకోవాలి.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ యూ విల్ బి సఫరింగ్ టెన్ ఫోల్డ్ బై సచ్ క్రిటిసిజం ఆఫ్ అదర్స్. యూ క్రిటిసైజ్ ఎనీ
1: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది, అది కూడా నువ్వు జాగ్రత్త.
0: యూ డిజైర్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ఫర్ ఎనీ వన్ టెన్ ఫోల్డ్ విల్ బి సఫరింగ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఎవరిని మనము విమర్శించరాదు,
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీ వన్,
1: ఎవరిని మనం దూషించరాదు,
0: డోంట్ హేట్ ఎనీ వన్.
1: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరమైపోతాయి.
0: యూ డెవలప్ లవ్ యూ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రేట్.
1: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
0: రిమెంబర్ గాడ్, ఎంటర్ ఇన్ టు సొసైటీ, చాంట్ హిజ్ నేమ్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
1: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
0: ఈచ్ వన్ ఇస్ గాడ్.
1: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
0: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్.
1: నీవు దేవుడుగానే ఉంటున్నావు.
0: యు ఆర్ గాడ్ ఫర్ యువర్
1: నీ వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవులను భ్రమిస్తున్నావు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ,
1: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
0: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూజన్ యు కెనాట్ సీ బ్రహ్మ.
1: బ్రహ్మను దూరం చేయడానికి, బ్రహ్మను దీగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
0: It is the deluded mind which is coming in the way of vision of Brahma.
1: Brahma samipudai avutadu.
0: Free yourself from the delusion. You get a vision of Brahma.
1: Kanuka bhajanalato bhagavantuni yokka namaskaranam chestu kaalanni sarthakamga gavinchukondi. Kshanamaina kuda manamu anavasaramaina vishayallo praveshincharadu.
0: Don't waste even a moment thinking of useless things. Chant the name of the Lord every moment.
1: Rama chintana chesinatundi koti enta hanumantudiga maaripoyadu.
0: An ordinary monkey by chanting the name of Rama became Hanuman.
1: Aa chanchalatvam galinatundi koti enta shanta swaroopudainadu.
0: Such a unsteady wavering monkey.
1: Andukosam sitanu kuda sita kudanu hanumantudini varninchindi. Shantudu gunavantudu balavantudu hanumantudu anindi.
0: That is why Sita also described Hanuman as the very embodiment of peace and full of virtues, full of strength.
1: కనుక అలాంటి శాంత స్వభావం
0: డెవలప్
1: అటువంటి గుణమును అండ్ అటువంటి బలమును
0: సచ్ స్ట్రెంగ్త్
1: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్ సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో.

0: दक्ष सुचिर्दक्ष अनपेक्ष सुचिर्दक्ष उदासीन गतव्यतः सर्वारंभ परित्यागी सर्वारंभ परित्यागी यो मद्भक्त समद्भक्त प्रेम स्वरूप
1: embodiments of love.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves those with these qualities.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష he should not have any expectations.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chaala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chaala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityattam chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kulanu bhagavat pritya arthanga bhavinchali.
1: We should consider that all our actions should be pleasing unto God.
0: అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: Then we'll be fulfilling the very meaning of this word, anapeksha.
0: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God naturally loves those people who perform actions without any expectations or results thereof.
0: రెండవది శుచి.
1: The second quality is శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: శుభ్రము అని.
1: Cleanliness.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమ లేక బహిర్శుభ్రమ?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: in an enamel vessel
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: After the soup is prepared, immediately it gets spoiled, unpalatable.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: Why has it become poisonous?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: This enamel vessel is not alloyed, is not tinned inside.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: Because it is not tinned or alloyed within, the whole thing got spoiled or poisoned.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: Body is like an enamel vessel.
0: Brass vessel. ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వేయాలి.
1: And we have to apply this alloy or tinning of love.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికి చెడవు.
1: When once this love is there, no material can be spoiled at any time.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: Therefore, it has got to be clean and pure, both inside and also outside.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: Outer cleanliness, what it is?
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ,
1: while performing service activity,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: worshipping God in every possible way,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: rendering service to everybody,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: When once we undertake selfless service activities, naturally it would ensure outer purity.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: When once actions are utterly selfish, there cannot be purity or cleanliness.
0: ఇంకా మూడవది దక్ష.
1: Third one, దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష meaning determination.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: What sort of determination?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్, యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఈస్ అటైన్డ్. సచ్ డిటర్మినేషన్ యు షుడ్ హ్యావ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి, పట్టునెగ్గడిదాకా అట్టే ఉండు.
1: సమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాక విడువకుండు.
1: యూ హ్యావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డూ నాట్ గో.
0: ఇది దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచిదివి తలపు తీరుడుదాకా పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యూ థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్. డోంట్ గో.
0: దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపన్?
0: బోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless you.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may have to ask having lost consciousness.
0: అంతియే కాని.
1: Only that.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుణ్ణి పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుణ్ణి భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేక్ష సుచిదచ్చ ఉదాసీన.
1: Then comes ఉదాసీన.
0: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి?
1: Unattached, ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: You can do all.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: But you should not be attached to certain tasks assigned.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును.
1: Any task or any work that you might undertake.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు.
1: నాట్ ఓన్లీ దట్.
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీవు ఈ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగినా అపజయం జరిగినా కూడా రెండింటికి నీ సంతోషించి జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్చ సుచిదచ్చ ఉదాసీనో గతవ్యతః.
1: గతవ్యతః.
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రమూ చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ deep thinking, the past cannot be recovered.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరు చెప్పలేరు.
1: Nobody can decide the future as it is uncertain.
0: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
0: రేపటి వరకు నీ ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: Future kalagarbhamulo nindi untunnadi.
1: Future is contained within the womb of time.
0: Unnadi.
1: And it is there ahead of you.
0: Kalagarbhamulo kanaranatunti yokka drishyam kosam nee enduku paritapistavu?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాసేజ్ ఆఫ్ టైం.
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: Past cannot be recovered or regained.
0: Vachetuntina needi kaadu.
1: Future does not belong to you.
0: Kabatti enduku neevu deenni yochinchali?
1: Then why should you worry and think over?
0: Aithe nee yochinchalante manavathvamulo oka yochana chaala pradhanamainatundi.
1: However, thinking, thought is necessary for mankind.
0: Manavudu okka nimishamaina kudanu talampu lekunda jeevinchaledu.
1: We cannot live for a moment without thoughts.
0: Karukani ee talampulu vastuntai.
1: Thoughts do come.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యు ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ రౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ వీ హ్యావ్ ఎ సీడ్.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: సీడ్ టుడే ఈజ్ ద ట్రీ ఆఫ్ టుమారో.
0: టుమారో ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ ప్రెజెంట్ విత్తనము.
1: దేర్ఫోర్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్ రైట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ ఇట్ ఇస్ సీడ్.
0: ఫ్యూచర్ కు ఈ యొక్క ప్రెజెంట్ మూల ఆధారం.
1: దేర్ఫోర్ ప్రెజెంట్ ఈజ్ ద బేసిస్ బోత్ ఫర్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: Go by the present now.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక. పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ వీ హ్యావ్ ఎ సీడ్.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: సీడ్ టుడే ఈజ్ ద ట్రీ.

0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము మెప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: యు హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రెసెంట్. యు షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి అండ్ యాక్ట్ అకార్డింగ్ టు ద టైమ్ ఆన్ హ్యాండ్.
0: కనుక నీవు ప్రజెంట్ నీవు లక్ష్యం నందించుకుని
1: కీప్ ఇన్ యూ ద ప్రెసెంట్.
0: దానిని ఫ్యూచర్ నువ్వు ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ఈ ప్రెజెంట్ తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: ద ఫ్యూచర్ ఇస్ బౌండ్ టు కమ్ డిపెండింగ్ ఆన్ ద ప్రెసెంట్.
0: నీకేమాత్రం కూడా నువ్వు ఫెయిలియర్ కాదు.
1: ఇట్ విల్ నెవర్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి
0: ఎవడు? ఈ సర్వారంభవాడు.
1: Who is the total renunciant?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: The true renunciant is one who is
0: ఆడంబరములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: In fact, we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడు అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకొని ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఇస్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రెసెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ అన్రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: సచ్ మ్యాన్ ఆఫ్ ఆస్టెరిటీ సింప్లిసిటీ ఇస్ క్లోజ్ టు మీ.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడా ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: టుడే వీ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిబిషనిజం షో.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే
1: వెన్ వీ స్పెండ్ 5 రూపీస్
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటాం.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after all.
0: 500 రూపాయలు వేపించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్ హీ నీడ్స్ ప్రొపగండా.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: వై దీస్ టైటిల్స్ గివెన్ టు యు? వై?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: So long you are after this external show, you will never enjoy the bliss of the self.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: When you do not experience the bliss of the self, how do you earn God's grace?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవత్ దీనికై వేచి ఉండాలి.
1: In fact, you have to wait for God in every aspect.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: Then only you can experience bliss in along the spiritual path.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బి ది రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి యొక్క పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బీ హ్యాపీ?
0: ఫలరహితమైనటువంటి ఒక కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్. And bliss is the true reward.
0: Ante kaani daivagnaku viruddhanga manam chestuntunte tappaka anni viruddhangane jarugutuntayi.
1: If you act against the command of God, everything will be contrary.
0: Bhavam tad bhavati.
1: As is the feeling, so is the result.
0: Bhagavantuni yokka premanu manam pondalanu

0: ఉన్నప్పుడు
1: when you want
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning His grace, you are absolutely free to act in a way. When you have got certain purpose, you should act in that direction only.
0: ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఎ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాపుకు వెళ్ళావు,
1: you go to the shop in the market.
0: ఆ షాపు దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవాల్ చెప్తాడు వాడు 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీ పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ లో నుంచి టవల్ నీ ముఖాన్ని కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్ యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ యూ కెనాట్ హ్యావ్ ద టవల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యు దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే అద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడాను భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో.
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువుకోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ అండ్
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యు డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ఠ చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్, డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
0: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి. అక్కడ
1: దేర్ షుడ్ బి ఏ స్టాంప్ ఆర్ ఏ సీల్ ఆన్ ఎవ్రీ యాక్షన్.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: గాడ్ షుడ్ అక్నాలెడ్జ్ దట్ యువర్ యాక్షన్ ఇస్ గుడ్.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andro atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: Aa prema undinappude nee paina bhagavantudu aneka rakamaineetundi dayanu chuptuntadu.
1: When once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his grace.
0: Udasino gatavyataha. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ యు విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్.
0: తరువ తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యు జస్ట్ చర్న్ ద కర్డ్ యు విల్ గెట్ ద
0: తరువ తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఇంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: లభిస్తుంది.
1: వెన్ వన్స్ ది కర్డ్ ఇస్ చర్న్డ్ వెల్ యూ గెట్ ద బటర్.
0: అదే విధంగానే మన తరువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: రిపీటెడ్ ఎంక్వైరీ ఇన్ అవర్ బాడీ విల్ హెల్ప్ అస్ టు నో ద స్పిరిచువల్ క్వాలిటీ.
0: తత్వంబు తత్వం అదే మనకు పుడుతుంది.
1: తత్వం యు ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
0: యు ఆర్ దట్
1: తత్వం.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మధ్యకి చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: వితౌట్ చర్నింగ్ the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్ట వస్తుంది?
1: When two pieces of wood are not rubbed against each other, how do you get fire?
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: if you want to receive God's love,
0: మనం సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఇన్ బోత్ ద రిసీవర్ అండ్ గివర్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్.
0: పుచ్చుకునేది లేదు.
1: నథింగ్ లైక్ రిసీవింగ్ నార్ గివింగ్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
0: దివ్యత్వాన్ని చింతించు.
1: యు థింక్ ఆఫ్ డివినిటీ.
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: sukham nunchi sukham manaku chikkadu.
1: Out of happiness you cannot have happiness.
0: Kashtam nunchi manaku sukham chikkutundi.
1: Out of difficulties only you can derive
0: happiness. Kashtam lekunda pothe sukham em manaku labhyam kaadu.
1: When there is no difficulty there cannot be happiness. So we have to struggle hard.
0: Cheekati untuntene light ku viluva.
1: Light has value because of darkness.
0: Aakari untunappude annaniki viluva.
1: Food has value because of hunger.
0: Lekapothe food ke value ledu.
1: Or else food loses its value.
0: Kanaka manamu daniki taginatundi ruchini manam కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విద్ ఇన్ యూ యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విద్ హిమ్ యూ విల్ రిసీవ్ గాడ్. ఎన్ని తప్పులు
0: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గాడ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను
1: గోపికస్ ఇన్ దోస్ డేస్
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహ పడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారు జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటి పెట్టుకుని
1: Gopika carrying the pots full of curd and milk.
0: Bazaar lo amukuntu potundari.
1: She was selling these milk along the street.
0: Palo neyyo anetvintiga cheppaleda amma.
1: She did not shout along the street saying curd.
0: Govindo Damodara Madhaveti.
1: Instead she was selling Govinda Madhava.
0: Ee vidhanga Bhagavantuni peru cheppukuntu poyindi.
1: She went on repeating Lord's names.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ద థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్
0: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్.
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము?
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ
0: ఏ విధంగా తలచగలము
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ
0: సాధ్యం కాదు
1: ఇస్ నాట్ పాసిబుల్
0: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు
0: బి విజిబుల్ లేదంటే కనిపిస్తున్నావు ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు
1: దో వి సీ బట్ యు ఆర్ యు హైడ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు
0: నిను గను గున్న గల్లమా
1: కెన్ వి నో యు
0: కృష్ణ నిను గను గున్న గలమా
1: కృష్ణ కెన్ వి సీ యు కెన్ వి ఐడెంటిఫై యు
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు
1: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్
0: ఘనము కంటే మహా ఘననీయుడవు
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్
0: 84 లక్ష జీవముల
1: In 84 lakhs of beings, you are always with them.
0: అణువురేణు దృఢ కాష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదువట నిను గను గున్న గలమా
1: Right from an atom to a macrocosm, you are there.
0: నిను గను గున్న గలమా
1: You are in the minutest form, but you are in the largest, gigantic form. And we know you.
0: కానీ 84 లక్షల జీవరాశులు ఎక్కడున్నారు
1: You are in 84 lakhs of beings. Where are they?
0: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్
0: ఏ నామంతో మనం పిలిచాలి
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్
0: ఇక్కడ పుష్పం ఉన్నది
1: హియర్ ఇస్ ద ఫ్లవర్
0: ఇక్కడ బట్ట ఉన్నది
1: హియర్ ఇస్ క్లాత్
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్
0: ఈ పుష్పం పుష్పము
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్
0: బట్ట బట్ట
1: సో ఆల్సో ద క్లాత్
0: ప్యాక్ ప్యాక్
1: అండ్ ఇస్ ద ప్యాక్
0: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్
0: ఇట్ ఈజ్
1: ఇట్ ఈజ్
0: ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా
1: దేర్ ఈజ్ గాడ్ యున్నాడు
0: ఉన్నాడు ఉన్నాడు
1: గాడ్ ఈజ్ ఎవర్
0: ప్రెజెంట్ భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ ఈజ్
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి
1: వెన్ వన్స్ యు గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్పీరియన్స్
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు
1: హౌ డు యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా
1: డూ యూ ఎవర్ డౌట్ యువర్ మదర్ నో
0: నీ తండ్రిని ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావు
1: వాట్ ఫెయిత్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ మదర్
0: నా తండ్రో కాదో అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా
1: Do you give up her doubt here any time?
0: ప్రాకృతమైనటువంటి వస్తువునంతా నమ్ముతున్నారు
1: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా
1: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు
1: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్
0: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫార్మ్
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు
1: Warden spoke of Ramayana so long.
0: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopane dharinchi Dasarathuni Maharaju inti lopala aadukuntu unnaru.
1: Rama Lakshmana Bharata Shatrughna they symbolize
0: four Vedas.
1: They represent four Vedas. They were found playing there.
0: Rigveda me Ramudu.
1: Rama stands for Rigveda.
0: Yajurveda me Bharatudu.
1: Bharata is Yajurveda.
0: Samaveda me ఈ యొక్క లక్షణుడు
1: సామవేద ఇజ్ లక్ష్మణ
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు
1: అధర్వణ వేద ఇజ్ శత్రుఘ్న
0: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఐదు మంది కూడా నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజు ఇంట్లో తిరుగుతున్నారు
1: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ దట్ రిప్రజెంట్ వేదాస్
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు
1: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్
0: యజ్ఞాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా
0: వచ్చాడు దశరథుడింటికి
1: హీ కేమ్ టు దశరథ
0: దశరథుడు చాలా ఆనందించాడు
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు
0: స్వామి మీ వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు
1: హి సెడ్ స్వామి వాట్ బ్రాట్ యు హియర్
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు
1: ఆర్ యు గోయింగ్ టు డు మై
0: తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు
1: హి ప్రామిస్డ్ దట్
0: తమరు సేయింగ వలియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా చింతలేక వేగిరించుకున్నది విషయం యగును అని.
1: When once having given promise without discrimination, without good or bad, if you proceed straight away, you will be in danger. You should discriminate whether it's good or bad before making a promise. Do not promise blindly that you would do it. Dasharatha promised.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజెస్.
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజెస్.
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్. సో హి ప్రామిస్డ్.
0: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా అగ్ని సంరక్షణకై పంపించమన్నాడు.
1: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్, దశరథ, దట్ యూ సెండ్ రామ యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ.
0: కూలిపోయాడు దశరథుడు.
1: దశరథ ఫెల్ డౌన్.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్దం చేయడానికని పంపించటమా?
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
0: ఇంకా బాలుడే, ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ ఇంటు ద ఫైర్.
0: నేను రాక్షసుల ముఖమే చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో.
1: వెల్ ది సన్ రామ మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైన భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్,
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడే పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
0: వశిష్ఠుడు వారు కూడా వచ్చి,
1: వశిష్ఠకి,
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
0: ఉండలేదు.
1: వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
0: రీజన్ బట్టి నేను ఉండలేదు.
1: నాట్
0: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి,
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ some time with that boy and enjoy blissful state.
0: Ante kaani janakaraka vastu ahanadulu ne maatram aasinchi nenu raledu.
1: I am not after money or wealth or affluence.
0: Kabatti meer enduku inka sandehisthunnaru?
1: Why do you still doubt?
0: Pampu annadu.
1: Oh, send him.
0: Kaani inka baada padaleka baadatone pampadu.
1: With great suffering he accepted.
0: Vishwamitrudu.
1: విశ్వామిత్ర
0: విశ్వమునికంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునికంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు,
1: డిపెండెంట్,
0: సర్వశక్తిమయుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
1: అండ్ హీ టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
1: హి వాజ్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హీ సెడ్, మై బాయ్,
0: మీరు వాచుకోండి అన్నాడు.
1: అండ్ యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ.
0: చెప్పి
1: సేయింగ్, సో
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: కనుక రాక్షసులు కనపడతారు.
1: And you certainly come across the demon.
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, బల అండ్ అబల.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి,
1: హీ కన్సిడర్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూజన్ విల్ మేక్ యూ ఫర్గెట్ భ్రమ అనగా
0: కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూజన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
1: Whereas Brahma, the divine,
0: Brahmaku,
1: is born
0: Brahmaku, inta vyatyasam untundadi.
1: Because of the good or virtue of the past action karma.
0: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
1: Such happenings also do come in your life.
0: Daivatvanni ee reethiga manam vishwasinchali.
1: In what
0: ఏది దైవత్వము ఏది మానవత్వము ఏది క్రూరత్వము.
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity anetvante prema tattvame.
1: Divinity is love.
0: Kevalam manavattvam anetvante dharmame.
1: Humanity is righteousness.
0: Danavattvam anetvante kevalam kruratvame.
1: And demonic nature is cruel. Cruelty.
0: Daivanni manamu prematone chudali.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: సత్యభామ
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: She wanted to have Krishna all by herself. He never wanted Krishna to go anywhere. And that he should be with her. He asked Narada to tell her the device as to possess Krishna. Narada gives that sacred spiritual teaching. He also thought over for some time and he wanted to kill the ego of Satyabhama and devised a master plan.
0: Amma Satyabhama.
1: Satyabhama.
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
1: డూ యూ హ్యావ్ ద వెల్త్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
0: శమంతకమణి? నా దగ్గరనే ఉంటుండాది.
1: హీ సేస్ ఐ గాట్ శమంతకా జెమ్ విత్ మీ.
0: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
1: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
0: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
1: నెవర్ డౌట్ వెదర్ అవుట్
0: నేను తప్పక వెయి హిమ్ ఆర్
1: ఐ విల్ డూ ఇట్ షీ సెడ్.
0: అయితే తేమని చెప్పే చెప్పాడు.
1: అండ్ దెన్ హీ ఆస్క్డ్ మీ టు బి
0: బ్రాట్.
1: And then Krishna came.
0: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
1: On one side Krishna
0: said. మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
1: On other pan all the wealth brought by Satyabhama.
0: కదలలేదు. మెదలలేదు.
1: It did not move.
0: భయం ప్రారంభమైంది.
1: And there started fear.
0: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
1: In fact she has put all the wealth with
0: her. శమంతక మణిని కూడాను పెట్టింది.
1: Finally శమంతక gem was also kept there.
0: కానీ తూగలేదు.
1: Well he did not weigh them.
0: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
1: And then she ran to Rukmini.
0: అక్క అక్క అక్క అక్క.
1: She started
0: calling. అక్క ఈనాడు పుట్టింది పాపం.
1: She started calling her sister sister. She never looked at her face till then.
0: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
0: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
0: పరిగెత్తింది.
1: అండ్ షీ ర్యాన్ టు హర్
0: సిస్టర్. కా కా అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
1: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
0: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
1: సిస్టర్ వై ఆర్ యు సాడ్? వాట్ హ్యాపెన్?
0: ఆమె చెప్పింది. జరిగిందంతా చెప్పింది.
1: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్. నారదుడు
0: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
1: దిస్ ఈస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద. దిస్ ఈస్ మై ప్లైట్ షీ సెడ్.
0: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
1: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
0: అక్కడే.
1: దేర్ వాజ్ నారద.
0: చూస్తూ ఉన్నాడు.
1: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
0: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
1: హి వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
0: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
1: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
0: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
0: అప్పుడు చెప్పింది నారద.
1: దెన్ షీ ఇస్ నారద.
0: కృష్ణుని ఏ రీతిగా తూచగలము?
1: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్
0: కృష్ణ అనేటువంటి ఒక రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
0: సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్.
0: సమానమైనటువంటివి.
1: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్.
0: కృష్ణ అనింది.
1: సో షీ సెడ్ కృష్ణ.
0: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
1: నారద విల్ హీ కీప్ క్వైట్?
0: ఉండలేదు.
1: నో హీ కెనాట్.
0: అమ్మా, సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటింది అది?
1: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్, హౌ డస్ ఇట్ వెయి?
0: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
1: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్. వెల్,
0: ఆమె ధనమంతా వేసింది.
1: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
0: నీవేం ఇస్తావు?
1: Then what is to be put now?
0: అప్పుడు చెప్పింది.
1: Then she said,
0: పత్రము
1: ఎలీఫ్
0: గుదుగాక.
1: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
0: తూగాడు కృష్ణుడు.
1: The moment tulsi leaf is kept there,
0: కృష్ణుడు కంటే ఇంకా ఇటు ఎక్కువ పోయింది.
1: And in fact the weight has been more now.
0: అప్పుడు చెప్పాడు నారదుడు.
1: దెన్ నారద సేడ్,
0: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము,
1: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్,
0: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
1: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
0: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
1: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
0: ప్రేమకే తూగుతున్నాడు.
1: అండ్ ఇఫ్ ఫర్ ద లవ్ దట్ బ్యాలెన్స్,
0: ప్రేమ చేత ఏ నీటి దానమైనవి చాలు.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్,
0: తులసి దళమైనవి చాలు.
1: ఈవెన్ ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాదులు కాదు.
1: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
0: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
1: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
0: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
0: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
1: దెన్ గాడ్ లవ్స్ యూ.
0: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
0: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
1: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
0: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
0: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
1: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
1: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: పెంచుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: సహజంగా లభించేటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
0: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థము యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga breast ainatvanti mahaneelu tama yokka anubhuti nundi aavibhavinchinatvanti yokka satya suktule vedamulu.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid anetvanti dhatu nunchi pochinatvanti de vedamu.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamulaga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvanti.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatkama mochamulu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamainatvanti aadarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్, ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ,
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద, అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారంతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening
1: is called
0: second anusravanam.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh గమనము.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly
1: affairs. ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రము తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదిలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: Having left their homes, the couple should travel northward.
1: ఎంతవరకు?
0: To what extent?
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం నుండి కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మండలి వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడిచ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel of
1: another
0: one. By the time they reach full moon day, they should stop partaking.
1: Yavarena daya dakshinam galinatti grihasthulu veeriki bhojanam pettarante tattalo techi pettakoddu.
0: Anyone విత్ కంపాషన్ కెన్ నాట్ సర్వ్ ఫుడ్ ఆన్ ఏ ప్లేస్.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్సెస్.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
0: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఏ లీఫ్.
1: దానిని బయటనే భుజించి
0: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: It is not the objective of the objectives of life which is supreme.
1: పరానుకని వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇదియే సరియైనటువంటి ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని తోసివేసి
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు.
1: నాద బిందు,
0: నాద బిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ.
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: ఈ మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని యందు మనసును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము, ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 సెన్సెస్, 5 లైఫ్ బ్రెత్స్, 5 ఎలిమెంట్స్, 5 లైఫ్ షీట్స్, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్, మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని కూడా చక్కగా పరిశీలించి,
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి,
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రం గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి,
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం,
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
1: అది ఏ ఆత్మ అని గుర్తించి,
0: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ,
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్.
1: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ.
1: అనగా
0: మీనింగ్,
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యు సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్
1: బ్రహ్మ. బ్రహ్మనే
0: ది ఎంటైర్ క్రియేషన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్.
1: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
0: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్.
1: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
0: వెన్ దట్ ఇన్ఫినిటీ బికమ్స్ ఓన్లీ యూనిటీ.
1: ఏది చూసినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ సీ,
1: ఏది విన్నా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ లిసన్ టు,
1: ఏది దర్శనా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్రహ్మ.
1: ఏది పలికినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ స్పీక్
1: ఏది చేసినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ బ్రహ్మ.
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
0: వేర్ ఎవర్ యూ గో ఇస్ బ్రహ్మన్.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, దేర్ ఇస్ నో మైండ్.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్, దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు. కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
0: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్తు.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ద హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
1: ఒక ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
0: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్?
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్స్.
1: అందరి ఇంటూ చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
0: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
0: యశోద సా.
1: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
0: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
0: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
0: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్
1: మై జును తిరిగాను.
0: I went round all street.
1: అందరి ఇంటూ చూచాను.
0: I have seen everywhere.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: I could not find Krishna anywhere.
1: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: Did you see him?

0: అంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
1: ఐఎమ్ హైలీ ఎగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
0: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
0: పరిశుద్ధమైన,
1: ప్యూర్,
0: పవిత్రమైన,
1: సేక్రెడ్,
0: అహంకార రహితమైనటువంటి ప్రేమ కనుకని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
1: ఈగోలెస్. దేర్ ఫోర్ కృష్ణ మేనిఫెస్టెడ్ దేర్.
0: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ అవర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్ హిమ్.
0: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
1: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీమ్ అండ్ టాప్ మోస్ట్.
0: నా పొరపాటు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
1: యశోద ask Radha to teach the same principle of love.
0: Radha cheppindi, amma, idi okaru bodhinchetundidi kaadu.
1: Radha said it can
0: okaru deenini andinchetundidi kaadu.
1: It cannot be passed on by anybody.
0: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
1: Each one has to understand, experience for one's own self with full love.
0: Tarvata krishnudu intiki vachin tarvata
1: after Krishna returned,
0: కృష్ణుని గట్టిగా పట్టుకుని,
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ, పెట్టినది తినవు.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ఫుల్ ఆఫ్ బటర్.
0: నే పెట్టితే తినవు, విన్నా.
1: You don't eat the butter.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: We have so much of butter.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: You don't eat our own butter.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: Though people are hunting you, they are running after you, still you eat in secret.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతిని తనకు చాలా ప్రీతి.
1: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: Kanukune ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruthi gavinchukunnappudu tatchadame chanam kuda inka kaalam akkarledu appadikappudike daivam pratyaksham avutadu.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడాను.
1: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
1: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
0: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
1: ది మిల్కీ వే,
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
1: Then when can you decide?
0: ఆకారం ఉన్నప్పుడు దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
1: Though the form is gone, it remains permanent.
0: ట్రూత్ ఉన్నాడు.
1: That is truth, he said.
0: ఎట్టనగా ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
1: We have given a name, ఆవు కౌ.
0: ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
1: Even after the cow dies, the name of a cow remains.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: The name human remains.

0: రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటి ఒక ఆకారం ధరించినప్పుడు, ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటి మరణించదు.
0: Therefore, atma when it takes upon a body, it may remain, but it exists even after the body is gone.
1: Ante kaakunda satyanveshan salpali,
0: one should be in
1: satyanni anveshan salpali satyam kaani satyanni manam anveshinchukonakkaraledu.
0: In fact, we don't need to be in such
1: sarvatra undinatvanti satyanni ekkadane manam anveshinchedi.
0: When truth is everywhere, where do you search for it?
1: Yeni chotaithe manam anveshincharpali.
0: At a place if it is not present, you can search elsewhere.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
0: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్, బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
0: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్,
1: ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది.
0: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది.
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటుంది.
0: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: దానికి ఒక కాన్షియన్స్.
0: కాన్షియన్స్.
1: కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
0: ఇన్ ఆల్ దీస్ వేరియస్
1: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించేకి అవుతుంది?
0: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
0: All forms are present in this truth.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుశక్తిలో ఎందుకు కూడాను
0: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్టేజ్
1: అరమరాలు లేకుండా ఎప్పుడు
0: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
0: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
1: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
0: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ పంచభూతములతో కానీ
0: నాట్ విత్ ది ఫైవ్
1: పంచకోశములతో కానీ
0: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కానీ
0: నాట్ ఫైవ్ లైఫ్
1: కూడినది కాదు ఈ తారకం.
0: తారకం ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
1: ప్రాణ అపాన
0: అపాన
1: వ్యాన
0: వ్యాన
1: ఉదాన
0: ఉదాన
1: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
0: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ది బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మని.
0: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మని.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
0: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
0: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ద బాడీ ఇస్ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్, యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్.
1: ఫోర్ లక్స్ సోప్స్.
0: ఫోర్ లక్స్ సోప్స్.
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
0: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
0: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
1: వన్ బకెట్ ఆఫ్ చున్నాము.
0: వన్ బకెట్ ఆఫ్ చున్నాము లైమ్.
1: 900 మ్యాచ్ స్టిక్స్ పంచేస్తుంది.
0: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్.
1: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
0: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్.
1: ఆ పైన 8 సెల్స్ యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు.
0: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 రూపీస్.
1: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
0: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
0: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందని?
0: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
0: The vibration enters into the womb of the mother when the child is 4 months, 9 days.
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
0: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: till then it is in the form of a football.
1: ఇది ఒక ఓవల్స్ ఇది కూడా కాదు.
0: It is not even oval shape.
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు.
0: It is of the shape of a football.
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
0: As vibration enters, it starts movement.
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
0: As it starts to move, it becomes oval
1: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
0: Where from you get
1: it? తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా?
0: Has mother sent in anyway?
1: ఎవరు పంపించేటువంటిది కాదు.
0: No one can send it in.
1: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
0: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్.
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
0: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
0: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
0: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిది తారకంగా రూపొందుతుంది.
0: Therefore, combination of Brahma and Maya is
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్.
1: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
0: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
0: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది,
0: దేర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను
0: భగవాన్ స్పీక్,
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్,
0: మైక్ ఇస్ మ్యాటర్,
1: కరెంటే ఎనర్జీ.
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
0: ది కాస్మిక్ ఫామ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
0: హి మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా.
0: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైనా.
0: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
0: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
0: వితౌట్ లవ్ యు కెనాట్
1: అటైన్. వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
0: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత, బట్ వితౌట్ లవ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
0: Don't see here.
1: Inside చూడండి.
0: See within, inside.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
0: Outer vision is useless.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
0: Every moment you see outward.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
0: But see within, inward.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
0: And once you see within.
1: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
0: Then you will see your true form within.
1: కనుక మీరు చూడవలసింది బయట కాదు, లోపల చూడాలి.
0: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్.
1: బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
0: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
0: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా నువ్వు లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
0: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
0: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
0: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
1: కేవలం లేబరే.
0: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషి.
0: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట ఉంటే చూస్తున్నాడు.
0: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
0: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వజ్రవైడూరి మనకి మాటకి ఇవ్వమే విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
0: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ది మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటిని నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
0: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ee lopalani enta viluvainatuntiga untunnayi
0: most
1: tarakamu ee sankhyamu amanaskamu idi maha viluvainatunti okka vajramulu vantivi.
0: So most valuables, the tarakamu, sankhyamu, amanaskamu are present within you.
1: Untunnayi,
0: they are within you.
1: Kaani neeku teliyatam ledu,
0: but you do not know.
1: Kaaranam emti?
0: Why
1: nee owner ku sambandham kaaledu?
0: Because you have not become an owner yet.
1: నీ ఓనర్కు సంబంధమైపోతే నీకు కూడా నీ విలువైనటువంటి చూడటానికి అవకాశం ఉంటుంటాడు.
0: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
0: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మకి సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఇట్?
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
0: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
0: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
0: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
0: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
0: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింపచేయలేదు.
0: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
0: Then what should you do?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: When once you are able to control that alsatian dog maya, you can get in.
1: లేక
0: otherwise
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
0: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your
1: voice. అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
0: Then master will come and watch.
1: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
0: Then he will say, hello, you are here. He will come down.
1: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుపోతే కుక్క ఏమన్నది?
0: When once he comes down, escorts you in, you need not be troubled.
1: యజమానుతో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
0: When once the master is there,
1: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
0: If you go alone, the dog will attack you. With the owner, it will not.
1: అది ఓదమూలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
0: Therefore God the eternal witness is present at a higher level.
1: అతని ఎంట్రన్స్ లోపల మాయ అనేటువంటి దాన్ని నియమించాడు.
0: At the entrance he appointed this maya.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
0: To have a control over this maya is jnanam.
1: Maya ni etta vasam cheskovali.
0: How to have control?
1: Maya evaru nirminchinatundi?
0: Whose creation is maya?
1: Yajamanudu nirminchinatundi. ఈ డాగ్ ను యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
0: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్, కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
1: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
0: వెన్ వన్స్ యూ నో ద మాస్టర్ వెరీ వెల్, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయ.
1: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
0: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
0: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో, షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్. అప్పుడు తాను కిందకి
1: వచ్చి
0: హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్,
1: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
0: హి విల్ ఎస్కార్ట్ యు ఇన్.
1: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
0: దెన్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
1: ఆ యజమానుణ్ణి భగవంతుణ్ణి పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానుని చూడవచ్చు.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్, either you should have jnana, wisdom or bhakti, devotion.
1: Kanukane yeruku marapunukunda jagrata nittamu swapna sushuptilo, yeruku marapu swapna sushuptri endukodanu nirantaram kodanu daiva chintanatone untuntamu. ee vidhanga untunte vantale em chesedi, intilo panevaru chestaru, inti yajamani yokka kartavyalanta etta nirvartinchukunedi ani meeru kochi bayapadavachchu. mem college pillalam kada, mem chadukovali, paathalanta kodanu jnapti endunchukovali, concentrate cheyali, ee bhagavantuni chinta chestunte mem etta pass avutamani meeru anukuntavachchu.
0: Listening to this you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the subjects.
1: ఈ సందేహమునకు అవకాశమే లేదు.
0: Never doubt.
1: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
0: Consider every act as divine.
1: వంట చేస్తున్నావు,
0: you cook.
1: పాత్రకు తగినటువంటి యొక్క పదార్థం ఇవి.
0: Have the material equal to that of the vessel.
1: వంటకు తగిన మంట పెట్టు.
0: And have the flame needed.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
0: ఇది వెసల్ ఇస్ స్మాల్,
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
0: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
1: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
0: ఇఫ్ యు ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్
1: పరిశీలన,
0: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ephemeral. అంతేకాకుండా
1: వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
0: ఇఫ్ ది వెసల్ ఈజ్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్
1: స్పాయిల్. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
0: Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
0: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
0: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
0: You need food until hunger is satiated. అన్నం
1: నీకు అక్కర్లేదు.
0: When once hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
0: Until you are the recipient of God's grace, you must do everything.
1: Neeru daati teppa nippuno badaveyu neeti bhakti anta butakamulu.
0: After crossing the river, they will put the boat in fire and burn it.
1: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali. Inka evaraina daani daadtaru.
0: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
1: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
0: And we should show this sort of expression of
1: gratitude.
0: Kaani
1: meeru nen daatinaru kadani aa teppanu oyi nippulo veste emi prayojanamu.
0: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
0: When once you recognize this spirituality, you experience yourself.
1: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
0: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
1: way. అన్నసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు నువ్వు అభివృద్ధి చేసుకోకూడదు?
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
1: యూస్లెస్
0: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
0: we should not use such
1: useless. You చదవాల్సిన చదువు కరెక్ట్ గా,
0: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
0: When you find time, entertain sacred thoughts.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
0: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్ ఎరుక.
1: అవేర్నెస్ అంటే ఏంటి?
0: వాట్ ఈస్ అవేర్నెస్?
1: అదే చిత్.
0: దట్ ఈస్ చిత్.
1: ఆ చిత్ అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై చిత్?
1: అదే పరమ పూర్ణమైనటువంటి జ్ఞానము.
0: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్
1: విజ్ఞానము.
0: ఇస్ ఎ టోటల్ విజ్డమ్.
1: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
0: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
1: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
0: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
1: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా నువ్వు అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
0: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
0: అవర్ మైండ్ మే నాట్ వేవ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవ.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
0: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
1: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
0: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
1: మహా నిండు సభ లోపల
0: ఇన్ అ బిగ్ కాంగ్రిగేషన్
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
0: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
0: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు,
0: భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
0: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు,
0: కృపాచార్య.
1: అందరు కూడా ఉంటున్నారు,
0: ఆల్ ఓవర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
0: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
0: కృష్ణ సెడ్ లేటర్,
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
0: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్.
1: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
0: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
0: యూఆర్ నాట్ మియర్లీ టీచర్, యూఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
0: యువర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తటం లేదు.
0: Being acharya yourself, you don't open your
1: mouth. Karma chesinaatundi paapam duryodhanaku maatrame kaadu raavatamu.
0: Therefore the sin is not completely limited to duryodhana.
1: Ee paapanni purukulanu pilipetti meeku paapame.
0: Since you also stood in absolute silence, you're also
1: cheppakunda unatamu idine paapame.
0: Having known it, you have not objected to it, it's also sin.
1: Meeru chesinaatundi parama himsalu neevu kannulato chustunnavu, neeku paapame.
0: You have watched all the violence that went on, you are also committing sin.
1: Bhishmacharya kuda cheppadu neeku gnanam telisi kudanu ivi ye maatramu javabu cheppakunda untunnavu kabatti neevu kuda paapave.
0: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raise your voice.
1: Chesina vaadu choochina vaadu purukolipina vaadu anubhavinchina tattu ee naluguru kudanu paapure ani cheppadu.
0: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
1: Evaro tappu chestunnattu vaadiki maatrame kaadu ee doshamu.
0: Is not the one who merely commits a mistake.
1: Cheppakunda undinattundi vaadiki kuda dosame.
0: The one who does not correct it.
1: Ee tappunu chustunnattundi vaadiki kuda dosame.
0: The one who watches the sin.
1: Ee tappunu purikolipinattundi vaadiki kuda dosame.
0: The one who encourages.
1: Kanukane Dronacharya, Bhishmacharya, Shukracharya veellandaru kuda doshale kanukane kattagadapudiki ee vidhanga maranam pondaru.
0: Dronacharya, Shukracharya, Bhishmacharya, what was the fate, destiny at the end?
1: Chusara Bhishmudu 56 dinamulu saratalpam paina చాలా బాధలతో మరణించాడు.
0: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
0: వన్ ఆఫ్ విజ్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
0: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
0: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
0: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, తను
0: is one great acharya.
1: కట్టగడపడికి ఏమైపోయినారు?
0: What happened at the end?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
0: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రి టు ది పాండవస్ అండ్ కౌరవస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
0: When Dharmaraja said, Ashwatthamahataha, Kunjaraha softly, Dronacharya left the body there only.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
0: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
0: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
1: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైన ముద్రణ యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్, ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము సర్వులు యందు ఉంటుండాలి.
0: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే
0: సో
1: అర్జునుడు చెప్పాడు.
0: అర్జున ఇసెడ్,
1: కృష్ణుడు,
0: కృష్ణ టోల్డ్
1: అర్జున,
0: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించు అంటున్నావేమో.
0: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
0: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మామను స్మర యుద్ధచ,
0: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
1: నేను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
0: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్.
1: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
1: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
0: Chaturdashi, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
1: Arjuna yantuno uttri chesadu Krishnundi.
0: In fact he applied all
1: you
0: pressure
1: and ee yuddhamunaku em matram kodunu yuddhame manam siddham anukundam.
0: You don't go Krishna as an emissary.
1: Rajabharame nu cheyavaddu annadu.
0: Nothing like an ambassador or compromise.
1: Alanti vaadu repadi dinam yuddham anetapudike krungipoyadu.
0: When the war is to take place the next day he was totally frustrated and dumb.
1: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
0: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్,
1: జ్ఞాన బోధ,
0: దట్ ఈస్ ది టీచింగ్.
1: ఇది బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
0: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
1: అడవిలో తీసుకుని పోతున్నాడు.
0: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్.
1: చీకటి అయిపోయింది.
0: ఇట్ వాస్ పిచ్ డార్క్.
1: ఇంటికి వెళ్దామని తిరిగారు.
0: దే వర్ రిటర్నింగ్ హోమ్.
1: అర్జున,
0: అర్జును
1: ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
0: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
1: Avunu Swami, chala andanga undi.
0: He says, Swami, nemali annadu. This peacock is so beautiful, Swami.
1: Ayyo pichivada, adi nemali kaadu.
0: No, it's not peacock.
1: Adi pedda garuda.
0: It is Garuda, the bird.
1: Avunu Swami, adi garude.
0: He said, yes, Swami, it's a bird.
1: Mari chinchi vippani chuttadu.
0: He patted him on the back.
1: పిచ్చివాడ అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురము.
0: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
1: ఇది పావురము అన్నాడు.
0: ఎస్ ఇట్ పిజియన్.
1: అవును స్వామి, పావురమే.
0: హి సెడ్ yes it is.
1: నీకు బుద్ధి లేదా?
0: ఆర్ యు ఫూలిష్?
1: విచక్షణ జ్ఞానం లేదా?
0: డోంట్ యు డిస్క్రిమినేట్.
1: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
0: వేర్ ఆర్ యు థింకింగ్?
1: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణ లేకుండా పోతున్నావే.
0: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
0: దెన్ అర్జున సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
0: If I say it is not peacock, you may transform, change into peacock.
1: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
0: If I say it is not eagle, you will make it eagle.
1: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
0: If I say it is not a pigeon, you may transform, so you can change it.
1: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
0: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
1: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
0: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: Tala gattiga vottadu.
0: Then he pressed his
1: manmana bhavat bhakto madhyaji mam namaskure mame vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu na bhaktudu.
0: Now you are my devotee.
1: Edidampa,
0: let's go now.
1: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
0: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్,
1: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
0: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
0: Therefore, on this Vedanta, one should have intense faith.
1: ఆ విశ్వాసం ఉండినప్పుడే దాన్ని చక్కగా నడుచుకోవడానికి వీలవుతుంది.
0: When once you have strong, intense faith, you will be able to conduct.
1: ఎవరైనా సరియే,
0: like anyone,
1: పరిపూర్ణ విశ్వాసంతో,
0: with total faith,
1: నిరంతరమైన యొక్క చింతనతో
0: కంటిన్యూస్ థాట్,
1: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
0: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
1: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపలి ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
0: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
1: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు
0: వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్,
1: పంచభూతములు,
0: ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచేంద్రియములు,
0: ఫైవ్ సెన్సెస్,
1: పంచ ప్రాణములు,
0: ఫైవ్ లైఫ్,
1: పంచకోశములు,
0: ఫైవ్ లైఫ్,
1: 20 అయిపోయింది,
0: 20,
1: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 4, తర్వాత వైబ్రేషన్, లైఫ్,
0: ద లైఫ్,
1: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
0: ఆల్ మేక్ ఎ టోటల్.
1: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: యాజ్ ది టోటల్ ఇస్ 25,
1: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
0: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
1: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: వేదాంతం ఇస్ సో ఈజీ.
1: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
1: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
0: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
1: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
0: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
1: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
0: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
1: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: It may be even difficult to press the petals of the rose.
1: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
0: But to follow Vedanta is much easier than
1: that. దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: To press the butter, it may be little difficult.
1: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
0: But Vedanta is much simpler than that.
1: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
0: The butter is so soft.
1: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
0: Students know fully well, clearly.
1: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
0: Butter is very soft.
1: కానీ మెత్తగా ఉంటుంది.
0: So soft.
1: కానీ కరగాలంటే వేడి చూపించాలి.
0: In order to see that it melts, you should expose it to heat.
1: భగవంతుడు చాలా మెత్తని వాడే.
0: God is so soft.
1: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
0: God is so soft and sweet.
1: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
0: but if you want experience,
1: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
0: You should expose it to the fire of wisdom.
1: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
0: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
1: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
0: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
1: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
0: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
1: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
0: Where the husband has taken the entire process as the principle of Brahman.
1: ఈ మూడు రాళ్ళు,
0: the three stones there,
1: సత్వ రజో తమో గుణములు,
0: are the three attributes, సత్వ రజ తమో.
1: దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము,
0: the vessel above this is my body.
1: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము,
0: ద వాటర్ ఇన్ సైడ్ ది వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
1: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము,
0: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
1: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్,
0: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
0: బికాస్ ఆఫ్ ది
1: ఈ ఫైర్
0: ఫైర్ ఆఫ్ విజ్డమ్
1: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
0: Will the fire reach the rice directly?
1: Manam endukosam nippu pettam kinda?
0: Why did you keep fire beneath?
1: Biyam udakalani pettam
0: in order to boil the rice.
1: Kaani ee oka fire direct ga biyaniki cheraledu,
0: but the fire will not reach the rice directly.
1: Ee heat motta motta patra ni heat chesindi.
0: This heat will heat the vessel first.
1: Tarvata water ni heat chesindi.
0: Then water also will be heated.
1: Aa water ee rice ni heat chesindi.
0: It is the hot water that will heat the rice in turn.
1: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
0: దేర్ఫోర్ దిస్
1: అది నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
0: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
1: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
0: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
1: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
0: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్, the rice, the desire will be boiled in.
1: Kalukane motta motta dehamu near,
0: so body is near,
1: manas dear,
0: mind dear,
1: rendu okate ayipoyinappudu desires disappear.
0: So when once near and dear together,
1: desires disappear. Idi vedantamulo oka tattvam ani thanu gurtinchukunnadu.
0: This is the teaching of Vedanta.
1: Enta sulabham cheppandi,
0: how simple it is.
1: Nitya jeevitamulo
0: in our daily life,
1: grandalu chadavanakkarledu.
0: You don't need read any book.
1: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
1: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
0: ది వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల
0: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
0: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
1: ఎట్లా?
0: హౌ?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటా 26 లెటర్స్ ఉన్నాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
0: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
1: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
0: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
1: వయలిన్ ఫోర్ వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
0: ద వయలిన్ విల్ హ్యావ్ ఫోర్ స్ట్రింగ్.
1: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
0: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
0: ఫర్ ది డివినిటీ దీస్ టూ
1: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
0: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపలను ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
0: ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
0: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
0: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్. యువర్ డివైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
0: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
0: నెవర్ బి ఎ లవర్.
1: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
0: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
0: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: లవ్ కా,
0: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
0: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: లవర్. కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
0: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
0: సో నెవర్ బి లవ్ కా, బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీనిని లవ్ చేస్తారు.
0: దెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్ ఆల్.
1: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
0: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రము అవి పొందడానికి.
0: If love is not there, you cannot acquire it. You don't like it any
1: longer.
0: What sort of love should be there?
1: దేహ సంబంధము కాదు, మనస్సు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
0: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
1: దానిపాటికి అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
0: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
0: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఒక చెరకు ఉంటుండాలి,
0: షుగర్ కేన్.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
0: షుగర్ కేన్.
1: చెరకు వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
0: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
1: Kalaga nee thoughts anta kuda bend bends ayipo povachunu.
0: Your thoughts may be zigzag with so many bends.
1: Dantu kuda ee prema cherchuko.
0: See that there is love within.
1: Rasamunaku ye maatramu bends levu.
0: This juice has no bends whatsoever.
1: Adi raso vaisaha adi brahma tattvamu.
0: That essence, the juice, is brahman.
1: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
0: దట్ రస రసస్వరూపుడు. గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస.
1: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
0: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీని పాదరసం అంటారు.
0: వి సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒక దాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాడు.
0: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
1: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాడు.
0: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారం ఉంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఏ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
1: డెప్త్. కడపటికి
0: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
0: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
1: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
0: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చు పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind. The body of Bhagavan has come for the humanity.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
0: Small example.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
0: Without this tumbler, how do you expect the water to
1: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
0: To hold water you need a tumbler.
1: ప్రణతి నూనె ఒట్టి కలదు.
0: You need the container, the oil and the wick.
1: Kani deepak velugu kaluguna,
0: but do you get the light?
1: Muttiche vaadu oka undalu kada,
0: there should be someone to light it.
1: Poolu soodi daram undi pushpamala tanaguna,
0: the flower needle thread is there, can it be a garland?
1: Lani kucche vaadu oka undalu kada,
0: there should be one maker.
1: Vidya kaladu, buddhi kaladu,
0: education, knowledge, intellect,
1: nane siddhi kaluguna,
0: but do you have the wisdom?
1: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: దో దేర్ ఇస్
1: అతనే టీచర్,
0: యూ నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటు దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
0: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
0: నో బడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
0: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్,
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: అమంగ్ మెన్ ఈజ్
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మ.
1: ఇది నా యొక్క సత్యం.
0: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
0: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే, ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
0: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
0: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
0: So old man should walk with
1: a stick. పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
0: Kids should play.
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూచినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
0: So among children he has got all the play of a child.
1: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
0: Those who have got the deep yearning for Vedanta,
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
0: He teaches the code of conduct to the household.
1: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
0: హీ టీచెస్ అప్రోప్రియేట్
1: ఇవన్నీ దేనికోసము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
0: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
0: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని, చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
0: రియల్లీ స్పీకింగ్, ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్, యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
1: ఇంకా క్రమక్రమేణా మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
0: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan Swami is God.
1: Manushyam lopala appudu ee maya cheripoyi అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటారు.
0: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
1: మాయ టెస్ట్ మీరేమాత్రము లొంగకండి.
0: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద
1: టెస్ట్ ఆఫ్ మాయా. మీరు నెగ్గండి.
0: Win in the test of God.
1: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
0: Then the test of God will transform to the taste in our lives.
1: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
0: Drown yourself in that love.
1: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
0: Nobody can decide this way or that.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
0: So more than Veda, Vedanta is very essential.
1: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమైనది.
0: More than that of penance, chanting and meditation, love is most important.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
0: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalliki icchavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
0: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: Kaani naaku pampichestundi bhavame.
0: But what you should send to Swami is your feeling.
1: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee bakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
0: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
1: కలుకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
0: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
1: చిన్నదైనా సరియే.
0: లెట్ ఇట్ బి స్మాల్ ఎ ఫ్రాక్షన్.
1: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
0: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైం టు బ్యాలెన్స్ కృష్ణ?
1: చిన్న తులసి దళంతో చూచింది.
0: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
1: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? వీటికి అటుకులు ఇచ్చాడు.
0: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
1: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
0: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ ద టైమ్?
1: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క, రైస్ ముక్క చేతిలో పెట్టింది.
0: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
1: అక్షయం అక్షయంగా మారిపోయింది.
0: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అన్ని అవతారములందు కూడా ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
0: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్, అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్ యూ ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక మనసులో ఉన్నటువంటి దోషములు మీరు దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
1: అహంకారం దాన్ని నిర్మూలన చేయండి.
0: కిల్ ది ఈగో.
1: అద్భుతం అనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
0: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
1: అప్పుడే మీకు ఆనందం అనేటువంటి భాగ్యం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్.

0: ప్రేమ స్వరూపులు వారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం అందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్, ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయి గణాధిప, పార్వతీ తనయ ఓయి గణాధిప అని వర్ణించింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: No one goes deep enough to know the inner significance.
0: గణాధిప అని హెచ్చరించేది వేదము.
1: వేద రిఫర్ టు దిస్ టైటిల్ గణాధిప.
0: ఏ గణములు ఇవి? సురగణముల అసురగణముల.
1: వాట్ ఆర్ దీస్ గణస్? ఆర్ ద డెమోనిక్ ఆర్ ఏంజలిక్?
0: సురగణములు.
1: దే ఆర్ వన్ ఆఫ్ ది ఏంజల్స్.
0: ఈ గణములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ దే?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు. అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?

0: Sensitive and cognitive senses.
1: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
0: Mind is the master of all these 10 senses.
1: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
0: The master of all the senses is Indra.
1: ఈ మనసుకు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
0: The master of the mind is intellect.
1: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
0: So the title గణాధిపతి is given.
1: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
0: Here we have to know the meaning clearly of this title గణపతి.
1: గ అనగా బుద్ధి.
0: గ is intellect.
1: నా అనగా విజ్ఞానము.
0: నా is wisdom.
1: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
0: As is the master of the intellect and the wisdom, he is called Ganapati.
1: Buddhi manasuku adipati.
0: Intellect is the master of the mind.
1: Manasu indriyamulaku adipati.
0: Mind is the master of the senses.
1: Anni ganamulaku adipati ainatundi vaadu kanaka itaniki Ganapati ani peru vachindi.
0: As is the head of all ganas, he is called Ganapati.
1: Anaga ee jagattunandu sarveendriyamulu kudanu manavuni yokka antarbhagamudi.
0: In this world, all the senses are part of the human body.
1: Srishti kante atyanta adhikamainatuntide ee vyaktitvam.
0: The individual nature is far, far superior than that of creation.
1: Ee vyaktitvam anetundi srishti yokka antarbhagame.
0: This individual nature is part of it.
1: Kanukane divyattam anetundi yokka daivattvamu మానవత్వం నందే ఇవిడి ఉంటున్నది.
0: Therefore the divinity is present in human life.
1: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక అనగా వినాయక అనగా ఇతను సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు.
0: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
1: ఇతనికి మరొక నాయకుడు లేడు.
0: హి హస్ నో అదర్ మాస్టర్.
1: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
0: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
1: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
0: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
1: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
0: సో హీ ఈస్ కాల్డ్ వినాయక.
1: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
1: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
0: The worship of this Lord Vinayaka has been there since ancient times.
1: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: వినాయక హ్యాస్ బిన్ రిఫర్డ్ టు ఇన్ ఋగ్వేద నారాయణకోపనిషత్ తైత్తరీయోపనిషత్ అండ్ శృతీస్.
1: ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
0: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
1: తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
0: The divine principle of Gayatri Mantra is also there, reflecting the nature of Ganadhipati.
1: Kanuka Ganapati anaga sarvavyapakatvamainatundi divya shaktiye.
0: So Ganapati means the all-pervasive strength and power.
1: Aithe ee naati manavattvam nandu ee Ganapati Parvati putrudu annaru.
0: But from the ordinary parlance it is said Ganapati is son of Parvati.
1: Parvati anaga prakrutiye Parvati.
0: Parvati symbolizes nature.
1: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
0: Human life is the divinity in this nature.
1: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
0: Every human is divine.
1: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
0: He is a drop reflecting the principle of the nature and divinity.
1: కనుకనే ప్రకృతియే పార్వతి.
0: Nature is Parvati.
1: Purushude Ishwarudu.
0: Purusha is Ishwara.
1: Ee prakruti purushulu yokka sambandhame ee yokka manavattvam ane vyaktitvam.
0: Human individuality is the combination

0: the divinity and the nature.
1: Kanuka vinayakudanaga parvati puttudu eeshwarudu ekkado untunnadu parvati aneetundi oka shakti okati unnadi ani manam bhavistuntam idi chaala porapaatu.
0: It's a mistake when we feel that Vinayaka is the son of Parvati and Shiva is present somewhere else.
1: Sarvamu prakriti nundi aavirbhavinchetuntive.
0: Everything originates out of nature.
1: Prakriti yokka amshamule sarvabhutamulu.
0: All beings are the reflections, parts of the nature.
1: Atti pavitramainatunti yokka divyatvanni gurtimpajese nimittamai parvadinamulu anni kudunu oka aadhyatmikamaina antarathamto koodi vastunnavi.
0: All festivals are meant to recognize its sacred meaning and the divine principle.
1: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి? ఎలుకు వాహనం ఏమిటి?
0: What is this? The Vinayaka has the face of an elephant and rat as his chariot.
1: ఎలుకకు మూషికము అంటారు.
0: Rat is called మూషిక.
1: మూషికమనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికము.
0: మూషిక rat symbolizes night.
1: రాత్రి అనగా చీకటి.
0: నైట్ ఇస్
1: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
0: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ఏ రాట్.
1: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
0: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
1: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
0: Vinayaka is a master who dispels the darkness and takes you towards light.
1: Inte kaakunda mooshikamunaku vasana yokka chinnam kodanu cheppavachu.
0: Here the rat also stands for the vasanas, the characteristics.
1: Anaga ee yokka mooshikamu vasannu puraskarinchukoniye tana prayanamnu saadhistunu untadi.
0: The rat proceeds basing on this quality of smell.
1: Anaga korikalu vaanchalu ajnanamu అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెంట్.
1: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
0: సో రాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
1: వాహనం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ద చారియట్?
1: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
0: దట్ విచ్ ఇస్ యూస్డ్,
1: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
0: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
1: కనుకనే వాసనలను కోరికలను అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
0: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits and also ignorance.
1: సమస్త దుఃఖములను సమస్త బాధలను సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
1: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
0: Vinayaka is enemy to all obstacles.
1: విఘ్నములను ఏ మాత్రం కూడా చేర్చేటువంటి వాడు కాదు.
0: He will never allow any obstacle to come in the way.
1: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka will kill all obstacles on the way.
1: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka confers peace and happiness.
1: సిద్ధి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka is the master, the fulfillment and the intellect.
1: సిద్ధి దేనికి సిద్ధి?
0: What is this fulfillment here?
1: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
0: When mind is pure, you'll have the fulfillment in acquiring wisdom.
1: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
0: Therefore, Vinayaka is the master of the both.
1: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
0: Every man should have a control over the intellect.
1: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
0: On this auspicious day of Vinayaka Chaviti, we'll have so many preparations.
1: కానీ వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటుంది.
0: But however, there is a speciality today.
1: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
0: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
1: కేవలము ఆవిరితో ఉడికినటువంటి ఒక వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
0: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
1: Anaga enduku idi kevalam ayurveda yokka tattvam nandu kudanu ee aavirito udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
0: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
1: Intiye kaaka
0: not on this
1: bhadrapada masamulo vachetvanti ee vinayaka chaviti ki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
0: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
1: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
0: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్ టు వినాయక దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
1: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
0: జాగరి is the cure for all sorts of ailments.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కఫపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
0: It also cures all the problems relating to the phlegm and the
1: body. ఈ నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
0: The thil seeds will improve our breathing process and also help for eyesight.
1: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
0: Therefore it has got the external application besides that, the inner
1: భారతీయులు ఏ కర్మలు ఆచరించినప్పటికీ అర్థరహితమైనటువంటి కర్మలు ఏనాడు కూడా వారు ఆచరించలేదు.
0: భారతీయులు have never undertaken meaningless festivals.
1: ప్రతి పదమునకు ప్రతి పర్వదినమునకు ఒక విశిష్టమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అంతరాత్మ కూడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ దే అటర్ ఎవ్రీ ఫెస్టివల్ దే అబ్జర్వ్ హాస్ గాట్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: తినే తిండి, నడిచే నడక, పలికే పలుకు, యోచన చేసేటువంటి యోచన, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్సూమ్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వీ అటర్ అండ్ అవర్ థింకింగ్ హాస్ గాట్
1: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: విద్యలనగా ఏమిటి?
0: What is this knowledge?
1: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల.
0: Is it textual knowledge?
1: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
0: In this world everything is knowledge.
1: నడచడం ఒక విద్యనే.
0: Walking is knowledge.
1: మాట్లాడటం ఒక విద్యనే.
0: Speaking is knowledge.
1: నవ్వటం ఒక విద్యనే.
0: Smile.
1: కూర్చోవటం ఒక విద్యనే.
0: Sitting.
1: తిరగటం ఒక విద్యనే.
0: Eating.
1: తిరగటం ఒక విద్యనే.
0: Moving about.
1: యోచించటం ఒక విద్యనే.
0: Thinking.
1: అన్ని విద్యలే.
0: All are forms of education.
1: కల్కనే సమస్త విద్యలకు కూడాను నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
0: Today we think education means giving information.
1: భౌతిక జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
0: We consider that education is the one that gives information.
1: పదార్థ జ్ఞానముతో విజ్ఞాన జ్ఞానము కూడా ఉంటుంది.
0: Along with the material knowledge, the knowledge the
1: ఈ పదార్థ విజ్ఞానముతో పాటు రసాయన జ్ఞానము కూడా ఉంటుంది.
0: Along with the material knowledge, the spiritual knowledge is also.
1: ఈ రసాయన జ్ఞానముతో పాటు శృంగార జ్ఞానము కూడా ఉంటుంది.
0: Along with the knowledge, the community is also necessary.
1: ఈ శృంగార జ్ఞానముతో పాటు లలిత కళల జ్ఞానము కూడా ఉంటుంది.
0: Along with it, fine arts are also there.
1: Chitra, silpi, dance, anni oka tattumulu kodanu oka vidyale.
0: All forms like the architecture.
1: Itti sarva vidyala kodanu.
0: Dance, they're all education.
1: Nayakudu ayinatundi vaadu vinayakudu.
0: Vinayaka is the master of all forms of knowledge.
1: Vidya anaga kevalam buddhiki sambandhinchinatundi.
0: Education is related to the intellect.
1: Kevalam grandhamuto chadivetundi maatrame vidya kaadu.
0: It's not the one that you merely go through a
1: book. Adi kevalam chaduvu.
0: That is only study.
1: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
0: It doesn't justify through education.
1: జీవితం అంతయుడు ఒక విద్యా స్వరూపమే.
0: The whole life is a very form of
1: education. విద్యామయమే.
0: Full of knowledge.
1: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతయుడు విద్యతో కూడినటువంటిదే.
0: So whatever that we do, what we inquire,
1: is full of this విచారము విజ్ఞతతో కూడి ఉండాలి.
0: So this sort of inquiry should have this knowledge.
1: Nitya nitya parisirana jnanam anetundi vignata.
0: The knowledge comprises in making a distinction between that which is permanent.
1: Kanukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
0: Therefore students pray to vinayaka more and more today.
1: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
0: Vinayaka is not the only one who supports in your learning process.
1: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
0: వినాయక హెల్ప్స్ యూ ఎట్ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
1: సులభ ప్రసన్నుడు.
0: యు కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
1: అతన్ని పూజ చేయాలంటే
0: టు వర్షిప్ హిమ్
1: ఒక తుమ్మి పువ్వులు
0: the flowers of
1: anaga manavulaku akkaralenaatundi vanni kudanu vinayakudiki pooja chestundi.
0: That which are of no use to mankind are offered to vinayaka.
1: Jilledi puvulu
0: and the flowers of the calatropis.
1: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ ఈట్స్ దోస్ ఫ్లవర్స్ వన్ ఆఫ్ థర్డ్ మ్యాన్
1: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
0: దట్ ఫ్లవర్స్ ఆర్ యూస్డ్ ఇన్ వర్షిపింగ్ లార్డ్.
1: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
0: వర్షిప్ ఇస్ డన్ విత్ గ్రాస్.
1: ఈ విధంగా వినాయకుని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఇన్ వర్షిపింగ్ సో
1: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడా పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
0: The meaning is that Vinayaka was worshipped by animals even before.
1: Kanukuni atani mukhamu yenugu mukhamu.
0: So his face is that of an elephant.
1: Atani vahanamu mushikamu.
0: The chariot is the ram.
1: Ivanni kudunu mrugamulu yokka chinnamulu.
0: They are the signs of animals.
1: Kanuka Vinayakunni kevalamu manavulu maatrame kaaka pachipachi mrugadulu kudunu poojinchetunti varu ani.
0: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
1: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
0: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
1: Okka deshamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
0: Vinayaka is not limited to the time and space.
1: Sarva deshamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
0: He has got something to do with all countries, with all people of all nationalities.
1: Deeniki purana gaahamto konchemu konni prabodhalu gaavistu vachayi.
0: A teaching is also given in this connection by
1: kani puranamulu konni హాస్యాస్పదమైన మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
1: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
0: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
1: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
0: దేర్ నీడ్ టు బి జడ్జ్.
1: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
0: హూ వన్ హూ లాస్ట్.
1: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
0: ద నంది ద బుల్ ఇస్ బ్రాట్ దేర్ యాజ్ ఎ విట్నెస్.
1: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
0: దిస్ నంది ద బుల్ ఇస్ ఫేవరెట్ ఆఫ్ శివ.
1: నంది వాహనుడు ఈశ్వరుడు.
0: ఈశ్వర హ్యాస్ దిస్ బుల్ యాస్ ద చైల్డ్.
1: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
0: దో ఈశ్వర లాస్ట్ ద గేమ్ నంది డిక్లేర్డ్ దట్ హీ వాన్.
1: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
0: Parvati cursed this Nandi because of standing giving a wrong judgment.
1: ఏ విధంగా శపించింది?
0: What way she was cursing?
1: నీవు నయమకాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
0: Let you die with an incurable disease.
1: అప్పుడు నంది వచ్చి తల్లి పాదములపైన పడి అమ్మా నన్ను క్షమించు. నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా?
0: Nandi fell at the feet of the mother and said, should I not show the gratitude to
1: my నాయకుడు ఓటమి గెలిచింది అని చెప్పటం నాకు కూడా ఓటమే కదా.
0: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
1: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది నిజమే.
0: ఐ uttered the lie only as a matter of respect.
1: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
0: బట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి సో సివియర్.
1: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
0: నంది ప్రేయర్ ఫర్ ద పార్డన్.
1: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
0: అండ్ నంది వాస్ పార్డన్డ్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్
1: భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
0: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
1: ఆ దినము నీవు భుజించేటువంటిది నీకు అమిత ప్రీతి అయినటువంటిది నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
0: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యూ ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
1: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైన దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా నువ్వు విమోచనవుతాయి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యూ ఆఫర్ దాట్ యూ లైక్ మోస్ట్ యుల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
1: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైన ఆహారము గరుక.
0: దేర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ is here the grass.
1: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
0: On birthday he prayed and worshiped with his grass.
1: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
0: It was then Nandi is cured of the disease.
1: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
0: Then it picked up health.
1: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
0: Because of the grace of mother, he atoned the sins.
1: కనుకనే దీనిని పురస్కరించుకొనియే మానవుని ఎందుకును ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీవు వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
0: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యూ లవ్ మోస్ట్.
1: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి.
0: దట్ వాట్ యూ లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
1: అతి ఆత్మనే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
0: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యూ డోంట్ లైక్.
1: కూరగాయలు ఎందుకు కాని లేక తిను ఫలములు ఎందుకు కాని నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
0: దట్ వాస్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యూ లైక్ మోస్ట్.
1: అనగా ఏమి ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కాని ఆ కూరగాయను కాని నీవు భుజించకూడదు.
0: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
1: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయం పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
1: చాలా మంది ప్రయాగ.
0: Now prayaga
1: anaga emiti?
0: What is prayaga?
1: Kashi anaga emiti?
0: What is kashi?
1: Deho devale prukto jeevo deva sanatana. Mana kshetrame kashi, dehame kashi.
0: Body is kashi.
1: ఈ కాశీ మధ్య లోపల గంగ ప్రవహిస్తూ ఉంటుంది.
0: The Ganges flows across.
1: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
0: This Ganges is the wisdom.
1: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
0: Two other rivers, Yamuna Saraswati, bhakti, devotion, shraddha, sincerity merge.
1: Bhakti, shraddha, jnanamu, ee moodinti yokka ekatvame prayaga.
0: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity and wisdom.
1: Mana yokka hrudaya sthayame.
0: Prayaga is present in the altar of
1: our
0: heart.
1: Hrudayaniki pavitramainatundi yokka preetikaramainatundi yokka padarthanni phalamunu arpitam cheyali.
0: Therefore it offers sweet fruits to our heart.
1: Kani duradrishtavashattu ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
0: అన్ఫార్చునేట్లీ ది ట్రెడిషన్స్ హావ్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
1: ప్రయాగకు పోతున్నారు.
0: దే గో టు ప్రయాగ.
1: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టమున్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మనికి అర్పితం చేయమంటారు.
0: దేర్ ది ప్రీస్ట్ టెల్ యూ ఆఫర్ దట్ యూ లైక్ మోస్ట్.
1: యోచన చేస్తారు అక్కడ.
0: హిల్ బి థింకింగ్.
1: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
0: టు టెల్ దట్ యు లైక్ మోస్ట్ యు డోంట్ నీడ్
1: టైం. లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
0: ఆఫర్ ఏదర్ వెజిటబుల్ ఆర్ ఎ ఫ్రూట్ టు గాడ్.
1: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
0: సమ్ విల్ టేక్ టైమ్ అండ్ సే వాట్ ఇస్ ఇట్ దట్ ఐ లైక్.
1: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
0: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోడ్.
1: ఈ బిట్టర్ గోల్ నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ లైక్ ఇట్.
1: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
0: దేర్ఫోర్ బిట్టర్ గోడ్ ఐ డోంట్ లైక్ ఐ ఆఫర్ ఇట్ టు యూ.
1: తనకు ఏ ఫలం ఇష్టం లేదో దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
0: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
1: అది కాదు అర్పితము.
0: దాట్స్ నాట్ ఆఫరింగ్.
1: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
0: యూ హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
1: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
0: యూ షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
1: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
0: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే డిస్లైక్.
1: ప్రేమనందున్నటువంటి హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
0: దేర్ఫోర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
1: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
0: లెట్ ఇట్ హ్యాపెన్.
1: అనగా ఏంటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
1: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్
1: బట్ యు ఆఫర్ అనదర్. భగవంతుడు కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి, ఇష్టం లేనిది వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు.
0: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
1: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
0: దో హీ ప్రేస్ ఫర్ హెల్త్ బట్ హీ గివ్స్ యు ఇల్ హెల్త్.
1: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
0: ద ఫెలో హూ వాంట్స్ వెల్త్ వెల్ హి గెట్స్ ఆల్ పావర్టీ.
1: ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యత్ భావం తద్ భవతి.
0: దిస్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ యాక్షన్.
1: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆఫర్ గుడ్ హోల్ హార్టెడ్లీ యుల్ హ్యావ్ ఇన్ టర్న్.
1: నీవు చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
0: యాజ్ యు ఆఫర్ బ్యాడ్ యు గెట్ ఇన్ టర్న్ బ్యాడ్.
1: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
0: Therefore what you have to offer to God is wholeheartedly that what you like to.
1: అదియే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
0: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
1: ఈ సత్యముకు నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
1: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆలు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ హి సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
1: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
0: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
1: తక్కడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
0: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
1: సత్యం కోసం పాటుపడ్డాడు.
0: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
1: సత్యం భగవత్ స్వరూపము.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: సత్యం యొక్క పేరు భగవంతుడు.
0: Truth is God.
1: భగవంతుని యొక్క పేరు సత్యము.
0: The name of God is truth.
1: ఎక్కడ సత్యము అక్కడే భగవంతుడు.
0: Where there is truth there is God. కనుక
1: సత్యాన్ని ఆరాధన చేయండి.
0: Therefore worship truth.
1: సత్యభావమును అర్పితం చేయండి.
0: Offer truthful feelings.
1: సత్య సంకల్పం చేతనే సత్య స్థానాన్ని పొందిపోతాం మనము.
0: Because of these thoughts which are based on truth you will reach the state of truth.
1: బ్రహ్మైవ భవతి.
0: The knower of Brahman becomes Brahman.
1: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
0: As you offer so will be the result in experience.
1: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
0: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
0: దేర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్సెస్.
1: వినాయకుడు
0: వినాయక
1: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
0: హీ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
1: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
0: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
1: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
0: ఫర్ దట్ రీజన్ దట్ యు ఆర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
1: కుంభకర్ణుడు కాదు
0: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
1: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
0: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
1: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
1: గణాసుర
0: గణాసుర
1: అనగా గణములపైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
0: మీన్స్ హి హడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
1: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనెన్స్.
1: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
1: ఈశ్వరుడు సులభప్రియుడు.
0: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
1: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
0: హి కన్ఫర్మ్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
1: ఇది మంచా చెడ్డ అని కూడా విచారణ చేయడు.
0: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: పరాధీనుడు కనుకని భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
0: యాజ్ హి సబ్మిట్స్ హింసెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసురుడు.
1: నా హస్తము సోకిన వారంతా భస్మం అయిపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
0: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్ సర్వ్ దట్ హి టచెస్ టు బి
1: సరే. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మం అయిపోదురు గాక అని ఆయన అనుగ్రహించాడు.
0: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
1: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసి
0: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
1: అదే విధంగానే గణాసురుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
0: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
1: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: ఈశ్వర మేనిఫెస్టెడ్.
1: ఏం కావాలి నీకు?
0: యాస్ వాట్ యూ వాంట్.
1: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
0: హి సే స్వామి లెట్ యూ బీ ఇన్ మై స్టమక్.
1: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
0: ఈశ్వర షుడ్ బీ ఇన్ మై స్టమక్.
1: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు.
0: హి సెడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇంటు హిస్ స్టమక్.
1: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
0: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
1: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
0: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
1: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
0: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
1: తన సోదరుడు అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
0: షీ అప్రోచ్డ్ హర్ బ్రదర్ విష్ణు.
1: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నువ్వు తెప్పిస్తావా అని అడిగింది.
0: She said, brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?
1: Telusu eppudu Eesharudu ee vidhamainatundi oka vichachana gnanam lekunda andariki varalichi aneka vidhamuluga avasthalu guri avutuntadani.
0: He knows pretty well that Eeshwara will put himself into problems without exercising discretion.
1: Amma Parvati naaku telusu nu urukundu annadu.
0: He said, Parvati, I know, be silent.
1: Nee inta dikki poi nenu teeskoni vastanu annadu.
0: Better you go home, I'll bring him.
1: Atan daggara nandi undi.
0: There is Nandi there.
1: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
0: The Nandi was decorated.
1: ఈ గంగిరెద్ మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
0: It's shaped in the form of an ox.
1: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
0: Along with the music, the Nandi was asked to proceed.
1: ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
0: appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
1: Vishnu Leela Manasa Vigrahudu.
0: Vishnu is the very form of the mystery.
1: కర్మని అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తులకు.
0: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్
1: బజారులో వెళుతుంటే ఆ మేళమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బోల్.
1: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షస రాజు.
0: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
1: చూచి చాలా సేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
1: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
0: గణాసుర వాస్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హి సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
1: చెప్పిన మాట తప్పకూడదు.
0: యు షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: నీవు గణాసురుడు.
0: ఐఎమ్ గణాసుర.
1: గొప్ప రాజు.
0: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
1: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
0: Therefore you should keep up your promise and grant me what I ask.
1: తప్పక ఇస్తానన్నాడు.
0: Israel certainly give it.
1: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
0: He said give me Ishwara present in your stomach.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
0: This truth is only known to Vishnu, no one else.
1: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదములపైన పడి
0: గణాసుర fell at the feet of Vishnu.
1: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
0: He said, Swami, the secret is known to you only.
1: నా మాట ప్రకారము ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
0: To keep up my promise, I will lose even my life.
1: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
0: However, there is one condition.
1: ఏమిటంటే?
0: What's that?
1: నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
0: See that my head is worshipped by everybody. You mold it that way.
1: నీవు ధరించాలి అన్నాడు.
0: Let you put on my skin.
1: తప్పక ధరిస్తానని చెప్పాడు.
0: He said, I'll certainly do.
1: కనుక నీ ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
0: For that reason Vishnu puts on the skin of an elephant.
1: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడము.
0: ది హెడ్ ఆఫ్ ది గణాసుర.
1: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
0: దట్ సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
1: ఇవన్నీ స్టోరీస్.
0: దేర్ ఓన్లీ స్టోరీస్.
1: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
0: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దేర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
1: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
0: If we inquire clearly, divinity
1: is one. God
0: is one in all.
1: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
0: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
0: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. That is atmic quality.
1: Atare anni ganamulaku naathudu.
0: He is the master of all ganas.
1: Ganamulu pratyekanga ekkadano levu.
0: They are not separate.
1: Aidu karmendriyamulu aidu gnanendriyamulu ee dasendriyamle ganamulu.
0: The ten senses cognitive and cognitive they are gana.
1: Ee dasendriyamulakanta nayakudainatundi manasse ee yokka శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
0: మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
1: ఈ మనసును కూడా అధీనుడైనటువంటి వాడు అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
0: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
1: కనుకని గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
0: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకని దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and siddhi.
1: ఈ బుద్ధికి జ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటి కూడాను పతిగా భావిస్తూ వచ్చారు.
0: He is considered the master because he happens to the master of the intellect.
1: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము జ్ఞానము ఆనందం కూడాను మనకు ప్రాప్తిస్తుంది.
0: As is the master of the intellect we will be happy, we will be blissful.
1: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
1: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
0: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
1: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
0: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
1: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
0: వి షుడ్
1: దీనినే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
0: వి షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం ఇంద్రియం
1: అడుగు భాగం.
0: ది బాడీ ఇస్ అట్ ద బాటమ్.
1: ఇది కేవలము ఒక విధమైన మ్యాటర్.
0: Body's matter.
1: పదార్థం యొక్క చేరిక.
0: ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
1: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
0: అబౌ ద బాడీ ఇస్ ద సెన్సెస్.
1: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
0: ఓవర్ దట్ మైండ్.
1: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
0: అబౌ ద ఇంటెలెక్ట్.
1: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
0: ఓవర్ దట్ ఆత్మ.
1: ఆత్మ యొక్క డైరెక్ట్ డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
0: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ బుద్ధి. దాని కిరణములు
1: దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
0: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
1: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలెక్ట్.
1: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరి అయినటువంటి జ్ఞాని అవుతాడు.
0: ద వన్ విత్ గుడ్ ఇంటెలెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ది ఫుల్ఫిల్మెంట్ ఎక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
0: ద స్టోరీస్ ఆఫ్ వినాయక్ ఆర్ వెరీ మిస్టీరియస్.
1: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
0: ది నేచర్ ఆఫ్ వినాయక,
1: ఈ కుమారులకు కూడా ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
0: దట్ ఎస్ పుట్ ఎ కాంపిటీషన్ ఫోర్స్ బిట్వీన్ సన్స్.
1: ఎవరు ఈ త్రిలోకమును కూడా తిరిగి వస్తారో వారికి మొట్టమొట్ట నేను బహుమతులు ఇస్తాను.
0: ది వన్ హూ గో అరౌండ్ ద త్రీ వరల్డ్స్ విల్ రిసీవ్ ది అవార్డ్.
1: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
0: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ,
1: అనగా సుబ్రహ్మణ్యం.
0: ఈ సుబ్రహ్మణ్యం
1: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
0: ఈజ్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
1: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
0: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ టు బి చారిట్ హి స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
1: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
0: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
0: హి ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: అందువల్లనే సర్వత పాణిపాదం త సర్వతో చీ శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూచినా ఉన్నది నా తండ్రే, నా తల్లియే.
0: Everywhere my mother, my father are present.
1: ఇది ప్రకృతి పరమాత్మలు.
0: This is the matter and divinity.
1: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
0: There cannot be nature without God, there cannot be God without nature.
1: ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
0: Therefore the universe is the combination of nature and God.
1: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has recognized the truth. If he goes around the parents, it amounts to going around the world.
1: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
0: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
1: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
0: హీ సా దట్ సుబ్రహ్మణ్య స్వామి కమింగ్, దెన్ హీ వెంట్ రౌండ్ హిస్ పేరెంట్స్. హీ సెడ్ ఫాదర్ ఐ రిటర్న్.
1: పార్వతి నవ్వుతూ ఉండాలి.
0: పార్వతి స్మైల్.
1: ఏమిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
0: పార్వతి సెడ్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, డోంట్ కన్వర్ట్ దిస్ నాక్ ఇన్ టు క్రాక్.
1: కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావంలో నీవు ఉపయోగించుకోవాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాక్ టు హ్యావ్ డివైన్ థాట్స్.
1: అప్పుడే గణపతి దీన్నంతా గురించి చెప్పాడు, తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం.
0: Then Ganapati said, Mother, it's not knack, it's supreme truth.
1: Mullokamulu ekkada untunnavi?
0: Where are the three worlds?
1: Bhuta bhavishyat vartamana kalam annaru.
0: We say the past, present and future.
1: Bhulokam bhurlokam swargalokam annaru.
0: We say the earth, bhurlokam,
1: patala lokam bhulokam swargalokam annaru.
0: We say the patala,
1: hell, heaven and earth.
0: Heaven and earth.
1: ఈ మూడు లోకములు చుట్టూలో మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కడే దైవము.
0: వన్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యు ఆఫర్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఎల్స్ యు కెన్ అకంప్లిష్.
1: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుండువు కాక సర్వులు కూడా నిన్ను అనగా పూజించరు కాక అన్నాడు.
0: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
1: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
0: Any auspicious occasion will begin with prayer to వినాయక.
1: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదట వాతాపిని ప్రార్థిస్తారు.
0: Musicians start praying to గణేష్ ఫస్ట్.
1: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు. పెళ్లికైనా మొట్టమొదట వినాయకుని పూజిస్తారు.
0: ఎవ్రీ యాక్ట్ వి
1: ప్రే, శుభ కార్యములకు వినాయకుని పూజిస్తారు.
0: ఫర్ ఆల్ ఆస్పిషియస్ ఆకేషన్స్ వి ప్రే టు వినాయక.
1: సర్వ కార్యములకు కూడాను ప్రప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
0: ఫర్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీ ది వన్ హు షుడ్ ప్రే టు ఇస్ వినాయక.
1: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
0: దెన్ వేర్ ఇస్ హి, హూమ్ షుడ్ యు ప్రే?
1: బయట లేడు వినాయకుడు.
0: వినాయక ఇస్ నాట్ ఇన్ ఔటర్ వరల్డ్.
1: నీ హృదయ స్థాయి
0: ఇస్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుకని ఎక్కడ ఉన్నాడు నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
0: వీ సే థంపింగ్ అవర్ చెస్ట్ దట్ హీ ఇస్ హియర్ యాజ్ ఎ విట్నెస్.
1: అది ఏ నీ కాన్షియన్స్?
0: దట్ ఈస్ యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నీ యొక్క విట్నెస్?
0: దట్ ఈస్ యువర్ విట్నెస్.
1: అది ఏ నీ సాక్షి?
0: దట్ ఈస్ యువర్ ఇటర్నల్ విట్నెస్.
1: ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చెయ్యాలి.
0: Whatever you may do, your conscience to stand as a witness.
1: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
0: We should not speak only to please others.
1: లేక ఒకరిని తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
0: Not to submit ourselves.
1: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
0: You can escape anyone, but you cannot escape from God.
1: ఎవరినైనా నీవు మోసం చేయవచ్చును.
0: You can deceive anybody.
1: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేవు.
0: But you can never deceive God.
1: కనుక నీ దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore you should understand the nature of God very clearly.
1: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
0: We stand for the body.
1: ఈ దేహంతో కూడినటువంటిది ఎంత కాలం సత్యము?
0: How long does it last?
1: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోల్ బొమ్మ.
0: It's a dancing doll. Understand its mystery.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న. ముందున్నదిరా తొందరలో నీ ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోల్ బొమ్మ.
0: Watch this mystery of this dancing doll. You are just carried away by its beauty and the fun and the frolic. There lies ahead the old age.
1: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
0: ఇట్స్ ది వన్ ఆఫ్ దిస్ స్కిన్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
0: డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
1: ఎంతకాలం ఈ యూత్?
0: హౌ లాంగ్ దిస్ యూత్?
1: ఎంతకాలం నీ యవ్వనము?
0: హౌ లాంగ్ దిస్ యూత్?
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది ఓల్డ్ ఏజ్.
1: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
0: దెన్ హూమ్ డు యు ప్రే?
1: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్.
1: మసల లేవు.
0: యూ కెనాట్ మూవ్ అబౌట్.
1: కానీ మసకలు
0: ఫుల్ ఐస్.
1: మోమును మడతల పడే తల నరసి కదా.
0: ద హోల్ ఫేస్ ఇస్ ద
1: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోల బొమ్మ.
0: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
1: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించాలి. మన సంకల్పము పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
0: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
1: అది వినాయక చవితి యొక్క పరమార్థం.
0: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
1: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
0: వితౌట్ అండర్స్టాండింగ్
1: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
0: వీ బ్రింగ్ ద డాల్
1: దానికి అంతా కూడా నువ్వు ఏదో పనికిరాని పువ్వులంతా చెత్త అంతా పడవేసి
0: టు దిస్ ఐడల్ ఐడల్ మేడ్ అప్ ఆఫ్ మడ్ వీ ఆఫర్ ఆల్ ద డర్టీ
1: మనకు అవసరం లేనటువంటి అంతా భగవంతునికి ఇచ్చి
0: వీ గివ్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ.
1: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డీ వ్యాపారం.
0: బట్ వీ వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వీ లైక్. But it's just a bargain.
1: ఇక్కడ మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
0: It's not the business that we are supposed to undertake.
1: భగవంతుడా నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
0: Oh God, what I am supposed to offer is the one which is sacred.
1: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
0: You think well in this world.
1: పశువులు ఉంటున్నాయి.
0: Here an animal.
1: ఆవు ఉంటుండాలి.
0: It's a cow.
1: ఆవుకు మనం పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
0: We just feed it with grass.
1: మనం వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
0: We offer also the
1: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
0: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యు మిల్క్.
1: పశువే పవిత్రమైనటువంటి దానిని అందిస్తుంది.
0: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్.
1: కానీ ఈనాటి మానవుడు
0: బట్ మ్యాన్ టుడే
1: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
0: బట్ హీ కీప్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్.
1: ఇది కాదు.
0: This is not there.
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
0: We should offer that what we like most.
1: భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
0: We go on asking God, I want this. God,
1: ఈ ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
0: Then when do you have this right to ask?
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
0: When you act that way that would please God that you have the right to
1: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మను నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
0: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
1: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
0: Therefore we should do that would please God.
1: అప్పుడు భగవంతుడు కూడా నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
0: Then God will give you in turn what you
1: like. ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
0: This truth is well explained by Vinayaka.
1: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
0: Vinayaka is the master of life.
1: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
0: You should never be bound by your selfishness.
1: స్వార్థాన్ని త్యాగం చేయి.
0: Sacrifice your
1: పరార్థాన్ని చేపట్టు.
0: And then take the spiritual end.
1: దివ్యత్వాన్ని అనుభవించు.
0: Experience divinity.
1: ఇదే నిజమైన వినాయకు యొక్క తత్వము.
0: This is the true nature of Vinayaka.
1: కనుక వినాయకుడు అనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ వినాయక హాస్ మియర్లీ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ మూవింగ్ అబౌట్ విత్ అ రాట్ యాజ్ ద చారియట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సరస్వతికి వాహనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది చారిట్ ఆఫ్ సరస్వతి?
1: సరస్వతికి వాహనం స్వాన్, హంసాంత.
2: ది చారిట్ ఆఫ్ సరస్వతి స్వాన్.
1: ఈ యొక్క హంసం ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్ట పోతుంది?
2: హౌ కెన్ షీ మూవ్?
1: ఈ సరస్వతి అంటే ఎవరు?
2: హూ ఇస్ సరస్వతి?
1: సరస్వతి వాగ్దేవతా స్వరూపిణి.
2: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
1: సరస్వతి,
2: ద వెరీ స్పీచ్ ఇస్ సరస్వతి.
1: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
2: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫ్యాకల్టీ, వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ ద బేసిస్?
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
2: వెన్ యూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ దెన్ ఓన్లీ యూ కెన్ స్పీక్.
1: బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
2: వితౌట్ దిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ అండ్ బ్రీతింగ్ అవుట్,
1: వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు, దీనికి వాహనము.
2: దేర్ ఫోర్ ఫర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ప్రిసైడింగ్ డెయిటీ సరస్వతి హ్యాస్ ద స్వాన్. కనుకనే
1: వాగ్దేవతా స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
2: Therefore, Saraswati has the swan as the chariot.
1: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
2: వేదాంత has so much
1: of inner meaning. ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
2: It has got the inner secrets there.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
2: But we don't go by the sacred interpretation.
1: హంసనికి వెళ్లిపోయింది సరస్వతి.
2: Saraswati moves about with
1: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
1: కనుక మొట్టమొదట మనం భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ లైక్.
1: భగవంతుడికి ఏది ఇష్టం లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీథింగ్.
1: తన యందే ఉంటున్నవి.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
1: కానీ మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
2: టు రిడీమ్ యూ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ లైక్స్ సర్టన్ థింగ్స్.
1: మీరు ఎక్కువ మాట్లాడకండి.
2: Don't talk too much.
1: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
2: Do your duty.
1: దైవ చింతన చెయ్యి.
2: Think of God.
1: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
2: These things are not thought for his own sake.
1: కాదు కాదు, ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
2: Whatever is said, whatever is done, it's for you.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
2: Know this truth first.
1: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
2: This for my good.
1: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడా.
2: Swami said repeat.
1: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
2: Whatever may happen, it's for my good.
1: కథ మీకు చెప్పాను.
2: Swami said a story.
1: ఒక రాజు ఉండేటువంటి వాడు.
2: The king.
1: ఆ రాజు ఏమైపోయింది? ఎప్పుడు కూడా నువ్వు ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకును బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
2: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetables.
1: Sugar cane.
2: The sugar cane.
1: కానీ ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
2: One day king wanted to cut the sugar cane himself.
1: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
2: While holding it, he had cut it with a knife.
1: వేలు తెగిపోయింది.
2: Well, his finger was cut.
1: రక్తం కారుతుండాలి.
2: బ్లడ్ వాస్ బ్లీడింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
2: ద మినిస్టర్ సా దిస్.
1: చేతులు కట్టుకున్నాడు.
2: హీ ఫోల్డెడ్ హ్యాండ్.
1: మహారాజా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇది నీ మంచి కోసమే అన్నాడు.
2: ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, దిస్ హ్యాపెన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
2: What? My finger is cut. Do you think it's for my good?
1: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
2: You are thinking of that.
1: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
2: You are thinking your desire.
1: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
2: Yes, you shouldn't be here anyway.
1: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
2: He called one soldier there and imprisoned the minister.
1: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
2: While he was getting into the jail, he said, this also for my good.
1: చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
2: దెన్ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, నౌ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
1: రాజు కొంచెం తల తిరిగింది.
2: ది కింగ్ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: వేలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
2: మై ఫింగర్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వేలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
2: ఇంప్రిజన్మెంట్ ఇస్
1: మంచి అవుతుంది.
2: హౌ కెన్ దట్ హ్యాపన్
1: అని ఒక ఆలోచనలో మునిగాడు.
2: హీ వెంట్ ఆన్ థింకింగ్.
1: ఈనాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవైడు మలక మాణిక్య ఓమేదిక పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తలలోపల రాగి ఉంటుంది.
2: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
1: Endukante andaru kodunu itharulu yokka oka sahayamto vaadu jeevisthuntaru.
2: Because they live with all the help of
1: them. Danikosam ne mantralu pettukotamu.
2: Therefore they have ministers.
1: Appudu vellaadu aipoyindi.
2: Event.
1: Oka 3-4 dinam ayin tarvata ee raju veta margam aipoyi aranyaniki velutunnadu.
2: After 3 and 4 days the king was proceeding on hunting.
1: Raju sahayam ledu.
2: King had no helper.
1: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
2: Sipahis, they don't sit in
1: ee mantri lekunda potam valla raju okkade rathamlo velli potunnadu.
2: King was proceeding all alone without any assistance of the
1: tirigadu,
2: minister.
1: Tirigadu.
2: He went round.
1: అలసిపోయాడు.
2: Was tired.
1: ఎవరింత నీరిచ్చేవాడు కూడా లేదు.
2: Nobody was there to offer water.
1: పండుకున్నాడు.
2: He sat under a tree.
1: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంత ఉంటారు, అడవి జాతి వారు.
2: The tribals there in the forest.
1: చాలా గజ దొంగలు.
2: They're thieves, big robbers.
1: వారికి ఒక పండుగ వచ్చింది.
2: That was a festive day.
1: పండుగ ఏమిటది?
2: What's that?
1: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
2: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
1: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ, అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
2: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
1: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
2: They saw the king lying there sleeping under a tree.
1: చూచారు ఆ దొంగలు.
2: Those thieves saw that.
1: మంచి వాడు చిక్కాడు.
2: He said they were happy that
1: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
2: Here is the body which is equal to a laddu to our deity.
1: Chikkadu athanni pattukunnaru.
2: They caught hold of him.
1: Tisukoni aa dongala raju daggariki vellaru.
2: They have taken him to the king there.
1: Sare manchi vaadu chikkadu, repati dinam taginatundi prayatnalu cheyandi annaru.
2: He said yes, we could have a good body, make preparations for tomorrow.
1: Bhojanam pettaru.
2: He was fed.
1: Athaniki taginatundi aaharam andichadu.
2: He gave him food.
1: ముఖం పైనంత కుంకుమ రాశారు. ఒళ్ళకంతా కట్టారు. దేవి దగ్గర తీసుకుని పోతున్నారు.
2: ద బాడీ వాస్ టేకెన్ టు ది ప్రిసైడింగ్ డీటీ మదర్ గాడెస్.
1: అక్కడ తీసుకుని పోయి తల కొట్టేసే కోసం అని.
2: హి వాస్ రెడీ టు బి బీహెడెడ్.
1: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
2: దేర్ వాస్ ప్రీస్ట్.
1: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
2: Any offering to God should not have any defect or a mistake
1: there.
2: You cannot offer any handicapped body. So they are checking up this body now.
1: చూచారు.
2: దే సా.
1: అంతా చూచారు. వేలు దగ్గరకు వచ్చింది.
2: బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫింగర్స్.
1: వేలు కట్ అయిపోయింది.
2: ద ఫింగర్ వాస్
1: చీచి. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేసారు.
2: Then they said, the mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
1: Mantri cheppinatvanti vaaku athiniki manasulo cheripoyindi.
2: Then he could think of what the minister said.
1: It is good for you annadu.
2: He says good for you.
1: Ee velu lekapothun chetha ee naadu naa pratham pranam bratikindi.
2: As my finger is cut, I could be alive today.
1: Mantri cheppindi parama satyamu ani vishwasinchadu.
2: So then he had full faith in whatever that minister said.
1: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది?
2: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
1: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
2: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హి వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
1: మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది.
2: సమ
1: సత్యము.
2: ఓ మినిస్టర్, వాట్ యు సే దిస్?
1: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
2: ద ఫింగర్ ఇస్ కట్, yes, ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుక పంపించింది.
2: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్డ్ బాడీ.
1: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు.
2: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే దట్?
1: రాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
2: And the minister said, O king, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
1: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
2: సో ఇంప్రిజన్మెంట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: నా ప్రాణం కూడా బ్రతికింది.
2: సో ఐ కుడ్ బి అలైవ్.
1: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, నీ ప్రాణము బ్రతికింది.
2: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
1: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
2: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
2: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
1: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించేది?
2: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యు అండర్స్టాండ్?
1: దైవం ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
2: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
1: అదియే మన ఆ భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
2: ఉంది. దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్.
1: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని, ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వచ్చింది.
2: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పార్ట్.
1: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
2: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
1: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
2: దే స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
1: కాదు కాదు.
2: నో,
1: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము, జీవనోపాధి నిమిత్తం కాదు.
2: Education
1: should be for life, not for living.
2: Education should be for life and not for a living.
1: కానీ ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
2: But we struggle for a living.
1: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
2: But we should work for the
1: ideal. ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
2: We should set an ideal.
1: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
2: So the nature of Vinayak has got so much of special significance.
1: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
2: So Vinayaka is not separate from you in the outer world.
1: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
2: Vinayaka is an altar of your heart.
1: అనగా సర్వ విఘ్నములు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
2: So he goes on cautioning you every
1: time. నీ చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
2: If you commit anything, any mistake, he will caution you, don't do that.
1: కాని నీవు దానిని లెక్క చేయటం లేదు.
2: But you don't mind, you don't pay heed to that.
1: పోతున్నావు.
2: You proceed.
1: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
2: Ultimately you suffer.
1: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే.
2: But if you follow the dictates.
1: ఎంత బాగుపడతావు నీవు.
2: Well, you'll be fine.
1: దీనిని పరిష్కరించుకొని follow the master.
2: Basing on this, it said, follow the master.
1: Who is your master?
2: Who is your master?
1: Your conscience is your master.
2: Your conscience is your master.
1: Follow the master.
2: Follow the master.
1: Face the devil.
2: Face the devil.
1: Fight to the end.
2: Fight to the end.
1: Finish the game.
2: Finish the game.
1: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
2: This is the main aim of life.
1: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
2: First follow God.
1: దైవాజ్ఞను శిరసా వహించండి.
2: Follow the command of God.
1: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
2: Never transgress.
1: అది నిజమైనటువంటి రక్ష. అది నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
2: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
1: ఇది ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
2: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
1: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
2: నాట్ ఓన్లీ గణపతి, the son of Parvati, all of us, everyone is the son
1: Anek
2: of Parvati.
1: పర్యాయం చెప్తుంటాను.
2: స్వామి సేస్ రిపీటెడ్
1: పార్థ పార్థ పార్థ అని కృష్ణుడు పార్థ పార్థ అనే కలవరిస్తూ వచ్చాడు.
2: కృష్ణ గోస్ ఆన్ రిపీటింగ్ దిస్ నేమ్ పార్థ.
1: పార్థ అనగా ఎవరు?
2: హూ ఇస్ పార్థ?
1: పృథ్వీపుత్రుడే పార్థుడు.
2: ద సన్ ఆఫ్ అర్త్ ఇస్ పార్థ.
1: కాబట్టి ఒక అర్జునుడు మాత్రమే కాదు.
2: నాట్ మీర్లీ అర్జున,
1: అందరూ పృథ్వీపుత్రులే.
2: ఆల్ ఆర్ ద సన్స్ ఆఫ్ మదర్ అర్త్.
1: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వి హావ్ టు నో ద ట్రూత్.
1: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
2: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ వినాయక ఇస్ విత్ ఇన్ యూ, యుల్ బి ఆల్ పవర్ఫుల్.
1: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
2: యు అక్వైర్డ్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాంధీవా. అర్జున అండర్ టు పెనెన్స్.
1: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
2: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
1: ఏమిటి?
2: వాట్?
1: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభం.
2: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఈస్ ప్రెసెంట్.
1: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ విల్ బి ఆబ్స్టికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్
1: తపశక్తి చేత.
2: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దిస్ పెనెన్స్
1: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
2: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
1: ఈ విధంగా ఒక్కోదానిని ఆధీనం చేసుకుంటూ వచ్చాడు.
2: And he went on conquering all these
1: elements. Anaga elements nanta kodunu Arjuna swadhinam chesukunnadu.
2: Arjuna could have full control over this
1: vayuvunu swadhinam chesukunnadu.
2: He could have control of the wind.
1: Agnini swadhinam chesukunnadu.
2: Fire.
1: Jalamunu swadhinam chesukunnadu.
2: Water.
1: Shabdanni swadhinam chesukunnadu.
2: Sound.
1: Person swadhinam chesukunnadu.
2: Also sense of touch.
1: Deni valla.
2: How?
1: Tapasshakti.
2: It is the power of penance.
1: Tapasu.
2: What is this penance?
1: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
2: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
2: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ప్రాచీనులంతా కూడాను ఈ అర్జును యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
2: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ద నేచర్ ఆఫ్ అర్జున.
1: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు విని అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
2: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
1: అనగా ఏమి? పంచభూతమును స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పిన వారి విశ్వాసం.
2: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ నెవర్ సఫర్. because of thunderbolt.
1: భూతములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
2: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
1: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
2: When once you think of the divinity, you'll be free from all ailments.
1: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
2: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం.
2: ఇస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
1: అతనికంటే మరొక నాయకుడు లేడు.
2: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
2: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
1: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మనం విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం ఏ యొక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
2: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
1: ఎందుకు పాడాలి?
2: వై?
1: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
2: వి బిగిన్ విత్ ఓం.
1: ఇది ప్రణవము.
2: ఇట్స్ ప్రణవ.
1: ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి.
2: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ బి ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
1: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను వెనుక గాడ్ పెట్టే.
2: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
1: ప్రణవం ఈనాడు లేదుకుపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
2: దీన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్, దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
1: కనుక మొట్టమొదట ఓం.
2: So we should chant Om in the first instance.
1: ఈ తత్వంలో ఎప్పుడు మొట్ట రెండవది వినాయకత్వం.
2: The second is one of వినాయక.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
2: When both are combined, our life will be redeemed.
1: భజన వినాశిత శాంతి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyartheshu vairagyam, vairagyam sampajitam. Indriyartheshu vairagyam, vairagyam sampajitahani. Samsara chakramunaku chittamu nabhi vantidi.
2: For the wheel of samsara, mind is the central focal point.
1: Itti chittamunu nigrahinchutaku vairagyamu pradhanamaina keelaka sthanamunu akraminchinadi.
2: To reach this particular important and focal point, detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku manasu kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda cheppabadutundi.
2: It is also described as avaranamu.
1: Manasuku avaranamu, atmaku avaranamu manasu.
2: Mind is a cover of atma.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైట్ డౌన్ బై సెన్స్ ఆర్గన్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ by the object.
1: Indriyarthamulainatunti vishayamunu harikattutaku vairagyam atyavasaram.
2: If you want to have control over the sense organs, detachment is essential.
1: Vairagyam dwara indriyarthamulainatunti vishayamunu harikattinappudu indriyamulu మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫర్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ది control of the senses, it could not be able to just exercise its own influence over the atma.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: Then atma will be able to just get a real vision of its own self.
1: ఏతావత ఆత్మ సంస్కారముల కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of atma.
1: Patanjali sutramunu adharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kani chuchinatvanti vastulu paina kani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలిస్ యోగ సూత్ర, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై mind not being swayed by the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamunu undi aasaktini dooram cheyatame vairagyam ani kodanu sthiram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani paralokamunandunnatundi vastuvulu kaani అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము భావించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ one should not have any attachment to these sense objects. This is vairagya.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye anaga vastulu paina rotaye pradhanamaina vairagyam ani kudanu bodhinchindi.
2: On the basis of the proofs obtained in shruti, it has been proved right from the man in the phenomenal world right up to the brahma tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them.
1: Kramakramina indriya shaktyamainatundi yokka vastuvula yokka prabhavame manavuniki bandhanaku hetu ani kudanu nirupinchindi.
2: It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage.
1: Kattalu teesivesina agni samantaka tame challarunnattuga mana vaanchanam arikattinappudu indriyamulu samantaka tame arikattabadtayi.
2: Just as after removing the firewood, the fire automatically gets extinguished, so also once the sense objects are removed, the senses become powerless.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
2: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi and renouncer.
1: Nachiketudu yamuna daggariki vellinappudu ee yamudu aneka vidhamulainatundi bodhalu salipi nachiketunaku ee laukika sambandhamaina bhoga bhagyamulaku etti koratanu lenatundi yokka sthira shaktini nenu anugrahistanani cheppaga nachiketudu ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహంలో నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and kama and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
1: Indiyarthyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povalsi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi ఒక లారీలో వేసుకుని వెళ్తాం.
2: ఇన్ దట్ కేస్ వీ వుడ్ ప్యాక్ ఆల్ ద ఆర్టికల్స్ విచ్ బిలాంగ్ టు యూ విచ్ ఆర్ ఇన్ దట్ హౌస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఏ లారీ అండ్ టేక్ దెమ్ విత్ అస్ టు ది నెక్స్ట్ విలేజ్.
1: కడపటికి ఇది నాది అని అనుకున్నటువంటి యొక్క పాత చెప్పులు పాత పరకలు కూడాను న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి లారీలో వేస్తాం.
2: ఇట్ ఇస్ ఎ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది వోర్న్ అవుట్ చెప్పుల్స్ అండ్ ది బ్రూమ్ స్టిక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్యాక్డ్ ఇన్ ఎ న్యూస్ పేపర్ టు క్యారీ విత్ అస్ బికాస్ వీ థింక్ దే బిలాంగ్ టు అస్.
1: కారణం ఏమిటి? ఇవి నాది నాది అని ఈ ఇంద్రియ వస్తువులపైన ఇంద్రియార్థమైనటువంటి ఈ వస్తువులపైన మమకారమే ఈ విధమైనటువంటి శ్రద్ధకు ఈ విధమైన బంధనకు కారణం.
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? ది రీజన్ ఈస్ దాట్ వీఆర్ బౌండ్ బై ది అటాచ్మెంట్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ హ్యావ్ డెవలప్డ్ అన్ అటాచ్మెంట్ ఫర్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఫోర్ వీన్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్యాకింగ్ దేమ్ అండ్ టేకింగ్ విత్ అస్.
1: ఒక కాలేజీ ప్రిన్సిపల్ లేక ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటుంటారు.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: ఆ విద్యా సంస్థ యందు అనేక వస్తువులు ఉంటుంటాయి.
2: In that educational institution, a number of articles will be there.
1: విరుగు కలిగినటువంటి ఒక laboratory లోపల materials కూడా ఉంటుంటాయి.
2: Highly valuable equipment will be there in the lab.
1: అనేక కుర్చీలు ఉంటుంటాయి.
2: నంబర్ ఆఫ్ చైర్స్ విల్ బి దేర్.
1: డెస్క్లు ఉంటుంటాయి.
2: ఎ లాట్ ఆఫ్ ఫర్నిచర్.
1: టేబుల్స్ ఉంటుంటాయి.
2: టేబుల్స్.
1: వాల్ క్లాక్ ఉంటుంటాయి.
2: వాల్ క్లాక్ విల్ బి
1: దేర్. ఈ విధంగా ఎన్నో వస్తువులంతా కూడా ఈ యొక్క విద్యా సంస్థలో ఉంటుంటాయి.
2: ఇన్ దిస్ వే ఎ నంబర్ ఆఫ్ వాల్యుబుల్ ఆర్టికల్స్ మే బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్.
1: అయితే ఆ ప్రిన్సిపల్ ఆ హెడ్ మాస్టరు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ లేక రిటైర్డ్ అయినప్పుడు కూడాను తాము సులభంగా వచ్చినటువంటి వాడు వచ్చినట్టుగా ఆ స్కూల్ను వదిలి బయట వెళతాడు.
2: బట్ వెన్ ది హెడ్ మాస్టర్ ఆఫ్ దట్ స్కూల్ రిటైర్స్ ఆర్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, షీ వుడ్ నాట్ గెట్ అటాచ్డ్ టు దెమ్. షీ వుడ్ గో అవే విత్ ఎ ఫ్రీ మైండ్ యాజ్ హీ కేమ్.
1: అయ్యో, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: He does not worry and bother himself that how to leave all these valuable articles, chairs, desks, benches, lab equipment, etc. when he is leaving.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong to
1: him. ఏ మేనేజ్మెంట్ వారు, ఏ ట్రస్ట్ వారు, ఏ ప్రభుత్వం, ఇవి నావి కాదు అనేటువంటి యొక్క తిరస్కార భావం చేత దాన్ని ఏమాత్రం కూడా చింతించుకోకుండా వెళ్తాడు.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me. And therefore, with a sense of detachment or indifference, he leaves the school.
1: దీనిని అనపేక్ష అన్నారు. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు. ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: This is described as detachment, anapeksha, because he knows that they do not belong to him.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖము.
2: వేర్ దెర్ ఇస్ మైనస్ పొసెసివ్నెస్, దెర్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కానీ ఎట్టి బంధమునకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్, హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్. హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: దేర్ఫోర్ ఫర్ ఆల్ దిస్ బాండేజ్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఆల్ దిస్ సఫరింగ్ అండ్ సారో ఆఫ్ ద మ్యాన్ ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైనస్ అహంకార మమకార విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visarjana gavinchaku.
2: Don't give up the objects itself.
1: Karma tyagamu cheyavaddu.
2: Don't give up action.
1: Vastu pai unnatundi abhimanamu, karmala pai unnatundi abhimanamunu marpu chesuko.
2: Only the attachment to the objects and the attachment to the activity and the work, that will have to be transformed and changed.
1: Dani phalatam paina mamatvanni visarjinchu.
2: Give up the fruits of the action.
1: Nee kartavya karmalu nee aacharinchu.
2: Perform your duties with a sense of dedication.
1: Vastunandali doshamulu visarjinchu.
2: Give up the defects in the objects.
1: Vastunandali dosharu nee gurtinchinappudu వస్తువు తమంతట తామే విడిపోతుంది.
2: ది మోమెంట్ యు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ది ఫ్లాస్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ యు వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది అటాచ్మెంట్ ఫర్ దెమ్.
1: పుట్టుటకు పూర్వము తల్లి ఎవరు బిడ్డ ఎవరు?
2: బిఫోర్ యు ఆర్ బోర్న్ హూ ఇస్ ఫాదర్ అండ్ హూ ఇస్ ద సన్?
1: కట్టుకొనుటకు పూర్వము భర్త ఎవరు భార్య ఎవరు?
2: బిఫోర్ మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ హూ ఇస్ వైఫ్?
1: కట్టుకున్న తర్వాత భార్య భర్తలు, పుట్టిన తర్వాతనే అమ్మా బిడ్డలు.
2: ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ హస్బెండ్ అండ్ వైఫ్, ఓన్లీ ఆఫ్టర్ బర్త్.
1: దానికి పూర్వము లేరు, దాని తదుపరి లేరు.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు.
2: Only in the transitory period, there will be that kind of attachment, there will be that kind of possessiveness.
1: ఇవి మన భావదోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణము.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manam chakkaga gurtinchinappudu ee vidhamainatundi oka mamatvamuniki e maatramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki oka daniki tarakamani rendu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఈజ్ తారకం, అటాచ్మెంట్ ఈజ్ మారకం.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరు పనకుండ జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగన జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేడి తారకం. జీవాత్మతత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushuptini endu kudanu ee abhimanam amakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokoddani deeni yokka soochana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state one should not have any kind of attachment and bondage.
1: Jagrata avastha endu deeni yokka mamattamunu మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని స్వప్న సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ది సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఏ స్టేజ్ వేర్ యు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించలేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: Whatever you experience in the waking stage, its reflection and its image can be seen in the dream stage.
1: Kanuka jagrat swapnamulu rendu kudanu bimba pratibimbam ledu.
2: Therefore, the waking stage and the dream stage is something like an object and its image.
1: Kanuka jagrat avastha yendu manamu sariyaina margamunu anusarinchi sariyaina satyamunu gurtinchi manamu pavitramaina sunti yokka sthayini manam pondinappudu స్వప్నావస్థ ఎందుకు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించటకు ప్రయత్నించాలి.
2: In the same way, we'll have to recognize the defects and the flaws in these sense objects and slowly we'll have to overcome and give up attachment to them.
1: Kala marpu cheta sarvam kudanu marpu chendunavi.
2: On account of changes in the time, everything else undergoes a change.
1: Ee naadu vondinatvanti vanta chaala manchidiga manam bhavistamu.
2: Food which is cooked just today would be considered very fresh and very nice.
1: ఇది కుదుగా ఉండినప్పుడు దీని యొక్క రుచి, దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: When it is fresh, its taste and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
2: This will be నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ ల్యాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్, యూస్ఫుల్, హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్, యూజ్లెస్, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ ఆల్సో జస్ట్ సీ ది 4 టైప్స్ ఆఫ్ భక్తాస్, ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు అండ్ జ్ఞాని. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సేమ్ పర్సన్ విల్ బి అండర్గోయింగ్ దిస్ చేంజెస్.
1: పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు, చైల్డ్ అంటారు.
2: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ది న్యూలీ బార్న్ వన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది చైల్డ్.
1: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతని పిల్లవాడు, ఒక బాయ్.
2: ఆఫ్టర్ 10 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాయ్.
1: అతని 30 సంవత్సరం అయితే మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరం వచ్చేటికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఈ నలుగురు కూడా ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, నాట్ 4 డిఫరెంట్ పీపుల్ యాజ్ సచ్.
1: కాల మార్పు చేత రూపములు, నామములు మార్పులు కలిగినాయి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దేర్ వర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫారమ్స్ గివెన్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్.
1: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ పవిత్రమైన మానవ జన్మమని భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షడ్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కాని, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కాని మార్పులు లేకుండా ఉండునా?
2: మ్యాన్స్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ఈజీలీ అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishyandu goppa dosham emitante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes to choose the coming
1: manchi kaani cheddadi kaani marpu marthe,
2: be it good or bad, a change remains a change.
1: Ee marpu aneetundi dosham undeetundi kanuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandru evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Dhanamulu evvari?
2: Whose is money?
1: Dhanyamulu evarivi?
2: Whose is charity?
1: Gruhamulu evvarivi?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనమెవ్వరము?
2: హూ ఆర్ వి?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ వర్ వి ఇన్ ది
1: ముందు ఎచ్చటుండుము?
2: వేర్ వుడ్ వి
1: ఎరుగలేరు, ఎరుగలేరు.
2: వి డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramani prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapassanaga andaru ee padamu vinagane bhayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలుములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest and thus exposing ourselves to the risk of all suffering etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైన యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ అవే దిస్ ఈస్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింప చేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ వీ కెన్ అర్న్ దర్ గ్రేస్, దెన్ ది అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్, దే వుడ్ బి స్లో.
1: ఈ అహంకార మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ ది డిక్లైన్, దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగములు ఎంత చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
1: Yantime kaakunda konni dana dharmaadi karmala yendu kuda nu taanu paalgontaadu.
2: In addition to this, he would also undertake charity and such other useful activity.
1: Indulo vidyadanamu.
2: In this, giving the charity of education.
1: Vaidyadanamu.
2: Charity of medicine.
1: Samadhanamu.
2: Charity of the physical.
1: Annadhanamu.
2: Charity of food.
1: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
2: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
1: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్ వర్డ్స్, putting the body in the sacred activity.
1: Etti doshamulaku kudunu taanu guri kaakunda chuchukovatam.
2: Seeing that he doesn't expose himself to any defects in
1: bhautika prapanchamunandu etti durmargamulaku kudunu paalupadakunda undatam.
2: In the physical world, not doing any activity which is harmful and bad.
1: Ee rajotaku guna tamogunamulaku taanu tattudu kaakunda undatam.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నించటం.
2: టు ఎస్కేప్ అండ్ ఫ్రీ హింసెల్ఫ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ దీస్ టూ గుణాస్, రజస్ అండ్ తమస్.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది బాడీలీ పెనాన్స్.
1: శారీరక తపస్సు. వాచక తపస్సు.
2: నెక్స్ట్ వన్ ఇస్ వాచక తపస్సు.
1: వాచకమనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు,
2: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్, యూ షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యూ షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be for hurting others.
1: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be violent to others.
1: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ హర్టింగ్ టు అదర్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనింది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
2: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
1: Manasuni ematram kudanu noppimparadu.
2: You should not give any, suffering to the mind as.
1: Ee vaakku cheta daiva chintanu kudanu abhivruddhi parchukovali.
2: Your talk should help you to develop thinking of God.
1: Daivam yokka leela gunagana visheshamulu kudanu varninchali.
2: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడాను అందులో ఉపయోగపెట్టాలి.
2: You should use words which would be highly helpful to others.
1: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
2: You should use the tongue and your talk to show the right path for others.
1: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
2: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: వన్ హాస్ టు టేక్ కేర్ టు సీ దట్ నో అమౌంట్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఎంటర్స్ ఇంటూ యువర్
1: హార్ట్. సత్యవ్రతుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ ఏ సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ నాన్ వైలెంట్.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందు కూడాను ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: దేర్ కుడ్ బి క్వైట్ ఎ ఫ్యూ ప్రాబ్లమ్స్ విచ్ విల్ టు ఎన్కౌంటర్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
2: క్వైట్ ఎ ఫ్యూ ప్రాబ్లమ్స్ యు ఫేస్ ఇఫ్ యు వాంట్ టు పర్సూ దిస్ పర్టికులర్ పాత్.
1: ఒక మహర్షి ఈ రెండింటినీ ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కుల పైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestundetundi okka pradesham nunchi aa tapas chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు.
2: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
2: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
2: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చినే మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హ్యావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
2: He said,
1: kannulu chuchinayi కానీ కన్నులకు చెప్పే నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
2: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
2: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
2: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: కనుక వాక్ తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: When one is following this particular వాచక తపస్, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు.
2: వాట్ ఎవర్ బి ది సర్కమ్స్టెన్సెస్, వన్ షుడ్ నాట్ అట్టర్ ఎ లై, వన్ షుడ్ నాట్ అట్టర్ అంటూ.
1: నీకు ఇష్టం లేకపోతే నీ మౌనం వహించు గాని అసత్యం చెప్పలేదు, అక్కర్లేదు.
2: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
2: The basis for this is మానసిక తపస్సు.
1: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
2: In the mental tapas or మానసిక తపస్, you have to develop good qualities and virtues.
1: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటాది.
2: Whatever thoughts will be flashing in your mind, your face
1: is the index of life, mind ani.
2: That is how it is just said, face is the index of mind.
1: మన మనసులో ఏమి చింతిస్తామో దాని యొక్క ప్రభావమే మన ముఖంలో కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ థాట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్, దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఫేస్.
1: మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడాను విచారంగానే కనిపిస్తుంది.
2: మెంటలీ ఇఫ్ యు ఆర్ గ్రీఫ్ స్ట్రికన్, అవర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ది గ్రీఫ్.
1: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు, చిందులు దొక్కుతూ ఉంటాయి.
2: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
2: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
1: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్, సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్, హి విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటుంది.
2: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీ ఈజ్ అండర్ గోయింగ్ రియల్ ఆగ్నీ అండ్ రియల్ గ్రీఫ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ న్యాచురలీ, ఇట్ వుడ్ బి సమ్.
1: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాది. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
2: ఇఫ్ దెర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీస్ అకాస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
1: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
2: We should not be driven to that particular state. We would always keep ourselves happy mentally and throughout.
1: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది? నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
2: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యమైనంత వరకును వాక్కును అరికట్టుకోవాలి.
2: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: your thoughts. కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
2: At least a few hours in a day, one should observe silence.
1: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
2: Only in that case, mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
2: Japam, repetition of the name, dhyanam, meditation are resorted to in order to give some kind of rest for the mind.
1: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రము గావించుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
2: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
1: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారము గావించుకునో అదే విధంగాని మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
2: జస్ట్ యాజ్ బాడీ ఈస్ గివెన్ ఎ బాత్ ఎవ్రీ డే అండ్ దస్ ఇట్ ఇస్ క్లీన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ప్యూర్ అండ్ క్లీన్ థింగ్ ఇన్ ద సేమ్ వే మైండ్ హ్యాస్ టు బి గివెన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ధ్యాన అండ్
1: శారీర పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యం నుండి ఉంచుకుంటున్నాము కానీ మానసిక పరిశుద్ధతకి ఏమాత్రం కూడాను తగిన కృషి చేయటం లేదు.
2: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
1: Satchintanulu sadalochanulu sadbhavamulu kodanu manasika parishuddhataku sarinatunti parikaramulu.
2: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane tapasthanaga sharira vachaka manasikam yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapassu.
2: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti trigunamula yokka ekatvanni trigunamula yokka triputini yokka sampurtini anubhavinchinatvanti mahaniyude oka vidhamainatvanti mahatmudu ani cheppavadochchanu.
2: A real mahatma is one who has been able to enjoy unity of all these three attributes and gunas.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం మహాత్మనం అన్నారు.
2: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, ఇఫ్ దే ఆర్ వన్ ఇన్ యునైజన్ విత్ ది అదర్.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్ దురాత్మనం అన్నారు.
2: ఇఫ్ మైండ్ ఈస్ డిఫరెంట్, వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ డీడ్ ఈస్ డిఫరెంట్ ఈస్ ఎ బ్యాడ్.
1: కనుక తపస్సనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
2: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ or merging these things in sattvaguna and enjoying all these things together as one guna. This may be described as tapas.
1: Sattvikam cheta rajasunu arikatti rajasu dwara tamasunu arikatti mudinti yokka tattamu ekatvanga bhavinchetvanti sthitiye tapas.
2: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as one.
1: Kanda kadapadiki sattvikam kudanu తీసివేయాలి.
2: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వగుణ ఇట్సెల్ఫ్.
1: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
2: సపోజ్ యు హావ్ ట్రేడెడ్ ఆన్ ఎ పర్టికులర్ థార్న్ యాజ్ సచ్.
1: ఆ ముళ్ళు తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకొకటి కొడవలో ఇంకే విధమైన కట్టు మనం తీసుకోనక్కర్లేదు.
2: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
1: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళుని తివ్వాలి.
2: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
1: అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి.
2: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
1: అదే విధంగానే ఈ రజో తమో గుణములు ఉన్నటువంటి ఒక ముందు మనల్ని బాధిస్తుంటాయి.
2: ఇన్ ది సేమ్ వే దీస్ గుణాస్, దీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ రజస్ అండ్ తమస్ విల్ బి గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్ విత్ ది థార్న్ ఆఫ్ సాత్వ గుణ యూ కెన్ యూ హ్యావ్ రిమూవ్ దీస్ టూ.
1: ఈ రెండింటినీ తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
2: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్, రజో గుణ అండ్ తమో గుణ,
1: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
2: Once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up even
1: sattva guna. Bangaru cheyina vantidi
2: sattva attribute will be described as a gold.
1: Rajo gunamu kaapar cheyina vantidi.
2: రజోగుణాన్ని డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాపర్ చైన్.
1: తమో గుణము ఇనుప గుణము పోల్చువంటిది.
2: తమో గుణము డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
1: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
2: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
1: బంధనేమో సమానమే.
2: The binding is common for all the three.
1: Chain యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
2: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only.
1: సాత్వికం కూడాను దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
2: Only until you reach divinity, you need sattva guna.
1: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
2: Once you merge in Lord,
1: అమనస్కుడైపోతాడు.
2: He becomes an amanaska.
1: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
2: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఎస్ ఎన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
1: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందు ఉంచుకున్నటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
2: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
1: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. Ee sharirikanga, manasikanga, vaakuritiga konni vidhamainatuvanti okka pavitramainatuvanti okka deenini anubhavincheyatuvanti okka abhyasamulu.
2: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment. Practice refers to practicing things which will help you to reach the divinity.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి.
2: They should be associated with the truth.
1: నిర్మలమైనటువంటివిగా ఉంటుండాలి.
2: They should be pure.
1: ఇవియే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
2: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
1: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
2: స్వామి హెస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
0: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైనా కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యము కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: ద వన్ హూ నోస్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద కాస్మోస్ would be able to know the divinity of Rama.
1: Andari padamula krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talla paina unnatvantidi oke aakashame.
0: It's the same sky.

0: అందరూ పీల్చున్నది ఒకే గాలి.
1: ఇట్స్ ద సేమ్ ఎయిర్ దట్ వి
0: అందరూ త్రాగునది ఒకే నీరే.
1: ద సేమ్ వాటర్ దట్ వి డ్రింక్.
0: ఇట్టి ఏకతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మాత్రమే రామతత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
1: దోస్ దట్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్ వుడ్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఆఫ్ రామ.
0: వేదములు రెండు విధములైనటువంటి ధర్మములను బోధించినవి.
1: వేదస్ అడ్వకేట్ టూ టైప్స్ ఆఫ్ ధర్మస్ ఆర్ ప్రిన్సిపల్.
0: ఒకటి ప్రవృత్తి అనియు, రెండవది నివృత్తి అనియు.
1: వన్ ఇస్ అవుట్ వర్డ్, ద అనదర్ ఇస్ ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి లౌకికము,
1: అవుట్ వర్డ్ ఈస్ ద వరల్డ్.
0: ప్రాకృతమైనటువంటి జీవితములకు సరిపోవనటువంటి గుణములను చేకూర్చున్నది.
1: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రెయిట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వి లివ్ ఇన్.
0: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
1: But the inward trend speaks of the knowledge of the self.
0: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే దీశాలి.
1: Is the one of courage and valor who knows the difference between the outward and the inward trend.
0: ఏ పనినైనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
1: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
0: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిదే నివృత్తి.
1: Inward trend nivritti wants us in what position that we should do it.
0: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
1: The outward trend of philosophy wants us to eat food when we are hungry.
0: కాని ఎట్టి ఆహారమును భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
1: ది ఇన్వర్ట్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ టు బి పార్టేకెన్ ఇన్, వాట్ వే ఇట్ ఇస్ టు బి టేకెన్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ కంట్రిబ్యూట్ టు అవర్ హెల్త్.
0: కనుక ప్రవృత్తి నివృత్తుల యొక్క ధర్మములు ఈ బాహ్యము అంతరాత్మకము సంబంధమైనటువంటిది.
1: Therefore, the external and the internal as well relate to the spirit and the self.
0: కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది.
1: All that we see with the naked eye, listen with our ears and think with our mind.
0: హృదయాన్ని కరిగించినది.
1: That which melts, moves our heart.
0: జీవితాన్ని పండించినది.
1: That fructifies our life.
0: ఇదే నివృత్తి యొక్క మార్గము.
1: Are the features of the inward trend of philosophy.
0: మనసును చలింపజేసి,
1: wavering nature of the mind.
0: బుద్ధిని భ్రమింపజేసి,
1: the intellect is deluded.
0: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
1: That which comes as a stumble block, which would not allow us to enter into the inward trend, is the feature of the external trend.
0: అత్యంత దూరమునందు చేర్చునదే ఈ ప్రవృత్తి.
1: It is this pravritti or external path that keeps us off from God.
0: Itti Ramachandra tattvanni gurtinchadaniki pavitramainatvanti hrudaya dharmanni manu gurtinchali.
1: To know the nature of Ramachandra, one should know the nature of one's own heart, the spirit and the self.
0: Jeevitamu oka vidhamainatvanti oka garshana.
1: Life is a matter of conflict.
0: Jeevitamu oka vidhamainatvanti sangharshana.
1: Life is a matter of controversy.
0: Kani yetti sankarshanalu lenetunti oka sthanamu adiye Ayodhya.
1: Ayodhya is the center where there is no conflict or infighting.
0: Yesti virodhi kudanu praveshinchinatunti oka pradeshame Ayodhya.
1: Ayodhya is a place where there is no separation or vyoga.
0: Atti Ayodhyane manavuni oka hrudayamu.
1: Human heart symbolizes this Ayodhya.
0: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
0: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
1: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
0: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ టుడే,
0: శాంతికి దూరం అవుతున్నాడు,
1: అండ్ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ be.
0: కారణం
1: why?
0: ప్రవృత్తి మార్గం అనుసరించడం చేతనే.
1: As he follows the external trend,
0: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి
1: he is put to union and separation,
0: సర్వకాలములు యందు కూడాను అశాంతిని పొందుతున్నాడు,
1: and suffers from restlessness at all periods of time.
0: ఇట్టి అశాంతిని పొంది
1: having been restless,
0: జీవితంలో వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
1: రావణ wasted his life.
0: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
1: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
0: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: తన రాగమును తాను చంపుకోలేక రాజ్యాన్ని భస్మం చేసుకున్నాడు.
1: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
0: కట్టకడపటికి రావణుడు బోధించినటువంటి ఇదియే లోకానికి.
1: This is the teaching of Ravana at the end.
0: లోక ప్రజలారా,
1: people of this world,
0: నావలే రాగమును జయించుకోలేక
1: without controlling this attachment,
0: నావలనే వాంఛనను అరికట్టుకోలేక
1: like me without controlling the desire,
0: నావలనే కోరికలను అరికట్టుకోలేక
1: like me without any check or ceiling on desire, సర్వనాశనకు
0: గురి కాకండి.
1: Don't suffer.
0: ఇంతే కాదు, కడపటికి నేను కూడాను లేకపోతున్నాను.
1: Ultimately, I am also going to be lost.
0: నిలిచేది ఏమిటి ఈ జగత్తులో?
1: What is that stands in?
0: అపకీర్తి మాత్రమే నిలచగలుగుతుంది.
1: It is only the bad name that remains.
0: సత్కీర్తి అనేటువంటిది రామునికి చెందుతుంది.
1: The good name goes to Rama.
0: కనుకనే సత్కీర్తిని సాధించండి.
1: Therefore, earn repute.
0: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
1: Never put to disrepute.
0: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
1: That was the teaching of Ravana to this world.
0: పాపాలకు, పాపాలను కరిగించి,
1: all the sins have got to be atoned.
0: శాపాలను నశించి,
1: and all the curses have to be freed.
0: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
1: And it's Rama's nature that helps sustains the human quality.
0: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనము చేకూర్చుకోవాలి.
1: To attain this Rama's best ideal human quality, we should know his nature in true ways.
0: రాముడు కేవలం సామాన్య మానవుడు వలె తిరుగుతూ వచ్చాడు.
1: Rama conducted himself like an ordinary human being.
0: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
1: He has shown ideal path.
0: కానీ అందరు కూడాను సామాన్య మానవుడని భావించారు.
1: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
1: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: సామాన్య మానవుల వలె జీవించి
1: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
0: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
1: ఇట్ వాజ్ రామ హూ అటైన్ ది హైట్స్ ఇన్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రావణుడు.
1: రామ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
0: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
1: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
0: కారణం ఏమనగా,
1: వై?
0: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
1: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
0: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
1: ద ఫాదర్ also doesn't set an ideal to his son.
0: గురువులు శిష్యులకు సరైనటువంటి ఒక మార్గాన్ని బోధించటం లేదు.
1: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దేర్ స్టూడెంట్స్.
0: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించటం లేదు.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రిస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్ ద టీచర్స్.
0: ఈనాటి వ్యాపారస్తులు,
1: బిజినెస్ మెన్ టుడే,
0: అధికారులు,
1: మెన్ ఆఫ్ అథారిటీ,
0: పాలకులు,
1: అడ్మినిస్ట్రేటర్,
0: పాలితులు అందరూ కూడాను కలుషితమై ఉంటున్నారు.
1: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
0: కలహములలో మునిగి ఉన్నారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
0: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిది ఈ యొక్క లోక సంబంధము.
1: దిస్ ఇస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబాడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
0: రామతత్వాన్ని మర్చారు.
1: పీపుల్ హావ్ ఫర్గాటెన్ ద నేచర్
0: ఆఫ్ రామతత్వాన్ని మేల్కొల్పారు.
1: దే హావ్ ఫర్గాటెన్ ద నేచర్ ఆఫ్
0: జీవతత్వాన్ని నశింపజేశారు.
1: And they've forgotten the innate nature. దైవత్వాన్ని
0: మర్చిపోయారు.
1: They've forgotten the divine quality.
0: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
1: Therefore, human beings are put to suffering a lot.
0: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
1: God assumes human form.
0: కానీ మానుష అవతారం వచ్చిన కూడాను,
1: though he is in human form,
0: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
1: What kind of prayer we offer to God today?
0: తమ అభిష్టములు నెరవేరాలి.
1: Their desires must be fulfilled.
0: తమ శరీరములకు సుఖం అందించాలి.
1: The body should enjoy comfort.
0: తమ మనసులకు శాంతిని చేకూర్చాలి.
1: And the mind should enjoy peace continuously.
0: ఈ విధంగా కోరటమే సహజము.
1: Such a desire is quite natural.
0: కానీ
1: బట్
0: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
1: Even the natural quality desire has become artificial today.
0: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
1: People offer prayers to Nagendra in stone form.
0: ఓ నాగేంద్ర,
1: ఓ నాగేంద్ర,
0: నాకు ప్రత్యక్షమయ్యి,
1: యు మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: నా కష్టమును తీర్చమని ప్రార్థిస్తారు.
1: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
0: కానీ ఆ నాగలే,
1: ది వెరీ స్నేక్,
0: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు,
1: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్,
0: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
1: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
0: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని, కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
1: దేర్ఫోర్ వి వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్.
0: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
1: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్,
0: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
1: వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, వీ వుడ్ రాదర్ కిల్.
0: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ డివినిటీ.
0: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
1: In what way should be God?
0: ఎవరు నిర్ణయించగలరు?
1: Who can decide?
0: ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: None can estimate.
0: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేరు. కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
1: It's only God who can decide and estimate. No one can decide.
0: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
1: That's what Tyagaraja said.
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
1: Tyagaraja said, how can I decide God in what form?
0: నిన్నెవరని నిర్ణయించేదిరా?
1: How am I to estimate? How am I to decide?
0: Shiva mantramunaku rajivamu.
1: In fact, you are the very life.
0: Shiva mantramunaku majivamu.
1: In fact, you are the very essence of
0: Madhava mantramunaku rajivamu.
1: And it is this letter Ra is the center.
0: Ee vivaramu telisina ganuniku nokkeda annadu.
1: In fact, I offer my salutations to the one who knows this.
0: Panchacharamulainatundi namasivaya aneetundi okka naamam lopala makaram pranam.
1: Ee namasivaya mahamantra. Ma is the main letter.
0: Vaishnava naamam enpitti om namo narayanaya anetundi ashtacharamlo rakaram pranam.
1: And in Vaishnava nama it is rakara ra. That's
0: narayanaya rakaram poyindante nayanaya ane sachinatundi vaatto samanamu.
1: Without this letter ra it has no meaning. On the other hand it means that part
0: ra vachinappude adi pranam tho unnatundi okka sahajam.
1: The mantra has got the life with this letter ra.
0: Nayanaya
1: నారాయణ.
0: కనుకనే ఇందులో వైష్ణవనామములో రా ప్రాణము.
1: దేర్ఫోర్ ఇన్ వైష్ణవ స్కూల్ రా ఈజ్ ద లైఫ్.
0: నమశివాయ అని పంచాక్షరం లోపల,
1: ఇన్ దిస్ నమశివాయ ద ఫైవ్ లెటర్
0: మకారమే ప్రాణము.
1: మకార ఈజ్ ద లైఫ్.
0: మకారం లేకపోతే
1: వితౌట్ దిస్ మా
0: నశివాయ శివుడు కానటువంటిది అని.
1: It amounts to denial of Shiva, na Shivaya.
0: Kalukune akkada makaram unde teerali.
1: Therefore the letter ma.
0: Ee rendu yokka cherikane Rama anetundi naamamu.
1: The combination of these two letters Ra and Ma constitute Rama.
0: Kalukune idi prana swaroopamainatundi Rama naamamu.
1: Rama is the very life.
0: Ra, A, Ma. Ee moodinti yokka aksharamulu yokka cherikane.
1: Is a combination of three letters Ra, A, Ma.
0: Ra agni beejamu.
1: Ra represents fire.
0: ఆ సూర్య బీజము.
1: ఆ represents sun.
0: మా చంద్ర బీజము.
1: మా represents moon.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
1: The unity of these three is Rama.
0: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మం కావిస్తుంది.
1: It is the fire that would burn all our sins to ashes.
0: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
1: It is the sun that dispels the darkness of ignorance.
0: మకారం అనేటువంటి యొక్క చంద్ర బీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
1: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ ప్యాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
0: పాపమును,
1: ద సెన్,
0: దుర్మార్గమును,
1: ద వికెడ్నెస్,
0: తాపమును,
1: ఎమోషన్
0: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
1: విల్ ఆల్ బి ప్యాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
1: సచ్ ఎ సీక్రెట్ నేమ్, హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
0: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
1: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
0: తన మాట, తన చేతలు మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
1: Ramanama, the name of Rama, speaks of the harmony of thought,
0: word and deed. The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
1: How do you get this human form?
0: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
1: Here we find the unity of thought, word and deed.
0: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములతో కూడినటువంటిది.
1: Therefore, the Rama's name is all-powerful.
0: Ramayanam ante kevalam parayanam ka jarpetunte kaadu.
1: The sacred text Ramayana is not meant for
0: Rama
1: reading.
0: Ramayanam Ramayanam.
1: Ramayanam Ramayanam.
0: Anaga Rama tattvam anetunte sarvatra prayanam cheyipetunte.
1: It only means the nature of Rama percolates.
0: Sarvatra undinetunte Rama tattvam.
1: It is present in every living creature.
0: Sarvavyapakamainetunte Rama tattvam.
1: The Rama's nature is all pervasive.
0: Sarvajeeva antaratmane Rama tattvam.
1: It is the spirit in the essence of every creature.
0: Antukosame prachina kalam nandu na atma ramunike telusu antaru.
1: Therefore since ancient times Rama is referred to the inner self.
0: Atmake Rama ani peru.
1: It is the self that is called Rama.
0: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
1: Rama is the one that attracts.
0: ఇటువంటి రమింపజేసేటువంటి ఒక దివ్య తత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
1: The one that attracts and delights. How do you estimate, give a form to that?
0: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు
1: So in this history of Ramayana,
0: ఒక విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వం చేకూరి ఉంటుంది.
1: There is a special significance that speaks of divinity.
0: ఆ విశిష్టత ఏమిటి?
1: What is that?
0: అనగా
1: meaning
0: మానవుడు మానవుడిగా జీవించాలి.
1: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
1: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
0: మానవుని యందు ఉన్నటువంటి ఒక త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
1: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: ప్రతి మానవుని యందు కూడాను
1: ఇన్ ఎవ్రీ మ్యాన్
0: మానవత్వము,
1: ది హ్యూమన్ క్వాలిటీ
0: దానవత్వము,
1: డెమోనిక్ నేచర్
0: దైవత్వము,
1: అండ్ ది
0: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: కానీ ఈనాటి మానవుడు
1: But man today,
0: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మర్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
1: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
0: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
1: Therefore, man should speak of divinity within.
0: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
1: It's not the demonic nature or the wicked quality that has got to be shown.
0: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై
1: So Rama was an ideal one.
0: పితృవాక్య పరిపాలన నిమిత్తమై
1: following the command of the father
0: అరణ్యమునకు వెళ్లి
1: has gone to the exile
0: అనేక విధములైన కష్టములకు గురి అయ్యాడు
1: and passed through suffering.
0: అయితే
1: however
0: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞాని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
1: Has he gone to the exile out of force or dissatisfaction or in obedience to the command of his father?
0: కాదు కాదు.
1: నో,
0: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
1: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హ్యాడ్ at the time of announcement of coronation was there even at the time of announcement of
0: samatvani nirupinchinatvanti vaadu ramudu.
1: Rama has demonstrated this principle of equanimity.
0: Sugadukhe samikrutva labhum labhi jayaji.
1: He has shown this principle of equanimity.
0: Manava jeevitam lopala sukadukkumulu oka vidhame sahajanga untayi.
1: In human life pain and pleasure are natural.
0: Kaani sukhanni aashinchatamu దుఃఖాన్ని విసర్జించడము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
1: వీ కెనాట్ బి ఆఫ్టర్ ప్లెజర్ కంటిన్యూస్లీ అండ్ ట్రై టు అవాయిడ్
0: పెయిన్. ఏ హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
0: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
1: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
0: దీనిని నసుఖ లభ్యతే సుఖం అన్నారు.
1: You don't get pleasure out of pleasure.
0: Sukham nunchi sukham manaku chikkadu.
1: You don't get joy out of joy.
0: Dukham nunchi manaku sukham chikkutundi.
1: You get pleasure out of pain only.
0: Cheekatalo nunchi cheekati velthuru raadu.
1: You don't get light out of mere darkness.
0: Velthuru vachinappude cheekati dooram avutundi.
1: When there is light the darkness is dispelled.
0: Cheekati undinappude velthuruku prakasham istundi.
1: The light value is known when there is
0: darkness. Cheekati lekapothe velthuruku ye maatramu prakasham ledhu.
1: Without darkness the light has no value.
0: Dukkame lekapothe sukamunuku ye maatramu viluva ledhu.
1: Without pain pleasure has no value.
0: Kanukune mana sukham anetundi dukkam dwara manaku labhinchetundide kaani సుఖము నుంచి సుఖము లభించదు.
1: Therefore you get the happiness out of misery or sadness.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
1: Such a sacred ideal was shown to the world by Rama.
0: ప్రతి ఒక్కటి కూడాను తాను ఆదర్శంగా నిరూపించాడు.
1: In every aspect he was an ideal.
0: వ్యక్తి ధర్మము,
1: ఇండివిజువల్ ధర్మము,
0: కుటుంబ ధర్మము,
1: ఫ్యామిలీ,
0: సమాజ ధర్మము,
1: the community,
0: ఈ మూడింటి ధర్మములు కూడాను తాను అనుభవించి నిరూపింపజేశాడు.
1: At the individual level, at the community level, he has demonstrated the ideals to the entire human society.
0: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
1: Therefore, we should achieve this at the individual level of discipline.
0: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
1: I am an individual.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: Who is an individual?
0: అవ్యక్తమై,
1: that which is hidden,
0: గూఢంగా ఉండేటువంటి యొక్క,
1: that which is hidden in secret,
0: దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింపజేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
1: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్ హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త, ద హిడెన్ ప్రిన్సిపల్.
0: ఆకారము ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
1: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫామ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
0: అవ్యక్తమై,
1: అవ్యక్త,
0: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
1: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
0: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది,
1: Rama being an individual,
0: తన యందు ఉన్నటువంటి దివ్య శక్తిని నిరూపించి,
1: yes, proved that innate power,
0: ఆ పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాడు.
1: And he has proved to the world,
0: ఆదర్శంగా ఆచరించాడు.
1: Yes, practiced the principles.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు, నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటాదని బ్రహ్మవాక్కు.
1: ఇట్ వాజ్ బ్రహ్మ హూ సెడ్ దట్ రామనామ విల్ రిమైన్ దేర్ so long you have you find the mountains and the rivers.
0: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు, నదులకు సంబంధించినటువంటిది. ఇది
1: డస్ ఇట్ మీన్ రామాయణ ఇస్ రిలేటెడ్ టు మౌంటైన్స్ అండ్ రివర్స్?
0: కాదు, కాదు.
1: నో,
0: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
1: దట్స్ నాట్ ది ఐడియా ఆఫ్ బ్రహ్మ.
0: పర్వతములు అనగా పురుషులు.
1: మౌంటైన్, పర్వత, ఇస్ హ్యూమన్ బీయింగ్.
0: నదులు అనగా స్త్రీలు.
1: రివర్ రిప్రజెంట్స్
0: స్త్రీ పురుషులు. ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
1: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్, యూ ఫైండ్ రామాయణ దే.
0: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
0: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
1: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ విదౌట్ రామాయణ.
0: ఇలాంటి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఆల్ దట్ కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
0: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్,
0: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక,
1: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో,
0: భౌతికమైన, అలౌకికమైన, ప్రాకృతమైనటువంటి ధర్మం చేత,
1: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు.
1: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్.
0: ఈనాడు రామాయణము,
1: టుడే వి థింక్ ఆఫ్ రామాయణ,
0: రాముల పుట్టిన దినము,
1: బర్త్ డే ఆఫ్ రామ
0: అనుకుంటూ ఏం చేస్తున్నాము?
1: వాట్ డు వి డు?
0: ఆనాడు ప్రత్యేకమైన ఒక పూజ,
1: వి హావ్ స్పెషల్ వర్షిప్.
0: ఆనాడు బొట్టు పెట్టుకోవటము,
1: అండ్ విల్ హ్యావ్ ది డాటర్ ఆన్ ద ఫోర్హెడ్.
0: ప్రత్యేకమైన పూజ చేయడానికి జన్మదినములు రావాలనా?
1: ఇన్ ఆర్డర్ టు ఫాలో ద రిచువల్ ఆఫ్ వర్షిప్, షుడ్ వి వెయిట్ ఫర్ ద బర్త్ డే ఆఫ్ రామ?
0: కాదు, కాదు.
1: నో,
0: ఏ వయసు అయినప్పటికీ నిత్యము సర్వదా సర్వకాలేషు సర్వత్రా రామచింతనం.
1: అట్ ఎనీ ఏజ్ ఫర్ దట్ మ్యాటర్ వీ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్డ్ రామాయణ.
0: రాసిన తర్వాత శిష్యులందరినీ చేర్చుకున్నాడు.
1: హ్యావింగ్ డన్ దాట్ హీ ఆస్క్డ్ ది డిసైపుల్స్ టు గెదర్
0: సాత్వికమైన, ఈ దివ్యమైన, ఈ భవ్యమైన, ఈ పవిత్రమైనటువంటి యొక్క రామకథను వీధి వీధికి, ఇంటి ఇంటికి కూడాను, ఇంచి ఇంచికి కూడాను చాటేటువంటి వారెవరు అని విచారిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి, హూ ఈస్ దేర్ టు ప్రాపగేట్ దిస్ డివైన్, దిస్ ఎవర్ న్యూ ఫ్రెష్ రామాయణ, ద ప్రిన్సిపల్ ఆఫ్ రామాయణ ఎవ్రీవేర్.
0: ఋషులందరూ కూడా నిరాశకు గురి అయ్యారు.
1: ఆల్ ది సీయర్స్ అండ్ సెయింట్స్ వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: గురూజీ,
1: గురూజీ,
0: మా వయసు పండినది,
1: వీఆర్ ఓల్డ్ ఎనఫ్,
0: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది,
1: అండ్ వీ మే లీవ్ ఎనీ టైమ్.
0: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ టు గో అరౌండ్ ఎవ్రీ
0: అని చెప్పేటప్పటికీ నిరాశకు గురి అయ్యారు.
1: Then even Valmiki was also frustrated.
0: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు, లవకుశులు.
1: As the conversation was taking place, Lava and Kusha came there.
0: Guruji,
1: Guruji,
0: ఇంతసేపు మీరు ఋషులతో సంభాషిస్తున్నటువంటి విషయము మేము విన్నాము.
1: we heard what all you have been conversing with your
0: ee karyani paripurnam gaavinchadaniki maaku ivvandi annaru.
1: Give the interest the job to us to propagate the Rama.
0: Rajaputrulu.
1: Who are they? They are
0: Krishna shishyulu.
1: They are princes. They are the disciples.
0: Ilanti varu tambura cheta batti.
1: They are there with all the musical instruments.
0: Petti.
1: And with all the
0: chitikalu
1: chebatti. With all the sandals and symbols there.
0: Paadutu vellaru.
1: And they started singing around every street.
0: Ee vidhanga ee naadu cheyagalra?
1: Will anybody be able to do that today?
0: ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేలి చేస్తారని హాస్యం.
1: If anyone starts singing, we are afraid that people will make fun of us.
0: ఇంకేదైనా కొంచెం విభూదిగిని పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
1: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead. If we also start singing, people may mistake that we are
0: all
1: devotees. In fact, we are ruining our lives, killing people because such kinds of false attachment. That day when you give up this sacrifice, this attachment, then there will be prosperity in society.
0: ఈ అహంకార అభిమానమును మనం త్యజించాలి.
1: We have to sacrifice this ego and attachment.
0: ఇది ఉండినంత వరకు కూడాను భగవత్ నామాన్ని కూడాను మనం స్మరించలేము.
1: So long there are these two twins, ego and attachment.
0: ఎవరేమనుకుంటారంటే భయం మనకి ఎందుకు?
1: Why should we bother of
0: effort? నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు.
1: Are we not doing so many things that we are not supposed to?
0: దీనికంత భయం లేదే నీకు?
1: You are not afraid then?
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి,
1: to sing the glory of
0: God, భజనలు పాడడానికి,
1: to participate in భజన,
0: 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి,
1: to teach divinity to others,
0: భయము ఎందుకు? భయము,
1: why should you be afraid of anybody?
0: తప్పుకు భయం భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
1: In fact you should be fear stricken if you are to commit a mistake.
0: కనుకని ఈనాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
1: This is the present plight of the world today.
0: పాప భీతి లేని పామరత్వము బట్టి,
1: there is an utter innocence because there is no fear of sin.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి,
1: there is no love for God.
0: మానవత్వం అనగే
1: హ్యూమన్
0: మానవులందున,
1: హ్యూమన్
0: మానవత్వం అనగే మానవులందున,
1: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
0: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
0: పాప భీతి లేదు,
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేదు,
1: దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎంత మనలో ఈ త్యాగం వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హావ్ సాక్రిఫైస్?
0: మనలో త్యాగం రావాలి.
1: దేర్ షుడ్ బి సాక్రిఫైస్.
0: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
1: ఇట్ ఇస్ ఎ సాక్రిఫైస్ దట్
0: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
1: And really the pleasure bhoga is the roga disease.
0: ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ సఫర్ ఫ్రమ్ రోగా ది డిసీజెస్ బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ త్యాగా.
0: ఎవరేమైనా అనుకోని
1: దట్ ఎనీబడి థింక్
0: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని పూజించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఒక చెరుకైనా కూడా మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
1: You have got to chew the sugar cane to enjoy the sweet juice therein.
0: Kanuka manam kashtam padinappude andru sukham manaku prarthistundi.
1: So unless we work hard, we can't be happy.
0: Taruva taruva,
1: on repeat inquiry,
0: tanmayam pondu,
1: you forget yourself.
0: Manamu oka vidhamainatu karana karana rapidi chesinappudu,
1: if you rub two sticks against each other,
0: praveshistundi,
1: the fire originates there.
0: Chilakanga chilakanga,
1: if you churn repeatedly,
0: అందులోంచి వెన్న బయలుదేరుతుంది.
1: యు ఫైండ్ ద బట్టర్.
0: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యూ విల్ ఫైండ్ ద డివినిటీ.
0: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
0: తరువ తరువ మనము తరువున అనలము.
1: దేర్ ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
0: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
1: దేర్ యు గెట్ ద ఫైర్ బికాస్ ది టూ.
0: అగ్నియే సాక్షాత్ జ్ఞానము,
1: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
1: రామాయణ స్పీక్స్ ఆఫ్ దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి ఎందు ఆవిర్భవించునో,
1: దట్ ఫైర్ ఆఫ్ విజ్డమ్,
0: వాని ఎందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
1: విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సిన్ దేర్.
0: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
1: ఎన్ మౌంటైనస్ సిన్స్ ఆర్ బ్రాట్ డౌన్ టు యాషెస్ బై ద ఫైర్.
0: కనుక ఏ నామము తలచినప్పటికీ,
1: వాట్ ఎవర్ నేమ్ యు మేక్,
0: హృదయపూర్వకంగా తలచినప్పుడు,
1: చాంట్ హోల్ హార్టెడ్లీ,
0: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కాని హృదయపూర్వకంగా లేదు.
1: Today we sing, but we don't chant wholeheartedly. We do it in a routine way, mechanical
0: way. It's
1: not proper and you don't get
0: the result.
1: You don't find any
0: result.
1: Then why should you
0: exert? శివ పూజ ఏటికి,
1: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఫార్ ఆల్ దిస్ వర్షిప్.
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా,
1: వితౌట్ ఎనీ ప్యూరిటీ ఆఫ్ ద సెల్ఫ్ ఐ రిచువల్స్,
0: పాకశుద్ధి లేని పానకమేలా,
1: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ ద వెజిటబుల్స్ వాట్
0: ఒక చిత్తశుద్ధితో చేయాలి.
1: ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ విత్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు ఏమాత్రం కూడా ఫలితం మనకుండదు.
1: వితౌట్ దిస్ ప్యూరిటీ యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్.
0: కనుక రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
1: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్.
0: నేను మొన్న మెడ్రాస్ కు వెళ్ళినప్పుడు
1: భగవాన్ మెడ్రాస్
0: హెచ్చరించి చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్,
0: ఒకానొక సమయం లోపల,
1: అట్ వన్ టైం,
0: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
1: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
0: రాముల తల్లి ఒక ఆమె,
1: వన్ ఇస్ ద మదర్ ఆఫ్ రామ్.
0: హనుమంతుని తల్లి ఒక ఆమె,
1: అదర్ ఇస్ ది
0: అగస్త్యుని తల్లి ఒక ఆమె.
1: అండ్ మదర్ ఇస్ ఆఫ్
0: మూలాడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలున్నట.
1: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
0: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
1: These three didn't remain silent.
0: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
1: కౌసల్య, ద మదర్ ఆఫ్ రామ ఆస్క్ ద మదర్ ఆఫ్ హనుమాన్, హూ ఆర్ యూ?
0: అమ్మా మీకు తెలియదా?
1: Don't you know me?
0: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఈజ్ నోన్ టు ది హోల్ వరల్డ్.
0: హనుమంత నామం చెప్పిన దగ్గరంత రాముడు ఉంటుంటాడు.
1: వేరెవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్ రామ,
0: నామం చెప్పిన దగ్గరంత హనుమంతుడు ఉంటాడు.
1: వేరెవర్ రామాస్ నేమ్ ఇస్
0: రామ, హనుమంతునకు అన్యోన్య అనురాగము,
1: రామ అండ్ హనుమాన్
0: అవినాభావ సంబంధము,
1: దట్స్ ఇంటర్ రిలేషన్,
0: ఏకాత్మ తత్వము.
1: ఇట్స్ ఓన్లీ వన్ యు.
0: హనుమంతుని యొక్క తల్లిని నేను,
1: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
0: ఓహో, అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అని.
1: Is that so? He was responsible for crossing that mighty ocean in such a mother secret.
0: Vineta apdi agastuni thalli, oho, nee kumarudu chesinatundi pani goppadevi kaadu.
1: Then the mother of the sage Agastya said, the deeds of your son are
0: samudrani daatinaadu nee kumarudu.
1: Your son crossed the ocean.
0: Naa kumarudu samudranni mingi vesadu.
1: My son could swallow the whole ocean.
0: Alanti agastuni thalli nenu anna.
1: I am the mother of that sage Agastya.
0: Iddaru cheri kausalyan prashninchaarata, meer evaramma ani.
1: Both of them questioned Kausalya, the mother of Rama.
0: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి ఒక కుమారునికి తల్లిని అన్నాడు.
1: And she said, listen to me, the strength that Agastya could have has to make him swallow the ocean. The strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama, she said.
0: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
0: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ సచ్ ఎ హై వే?
0: అమాయకుడి వలె ప్రశ్నించాడు వాడను.
1: హి ఆస్క్డ్ దెమ్ ఇన్నోసెంట్లీ.
0: తాను దైవస్వరూపుడు అయినప్పటికీ,
1: దౌ హి ఇస్ గాడ్,
0: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
1: దౌ ఇస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్
0: అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: హి బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
1: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
0: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
1: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
0: నేను కాదు,
1: ఐ డిడ్ డూ దాట్.
0: నేను గొప్పవాడు కాదు,
1: ఐఎమ్ నాట్ గ్రేట్.
0: నేను సామాన్యమైన మానవుడు,
1: ఐఎమ్ ఆర్డినరీ మ్యాన్.
0: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ is highest and the biggest and most powerful.
0: Nenu kevalam nimitta matrunni.
1: I am only a plea here.
0: Aa na naamame sarvamulu kudunu samkurtipa chestundadi.
1: It is my name that accomplishes
0: sarvashakti kudunu. Ee naamam nande untundadi.
1: All mighty powers are latent in the name.
0: Ee naamame yokka mahatram shakti chetane ee deham kudunu kadilipothundadi.
1: It is the mystery of this name that makes this body move about.
0: కనుక నిన్ను నిమిత్త మాత్రంగా తీసుకోండి అన్నాడు.
1: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ విధంగా చెప్పి రాముని వెళ్లిన తక్షణమే
2: హావింగ్ సెడ్ రామా రిటర్న్
0: కౌసల్య చెప్తుండాలి
2: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్
0: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు
2: లుక్ హియర్ మై సన్ ఈజ్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్
0: మ్యాన్ అతనికి తెలియనటువంటి జ్ఞానము
2: The wisdom he has.
0: అతను చేయనటువంటి పని
2: The work that he does.
0: సర్వం కూడాను అతని యందే ఉంటుండాలి
2: Everything is within him latent.
0: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి
2: The mother who said so like that.
0: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
2: Because of the command
0: అరణ్యానికి పోవలసి వచ్చింది
2: Rama had to go to the forest.
0: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
2: When he was to go.
0: కౌసల్య దగ్గరికి వచ్చాడు
2: He came to Kausalya.
0: ఎప్పుడు వచ్చాడు
2: When did he come?
0: సీత దగ్గరికి వెళ్లి
2: He went to Sita first.
0: తన పట్టాభిషేకమును ధరించినటువంటి ఒక త్యజించి
2: He just changed his dress of the prince to be coronated. And his second dress of an ordinary one. And he came to Mother Kausalya.
0: తల్లి ఎంతో ఆనందంతో
2: The mother was happy at
0: that moment. చూస్తూ ఉండినది.
2: She was waiting for him.
0: అప్పుడు తల్లికి చెప్పాడు.
2: Then he told his mother.
0: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
2: Mother, I have come to you to make a very pleasant news announcement.
0: అయోధ్యకు కాదు నేను కింగ్ రాజును.
2: I am not the king of this Ayodhya.
0: అరణ్యానికి నేను కింగ్ రాజును.
2: I am the king of that forest now.
0: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
2: Therefore, I am ready now to be the king of that forest.
0: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
2: She couldn't understand anything.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
2: She wanted to know all the details. In the meantime, Lakshmana came there.
0: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా
2: Just as the shadow follows the person.
0: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
2: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
0: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
2: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
0: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
2: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ద సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
0: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
2: One followed Rama.
0: ఒకరు భరతునకు శిష్యుడయ్యారు.
2: One followed Bharata.
0: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
2: Both of them, they have got utmost humility and obedience.
0: చిత్తశుద్ధి కలగారు.
2: They have got all the purity of their heart.
0: మానసిక పవిత్రము కలవారు.
2: And they have got all sacred hearts.
0: అలాంటి లక్ష్మణుడు వచ్చి
2: Such a Lakshmana came.
0: చాలా ఉద్రేకుడైపోయాడు.
2: He was very much agitated and furious.
0: నీ శాంతం ఉండవలసిందే.
2: Yes, you need to be peaceful.
0: కాని ఇలాంటి విషయంలో కాదు.
2: But not in this matter.
0: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
2: In fact, the world is waiting for
0: you. ఒక్క వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
2: Should you go back because of one person?
0: నేను ఒప్పుకోను.
2: I am not ready.
0: నేను ఇక్కడ ఉంటుండు. ఒక్క నిమిషం లోపల ఆ కైకను దశరథుని హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
2: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
0: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు
2: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్
0: లక్ష్మణ
2: లక్ష్మణ
0: ఉద్రేకం మంచిది కాదు
2: డోంట్ బి ఎజిటేటెడ్
0: శాంతించు శాంతించు
2: బీ పీస్ఫుల్
0: ఈ శాంతమే మనకు రక్ష
2: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్
0: శాంతమే మనకు ఉచ్చ
2: ఇట్ ఇస్ ద పీస్ దట్
0: శాంతమే మనకు శోభ
2: ఇట్ ఇస్ ద పీస్ దట్ ఇస్ ద ఫల్చర్
0: కిరీటము
2: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్
0: కనుక శాంతి అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు
2: హావ్ ద క్రౌన్ ఆఫ్ పీస్
0: క్షమ సత్యము
2: And this peace for Kshamadharmamu. And this forbearance is
0: Kshama Vedamu.
2: It is Veda.
0: Kshama Ahimsa.
2: It's non-violent.
0: Kshama Yajnambau.
2: It is a sacred ritual.
0: Kshama Santoshamu Sarvamu.
2: It's patience that confers happiness.
0: Kshamaye Sarvalokamulandum.
2: And this forgiveness. Which is the whole
0: అన్ని లోకములు ఎందుకు క్షమనే ఉంటుండేది
2: విచ్ ఇస్ హోల్ థింగ్ ఇన్ దిస్ లైఫ్
0: క్షమనే మనం వహించవలసింది
2: అండ్
0: క్షమనే మనం వరించవలసింది
2: అండ్ దిస్ పేషెన్స్ వీ షుడ్ హ్యావ్
0: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటం క్షమనే
2: అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ క్రౌన్ ఆఫ్ పేషెన్స్ దట్ షుడ్ బి ప్రెసెంట్ టుడే
0: కనుక నీవు శాంతిని పొందు
2: సో బీ పీస్ఫుల్
0: అని చెప్పేది తర్వాత లక్ష్మణుడు అంతా కౌసల్యకి చెప్పాడు జరిగిందంతా
2: అండ్ దెన్ లక్ష్మణ నేరేటెడ్ ద హోల్ ఎపిసోడ్ టు కౌసల్య
0: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం
2: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్
0: రామా
2: రామా
0: నిన్ను వదలి నేను క్షణమైనా ఉండలేను
2: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్
0: యు తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు
2: యు హావ్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్
0: కాదని చెప్పను
2: ఐ డోంట్ డినై దట్
0: కానీ
2: బట్
0: నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు అని
2: టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యు
0: అప్పుడు చెప్పాడు రాముడు
2: దెన్ రామా సెడ్
0: సతికి పతి ఏ దైవము
2: And in fact, the husband is God to the wife.
0: కనుకని పతిని వదలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీలు లేదు.
2: So you should not be away from your husband.
0: పతి అయి నీ సర్వస్వము.
2: And the husband is your life.
0: అతను జీవితంలో ఉండినంత వరకు కూడా అతన్ని వదలడానికి వీలు లేదు.
2: సో లాంగ్ ఈజ్ అలైవ్ యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ హిమ్.
0: అతన్ని సేవించి
2: యూ హవ్ టు సర్వ్ హిమ్.
0: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి సఫర్స్ బికాస్ ఆఫ్ ది సెపరేషన్.
0: నీ ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తుండమన్నారు.
2: యూ రిమైన్ ఎట్ హోమ్ అండ్ మేక్ హిమ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: వెంట వచ్చింది సీత కూడాను.
2: దెన్ కేమ్ సీత.
0: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
2: షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: జనక మహారాజు పుత్రిక.
2: షీఈ్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
0: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
2: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
0: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
2: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈ్ కాల్డ్ వైదేహి.
0: పక్కున నవ్వింది సీత.
2: అండ్ సీత లాఫ్డ్.
0: రామా.
2: రామా.
0: నాకొక బోధ, నీ తల్లికి ఒక బోధన.
2: యు హావ్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ టు మీ, డిఫరెంట్ టీచింగ్.
0: నేను మీ వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
2: వెన్ ఐ వాంటెడ్ టు ఫాలో యూ యూ సెడ్ నో.
0: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ మీ టు సర్వ్ యువర్ ఓల్డ్
0: పేరెంట్స్. మీ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికే పతియే దైవం అంటున్నావు.
2: బట్ ఇన్ రెస్పెక్ట్ యువర్ మదర్ యూ సే దాట్
0: నాకు హస్బెండ్ దైవం కాదా.
2: బట్ ఈజ్ నాట్ ద సేమ్ టు మీ.
0: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించనండి.
2: కెన్ దేర్ బి వన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ వన్ ఉమెన్ అండ్ డిఫరెంట్ అనదర్?
0: ఇంతే కాకుండా
2: నాట్ ఓన్లీ దిస్.
0: రామచంద్రుడు.
2: రామచంద్ర.
0: నీవు చంద్రుడు.
2: యువర్ ద మూన్.
0: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల.
2: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
0: చంద్రుడు అరణ్యములో, శీతలము అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా?
2: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
0: Chandrudu ekkado ni adan chaladanam kuda akkade undali.
2: Wherever there's moonlight, that's so cool and comforting.
0: Moon and moonlight rendu kuda ekanga untundali.
2: So moon and moonlight are together.
0: Kanaku nannu kuda teeskellam ani cheppindi.
2: Therefore she wanted
0: ee vidhamaitundi oka yuktulu pektulato ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bari yokka samadhanamunu sarvam kudanu సరే సర్చ్ చేసుకుని పోతూ వచ్చాడు.
2: రామకు డ్యూ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్ సీత.
0: ఇన్ని రకమైనటువంటి యుక్తులను కూడా నువ్వు పొందవలసి వస్తుంది.
2: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
0: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
2: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ది సిచ్యువేషన్ ఈజ్ యోగా.
0: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
2: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
0: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
2: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
0: ఇది యోగంగా మారిపోయింది.
2: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
0: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి
2: పాసిఫైడ్ ద మదర్స్.
0: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి
2: అప్హెల్డ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ.
0: అరణ్యానికి వెళ్లాడు.
2: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ అరణ్య సమయం నందు కూడాను
2: దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి
2: హీ సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
0: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
2: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్.
0: రాజ్యంలో కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ ఆబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రం అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
2: దేర్ఫోర్ ఐ షుడ్ సీ ద సేజెస్ అండ్ సీయర్స్ విల్ కంటిన్యూ దేర్ యోగిక్ ప్రాక్టీసెస్ బై కిల్లింగ్ డెమన్స్.
0: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుంది.
2: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
0: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
2: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
0: పూర్వము
2: అర్లియర్
0: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్ళినప్పుడు
2: టు సేవ్ గాడ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర
0: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు
2: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి
0: తాను యోచించాడు.
2: హీ థాట్ పాండు గురూజీ
0: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
2: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమెన్ నౌ?
0: చంపవచ్చును అన్నాడు.
2: ఎస్ యూ క్యాన్.
0: సాధనలకు తపస్సులకు ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
2: లెట్ ద డెమన్ బి ఎ ఉమెన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సీయర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్. ఏమీ
0: తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు. స్వామి గురూజీ ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
2: ఇన్ ఇన్నోసెంట్ వే రామాస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రెసిడెంట్స్
0: పిచ్చివాడా
2: ఓ మ్యాన్ క్యాన్.
0: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు
2: విరోచనాది
0: ప్రహ్లాదుని మనమడు గ్రాండ్ సన్
2: ఆఫ్ ప్రహ్లాద
0: విరోచనుడు
2: ఒక
0: చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
2: ఈజ్ రియల్ ది పెట్ సన్
0: ఆమె స్త్రీని
2: అండ్ షీస్ ఎ ఉమన్
0: ఆమె పేరే మంధరా.
2: నేమ్ ఇస్ మంధర.
0: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి
2: ఇన్ ఫ్యాక్ట్ మంధర హాస్
0: తన వాంఛ నిమిత్తమై ఇతరుల యొక్క ఋషులంతా కూడా సంహరించి
1: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
0: మెనీ సెల్ఫ్ అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
1: అండ్ షీ కమిటెడ్ మెనీ సెన్స్
0: ఆ సమయం లోపల.
1: అట్ దట్ టైమ్
0: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
0: కానీ అది దోషం లేదు.
1: ఇట్స్ నో మిస్టేక్.
0: ఎవరైనా సరియే.
1: Let him be anyone.
0: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పు లేదు.
1: If anyone comes in the way of God, yes, you can finish him off.
0: మీరు ఆ సమయం నందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
1: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
0: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
1: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
0: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
0: ఎట్ట వెళ్ళేది నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్.
1: There she sat and wrote a letter to Tulsidas.
0: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాస్.
1: He was the Tulsidas was there on the mountain top చిత్రకూట.
0: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
1: Yes, sent a message through a messenger.
0: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
1: And Tulsidas sent a message.
0: అమ్మా మీరా.
1: ఓ మీరా.
0: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్ళాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
1: You have put a question. Am I justified to leave my husband and be after God?
0: ఉన్నదంతా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితేవో భవ.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఆర్ ఓన్లీ ప్రిన్సిపల్స్. మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్, గెస్ట్ ఈస్ గాడ్.
0: కానీ నిజంగా దైవ స్వరూపులే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, గురువు అయినా సరే, ఎవరైనా సరే త్యజించవచ్చును.
1: బట్ ఎనీవన్ అబ్స్ట్రక్ట్స్ comes in the way of God, let him be mother or father or a teacher. దైవమైనటువంటి
0: శ్రీరామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి,
1: in fact Rama is sent to,
0: నా ఆరాధన సోదరుడైనటువంటి రామును అరణ్యపాలు చేసి,
1: my ideal brother is sent to the forest,
0: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది.
1: And my mother is here to coronate me as the king.
0: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
1: భరత never wanted to see the face of his mother because she committed that mistake.
0: Tallito dvesham gavinchukunnadu.
1: In fact, he had utter hatred towards
0: Tallina vadantanu gaani Ramulu nenu vadalanu annadu.
1: I am ready to sacrifice my mother and not Ramachandra.
0: Kanuka tallini kudunu vadilinattuanti vaadu Bharatudu.
1: So Bharata left mother.
0: Inga Prahladu elanti vaada?
1: Prahlada, what sort of person he is?
0: Tandi chana chanamulu kudunu aneka himsalu petti aa harinamaanni maanavan cheptu vachadu.
1: Father has put him to suffering every moment and wanted him to give up the God's name.
0: Nana ninnaina vadantanu gaani harinamaanni nenu.
1: Father, I am prepared to run away from you, but I will not give up
0: God. Haripriyuni.
1: In fact, you are Haridveshi, you hate God. I am Haripriya, I love God.
0: Priyamanta kuda Haripaina untundali.
1: In fact, I love God.
0: Ani cheppi tandri matalanta dikkarinchi Harini smaristu vachadu.
1: So saying, he disobeyed his father and sang the glory of God.
0: Desham.
1: And here,
0: Gurudvesham ekkada vachindi telusna?
1: And where do you find this hatred towards
0: teacher? బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
1: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి.
0: ఒప్పుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ దట్ హీ వుడ్.
0: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క,
1: బికాజ్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్,
0: తన గురువు అయినటువంటి వాడు,
1: ద ప్రిసెప్టర్,
0: కానీ దీనికి అంగీకరించలేదు.
1: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
0: అప్పుడు నాయన బలి చక్రవర్తి,
1: దెన్ హీ సెడ్ ఎంపరర్ బలి,
0: యు షుడ్ నాట్. సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఆనందం గురుజీ.
1: ఇస్ ఐ మోర్ హ్యాపీ.
0: గురుజీనే వచ్చి, అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు, తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
1: గాడ్ హింసెల్ఫ్ హెస్ కమ్ టు మీ. హీ హెస్ హెల్డ్ అండ్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. మై హ్యాండ్ ఈస్ అప్పర్ అండ్ గాడ్స్ హ్యాండ్ ఈస్ లోయర్ నౌ.
0: కనుక గురువు అయినటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞ మీరాడు బలి చక్రవర్తి.
1: అండ్ దేర్ఫోర్ ఎంపరర్ బలి డిసోబేడ్ హిస్ ప్రిసెప్టర్ కృపాచార్య.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ మచ్ వర్స్ దాన్ గోయింగ్ బ్యాక్ ద ప్రామిస్.
0: ఎవరి కోసం? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు మేక్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
1: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
0: భరతుడేమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
0: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
0: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ టోటల్ రినన్షియంట్ ఈస్ ఎ టోటల్
0: డివోటి. ఇలాంటి తల్లి తండ్రి బిడ్డలను ఈ విధమైనటువంటి భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
0: ఫ్రమ్ ద మదర్ ఫాదర్ విషయం లోపల.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
0: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గము లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో
2: in this worldly life,
0: ivanni manu pramanalu teesukovali.
2: We should take these things as standards.
0: Kani daivamulo manu praveshinche samayalo edi kuda manaku akkarledu.
2: In fact, in respect of God, these things don't matter.
0: Annintikante goppavadu daivame.
2: God is greatest of all.
0: Daivamu minchinatuvanti marokati ledu.
2: There is no one greater than God.
0: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
2: సో వి షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవరీథింగ్ ఫర్ గాడ్.
0: జాబును రాసి తిరిగి పంపించాడు.
2: దట్ వాస్ ది మెసేజ్ రిటన్ బై
0: చెల్లోరేమన్.
2: దెన్ షీ సెడ్
0: గంగా జమునా తీర్ చెల్లోరేమన్. ఏ మనసా ఇంక వెళ్ళు బయలుదేరు.
2: ఓ మైండ్ గెట్ అప్ గో నౌ.
0: వెళ్ళిదాం. ఎక్కడ పోయింది? ద్వారకు వెళ్ళిపోయింది.
2: షీ వెంట్ టు ద్వారక.
0: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది.
2: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్.
0: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
2: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్.
0: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
2: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి?
2: సో సీక్రెట్ లైఫ్ విల్
0: దోషం దగ్గరికి కూడా రాదు.
2: విల్ నాట్ హావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు
2: సో సీక్రెట్ హార్ట్స్
0: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
2: Well, is it possible to be away from the company of husband?
0: కొడుకు వెంట వెళ్ళిపోయింది.
2: Therefore, Sita also followed her husband.
0: ఈ యొక్క రాముని కూడాను ఈ యొక్క శ్రీలని దాచిన్నం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
2: రామ కిల్డ్ దట్ తాతకి ద డెమన్ దో ఎ వుమన్.
0: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
0: ఆ బలచక్రవర్తి
2: ది ఎంపరర్ బలి
0: కుమారుడైనటువంటి వాడు
2: ది సన్
0: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
2: As his grandsons also.
0: ఎవరు?
2: Who are they?
0: ఈ యొక్క మందర.
2: మందర
0: మొట్టమొదట ఈ యొక్క బలిచక్రవర్తిని చూసినప్పుడు
2: అండ్ షీ సా ది ఎంపరర్ బలి
0: ఎంతో ఆనందం వేసి బలిచక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్నారాయణుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ లార్డ్ నారాయణ వాస్ కమింగ్ దేర్ లైక్ ఎ బాయ్.
0: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
2: షీ థాట్ దట్ షీ షుడ్ హావ్ ఎ సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వామన.
0: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలని ఆశించింది.
2: షీ థాట్ దట్ షీ షుడ్ హావ్ ఎ సన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వామన.
0: కానీ
2: బట్
0: తన తాతపై తలపైన కాళ్లు పెట్టి పాతాళ లోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
2: బట్ వెన్ ఎంపరర్ బలి వాస్ స్లేడ్ and then put down to Patala, the underworld, and then she had a developed hatred.
0: తిరిగి ద్వాపర యుగం లోపల
2: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
0: సుర్పణకగా వచ్చి
2: షీ కేమ్ ఎ సుర్పణక.
0: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
2: అండ్
0: అతనికి సారి ఇచ్చి అతన్ని తిరిగి చంపే అతని చేత చంపబడిపోయింది.
2: అండ్ షీ ఫెడ్ హిమ్ అండ్ గేవ్ ది మిల్క్ అండ్ షీ వాస్ షీ అల్టిమేట్లీ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
0: పవిత్రమైనటువంటివిగా ఉండిన అపవిత్రమైనటువంటివిగా ఉన్న దాని ఫలితం ఏమో మనకు ఫలిస్తుంటుంది.
2: సో దిస్ ఈస్ ద రిజల్ట్ అది అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: ప్రతి మానవుడు కూడా తమ సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
2: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: దైవ భావనగా అభివృద్ధి గావించు.
2: వన్ షుడ్ డెవలప్ డివైన్ ఫీలింగ్.
0: ఇది చెడ్డది ఇది మంచిదే ఏమాత్రం కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్.
0: దైవం యొక్క ఆకారమే.
2: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
0: దైవం యొక్క ప్రేమతత్వమే.
2: ఎవ్రీథింగ్ రిప్రజెంట్స్ డివైన్
0: లవ్. దైవం యొక్క ఆజ్ఞలే.
2: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కమాండ్.
0: సమర్థంగా భావించి
2: దట్ వీ హావ్ టు ఫాలో.
0: రామతత్వాన్ని మనం విశ్వసించి
2: అండ్ వీ షుడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
0: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
2: వీ షుడ్ ఫాలో రామాస్ పాత్.
0: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
2: అండ్ నేచురల్లీ యూ బికమ్ గాడ్.
0: నీవు దైవత్వాన్ని పొందుతావు.
2: అండ్ యూ అటైన్
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
2: ఇఫ్ యూ నో బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మ.
0: ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
2: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ బికమ్ అల్టిమేట్లీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు, కానీ సాధ్యమవుతుంది, కానీ రాముని యొక్క లీలను ఎంచడానికి వీలు కాదు.
2: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ది ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
0: యొక్క శక్తులు ఉంటున్నాయి.
2: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
0: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
2: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
0: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
2: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: దైవం అనేటువంటిది మనిషి రూపంలోనే రావాలి.
2: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
2: వై? బికాస్ హ్యూమన్ సొసైటీ
0: కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
2: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
0: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
2: దే ఫాలో ది లా ఆఫ్ నేచర్.
0: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
2: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
0: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
2: Therefore, those that act according to the law of nature, God permits them. He forgives them.
0: కనుక పశుపక్షిముగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
2: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
0: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
2: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
2: బట్ మ్యాన్ యాక్ట్స్ అగైన్స్ దిస్ ఫిలాసఫీ.
0: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు.
2: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు పనిష్ ది హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగైన్స్ ది లా ఆఫ్ నేచర్. Is not
0: సక్రమమైన మార్గాన్ని బోధించడమే,
2: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్,
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే,
2: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్,
0: నవ్యమైన జీవితాన్ని పోషించడమే,
2: అండ్ నోవెల్ లైఫ్,
0: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు
2: గాడ్
0: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కానీ,
2: God has come down for the emancipation of
0: తన నిమిత్తమే తాను వచ్చేటువంటి వాడు కాదు.
2: He has not come for on his own.
0: తనకి కావాలి ఏమీ కానక్కర్లేదు.
2: In fact, he doesn't need any.
0: తన హస్తమునందే ఉంటుంది.
2: Everything is in his hand.
0: కానీ సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి,
2: He teaches good path to everybody.
0: నా మీరందరూ కూడాను దైవం నుంచి వచ్చినటువంటి వారే.
2: You are all out of the divine.
0: దైవంతోనే లీనం కండి.
2: And you merge in God.
0: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
2: This merger in God is possible.
0: ఈ ప్రేమ సాధించవచ్చును.
2: With this you can do anything.
0: ఏనైనా సాధించవచ్చును.
2: You can achieve anything.
0: పర్వతాలు కూడాను ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
2: Even mountains also melt like ice.
0: కనుక ఒకనొక సమయం లోపల
2: అట్ వన్ టైం
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
2: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
2: ఇన్ అశోకవన
0: ఉండి దగ్గర మాయకారిని పిలిపించి,
2: అండ్ హీ రావణ
0: తన హస్తమునందే ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హోమ్.
0: సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి,
2: He teaches good path to everybody.
0: మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే.
2: యు ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: దైవంతో

0: ఉండినప్పుడు రావణుడు
1: ఇన్ అశోకవన
0: ఉండే దగ్గర నుంచి మాయకారిని పిలిపించి
1: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్
0: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత
0: నీవు రాముడు తల వంటి దాన్ని ఒకదాని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ
0: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు
1: And these people did so, acted according to his instruction.
0: Sita చాలా భయపడిపోయింది.
1: Sita was fear stricken.
0: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ
1: విభీషణ
0: భార్య
1: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
0: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of
0: ఇదంతా రాక్షస మాయలు.
1: These are all the knacks of demons.
0: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anybody to conquer Rama.
0: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
1: In this world no one can win over him.
0: శ్రీమన్నారాయణమూర్తి శ్రీరాముడు.
1: Rama is God himself.
0: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
1: And Sita, are you not able to know the capacity of Rama?
0: అని చెప్పి ముట్టింది తాను.
1: And she touched.
0: ఆ శిరస్సు మాయమైపోయింది.
1: And that head disappeared.
0: అప్పుడు తెలుసుకుంది సీత.
1: దెన్
0: సీత కూడా తెలుసును కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
1: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీస్ అన్ ఆర్డినరీ వన్
0: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
1: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ నాక్స్ ఆఫ్ దేర్ ఓన్
0: మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వన్ షుడ్ నాట్ సబ్మిట్
0: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
1: ఇన్ ఫాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్
0: అది నిత్యము సత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్
0: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్
0: దైవం మానవ మానవావతారంతో వచ్చి
1: God comes down in human
0: form. మానవులంతా కూడా ఉద్ధరించి
1: and he emancipates human race.
0: జగత్తు వ్యాప్తి గావించి
1: and he will see that there will be expansion of
0: love. దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
1: And he will make it the whole world full of love.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
1: This is the message that we should know today.
0: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
1: in the name of శ్రీరామనవమి we worship only this day.
0: ఈ ఒక్క దినమే మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
1: It's absolutely useless if we fast.
0: చనుమకుడు భగవంతుని యొక్క అవతారమే.
1: In fact everyone is divine.
0: ఎందుకంటే ఈ జగత్తులో చనుచనుము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: In fact we find the human being born
0: everyone.
1: Everyone is essentially divine.
0: సర్వత పాణిపాదం.
1: We find his feet in heaven.
0: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతియని.
1: God is present all over. God is everywhere.
0: పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్
0: కనుక
1: సో
0: మనము క్షణక్షణము కూడాను భగవంతుని యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వీ చాంట్ హిస్ గ్లోరీ
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ద డివినిటీ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అస్ నిర్మోహం అయిపోతుంది
1: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్
0: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది
1: అండ్ యుల్ అటైన్ డివినిటీ
0: అనుగ్రహంలో లీనమైపోతాం
1: అండ్ నేచురల్లీ యుల్ ఎర్న్ హిస్ గ్రేస్
0: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావడం కోసం వచ్చాడు కానీ
1: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్ మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్ ఆఫ్ గ్రేస్
0: యొక్క విషయాలంతా అనుభవించే కోసం కాదు
1: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్
0: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ
0: ధర్మో రక్షతే రక్షిత
1: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
0: ధర్మ ఏవ హతోహంతి
1: వి డోంట్ ఫాలో యుల్ బి కిల్డ్
0: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్
0: ధర్మాన్ని మానవ ధర్మాన్ని రక్షించాలి.
1: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్
0: మానవుడు కాదు నీవు మాధవుడివే.
1: యు ఆర్ నాట్ హ్యూమన్ యు ఆర్ డివైన్
0: కనుక నీ మాధవత్వాన్ని నీవు పెంచుకో.
1: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్
0: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో
1: అండ్ దెన్ Develop foster divine divinity.
0: Prema swarupulara.
1: Embodiments of divinity.
0: Ee rama tattvam anetundi danni enni vidhala varninchinappudiki ni sadhyam kaadu.
1: It's not possible to describe in full the nature of rama.
0: Enni tarataraval nunchinu ee rama naamam vastune untunnadu.
1: In fact the rama's name has been handed over to us.
0: Kaani enno lakshalam ee samvatsaram nunchi ee manavattvam vachindi.
1: Lakhs and lakhs of years passed by.
0: Enno lakshala samvatsaram kindatine udbhavinchinatundi ee manavattvam ee naati kudunu manavattvam emto telusukovalukunna potunnaru.
1: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed.
0: కాలం ధరించామే కానీ
1: డస్ నాట్ నో హ్యూమన్
0: లైఫ్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ జస్ట్ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
0: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ ఫాలో ది హ్యూమన్ నేచర్ హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: అదే ప్రేమతత్వం.
1: ద హ్యూమన్ నేచర్
0: ఈ ప్రేమ పది మందికి మనం పంచాలి.
1: వి షుడ్ షేర్ దిస్ హ్యూమన్ లవ్ విత్
0: ప్రేమతోనే మనం జీవించాలి.
1: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్
0: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వి షుడ్ లీవ్ దిస్ లైఫ్
0: కంటిన్యూస్ తో కాదు
1: నాట్ క్రైయింగ్
0: ఆనంద భాష్పంతో వదలాలి.
1: వి షుడ్ షెడ్ ద టియర్స్.

0: as we leave this world.
1: ప్రధానమైనటువంటి యొక్క ఆశయము.
0: This is the main ideal.
1: కనుక
0: so
1: ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
0: Today is sacred day.
1: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
0: we should think of this holy day.
1: మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment every day and concludes his divine discourse.
1: ప్రేమముదిత మనసే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 14th discourse on Gita Bhagavan delivered on 18th August 1984. In this discourse, Bhagavan teaches us how impermanent the material world is and how foolish it would be for man to hanker after material pleasures, ignoring the true goal of his life, which is self-realization. With his profoundly sweet Telugu compositions, Bhagavan drives home an exceedingly beautiful lesson of detachment. Sai Bhagavan Uvacha.
1: Tasmat Sarveshu Kaleshu Ma Manusmaryujacha.
2: Always and forever,
1: Arjuna, Yella Kalamulandu Nanusmarinchu. నీ మనోబుద్ధులు నాకు అర్పితము గావించి నీ స్వధర్మమైనటువంటి యుద్ధమును నీవు ఆచరించు, తప్పక నన్ను పొందగలవు, ఇందులో సంశయం లేదు అని కృష్ణ అర్జునునకు బోధించాడు.
2: కృష్ణ టాట్ అర్జున, అర్జున, యు రిమెంబర్ మీ ఆల్వేస్. You offer your mind and intelligence to me, and while remembering me, you fight. You will win and you will come to me in the end.
1: Prapanchamulo gala viluva galinatuvanti vastuvulu anninti yandu kalamu chala viluvainatuvantidi.
2: Of all the precious things in the world, time is the most precious.
1: ఇట్టి విలువైనటువంటి కాలమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
2: ఈచ్ వన్ ఆఫ్ us కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ వి ఆర్ యూజింగ్ సచ్ ప్రెషియస్ టైం.
1: కాలకాల ప్రపన్నానాం కాల కిమ్న కరిష్యతి. కాలమును కూడాను మృంగేటువంటి యొక్క దైవత్వానికి కాలరూపుడైనటువంటి కాయమును కర్తవ్య రూపములో కర్మల ద్వారా సార్థకం గావించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఆఫర్ హిజ్ బాడీ, హిజ్ టైమ్, హిజ్ వర్క్స్ టు ద లార్డ్, హూ ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ టైమ్.
1: గడిచిపోయినటువంటి కాలమును మనం ఏమాత్రం కూడాను వెనుకకు మరల్చలేము.
2: The time that has gone by cannot be turned back and we cannot get it back again.
1: Kolpoyina aarogyamaina kudanu edo oka vidhamga sarva vidhamula dhanamunu vyayam cheseina darini sampadinchukonavachchu.
2: Health which is spoiled or which is lost can be got back by spending money and getting medical aid.
1: Manamu గడుపుకున్నటువంటి యొక్క కాలమును ఏమాత్రం కూడాను ముందుకు తెచ్చుకునేటానికి వీలు కాదు.
2: ద టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఆల్రెడీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ అగైన్ ఫర్ యూస్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి కాలమును మనం సద్వినియోగపరచుకుంటకై తగినటువంటి కృషి చేయాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ టు యూస్ సచ్ ప్రెషియస్ అండ్ సీక్రెట్ టైమ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ అవర్ గుడ్.
1: అనంత కాలములో మన జీవితము క్షణికమైనటువంటిది.
2: టైమ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్, ది టైమ్ విచ్ వీ హ్యావ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్.
1: కానీ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునే సత్యమని విశ్వసించి ఈ కొద్ది కాలమును కూడాను దాని ఎందే ఉపయోగించి మనము జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాము.
2: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ థింకింగ్ దట్ ది ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ట్రూ and we are using all the limited time at our disposal for enjoying the phenomenal world.
1: Mana jeevithamulo మనము సాధించినటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని ఒక్కతూరి సింహావలోకనం చేసిన మానవత్వము ఏమాత్రం కూడాను తగినటువంటి జవాబు రావటం లేదు.
2: ఇఫ్ యు రిట్రోస్పెక్ట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వాట్ యు హావ్ అచీవ్డ్ హౌ యు హావ్ స్పెండ్ ద టైమ్ వుడ్ బి సారీ టు సీ దట్ యు హావ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం అనేటువంటి యొక్క శబ్దంతో ఏడ్చుచున్నాడు.
2: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ హీ క్రైస్ కోహం హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ అండ్ హూ ఆమ్ ఐ.
1: ఇది కేవలం జీవితం అంతా కూడాను కోహము కోహము కోహం అనేటువంటి యొక్క నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క దీని అందే వ్యక్తం గావించిన నీవెవరు అనేటువంటిది ఎప్పుడు నీవు తెలుసుకోవటం.
2: ఇఫ్ యు ఆర్ టు వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ హూ యు ఆర్ అలోన్ వెన్ వుడ్ యు బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు రియలీ ఆర్.
1: కానీ మన జీవితం యొక్క అంతరార్థం ఇది కాదు.
2: బట్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ దిస్.
1: కోహంతో ప్రారంభించి సోహంతో అంత్యం కావాలి.
2: We have to start with Koham, who am I? And we have to end with Soham, that I am.
1: Nene Danin. Anaga Daivattamunu aneetunti oka satyanni gurtinchi thanu prashantini pondali.
2: One has to recognize that he is himself the divinity and obtain peace supreme.
1: Kani manavudu tana mundunnatunti oka vastuvulu maatrame lakshyam nandunchukoni venuku emi jaragabothunnado వెనుక ఏమి రాబోతున్నదో అనేటువంటి యొక్క విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ హెస్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ హిస్ అటెన్షన్ ఆన్ ది ప్రజెంట్ అండ్ ఈజ్ నాట్ థింకింగ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: నిరంతరము కూడాను ముందు పదార్థమును ఆకర్షించుకునేటువంటి యొక్క దృష్టిని తాను అభివృద్ధి గావించుకొనుచున్నాడే కాని వెనుక కలగబోయేటువంటి యొక్క ప్రమాదం ఎట్టివో తాను విచారించుకోవటం లేదు.
2: హీ హాస్ బీన్ థింకింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ అట్రాక్టింగ్ ద ఇమ్మీడియట్ ప్రజెంట్ బట్ హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు థింక్ ది కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్ విచ్ వుడ్ ఫాలో ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ కాన్సన్ట్రేటింగ్ హిస్ డూయింగ్ సడన్ వర్క్స్.
1: ఒక కప్ప ముందు ఉండినటువంటి పురుగును చూచి తాను ఈనాడు నాకు తగిన ఆహారం లభించుచున్నది కానీ చాలా ఆనందముతో దానిపైన ఉప్పొంగించడానికి కొంతవరకు పెంచి ఎగరడానికి సంసిద్ధమై ఉంటున్నది.
2: ఎ ఫ్రాగ్ వెన్ ఇట్ సీస్ సమ్ ఫ్లైస్ అండ్ సమ్ వర్మ్స్ ఇన్ ఇట్స్ ఫ్రంట్ ఇట్ ఇస్ సో హ్యాపీ అండ్ ఎంథూజియాస్టిక్ దట్ ఇట్ లైక్ టు జంప్ ఆన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కానీ ఆ కప్పకు వెనుకల ఒక పాము కప్పను మృంగుటకై తాను కూడాను కుప్ప క్వేచి ఉంటున్నది.
2: బట్ బిహైండ్ దిస్ ఫ్రాగ్ దెర్ ఇస్ అ స్నేక్ లేయింగ్ వెయిట్ టు క్యాచ్ ది ఫ్రాగ్ అండ్ ఈట్ ఇట్ అప్.
1: అయితే ఈ సర్పమును కూడాను తనకు వెనుకలు ఏమి రాబోవునో ఏమి జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విచారించుకోకుండా ఈనాడు నాకు తగిన ఆహారం లభించుతున్నది కదా అని ఈ పాము కూడాను సంతోషించుతున్నది. కానీ ఆ పామునకు వెనుకల ఒక పీకాక్ నెమలి ఈ పామును మృంగుటకై పొంచి ఉంటున్నది.
2: ది స్నేక్ ఈజ్ సో హ్యాపీ దట్ ఇట్ హాస్ గాట్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్ but it does not know that there is peacock behind it which is aiming at it.
1: Kani ee nemali ee paamunu chuchi ee naadu naaku samruddhi ainatunte aaharam labhinchunnadi aashinchutu aanandamuto uppungipovuchunnadi kani tana venuka oka boyavaadu ambunu teesukoni tanani kottadaniki samsiddhamayunnatunte vishayamu ee yokka sachi gamaninchatam ledhu.
2: The peacock is so overjoyous at getting the food in the form of a snake but it doesn't realize that there is a hunter behind it aiming at it to kill it.
1: Adi vidhamugara oka dani venuka okati mana yokka aayif nimittamai ponchi untunnatvanti yokka drishyamunu manam gurtinchukoleka edo munmundu emo manam cheyagalam anetvanti yokka utsaham tenu protsaham tonu mundanje vestunnam.
2: In the same way we also are thinking of only things which are in our front but not realizing what is behind and what is waiting for us.
1: ye chanamulo ye nimishamulo ye pradeshamulo ye vidhamainatunte okka ikkattu sambhavinchunu ye vidhamainatunte pramadamulu sambhavinchunu aneetunte okka satyanni manam gurtinchukonaka kaalam ni vyartham gaavinchukuntunnam.
2: We are wasting time not realizing what harm is going to befall, what danger may be there in future, under what circumstances, in what time, in which particular place.
1: కనుక కాలమును మనము సద్వినియోగం ఖర్చు పరచవలనన్నా మనము తగినటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించి క్షణమైనా కూడా మనం వ్యర్థము గావించుకోకుండా పవిత్రమైన కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ టైమ్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ వే.
1: ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ధనమును మనము దానికి దారబోసినప్పటికీ గడిచిపోయిన నిమిషము ఒక్క క్షణమైనా మనకు వెనుకు రాదు.
2: You may be prepared to offer millions of dollars and crores of rupees, but you would not be able to get a second back once the time is spent.
1: Yavanamu chala pradhanamainatundi pramanamainatundi prati vishayamunandukudunu aadarshavantamaina jeevithanni andinchadaniki idi sariyaina samayam.
2: Youth is the most precious, most sacred time. It offers you an opportunity to utilize that time and sanctify your life.
1: మన యొక్క జీవితంలో నరుని యవ్వనము నది జలము వెనుకకు తిప్పుటకు వీలు కాదు.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ ద యూత్ అండ్ ద వాటర్స్ విచ్ ఆర్ ఫ్లోన్ ఇన్ ఎ రివర్ కెనాట్ బి గాట్ బ్యాక్ అండ్ టర్న్ బ్యాక్.
1: ఈ సత్యాన్ని యువకులు గుర్తించి తమ కాలమును సద్వినియోగపరచుకునే నిమిత్తమై తగినటువంటి కృషి సల్పాలి.
2: యూత్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ యూటిలైజ్ ద టైమ్ ఇన్ ఎ ప్రాపర్ వే సో దట్ దే విల్ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కనుక కాలమును మనం ఆధారం చేసుకుని ఈ కాలచక్రమును మనం ఎంతవరకు సాక్షిభూతంగా ఉంచుకొని తద్వారా మన జీవితం నావలను నడుపుకుంటూ ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్నెస్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ రికగ్నైజింగ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: ముందు ఏమి జరుగును అనేటువంటి విషయాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ caring to recognize what is going to happen in future.
1: Manuku jeevita lakshyanni oka pradhanamainatundi drishtilo unchukovali.
2: We have to keep the goal of our life in our own view and vision.
1: Bhagavad Gita lo bhakti yogamulo pradhanamuga
2: in Bhagavad Gita in bhakti yoga primarily a few things are said.
1: Kalamunu pramana roopamlo swaroopinchindi.
2: It has proved time as the most important element.
1: ee kalamunu nee kartavya roopamlo neevu ye vidhamainatundi yokka vairagyamunu pondakapoyinappatikini sarva karmalu kudanu bhagavat pritiyarthanga gaavinchatam cheta idi saarthakam avutundani kudanu bodhinchadu geetaacharyudu.
2: Geetaacharya has taught that even if you do not develop a high sense of detachment, but if you can offer all your works and all your duties, perform in the sense of a duty and offer it to the Lord, you'll be able to just fulfill.
1: Ma manus mariyujjacha. Ma manus mariyujjacha. Arjuna, nee yokka swadharmamainatundi yuddhamunu kudanu nee vaacharinchu. Kani ma manus mariyujjacha. Nannu smarinchutu nee yuddham chey. Nee kittulo ye vidhamainatundi doshamlo ninnu antavu.
2: Arjuna, perform your duty. Even if you have to fight, fight. But thinking of me you fight. You will not get any sin out of it.
1: Nee kartavyamunu visarjinchi aranyamunu poyi tapasacharinchamani bodhinchaledu.
2: You are not asked to go to forest and do tapas.
1: Sarvasanga parityagi ee samsaramunu tejinchi neevu edo oka sanyasiga roopondinchamani bodhinchaledu.
2: You are not asked to take up sanyasam, giving up all your worldly bondages and attachments.
1: నీవు ఏది నీ ఇల్లు వాకిలి విసర్జించనక్కరలేదు.
2: యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ హౌస్ అండ్ ప్రాపర్టీ.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా కూడాను నా భావంతో నీవు దానిని ఆచరించమని చెప్పాడు.
2: హియర్ కృష్ణ హాజ్ టోల్డ్ అర్జున, వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు టాక్, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు థింక్, వాట్ ఎవర్ యు డూ, థింక్ ఆఫ్ మీ అండ్ డూ ఇట్ యాజ్ మై వర్క్ అండ్ ఆఫర్ టు మీ.
1: మనోబుద్ధి నాకు నీ మనోబుద్ధులు అర్పితం గావించమన్నాడు.
2: యు ఆఫర్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ.
1: ఈ విధమైనటువంటి దీనిని అర్పితం గావించుకుని మనం చేయటంలో ఎట్టి విధమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు ఉండవు.
2: వీ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇఫ్ యు వాంట్ టు జస్ట్ డూ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: కానీ ఈ మాత్రమైన కూడా భగవత్ అర్పితం గావించి కర్మలలో ప్రవేశించేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కాని దృఢ విశ్వాసములు కాని మానవుని ఎందు ఈనాడు కోల్పోయినాడు.
2: But unfortunately, in the man of today, you don't just get that capacity and prowess and that particular faith and firmness in offering at least his mind and his intelligence and doing these things in that
1: way. Nammakamunu manam abhirudhi gachukovali.
2: We have to develop this faith in that.
1: కానీ ఈనాటి విద్యావంతులు కాని ఈనాటి పౌరులు కాని నమ్మకమును రెండు నయనంబులే లేని అంధులైరి మనులవని ఎందు.
2: బట్ టుడేస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టుడేస్ సిటిజన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యావింగ్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: ఎవరెవరి జన్మను ఏ ఏ యొక్క కారణమును పురస్కరించుకుని ఏ ఏ పరిస్థితి లోపల ఏ ఏ స్థానమును పొందుతున్నావో ఎవరికి నీ అర్థం కావు.
2: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ హిజ్ ఓన్ మెరిట్స్ అండ్ హిజ్ ఓన్ డిమెరిట్స్ వాట్ పర్టికులర్ లైఫ్ యూ వుడ్ బి ఎంజాయింగ్ ఇన్ విచ్ పర్టికులర్ టైమ్ అండ్ ఆర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ వాట్ పర్టికులర్ ప్లేస్.
1: దృఢశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: ఏ డివోటీ హ్యాస్ టు డెవలప్ ఫర్మ్నెస్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఏ కార్యమును మనం చేయవలనన్నప్పటికీ ఒక దృఢ నిశ్చయానికి మనము రావాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ మస్ట్ హ్యావ్ ఎ ఫర్మ్ రిజాల్వ్.
1: ఈ దృఢ నిశ్చయమే లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: వితౌట్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్.
1: ఒక చిన్న పక్షి టిట్టిభము అంటారు దాని పేరు.
2: వన్ స్మాల్ బర్డ్ బై నేమ్ టిట్టిభము.
1: ఇది సముద్రమునకు ఒడ్డు లోపల ప్రతి పర్యాయం కూడాను తాను గుడ్లు పెట్టుకోవటము ఏదో పిల్లల్ని పెంచుకుని తాను ఆనందంగా జీవితాన్ని గడపాలని గుడ్లు పెట్టుకుంటూ వచ్చింది.
2: ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్ దిస్ పర్టికులర్ బర్డ్ లేడ్ ఎగ్స్ అండ్ ఇట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అది ఒక్కొక్క పర్యాయం అలలు పెద్దగా రావటము ఈ అలల్లో ఈ గుడ్లు కొట్టుకుని పోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
2: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ద వేవ్స్ కేమ్ అండ్ వాష్డ్ అవే దిస్ ఎగ్స్ ఇన్ టు ద ఓషన్.
1: తాను పెట్టినటువంటి గుడ్లు అనేక పర్యాయములు సముద్రుడు ఈ విధంగా కొనుపోతున్నాడు కదా అని ఈ యొక్క టిట్టి బొమ్మనకు చాలా నిరాశ నిస్పృహతోపల కొన్ని విధమైనటువంటి యొక్క విరక్తి కూడా కలిగింది.
2: ఇట్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ డిస్గస్ట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ డెస్పరేట్ వెన్ ఇట్ సా ఓషన్ టేకింగ్ అవే ఆల్ ద ఎగ్స్ లేడ్ బై ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: సముద్రం పైన అమితంగా కోపం వచ్చింది ఈ పక్షికి.
2: ఇట్ డెవలప్ అన్లిమిటెడ్ యాంగర్ on the ocean.
1: Samudrini ee pachi emi cheyagaladu.
2: What can this small little bird do to the ocean?
1: Kaani inta pedda samudrame nenu emi cheyagalanu aneetundi nirashaku nispruhaku e maatramu avakasam anivaledu.
2: It did not think that way, that after all it is a small bird, what can it do for the whole
1: emaina sariye ee samudranni khali cheyali aneetundi deekshana pattindi.
2: But it took a firm resolve that it wanted to drink the entire waters of the ocean.
1: ఈ దృఢ నిశ్చయం అనేటువంటిది తన హృదయంలో చేసుకుంది.
2: ఇట్ హ్యాడ్ దట్ ఫర్మ్ రిజాల్వ్ అండ్ డిటర్మినేషన్ ఇన్ ఇట్స్ ఓన్ హార్ట్.
1: తన చిన్న ముక్కుతో కొంచెం నీరు తీసుకొచ్చడం బయటపోయటం చిన్న ముక్కుతో నీరు తేవటం బయటపో ఈ విధంగా తాను సముద్రాన్ని ఖాళీ చేయాలని తాను సంకల్పించుకుంది.
2: ఇట్ రిజాల్వ్ దట్ ఇట్ షుడ్ టేక్ ఎ లిటిల్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ నోస్ అండ్ పోర్ ఇట్ అవుట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద ఓషన్.
1: కట్టకడుపుడికి ఏమి జరిగింది? సముద్రుని జయించింది ఈ పక్షి.
2: అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఏబుల్ టు కాంకర్ ఓషన్ ఇట్ సెల్ఫ్.
1: ఇది క్రమక్రమేణా గరుడుని యొక్క సహాయం తీసుకుంది.
2: ఇట్ వాజ్ ఏబుల్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది బర్డ్ గరుడ.
1: ఈ గరుడుని యొక్క రికమెండేషన్ తో విష్ణు యొక్క అనుగ్రహాన్ని సాధించింది.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది వెహికల్ ఆఫ్ విష్ణు గరుడ ఇట్ వాజ్ ఏబుల్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్
1: విష్ణు సహాయంతో సముద్రాన్ని ఖండించింది దండించింది.
2: It was able to punish ocean with the help and the grace of
1: inka paina nee gudlaku etti pramadamunu kalavuku nivukunda chusukuntanani samudrudu promise chesadu.
2: Ocean assured this particular bird that I will see that your eggs are not destroyed by me.
1: Kani tittima pachi ekkada samudram ekkada?
2: Where is the small little bird and where is the ocean?
1: Kani ade vidhamgane manam nirashaku kuri karadu. బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని నిరాశకు గురి కాకూడదు.
2: ఈవెన్ వి మే బి స్మాల్ బట్ స్టిల్ వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ లూజ్ హోప్.
1: బ్రహ్మాండమంతట ప్రబలచుండెడి నీకు ఆలయమున మర్చ నలవియగునా అని బలహీనత ఎందుకు చెందాలి?
2: వీ షుడ్ నాట్ బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ దట్ ఓ లార్డ్ యు ఆర్ ఆల్ పర్వేసివ్ you are found everywhere, is it possible for me to construct a small temple for you?
1: Koti suryula kaanti meeti kaligina neeku pramita dweepamune varu pattagalaru.
2: The one you are who has got the effulgence of a crore of suns, how can I hold any lamp or light to you?
1: Ajaharadulakaina అందని వాడవు, నీ రూపు కనుగొని ఎవరితరము?
2: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు బీ సీన్ బై ఈవెన్ గాడ్స్ లైక్ అజా అండ్ హరా. హౌ కెన్ ఎనీవన్ డిటర్మిన్ యువర్ ఫారం?
1: సర్వజీవుల యందు సంచరించటి నీకు సరి అయిన పేరుడు సాధ్యమగునా?
2: యు ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ పీపుల్. హౌ కెన్ ఐ జస్ట్ గివ్ ఏ స్పెసిఫిక్ నేమ్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండిది నీకు, బ్రహ్మాండమంతట పొట్టలోనున్నట్టు నీకు భక్ష్యభోజ్యమునెవరు పెట్టగలరు?
2: వెన్ ది ఎంటైర్ కాస్మాస్ అండ్ ఆల్ ద వరల్డ్స్ ఆర్ ఇన్ యువర్ స్టమక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు ఆఫర్?
1: సర్వ జలముల యందు సంచరించటి నీకు స్నానంబు చేయింప సాధ్యమగునా?
2: యు ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ ద వాటర్స్ ఆఫ్ ఆల్ ఓషన్స్ అండ్ ద రివర్స్. How is it possible to give?
1: ఈ విధమైనటువంటి భ్రాంతులతో మనము భగవంతునికి ఏమీ చేయలేము.
2: With such thoughts, we would not be able to do any service to the Lord.
1: కానీ ఈ బలహీనతకు మనము ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
2: We should not give room for such weaknesses in our heart.
1: బ్రహ్మాండమంతటి ప్రబలచుండెడి నీవు, నా హృదయ ఆలయములో నీవు నివసిస్తున్నావు అనేటువంటి ధైర్యంతో మనము భగవంతుని హృదయాకాశంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: We have to establish the Lord in our heart, telling, all right, O Lord, you are residing all over the universe, but still you are in my heart also. I will establish you in my heart.
1: Anoraniyan, mahatomahiyan. నీవు గొప్పతనంలో గొప్పగా ఉన్నావు, కానీ అల్పత్వంలో నా హృదయం లోపల అరించి స్వరూపంలో ఉంటున్నావు.
2: యూ ఆర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. ఇన్ ఎ స్మాల్ ఫారం యు ఆర్ రిసైడింగ్ ఇన్ మై ఓన్ హార్ట్. ఐ జస్ట్
1: ఈ విధమైనటువంటి దృఢ నిశ్చయాన్ని మనం సంకల్పించుకున్నప్పుడే దైవత్వాన్ని కూడా సాధించడం సాధ్యమవుతుంది.
2: We will be able to attain the Lord if we have got such firm resolve and such firm faith in our own selves and in our own heart.
1: భగీరథుడు గంగను భూలోకమునకు తెప్పించాడు. ఏ విధంగా? ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ చేతనే, ఈ విధమైనటువంటి సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ వల్లనే.
2: కింగ్ భగీరథ
1: నిశ్చయం వల్లనే.
2: కింగ్ భగీరథ వాజ్ ఏబుల్ టు గెట్ గ్యాంజెస్ ఫ్రమ్ కైలాసా టు ద ఎర్త్ బై సచ్ ఫర్మ్ రిజాల్వ్, ఫర్మ్ డిటర్మినేషన్ అండ్ విత్ ఎన్ ఓత్ విచ్ హీ టుక్.
1: బుద్ధుడు కూడాను దృఢ నిశ్చయుడై కట్టగడప తపస్సు ఆచరించి తాను ఒక విధమైనటువంటి ఒక దృఢ శక్తిని సాధిస్తూ వచ్చాడు. నిర్వాణంను పొందట వీలైనట్టు శక్తిని సాధించాడు.
2: ఈవెన్ గౌతమ బుద్ధ విత్ ఎ ఫర్మ్ రిజాల్వ్ అండ్ విత్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ నిర్వాణ.
1: ఒకనొక సమయంలో తన తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు కుమారుడు బిచ్చమెత్తుతున్నాడని విని అతనికి ఒక వార్తను పంపించాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే, ఆఫ్టర్ హియరింగ్, ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ బుద్ధ వాజ్ బెగింగ్ ఆర్మ్స్, శుద్ధోదన సెంట్ వర్డ్ టు బుద్ధ.
1: నాయన, నా తాతలు మహారాజులు, నా తండ్రులు మహారాజులు, నేను మహారాజును, నీవు కూడాను మహారాజే.
2: ఓ చైల్డ్, my grandparents were emperors and kings, so was my father, and I am also that. You are also a maharaja.
1: ilanti rajakumarudainatunte neevu samanyula vale bichchamettunnavani vinnanu.
2: I have come to know that being an emperor, being a king, you have started begging.
1: danakanaka vastu vahanaadulaku takku ledu.
2: There is no dearth of ప్రాపర్టీ, వెల్త్,
1: భోగ భాగ్యములకు ఏ విధమైనటువంటి లోటు లేదు.
2: దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ లక్షరీ దట్ యు వాంట్.
1: ఆనందంగా భక్ష్యభోజ్యములతో భుజించి హంసతూలికా పానుపైన పవళించగలిగినటువంటి నీవు, కేవలము కఠినమైనటువంటి రాళ్లపైన పవళించి కేవలం ఒక కుండను చేతబట్టుకుని ఇంటింటంబడి బిచ్చాటం చేయటము నేను భరించరానేటువంటి దుఃఖమును అనుభవిస్తున్నాను.
2: ఐ ఆమ్ సఫరింగ్ అన్ అన్టోల్డ్ సఫరింగ్ అండ్ పెయిన్ after knowing that you, who can enjoy all the luxuries and all the delicious food and all the comforts of a palace, you have just taken to begging and you are lying down on hard earth and living a very uncomfortable beggar's life.
1: Nee venukuku vachuta siddhamaina nenu taginatvanti erpaatlu gaavinchi tagina swagatham cheyistan annadu.
2: If you agree to come back to the palace, I would welcome you and make all the necessary ఫిటింగ్ అరేంజ్మెంట్.
1: ఈ వార్తను విన్నటువంటి యొక్క బుద్ధుడు పక్కున నవ్వాడు.
2: బుద్ధ హూ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, హీ హ్యాడ్ ఎ హార్టీ లాఫ్.
1: ఆ వచ్చినటువంటి వ్యక్తితో, నా తండ్రి మహారాజే, నా తాతలు మహారాజే, అందరూ మహారాజులే, కానీ నా జన్మం అటువంటిది కాదు. నా తాతలు సన్యాసులు, నా తండ్రులు సన్యాసులు, నేను సన్యాసిని, అంతా నా జీవితమంతా సన్యాసిత్వమే.
2: హీ sent word with the person who brought the message, well, my father was king, grandfather was king, I am king. But there is another thing which I believe in. I am a sannyasin, my parents are sannyasins, my grandparents are sannyasins.
1: Neevu nannu nijamuga ravalani korute satyamainappudu nannu mrutyu nunchi tappincheetundi shakti samarthyam neekunnava deeniki motta motta jawabu cheppu.
2: If you want me to come back, please answer this first question. Do you have the capacity to save me from death?
1: Rendavadi nannu ఏ నాటికి కూడాను రోగిష్ఠుని కాకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity in the second place whether you can just guarantee me a health which is free from any disease?
1: నాకు వార్ధక్యం రాకుండా ఉండేటువంటి చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: Do you have the capacity to prevent me from getting into old age?
1: నాకు ఎట్టి రోగములు కూడా సంభవించకుండా చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకున్నవా?
2: డూ హ్యావ్ ది కెపాసిటీ టు సీ టు ఫ్రీ మీ ఫ్రమ్ ఆల్ ద డిసీజెస్ అండ్ ప్రివెంట్ ది డిసీజెస్ ఫ్రమ్ కమింగ్ టు మీ అట్ ఆల్?
1: దీనికి నీవు సరైనటువంటి జవాబు చెప్పి పంపినా నేను తక్షణమే వస్తాను అన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇమ్మీడియట్లీ ఐ వుడ్ కమ్ టు ద ప్యాలెస్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
2: It is said birth is sorrowful and life is sorrowful and end is sorrowful. Therefore you must be extremely careful. A warning is
1: ivanni kudunu manaku telisi anubhavinchetunte vyaktulu yokku drishyamunu manam chuchi prapanchamlo jarugutunnatunte vishayamlo vini inkanu ee ajnanamlo padatam anetunte emiti ani tandriki kathinamainatunte reetiga javabu andichadu.
2: Buddha gave a reply to his father in a fitting way, telling, after seeing all the sorrows of life, after seeing the experience of so many people in these areas, and still wallowing in the ignorance and just succumbing ourselves to the ignorance,
1: unnamera lopala mana satyanni manam gurtinchali.
2: Within the time available, we'll have to recognize our own truth.
1: Idi nijamainti manavuni yokka lakshyam.
2: This is the most important goal and objective of human life.
1: Desham panch bhautikam deham.
2: Our body, it consists of five elements.
1: Deham koolaka tappadu eppudu.
2: It is going to perish sometime or the other.
1: Dehi niramayundu.
2: The indweller is a permanent
1: entity. Dehi chaavu kuttukal moha nibandha bandhana mudra levu.
2: If only one were to inquire into, there is nothing like old age, nothing like death for the
1: jambu chuda aa dehiye deva devudu.
2: If truly one can see that particular indweller himself is God.
1: 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటువంటి ఇంకో బాలరాజు ప్రారంభించాడు. క్షేత్రమునకు క్షేత్రజ్ఞమునకు ఉండినటువంటి యొక్క భేదం ఏమిటి?
2: 13th చాప్టర్, ది చాప్టర్ ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, బాలరాజు హెస్ కమెంట్స్ అండ్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర ఫీల్డ్ క్షేత్రజ్ఞ ద డ్వెలర్.
1: ఒకటి క్షేత్ర రెండు అక్షరములు.
2: వన్ ఇస్ క్షేత్ర విత్ టూ లెటర్స్.
1: ఇంకా రెండవది క్షేత్రజ్ఞ మూడు అక్షరములు.
2: ది సెకండ్ వన్ క్షేత్రజ్ఞ విత్ త్రీ లెటర్స్.
1: క్షేత్రజ్ఞకు క్షేత్రముకు ఉండినటువంటి అధిక అక్షరం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఎక్స్ట్రా లెటర్ విచ్ ఈస్ మోర్ ఇన్ ది క్షేత్రజ్ఞ క్షేత్ర?
1: ఇది రెండు అక్షరం క్షేత్రజ్ఞ. క్షేత్ర దీంట్లో ఎందుకుంటుంది? జ్ఞా అధికంగా ఉంటుండాలి క్షేత్రజ్ఞ.
2: బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ, క్షేత్ర ఈజ్ కామన్, జ్ఞా ఈజ్ ఎక్స్ట్రా ఇన్ క్షేత్రజ్ఞ.
1: అనగా జ్ఞకారము లేనటువంటిది క్షేత్రము, నకారము కూడినటువంటిది క్షేత్రజ్ఞ.
2: ఇట్ మీన్స్ క్షేత్ర ఈజ్ డివైడ్ ఆఫ్ దట్ వర్డ్ జ్ఞా అండ్ క్షేత్రజ్ఞ ఈజ్ హ్యావింగ్ దట్ పర్టికులర్ లెటర్ జ్ఞా.
1: అనగా జ్ఞానరహితమైనటువంటిది దేహము, జ్ఞాన సహితమైనటువంటిది క్షేత్రజ్ఞుడు.
2: ఇట్ మీన్స్ బాడీ ఈజ్ డివైడ్ ఆఫ్ విజ్డమ్ అండ్ క్షేత్రజ్ఞ ది ఇండ్వెలర్ హ్యాస్ గాట్ దట్ విజ్డమ్.
1: అయితే క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్య, అతను కూడాను అది కూడాను నేనేను అని మరి తిరిగి చెప్పాడు.
2: ద లార్డ్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండ్వెలర్ బోత్ ఆర్ హీ హింసెల్ఫ్.
1: అనగా క్షేత్రం అనేటువంటిది తన యొక్క నివాసం.
2: He has declared that Kshetram is his dwelling place.
1: ఈ ఉపాధి అయినటువంటి దేహమును కూడాను తానదిగా భావిస్తూ వచ్చాడు.
2: దిస్ ఫార్మ్ విచ్ ఈస్ ది ఇన్డ్వెలింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ హీ కన్సిడర్.
1: మనం నిత్య జీవితంలో ఏమంటున్నాం? నా దేహము అంటున్నాం.
3: In our day-to-day life, when we refer to the body, we say, it is my body.
1: నీవు దేహము కానప్పటికీ అది నీది అనేటువంటి దీంతో నీవు అనుభవిస్తున్నావు.
3: Although that is not you, you enjoy it as yours.
1: అదే విధంగా క్షేత్రజ్ఞుడు తన దేహం కానప్పటికీ ఇది నా దేహము అనేటువంటి క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు భావిస్తున్నాడు.
3: క్షేత్రజ్ఞ సిమిలర్లీ ఈస్ కన్సిడరింగ్ దట్ హీఈస్ నాట్ క్షేత్రం బట్ ఇట్ ఈస్ హిస్.
1: అయితే నాది అన్నప్పుడు తాను వేరుగావడానికి అవకాశం ఉంటుండాలి.
3: వెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మైన్ యు ఆర్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్.
1: ఇది నా కర్చీఫ్,
3: దిస్ ఈస్ మై కర్చీఫ్.
1: అయితే ఈ కర్చీఫ్ నేను వేరు చేయడానికి నాకు అధికారం ఉంటుండాలి, వేరు కావడానికి తనకుండా ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
3: దేర్ ఈస్ ఏ కెపాసిటీ అండ్ అథారిటీ ఫర్ మీ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద కర్చీఫ్. కర్చీఫ్ ఆల్సో కెన్ డిసోసియేట్.
1: అదే విధంగా నా దేశం అనుకున్నప్పుడు దేశం వేరు, నేను వేరు కావడానికి అవకాశం ఉంటుండాలి.
3: వెన్ ఐ సే దట్ దిస్ ఈస్ మై బాడీ, దెర్ ఇస్ రూమ్ ఫార్ మై సెల్ఫ్ బీయింగ్ సపరేట్ అండ్ ది బాడీ బీయింగ్ సపరేట్.
1: అదే విధంగా క్షేత్రం అనేటువంటి దేహంలో క్షేత్రజ్ఞుడు నేను కూడాను నాది కూడాను ఆ దేహం అని అన్నాడు. అయినప్పటికీ దేహం కూడా నేనే అనేటువంటి సమయం లోపల దేహం ఏనాడైనా విసర్జించవచ్చు.
3: ఇన్ ది సేమ్ వే వెన్ ది లార్డ్ హస్ డిక్లర్డ్ దట్ ది ఫీల్డ్ ఈస్ హిస్, హీ కెన్ గివ్ ఇట్ అప్ ఎనీ టైమ్ దట్ హీ వాంట్స్.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు. ఈ దేహాన్ని తనను తెలుసుకునే నిమిత్తమై ప్రసాదించాడు.
3: బాడీ ఈస్ గివెన్ టు యూ ఇన్ ఆర్డర్ దట్ యు మే రియలైజ్ హూ యు ఆర్.
1: దేహిని గుర్తించే నిమిత్తమే దేహాన్ని అనుగ్రహించాడు.
3: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద ఇండ్వెలర్.
1: దేహమే లేకపోతే దేహిని మనం వెతకలేము.
3: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ సర్చ్.
1: సర్వ కర్మలు సర్వ సాధనలు కూడాను దేహం ద్వారానే మనం ఆచరిస్తున్నాము.
3: ఆల్ ది యాక్టివిటీ అండ్ ఆల్ ది ధర్మాస్ హావ్ బీన్ పర్ఫార్మ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాడీ.
1: ఐదు కర్మేంద్రియములు,
3: ఫైవ్ కర్మేంద్రియ,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
3: ఫైవ్ జ్ఞానేంద్రియ,
1: ఐదు ప్రాణములు,
3: ఫైవ్ ప్రాణాస్,
1: ఐదు కోశములు,
3: ఫైవ్ కోశ
1: శీక జీవి. దీనికి తీర్చే 21 తత్వములతో కూడినటువంటిది మన దేహం.
3: అవర్ బాడీ దట్ మే కన్సిస్ట్ ఆఫ్ 21 ప్రిన్సిపల్స్.
1: దీనికి మనోబుద్ధి చిత్త అహంకారములు కూడా నాలుగు చేరుతున్నాయి.
3: ఫర్ దిస్ వెన్ యూ యాడ్ మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్ అండ్ ఈగో ఇట్ బికమ్స్.
1: కనుక మాయ 25 మర్మములు అన్నాడు.
3: Therefore, it is said there are 25 items which cause.
1: కనుకనే మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయ నిరుంగరు మందమతుడు.
3: Foolish ones being born in illusion, they grow in illusion, but still they do not know what illusion is.
1: బ్రతుకులన్నీ మాయ.
3: All the life is illusion.
1: భవబంధములు మాయ.
3: All the attachments is illusion.
1: సంసారం అది మాయ.
3: Family life is illusion.
1: Chaavu maya.
3: Death is illusion.
1: Maya pratukinta mayalo vadanela.
3: Why fall in illusion for this particular life which is itself
1: manam chustunavi anni talatunavi sarvam kudunu mayagane untunnayi.
3: All that you see and all that you think is full of illusion.
1: Okka chanamulo undinatundi sthanam marok chanamulo ledu.
3: Things which you get in one second you don't obtain.
1: Kaareerajuru rajyamun kalavare garvonnati pondari vareeri. ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉంటున్నారు, కానీ కాలం లోపల సర్వం కూడా చక్రంలో కదిలిపోతున్నది.
3: దేర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ కింగ్స్, ఎంపరర్స్ హూ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ అకాంప్లిష్మెంట్. వేర్ ఆర్ దే నౌ? దే ఆర్ ఆల్ రోల్డ్ ఇన్ టు దిస్ వీల్ ఆఫ్ టైమ్.
1: దినములు, నెలలు, సంవత్సరములు, యుగములు సర్వం కూడా మారిపోతున్నాయి.
3: డేస్, మంత్స్, ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ యుగాస్ ఆల్ దీస్ ఆర్ మర్జ్డ్ ఇన్ టు ద టైమ్.
1: కనుక కాలం ఒక ప్రవాహం.
3: దేర్ఫోర్ టైమ్ బి కంపేర్ టు ఏ కంటిన్యూస్.
1: ఈ కాల ప్రవాహములో సర్వ పదార్థములు, సర్వ వ్యక్తులు, సర్వ విషయములు కూడా కొట్టుకుని పోయేటువంటివి.
3: ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్ ఆల్ ది పర్సన్స్, ఆల్ ద థింగ్స్ అండ్ ఆల్ ద ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ వాష్ ఆఫ్.
1: కొట్టుకుని పోయేటువంటి వస్తువు మరొక కొట్టుకుని పోయే వస్తువును కాపాడటానికి ఏమాత్రము సాధ్యం కాదు.
3: ఏ థింగ్ విచ్ ఈస్ వాష్డ్ అవే కెనాట్ బికమ్ ఏ సపోర్ట్ ఫర్ అనదర్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ వాష్డ్ అవే.
1: ఎవరిని ఎవరు కాపాడగలరు?
3: హూ కెన్ సే హూమ్?
1: సర్వరక్షకుడైనటువంటి దైవమే సర్వులను కాపాడేటువంటి.
3: ద వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ దట్ ఇస్ ద లార్డ్, హీ అలోన్ కెన్ ప్రొటెక్ట్.
1: అతనే ఈ కాల ప్రవాహమునకు గట్టు.
3: హీఈస్ ద ఓన్లీ బ్యాంక్ ఫర్ దిస్ ఫ్లో ఆఫ్ టైమ్.
1: ఇదే జీవితానికి గుట్టు.
3: దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: ఈ గుట్టును గుర్తించినటువంటి వాడే వ్యక్తి.
3: దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ సీక్రెట్.
1: కనుకనే మనం దైవత్వాన్ని విస్మరించక, జగత్తును విశ్వసించక మానవత్వం లోపల మన దివ్యత్వాన్ని అనుభవించాలి.
3: వితౌట్ బిలీవింగ్ ద వరల్డ్, వితౌట్ గివింగ్ అప్ ద లార్డ్, రికగ్నైజింగ్ రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యుమానిటీ, వీ హావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్.
1: జగత్తును నమ్మకూడదు, ఒక్కటి.
3: వీ షుడ్ నాట్ బిలీవ్ ద వరల్డ్, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: మృత్యువుకు భయపడకూడదు.
3: వి షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: దైవాన్ని వదలకూడదు.
3: వీ షుడ్ నాట్ గివ్ అప్ లార్డ్.
1: ఇవి మూడే మన జీవితానికి ప్రమాణం.
3: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీనిని భక్తి యోగము అన్ని విధములైనటువంటి ఆధారములతో బోధిస్తూ వచ్చింది.
3: విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ది భక్తి యోగ హ్యాస్ టాట్.
1: భక్తి యోగములో భక్తునికి ఉండవలసినటువంటి లక్ష్యములు 64 లక్ష్యములుగా నిరూపించింది.
3: ఇన్ దిస్ భక్తి యోగ ది క్వాలిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఆర్ 64.
1: 64 లక్షణములు కూడా వ్యక్తికి కలగవాలంటే ఇది అసాధ్యం.
3: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్ టు హ్యావ్ ఆల్ ది 64 అట్రిబ్యూట్స్.
1: ఏ ఒక్క లక్షణమైనా కూడా మనము ఆచరణలో పెట్టితే అంతే చాలు.
3: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ది 64, ఇట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుని విశ్వాసాన్ని గాఢంగా విశ్వసించాలి.
3: వన్ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఈ యొక్క దృఢ నిశ్చయంతో నీవు భగవంతుని విశ్వసిస్తే ఇంతకంటే ఇంక నీవు చేయనక్కర్లేదు.
3: ఇఫ్ యూ కెన్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్.
1: మ్యాచ్ బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి.
3: ఇన్ ఎ స్మాల్ మ్యాచ్ బాక్స్ దేర్ బి 50 మ్యాచ్ స్టిక్స్.
1: కానీ మనకు అగ్ని కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసి కావాల్సినంత అగ్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
3: ఇఫ్ యూ వాంట్ ఫైర్ యూ కెన్ జస్ట్ స్ట్రైక్ వన్ మ్యాచ్ స్టిక్ అండ్ గెట్ ఎనీ అమౌంట్ దట్ యూ వాంట్.
1: మనం 50 మ్యాచ్ స్టిక్స్ కూడా ఏనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ స్ట్రైక్ ఆల్ ది 50 మ్యాచ్ స్టిక్స్.
1: అదే రీతిగానే 64 యొక్క గుణముల లోపల ఏ ఒక్క గుణమైనా కూడా మనము ఆచరణలో పెడితే అంతే చాలు.
3: ఇన్ ది సేమ్ వే అవుట్ ఆఫ్ 64 అట్రిబ్యూట్స్ ఈవెన్ వన్ సింగిల్ అట్రిబ్యూట్ కుడ్ బి ప్రాక్టీస్.
1: ఇది ఏ ప్రధానమైన గుణము? ప్రేమ.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్ లవ్.
1: కనుకనే ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: దేర్ ఫోర్ లవ్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
3: లివ్ ఇన్ లవ్.
1: కనుక ఈ దైవత్వం లోపల మనం జీవించినామంటే సర్వం కూడా నువ్వు దైవమే చూసుకుంటాడు.
3: ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ డివినిటీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇది భక్తి మాం మే ప్రియో నరహ. ఈ విధమైనటువంటి భక్తిలో నీవు ఉంటే నీవు నాకు ప్రియుడవుతావు అన్నాడు.
3: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై భక్తిమాన్ మే ప్రియో నరహ. ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ యు ఆర్ డియర్ టు మీ.
1: అనగా కేవలము ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, భజనలు చేయటము ఇంత మాత్రమే కాదు.
3: Bhakti does not refer to the ritualistic formalities like worshipping and doing bhajan. And
1: bhakti lopala nalugu vidhamainatundi bhakti untundali.
3: In devotion there are four types:
1: arthi, artharthi, jignasi, gnani.
3: Arthi, artharthi, jignasi and gnani, these are the four.
1: Ee samanyamga arthulu anaga kashtamulu, dukkhamulu, vicharamulu sambhavinchina samayalo bhagavantunni prarthinchatam.
3: Ordinarily, Arthi refers to the one who prays to the Lord when he is having difficulties, problems and some trials and tribulations in
1: life. ఇంట్లో పశువుకో శిశువుకో కొంచెం ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు తిరిగి భగవంతుని ప్రార్థిస్తుంటాం.
3: If child at home or an animal in the house, if it is
1: ఆంధ్రలో అధికంగా ఉపయోగిస్తుంటారు సంకటం వస్తే వెంకటరమణ అని. ఏనాడు మనకు కష్టం కలిగితే అప్పుడు వెంకటరమణ వెంకటరమణ అని ప్రార్థిస్తుంటాం.
3: ఇన్ దట్ పర్టికులర్ వే ఇన్ ఆంధ్ర ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ విచ్ సేస్ దట్ వెన్ వి ఆర్ ఇన్ డిఫికల్టీస్ వి థింక్ ఆఫ్ ద లార్డ్.
1: కాలములో బాధల కాలములో నష్టములు సంభవించిన సమయంలో భగవంతుని చింతించి ఏదో వారు ఉపశాంతిని పొందడానికి ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలు జరుపుతుంటారు.
3: డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ట్రిబ్యులేషన్స్ doubts and such problems, thinking of the Lord and praying to the Lord, this is one type of devotion.
1: Ilanti deenine artha bhakti ani cheptan chepparu.
3: This particular devotion is described as artha devotion, artha bhakti.
1: Artha anaga emi? Dhanam kavali, adhikaram kavali, inka aneka vidhamainatundi sukha santoshamlo anubhavinchali.
3: Artharthi refers to seeking money, seeking position, seeking power
1: and indu kavali, భూములు కావాలి, నగలు కావాలి, ఈ విధమైనటువంటి యొక్క ధనంతో సంబంధించినటువంటి వాటిని అంతా కోరుతుంటారు.
3: సీకింగ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ మనీ లైక్ హౌసెస్, ప్రాపర్టీ, యానిమల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి ఐశ్వర్యము, ఈ విధమైనటువంటి ధనమును, ఈ విధమైన సంపదను ఆశిస్తుంటారు.
3: Such kind of property, wealth and money would be sought after by an artharthi.
1: శీలమే సదాచారం.
3: Character is good behavior and that is life.
1: Jnaname aishwaryam.
3: Wisdom itself is wealth.
1: Sadacharame mana sampada.
3: Good behavior is our property.
1: Ivi nijamainatundi dhanamu aishwaryamu sampada.
3: దిస్ ఈజ్ అవర్ వెల్త్, ప్రాపర్టీ అండ్ అవర్ పొసెషన్స్.
1: కానీ అంతర్భావంతో దీని అర్థమును గుర్తించుకోలేక బాహ్య సంబంధమైనటువంటి ఒక వస్తు వాహనాదుల కోసమే మనము పరుగులెత్తుతుంటాం.
3: వీఆర్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ ది వరల్డ్లీ గ్రాస్ ఆబ్జెక్ట్స్, నాట్ రియలైజింగ్ ద సటిల్ మీనింగ్ అండ్ సటిల్ సెన్స్ వాట్ దే స్టాండ్ ఫర్.
1: ఇది అర్థార్థి అన్నారు.
3: దిస్ ఈజ్ అర్థార్థి.
1: ఇంకా జిజ్ఞాస.
3: ద థర్డ్ వన్ ఇస్ జిజ్ఞాస.
1: జిజ్ఞాస అనగేమిటి? దైవంను తెలుసుకోవాలి, దైవం అంటే ఎక్కడుంటాడు, ఏ విధంగా అతన్ని పొందడానికి మార్గము అని ఈ తత్వజ్ఞాన సమాచారం అంతా కూడా విచారణ చేస్తుంటాడు.
3: జిజ్ఞాస రెఫర్స్ టు ఎన్క్వైరింగ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. వేర్ ఇస్ గాడ్, హూ ఇస్ గాడ్, వేర్ ఇస్ హీ, హౌ టు ఒబ్టైన్ హిమ్.
1: జ్ఞానం, తత్వత్వం జ్ఞానం. తత్ అనగా అది, త్వం అనగా నేను. అతనేమిటి, నేనేమిటి, అతనేమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేననగా ఏమిటి, దీనికి గమ్యం ఏమిటి అనేటువంటి దీన్ని విచారించుకోవటమే ఇది జిజ్ఞాస.
3: తత్వజ్ఞానం రెఫర్స్ టు అండర్స్టాండింగ్ హూ ఐఎమ్, హూ ఇస్ హీ అండ్ వాట్ ఈస్ అవర్ రిలేషన్షిప్, హౌ టు రీచ్ హిమ్ అండ్ సచ్ ఎన్క్వైరీ.
1: మొట్టమొదట మై నేనెవరు అనేటువంటి దాన్ని విచారించాలి.
3: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు ఫైండ్ అవుట్
1: ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది,
3: హూ ఆమ్ ఐ అండ్ ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ వరల్డ్,
1: నాకు గమ్యం ఎక్కడ,
3: వాట్ ఈస్ మై గోల్.
1: ఇవి మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
3: దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్.
1: ఈ విషయమే తాను అనేక మంది పెద్దలను దర్శించి, స్పర్శించి, సంభాషించి, వారి ప్రబోధనలు శ్రవణం చేసి, వారి గురువుల ద్వారా లేక శాస్త్రము ద్వారా దీనిని కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
3: జిజ్ఞాసు ట్రైస్ టు అండర్స్టాండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ బై దర్ లిజనింగ్ టు గ్రేట్ పీపుల్, అప్రోచింగ్ గ్రేట్ పీపుల్, సర్వింగ్ ది నోర్స్, ఆల్ బై స్టడీయింగ్ స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం జ్ఞాతం.
3: దిస్ రెఫర్స్ టు ది ఎర్లియర్ ఆస్పెక్ట్
1: మాత్రమే.
3: దిస్ ఓన్లీ లిజనింగ్.
1: ద్రష్టు, తిరిగి దాన్ని చూడాలి.
3: ద నెక్స్ట్ స్టెప్ ఈస్ హీ హాస్ టు సీ ఇట్.
1: ప్రవేశం, దీన్ని చేర్చుకోవాలి.
3: దెన్ హీ హాస్ టు అబ్జార్బ్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ యొక్క జిజ్ఞాసుడైన తర్వాత జ్ఞానం, అది ప్రవేశం.
3: ఆఫ్టర్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసు దెన్ ది నెక్స్ట్ స్టేజ్ జ్ఞానం.
1: ద జ్ఞానం అనగా ఏమిటి, లౌకిక జ్ఞానమా?
3: What does జ్ఞానం refer to? Is it secular knowledge?
1: ఇది సరి అయినటువంటి జ్ఞానం కాదు.
3: దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: ఇది భౌతిక జ్ఞానం.
3: దిస్ ఓన్లీ ఫిజికల్.
1: ఇది పదార్థ జ్ఞానం.
3: దిస్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్.
1: జ్ఞానం అనగా పదార్థ జ్ఞానమే నిజమైన జ్ఞానం.
3: A transcendental knowledge is true knowledge.
1: అది ఏ జ్ఞానం అనగా ఏమిటి, అద్వైత దర్శనం జ్ఞానం.
3: రియల్ జ్ఞానం రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆ సుఖమే నిజమైన జ్ఞానం.
3: ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్టర్నలీ ఇస్ సారో. ఎవ్రీథింగ్
1: పదార్థ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే పదార్థం వల్ల దాని యొక్క ప్రతిధ్వనిని కానీ, దాని ప్రతిఫలమును కానీ, దాని యొక్క ప్రతిబింబాన్ని కానీ అనుభవించవలసి వస్తుంది.
3: ఇఫ్ యూ బేస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఓన్లీ నాలెడ్జ్, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ఇట్.
1: ఇది పదార్థ జ్ఞానం.
3: ఇట్ ఈస్ దిస్ పర్టికులర్ రోస్ట్, దిస్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్.
1: నేను ఈ యొక్క డోస్ట్ ను కొట్టాను గట్టిగా.
3: ఐ హావ్ హిట్ దిస్ రోస్ట్ వెరీ హార్డ్.
1: కానీ నేను ఈ బల్లను గట్టిగా కొట్టినాను అని చాలా ధైర్యంగా చెప్తున్నా. కానీ నేనెంత గట్టిగా ఈ బల్లను కొట్టానో బల్ల కూడా నన్ను అంత గట్టిగా కొట్టింది.
3: ఐ సే విత్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ దట్ ఐ హావ్ హిట్ దిస్ పర్టికులర్ టేబుల్, బట్ దట్ హాస్ ఈక్వలీ హిట్ ఇట్ బ్యాక్, హిట్ మీ బ్యాక్.
1: ఎట్లా అంటే నేను కొట్టాను అనుకుంటున్నాను, మంట పుట్టింది, అది కూడా నన్ను కొట్టింటేనే కదా నాకు మంట పుట్టింది.
3: ఐ హావ్ హిట్ హర్ అండ్ ఐ గెట్ పెయిన్ అండ్ బికాజ్ ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ బీన్ హర్ట్, బట్ ఐ హావ్ బీన్ ఆల్సో హర్ట్ బై దట్.
1: కనుక నీ పదార్థ జ్ఞానము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడి ఉంటుంటాది.
3: ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ రీసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్, దీస్ ఆర్ ఇన్హెరిటెడ్.
1: పరార్థ జ్ఞానమునకు నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
3: ఇన్ ది knowledge of the transcendental there is no reaction, no reflection and no resolve.
1: Idi ye nijamainatundi gnanam. Second anetundi ledu, ekam deva advitiyam.
3: This is true knowledge. There is nothing like second, there is only one.
1: Rendavudi okati unte kada dani valla oka bhayamo, dani valla aanandamo, dani pondalani ichchanu edo okati kalugutundi.
3: Only when there is a second entity there will be a desire to have it, there will be a fear and such other feelings are likely to come.
1: Rendavude ledu gnanamlo.
3: In the real knowledge there is nothing like a
1: kaani danini wisdom an cheppochu kaani gnanam anukodadu.
3: That may be described as wisdom and not as knowledge.
1: Ah, wisdom tattvam lopala nu defend am ayipothavu.
3: in that extreme, that fine principle of wisdom, you will be really
1: edi neevu vilalevu edi neevu chudalevu sarvamlo leenamayikunnam.
3: You will not be able to see anything, you will not be able to hear anything, and enjoy supreme bliss and silence.
1: Shashitanandam.
3: That is permanent bliss.
1: Idi bodhinchetundide oka nijamaina daivattam.
3: Divinity is that which teaches this.
1: Kanukani indulo bhakti margamlo nalugu vidhamuluga undetundi danini oka chinnaga kathaga cheppi nayaka prasangam mugistanu.
3: Giving a story to illustrate these four types of devotion, I would bring the discourse to a close.
1: Oka srimantu undetundi vaadu,
3: there was a wealthy man.
1: Aa srimantunaku naluguru bharyalu undetundi vaadu.
3: He had four wives.
1: ఇతనికి ఏదో ఒక కార్య నిమిత్తమై తాను పరదేశమునకు వెళ్ళాడు.
3: సమ్ ఇంపార్టెంట్ టాస్క్, హీ హాడ్ టు గో అబ్రాడ్.
1: ఆ పరదేశంలో కొంతకాలం నివసించాడు.
3: హీ స్పెండ్ ఎ ఫ్యూ మంత్స్ ఇన్ అనదర్ కంట్రీ.
1: తాను తిరిగి స్వదేశానికి వచ్చే పూర్వము నలుగురు భార్యలకు జెటెస్ రాశాడు.
3: బిఫోర్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ నేటివ్ ల్యాండ్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్.
1: అందులో పెద్ద భార్యకు ఒక లెటర్ రాశాడు, చిన్న భార్యకు, మూడో భార్యకు, నాలుగో ఏం రాశాడు, నేను నెక్స్ట్ వీక్ లో నేను వస్తున్నాను, మీకు ఎవరెవరికి ఏమేమి కావాలి మీరు ఒక పట్టి రాసి పంపించండి, ఇక్కడ నుంచి నేను అన్ని తీసుకుని వస్తాను అన్నాడు.
3: ఇన్ ది లెటర్స్ విచ్ రోట్ టు ఆల్ ద ఫోర్ వైఫ్స్ హీ మెన్షన్ దట్ వుడ్ బి గోయింగ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీ దే కెన్ సెండ్ ఎ లిస్ట్ ఆఫ్ దెమ్ హీ వుడ్ బి గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్.
1: నాలుగో భార్య, చిన్న భార్య, ఆమెకు చాలా ఆశలు ఎక్కువ.
3: ద ఫోర్త్ వైఫ్,
1: చిన్న వయసు కనుక,
3: ద ఫోర్త్ వైఫ్ ఈజ్ ది యంగెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫోర్ అండ్ యాజ్ ఎ యంగ్స్టర్ షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డిజైర్స్.
1: ఈమె రాసింది ఏమిటండి, మీరు వచ్చే సమయంలో ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు అంతా తీసుకురామని.
3: ఆల్ ది ఫ్యాషన్ జ్యువెలరీ ప్లీజ్ గెట్ షీ హ్యాస్ దిస్.
1: చేరింది అతనికి పాపం.
3: He got that letter.
1: రెండో భార్య రాసింది ఏమిటండి, నాకు ఈ జబ్బుతో నేను బాధపడలేకపోతున్నాను, మన భారతదేశంలో ఎక్కడ కూడా చిక్కటం లేదు మందులు, ఈ యొక్క నా జబ్బుకు సంబంధించినటువంటి మందులు ఏమైనా ఉంటే మీరు పట్టుకుని రండి అని ఆమె మందులు లిస్ట్ రాసి పంపించింది.
3: ద సెకండ్ వైఫ్ వాజ్ ఎన్ అన్హెల్తీ లేడీ అండ్ షీ జస్ట్ సెంట్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ టెలింగ్ దట్ మై హెల్త్ ఈస్ నాట్ ఆల్ రైట్, యూ గెట్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఫర్ ఇంప్రూవింగ్ మై హెల్త్.
1: మూడో భార్య ఆమె రాసింది, ఆయన కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది, అక్కడ ఏమైనా మహనీయులు ఆ దేశంలో లేటెస్ట్ ఫ్యాషన్ గా ఉండేటువంటి చీరలు అంతా తీసుకురామని.
3: ఆల్ ది ఫ్యాషన్ జ్యువెలరీ ప్లీజ్ గెట్ షీ హాస్ దిస్.
1: చేరింది అతనికి పాపం.
3: హీ గాట్

0: మూడవసారి ఆమె రాసింది. ఆమె కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటిది. అక్కడ ఏమైనా మహనీయులు ఎవరైనా ఉన్నారో, ఎవరైనా పెద్దలు ఏమైనా ఉంటుంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమైనా ఉంటుంటే కొన్ని ఫోటోలు ఉంటే పట్టుకుని రాండి అని ఈమె రాసింది.
1: She had certain spiritual aspirations, the third one. She had certain spiritual inclinations. She wrote that there may be some great people, some saints and servants. There may be some good books and good works. Please get them for me.
0: నాకు భార్య రాసింది, నాకు ఏమి వద్దండి, మీరు వస్తే క్షేమంగా నాకంతే చాలని రాసింది.
1: The one of the four, the first one, she wrote that, well, I don't need anything. I will be happy if you can come back safe.
0: సరే, నాలుగు జవాబులకు తగినటువంటి జవాబులు. మొదటి భార్యకు కావాల్సినటువంటి నగలు చీరలు తెచ్చి మొదటి భార్యకి ఇచ్చాడు. రెండవ భార్యకు తగినటువంటి యొక్క మందులంతా తెచ్చి రెండవ భార్యకి ఇచ్చాడు. మూడవ భార్యకు తగినటువంటి గ్రంథాలంతా తెచ్చి మూడవ భార్యకి ఇచ్చాడు. నాలుగో భార్య ఇంట్లో పోయి భర్త కూర్చున్నాడు.
1: వాట్ ఎవర్ దే హాడ్ రిటన్ హీ బ్రాట్ దెమ్ అండ్ టు ది ఫస్ట్ వైఫ్ హూ హాడ్ ఆస్క్డ్ ఫార్ ది లేటెస్ట్ జ్యువెల్స్ హీ గేవ్ ద జ్యువెల్స్ ద సెకండ్ వైఫ్ హూ ఆస్క్డ్ ఫార్ ది మెడిసిన్స్ హీ గేవ్ సెండ్ ద మెడిసిన్స్ ద థర్డ్ వైఫ్ హూ వాంటెడ్ గ్రేట్ స్క్రిప్చర్స్ ఎట్సెట్రా హీ సెండ్ దోస్ books and the fourth wife who wanted him to go and he went to that particular house and he started residing there stayed there
0: అప్పుడు ఈ ముగ్గురు భార్య యొక్క చుప్పనాతి బుద్ధి బయలుదేరింది. ఏమిట్రా ఇంతకాలం అంతా కూడా నువ్వు భర్త మన దగ్గర లేకుండా పోయి వచ్చింది వస్తాను ఆమె ఇంటికే పోయి కూర్చున్నాడే అని వీళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి ముగ్గురు పోయి అతన్ని అడిగారు ఎందుకు మా ఇంటికి రావటం లేదని.
1: దీస్ త్రీ అదర్ వైఫ్స్ దే వర్ జెలస్ ఆఫ్ హర్ ది ఫోర్త్ వన్ యాజ్ హీ వెంట్ అండ్ జస్ట్ సెటిల్డ్ దేర్ And they said, yeah, what is this? After a long time he is coming. Instead of coming to our house, he has gone there. Let us go and ask him why he has done this.
0: Bharta cheppadu, neevu korindi nagalu cheeralu. Neevu korindanta kudanu mandulu maakulu. Eevu korindanta grandhalu. Kaani eevu korindi nanne korindi. కనుక ఎవరు ఏ విధంగా కోరుతారో వారికి నేను అనుగ్రహిస్తాను. సకలైశ్వర్య సంపన్నుడే ఈశ్వరుడు, అతనే శ్రీమంతుడు.
1: Husband replied, well, one asked for the latest jewels, I have got them.
0: అతను ఇహలోకము నుంచి పరలోకములో ఉంటున్నాడు.
1: The second asked for medicines, I have given medicines. The third asked for the books, I have given the books. And the fourth one wanted
0: me. అతను నుంచి ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని ఈ నలుగురు కూడాను అతని సతులు.
1: He is the Lord God himself and his four wives maybe compared to ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని.
0: ఎవరెవరు ఏమేమి కోరుతుంటారు వాళ్ళకు తదాస్తో తదాస్తో అందిస్తుంటాడు.
1: లార్డ్ సేస్ బి దట్ బి సో టు ఎనీ పర్సన్ హూమ్ సో
0: ఎవరు నీవే తప్పని తప్పరం మెరుగాని ఎవరు తన్నే కావాలని కోరుతుంటారో వారి దగ్గర వారి హృదయంలో తానే వచ్చి కూర్చుంటాడు.
1: Whoever asks for Lord himself, he is prepared to reside in their heart.
0: కనుక మనము దేన్ని కోరితే భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు.
1: Therefore, whatever we ask, God will give that.
0: అతను కల్పవృక్షం.
1: He is wishful willing tree.
0: అతను కామధేను.
1: He is
0: అర్థుడు ప్రార్థించవచ్చు, అర్థార్థి ప్రార్థించవచ్చు, జ్ఞాని ప్రార్థించవచ్చు, జిజ్ఞాసి ప్రార్థించవచ్చు.
1: ఆర్తి మే బి ప్రేయింగ్, అర్థార్థి మే బి ప్రేయింగ్, జిజ్ఞాసి మే బి ప్రేయింగ్, జ్ఞాని మే బి ప్రేయింగ్.
0: భగవంతుడు సర్వంతర్యామిగా ఉంటున్నాడు.
1: God is omniscient.
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is everywhere.
0: ఈ జగత్తే ఒక పెద్ద కల్పవృక్షం.
1: This world itself may compare to a wishful
0: tree. ఈ కల్పవృక్షంలో ఎక్కడ ఎవరు ఏ విధంగా కోరితే వాళ్ళని అనుగ్రహిస్తుంటాడు.
1: He will be satisfying all the people whatever their wants be.
0: కాని ఇది కల్పవృక్షం అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to recognize the fact that this is కల్పవృక్ష itself.
0: ఒక బాటసారి ప్రయాణమై వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.
1: A traveler was just traveling and he wanted to take rest under a tree.
0: ఎండలో చాలా అలసిపోయి నడిచి వచ్చాడు.
1: He was tired walking in the hot sun.
0: ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుండాలి.
1: The shade of the tree was giving him a lot of
0: కూర్చున్నాడు కొంత విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో చల్లటి నీరు ఉంటే ఎంత హాయిగా ఉంటుండును, ఇక్కడ లేకపాయనే అని అనుకున్నాడు. కానీ తక్షణం ఒక మరచము చల్లటి నీళ్లు కింద వచ్చింది.
1: He rested for a while, then he wanted to have a cup of cool water and he just said, how nice it would be if I can get a cup of water. A tumbler of water came.
0: మరచము.
1: A small vessel of water came there.
0: అది కల్పవృక్షము, అతనికి తెలియదు పాపం.
1: దట్ ఈస్ అ విష్ఫుల్ విల్లింగ్ ట్రీ అండర్ విచ్ హీ వాస్ టేకింగ్ దిస్. హీ డిడ్ నాట్ నో దట్.
0: నీళ్లు తీసుకున్నాడు, ఆ చల్లగా చాలా దాహం తీరిందన్నాడు. ఒక పరుపు పిల్లోనే ఉంటే నేను పండుకొని కొంచెం విశ్రాంతి తీసుకుని పోయి ఉండొచ్చు కదా అన్నాడు. ఒక పరుపు పిల్లో వచ్చి చేసింది.
1: ఆఫ్టర్ టేకింగ్ ది వాటర్ హీ గాట్ ఎ సెకండ్ డిజైర్, ఏ థాట్, హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఎ పిల్లో అండ్ ఎ బెడ్. ఇట్ వుడ్ బి వెరీ నైస్, ఐ కెన్ జస్ట్ రిలాక్స్ ఎ లిటిల్.
0: అది డైవర్సిటీ.

0: ఇష్టం వచ్చినటువంటిది కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంటుంది అది. ఎవరైనా డెన్లో పెట్టుకుంటే చాలా అధికంగా ఉంటుంది, మంచి కంఫర్ట్ గా ఉంది.
1: హీ గాట్ ఎ బెడ్ అండ్ ఎ పిల్లో విచ్ వాస్ గివెన్ బై లార్డ్ హింసెల్ఫ్ అండ్ దేర్ఫోర్ దే వర్ వెరీ కంఫర్టబుల్.
0: నేను ఇలాంటి పరుపును ఇలాంటి పిల్లలు దిండును నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా నా భార్యనే ఉంటే ఇది చూచి ఎంత కుళ్ళి ఉండిరో అన్నాడు. భార్య వచ్చి దిగింది.
1: After getting the bed and the pillow, he just said, how nice and unique and fine this particular bed and pillow. In such a circumstance, how nice it would be if I can have my wife.
0: That's why he was afraid of him. He was afraid of him. He was afraid of
1: his wife came, and as soon as he saw, he got a little fright in his own mind and he wondered whether it was his wife or some devil.
0: He was afraid of him.
1: The moment that thought flashed in his mind, she became a devil.
0: Oh, is it tintundo evo anarthinese.
1: Then he got a doubt whether that is going to swallow him, and he
0: anaga emiti kalpavruksham krinda untundi manam elanti talampulu talaste alanti phalithalu manaku jarugutuntai.
1: The meaning and the moral of this particular thing is that when we are under a wishful willing tree, whatever thoughts we get them.
0: Kaliga jagatantha oka pedda kalpavruksham,
1: the entire world may be compared to a wishful tree.
0: Manam manchi bhavalu talaste manchine manaku ఫలితం వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్ అవర్ ది రిజల్ట్స్ విల్ బి
0: కనుకని చెడ్డ తలంపులు మీరు తలంచకూడదు అని చెప్పటం.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ యు షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
0: బి గుడ్ డూ గుడ్ అండ్ సీ గుడ్ దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ఇట్ ఇస్ సెడ్ బి గుడ్ డూ గుడ్ అండ్ సీ గుడ్ దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: కారణం ఏమిటనగా ఈ జగత్తంతా దైవం యొక్క సృష్టి, దైవం యొక్క సంకల్పంతో కూడినటువంటిది.
1: ది రీజన్ ఈస్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ హిస్ విల్.
0: మనలో చెడ్డ తలంపులు వస్తే చెడ్డ ఫలితాలే మనకు వస్తాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ గెట్ బ్యాడ్ రిజల్ట్స్.
0: కనుక మనం చెడ్డ తలంపులు రాకుండా దానిని ఇంద్రియ నిగ్రహం, దీనిని మనం నిగ్రహం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్, వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: కనుకని యువకులైనటువంటి వారు కానీ ఇది వృద్ధులు కానీ ఏ వయసు ఉన్నటువంటి వారైనప్పుడు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
1: బీ ఇట్ యూత్ ఆర్ ఓల్డ్ పీపుల్
0: మంచి పనులు చేయాలి.
1: గుడ్ థాట్స్ అండ్
0: మంచిగా బ్రతకాలి.
1: వీ షుడ్ లివ్ ఎ గుడ్ లైఫ్.
0: ఇదే మానవత్వానికి సరైనటువంటి అర్థం.
1: దిస్ ఇస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నరా,
1: ది వర్డ్ నర
0: అనగా నాశనము కావటము కాదు, నాశనము కానటువంటి దేని రా అనేటువంటి అర్థములకు.
1: ఇట్ స్టాండ్స్ ఫార్ దట్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్, యూ షుడ్ కమ్ బ్యాక్ టు మీ.
0: రా అనగా నాశనం.
1: రా రెఫర్స్ టు డిస్ట్రక్షన్.
0: నర అనగా నాశనము కానటువంటి వాడు.
1: నర మీన్స్ ద వన్ హూ ఈస్ నాట్ గోయింగ్ టు బి రూయిన్డ్.
0: అమృత పుత్రుడు.
1: హీఈస్ ది సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: కనుకనే ఉపనిషత్తుల నీకుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడు కాని అమృత పుత్రుడు కాదు అని చెప్పని గట్టిగా బోధించింది.
1: దేర్ ఫోర్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఇన్ ఎ అన్మిస్టేకబుల్ వే దాట్ యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, యు ఆర్ నాట్ ది చైల్డ్ ఆఫ్
0: ఇంతే కాదు మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటి వాడు వీడు.
1: అనదర్ అపెలేషన్ ఈస్ మా నా వా యూజ్ ఫార్ డిస్క్రైబింగ్ మ్యాన్.
0: మా అనగా అజ్ఞానము.
1: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
0: నా అనగా లేకుండా.
1: నా రెఫర్స్ టు
0: అనగా వర్తించటం.
1: వా రెఫర్స్ టు బిహేవింగ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ బిహేవ్స్ వితౌట్ హ్యావింగ్ ఇగ్నోరెన్స్.
0: కానీ ఈనాడు అంతా అజ్ఞానంతోనే మనం వర్తిస్తున్నాం.
1: బట్ టుడే వీఆర్ ఆల్ బిహేవింగ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: మానవ అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క విలువ కూడా లేకుండా చేసుకుంటున్నాం.
1: వీఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాల్యూ ఫర్ ద వర్డ్ మానవ.
0: కనుక ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకోవాలి.
1: దేర్ ఫోర్ విల్ హావ్ టు మేక్ డిస్టెన్స్ దిస్ ఇగ్నోరెన్స్.
0: Death is sweeter than the blindness of ignorance annaru.
1: It is said death is sweeter than the blindness of ignorance.
0: Manayoka ajnanam dooram cheskolante gnanam manaku labhinchali.
1: You have to make ignorance a distant factor, then you should acquire wisdom.
0: Ekati povalante velthur raavali.
1: If you want to drive away darkness, get light.
0: Ajnanam povalante gnanam kaligali.
1: If you want to drive away ignorance, you have to just get
0: gnanam kaligalante anugraham raavali. జ్ఞానం కలగాలంటే అనుగ్రహం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ విజ్డమ్ యూ షుడ్ ఎర్న్ గ్రేస్.
0: అప్పుడే మనం అజ్ఞానం అనే గ్రహం దూరం అయిపోతుంది.
1: వన్స్ యూ ఎర్న్ గ్రేస్ ది ఇగ్నోరెన్స్ విల్ గో అవే.
0: త్యాగరాజు చెప్పాడు.
1: త్యాగరాజు హస్ సెడ్
0: రామ అనుగ్రహం అనేటువంటిది ఒక్కటుంటే నాకు ఈ గ్రహములు నన్ను ఏమి చేయగలవన్నాడు.
1: హి హస్ సెడ్ రామ ఇఫ్ ఓన్లీ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ వాట్ కెన్ దిస్ ప్లానెట్స్ డూ టు మీ.
0: మానవుని యొక్క జీవితము కామక్రోధ లోపమోహమద చల్యంతో ఆధారపడినటువంటిది కాదు.
1: Man's life is not based upon the six enemies of man, the lust, desire, anger.
0: కానీ అనుగ్రహం పైన ఆధారపడినటువంటి.
1: It is entirely based upon the grace of the Lord.
0: కనుక ఈ అనుగ్రహానికై మనం పాటుపడి తగినటువంటి మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి నిజతత్వంలో మనము కొంత జగత్తుకు ఆదర్శప్రాయాన్ని అందించాలి.
1: Therefore, we'll have to just understand this particular thing and aspire to earn the grace of God and set an example to the world.
0: Satatam, daiva chintanam.
1: Always thinking of the Lord.
0: Sarvada sarvakaryeshu sarvatra hari chintanam.
1: Always, all places and every time thinking of Hari.
0: Nasti nasti mahabhaga kalikala samam yugam. స్మరణా చింతనాదేవ ప్రాప్తవతి పరమాంగతి అని. ఈ కలియుగం లోపల నామస్మరణకు మించినటువంటిది లేదు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: భజన బినా సుఖ శా

しないっていう。

0: చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు తెలుపునదే విద్య సహజీవనాధికములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వమలయు.
1: A student is supposed to know the objectives of education. What are the aims and objectives of education? It teaches you how to attain, how to establish universal peace, how to dispel the narrow-mindedness, how to attain, work for unity and cooperation. Through education, works towards these goals.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ramatattvamu sarvulnu ramimpajeyunadi.
1: The character of Rama attracts everybody.
0: Itti tattvamunu enni dinamulu cheppinappatikini tanivi teeradu.
1: There is no saturation point. We'll never get tired if we listen to the story of Rama every day.
0: Vintu, vintu, kokila gaanamaina kuda nu visugu puttundi.
1: By listening to this melodious singing of the cuckoo bird, nightingale, we may get tired at one moment.
0: Tintu, tintu, amrutamaina kuda nu chedekkutundi.
1: Even if you are to taste nectar again and again, we may be vexed, disgusted with it.
0: Kani Ramacharitamu enta vinnanu enta tinnanu tanivi teeradu.
1: But we don't get tired nor disgusted even if we listen to Ramayana every day more and more.
0: Itivanti Ramacharitamunu evaru paadina, ఎవరు విన్నా, ఎవరు చదివినా, ఎవరు చదివించుకున్నా అంత అమృతమయమే.
1: Whosoever that sings the glory of Ramayana, whosoever that listens to the story of Ramayana, make others to sing and read for them, that's all nectarine and so sweet.
0: ఎప్పటి నుండి ఈ రామాయణం ఆరంభించుతూ ఆలకిస్తూ ప్రచార ప్రబోధములు సలుపుతూ వస్తున్నదో ఎవ్వరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎపిక్ రామాయణ వెన్ ఇట్ స్టార్టెడ్.
0: కానీ కొన్ని గుర్తులను పట్టి ఇది ఈనాటిది, ఆనాటిది అని రామచరితమును అనేక రకములుగా నిర్ణయిస్తూ వస్తున్నారు.
1: హౌఎవర్ బేసింగ్ ఆన్ సర్టన్ ఎవిడెన్సెస్ they estimate the origin of the epic Ramayana.
0: Ravanudu Sitanu Ashokavanam teeskelidin tarvata aa madhya margamulo rathamulo cheptunnadu Ravanudu.
1: As Ravana was taking Sita, he was talking to her on the way.
0: Aanati vayasunu puraskarinchukoni, సీత నా వయసు ఈనాటికి 2000 సంవత్సరములు.
1: He said, Sita, my age is 2000 years.
0: నీ పతి రాముని యొక్క వయసు 40 సంవత్సరములు.
1: The age of your husband is 40.
0: నీ వయసు చూస్తామా 39 సంవత్సరములు.
1: You are 99 years old. 39 years old. 39.
0: ఇదే విధముగానే రామాయణం చెప్పుకునే సమయంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
1: certain mistakes do happen as we narrate Ramayana.
0: లోకములో భూమికి అనంతమైన శక్తి ఉన్నది.
1: ది ప్లానెట్ ఎర్త్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
0: భూమి ఆకాశమునకు మధ్య లోపల చాలా విపరీతమైనటువంటి యొక్క శక్తి ఆవరించి ఉన్నది.
1: దర్ ఇస్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ఎనర్జీ, ది పవర్ బిట్వీన్ ఎర్త్ and the ether, the space.
0: కనుకనే భూమిని ఆకాశము ఆకర్షించలేకపోతున్నది.
1: For that reason, earth is not able to attract the sky.
0: భూమి శక్తి చాలా ఘనమైనటువంటిది.
1: The power of earth is mighty.
0: ఇట్టి శక్తిని పురస్కరించుకుని భూమి అన్నింటికీ ఆలవాలమైనటువంటిగా గోచరిస్తూ వస్తున్నది.
1: And so, earth planet could be the foundation, the bearer of the entire creation.
0: ఇది మ్యాగ్నెట్ యొక్క శక్తి.
1: It has got the magnetic power.
0: ఈ శక్తిని ఎన్ని విధముల పరిశోధనలు చేసినప్పటికీ ఈ పరిశోధనల వల్ల ఏమాత్రము పరిశీలన చిక్కలేదు.
1: The investigation or inquiry has not yielded results.
0: కనుక భూమి యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
1: So, the power of earth is infinite mighty.
0: అట్టి భూదేవి యొక్క పుత్రికనే సీత.
1: Sita is the daughter of Mother Earth.
0: కనుకనే సీతను భూజాత అని పిలుస్తూ వచ్చారు.
1: So, she is called భూజాత.
0: కనుక రాముడు శివధనస్సును విరిచే సమయం లోపల భూమాత చాలా ఆనందించింది.
1: So, when Rama lifted this bow, Sivadhanus, Bhumata was extremely
0: happy.
1: All those kings that were there in the assembly were aged
0: up.
1: And the most of them are not presentable.
0: Ramulu chala yuvakudu.
1: Rama was quite young enough.
0: Atani andamu vadana teetamu.
1: He is very handsome beyond all narration. He is so handsome.
0: నా బిడ్డకు తగినటువంటి వాడు ఈ రాముడు.
1: అండ్ హీస్ ద రైట్ మ్యాన్, కరెక్ట్ మ్యాచ్ ఫర్ మై డాటర్.
0: కనుక ఇతని యొక్క పరిశీలనలు ఎందు ఏమాత్రం కూడాను అపజయం కాకుండా చూసుకోవాలి అని తానే తాను సంకల్పించుకున్నది.
1: సో ద ఎర్త్ హ్యాస్ డిసైడ్ టు హర్ సెల్ఫ్ దట్ రామా విల్ నెవర్ లూజ్ హియర్ ఇన్ దిస్ టెస్ట్.
0: శివధనస్సును ఎత్తే సమయం లోపల రాములు ఎడమ చేయి పట్టాడు.
1: While lifting the Sivadhanus, Rama caught hold of his left
0: hand. అనగా ఒక్క ఎడమ చేత్తో మాత్రమే తాను ఎత్తగలడు అనేటువంటి యొక్క ఇది ప్రపంచానికి ప్రచారం చేసే నిమిత్తమై ఆ రకంగా పూనుకున్నాడు.
1: He has picked it up with his left hand so that the whole world could know that it's enough. His left hand is enough to lift it.
0: ఇది భూమాత యొక్క మహత్తరమైనటువంటి యొక్క పవిత్రమైన శక్తియే.
1: This is sacred, infinite, magnetic power of the Mother Earth.
0: ఆ శివధనస్సు యొక్క వెయిట్ తగ్గించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ రిడ్యూస్డ్ ది వెయిట్ ఆఫ్ శివధనస్.
0: రాముని యొక్క శక్తి బలపరిచింది.
1: అండ్ ద పవర్ ఆఫ్ రామా వాస్ స్ట్రెంగ్థెన్డ్ మచ్ మోర్.
0: ఈ విధంగా భూజాత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనుకూలం కలుగుతుందో ఆ అనుకూలానుసారంగా వర్తించేటువంటిది భూజాత.
1: భూజాత ప్రొవైడెడ్ ఆల్ దాట్ విచ్ ఇస్ యాక్చువల్లీ రిక్వైర్డ్.
0: కనుక భూమి యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వము చాలా వర్ణనాతీతము.
1: ద వాస్ట్నెస్ అండ్ ద పవర్ ఆఫ్ ఎర్త్ వన్ కెనాట్ నరేట్ ఇన్ ఫుల్.
0: అయితే ఈ భూమి యందు ఏ ఏ రసస్తమ సమత్తములు ఏ యొక్క పదార్థములు ఇమిడి ఉన్నవో ఆ సమస్తము కూడాను ఒక్క మానవుని యొక్క దేహమునందే ఇమిడి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది ఓర్స్, ది మెటల్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్ are equally present in the human body.
0: నందే ఇమిడి ఉన్నవి.
1: దట్ ఎసెన్స్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ.
0: విద్యుత్ శక్తులు కూడాను ఈ దేహం నందే ఇమిడి ఉన్నవి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ పవర్.
0: కేవలము ఇది అది అని చెప్పనక్కర్లేదు. సర్వశక్తులు కూడాను భూమి ఎందున్నటువంటి శక్తులు అన్ని కూడాను ఒక్క మానవుని ఎందే చేరి ఉన్నవి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ మదర్ ఎర్త్ ఆర్ లేటెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ మానవుడు ఇన్ని శక్తులు కలిగినటువంటి వాడు నేను అనేటువంటి విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ man is not aware of the immanent power.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోవచ్చు.
1: జస్ట్ థింక్ ఆఫ్ దిస్ లేటెంట్ డివినిటీ, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్ విద్ ఇన్ యూ.
0: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
1: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: తలుచుకుంటే ఏమైనా చేయగలడు.
1: ఇఫ్ హీ డిటర్మిన్స్ హీ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈనాడు సైన్స్ అనేటువంటి యొక్క ప్రభావం చేత చంద్రమండలం పోగలిగాడు.
1: Because of the advancement in the field of science, man could reach moon.
0: Chandramandalamlo unnatundi okka mattini kudunu teeskonu vacharu.
1: He could collect the dust from moon.
0: Kaani ivanni kudunu kevalamu manavu yendu aavirbhavinchinatundi shaktide.
1: That's all due to the mighty power of man.
0: Manavudu sankalpinchukunte emaina cheyagaladu.
1: It is his thought, the power of the thought, the will of man.
0: Atti shaktivantudainatundi manavudu తన శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బీయింగ్ సో పవర్ఫుల్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కాగ్నైజ్.
0: ఈనాటి ప్రపంచమునందు ప్రతి భక్తి కూడాను చూచిన వారినందరినీ నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్, హూ సో ఎవర్ వీ మీట్ ఆన్ ద వే, హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
0: కానీ నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తున్నాడే కానీ మానవుడు నేనెవరు అనేటువంటి దాన్ని తనను తాను ప్రశ్నించుకోవటం లేదు.
1: మ్యాన్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ హీ డజంట్ పుట్ ఎ క్వశ్చన్ టు హింసెల్ఫ్,
0: నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అందులోనే సర్వ సమస్యలు కూడా తీరిపోతాయి.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్సెల్ఫ్ హూ యామ్ ఐ, ద రెస్ట్ విల్ బి నోన్ టు యూ.
0: ఇలాంటి ఒక్క క్వశ్చన్ ముందు మాత్రమే సర్వము ఇమిడి ఉంటున్నది.
1: హోల్ థింగ్ ఇస్ కంటైన్ ఇన్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: సీతను అరణ్యమునకు తీసుకుని పోతున్నాడు.
1: సీత వాస్ టేకెన్ టు ద ఫారెస్ట్.
0: అక్కడ నుంచి తిరిగి సముద్రాన్ని దాటించుకుని తీసుకుని పోతున్నాడు.
1: అండ్ హీ ఈస్ టేకింగ్ హర్ అక్రాస్ ద సీస్.
0: కానీ ఇతని విషయవాసనలు అమితమైనటువంటి కనుకనే మొట్టమొదట ఈమెకు తన యొక్క అంతఃపురమును తన యొక్క ప్రభావమును తమ యొక్క శక్తి సామర్థ్యములను తమ యొక్క నగలను అన్నింటినీ చూపించాలని ఆశపడుతున్నాడు.
1: హీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ టు హర్ హౌ పవర్ఫుల్ హీ ఈస్, హౌ రిచ్ హీ ఈస్.
0: అంతఃపురమునకు తీసుకుని పోయాడు.
1: హస్ టేకెన్ హర్ టు ప్యాలెస్.
0: కానీ ఏ పురమునకు పోయినప్పటికీ సీత కన్నులు తెరిచి దేనిని చూడలేదు.
1: సీత డిడ్ నాట్ అబ్జర్వ్ ఎనీథింగ్ దేర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఈ దృశ్యమును చూచి మండోదరి చాలా బాధపడుతూ వచ్చింది.
1: మండోదరి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రావణ ఏమిటి నీకు ఈ పోయే కాలం?
1: రావణ వాట్ బ్యాడ్ టైం.
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: In fact, you will have this kind of
0: ఇటువంటి పతివ్రత అయినటువంటి సీతామాతను నీవెందుకు తీసుకుని వచ్చావు?
1: వై హ్యావ్ యూ బ్రాట్ మదర్ సీత విత్ యూ?
0: మా మొసం ప్రాతన వ్రత కన్న కలదారు ఊరేంటి చించే మా నొసటి రాత అట్ట ఉన్నది.
1: దిస్ ఈజ్ అవర్ డెస్టినీ, ద ఫేట్.
0: కానీ సీతామాత యొక్క శక్తి సామర్థ్యం నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద పవర్, ద గ్రేట్నెస్ ఆఫ్ సీత.
0: కనుక మొట్టమొదట నీ తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: సో ఫస్ట్ నో యువర్ ఓన్ నేచర్.
0: ఈమెను ఈ అంతఃపురంలో పెట్టడానికి వీలు లేదు.
1: యు కెనాట్ కీప్ హర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఆమె ప్రశాంతంగా జీవించడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఎన్నుకో.
1: సెలెక్ట్ ఎ ప్లేస్ వేర్ షీ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ టైమ్
0: అని మండోదరి బోధించడం చేత.
1: బికాస్ మండోదరి ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
0: అశోకవనంలో ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఏర్పరిచి అందులో పెట్టాడు.
1: ఎ స్పెషల్ ప్లేస్ వాస్ సెలెక్టెడ్ దేర్ ఇన్ అశోకవన ఫర్ హర్.
0: పతులు దుర్మార్గుడై పీడు అడవి వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతకు హితమును గరపగా పడతలెపరు నరనివన్నను మండోదరి ఎట్టు భువిని అన్నాడు.
1: మండోదరి ఇస్ మోస్ట్ వర్చ్యూస్ లేడీ బికాస్ షీ నెవర్ వాంటెడ్ రావణ టు టేక్ టు వికెట్ యాక్ట్స్ లైక్ దాట్. షీఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది విమెన్.
0: ఆమె ఎన్నియో బోధనలు చేసి ఎన్నియో విషయమంత తెలిపి ఈ విధమైనటువంటి యొక్క మనసును నిగ్రహింపజేసింది.
1: షీ థాట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, షీ హాడ్ ఎ విజన్ అండ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్.
0: రావణ నీవు రామచింతన చేయకుండా కామచింతన చేస్తూ ఉన్నావు.
1: రావణ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ రామ, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆఫ్టర్ కామ, ది డిజైర్.
0: నీ గతి చాలా పవిత్రమైనదిగా ఉండదు.
1: సో యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ టైమ్స్, గుడ్
0: ఈ కాలం సమీపిస్తూ వచ్చింది.
1: ది ఎండ్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్.
0: అది తరతరంలోనే నీ యొక్క ప్రాణం కోల్పోతుంది.
1: వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు డై.
0: అందువల్లే ఈ విపరీతమైన బుద్ధులు నీకు పుడుతూ వస్తున్నాయి.
1: దట్స్ వై యు ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే.
0: స్త్రీని కంటిదారులు కార్చనివ్వకూడదు.
1: నో వన్ షుడ్ అలౌ ఎ ఉమెన్ టు షెడ్ టియర్స్.
0: కంటిదారులు కారిస్తే అన్ని వెయ్యింతల కంటి ద్వారా నీవు కార్చవలసి వస్తుంది.
1: ఇఫ్ యు మేక్ హర్ క్షత్రియ షీ హావ్ టు క్షత్రియ 1000 టైమ్స్ మోర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక స్త్రీకి బాధ పెట్టకూడదు.
1: సో నెవర్ మేక్ ఎ వుమన్ సఫర్.
0: స్త్రీని ఏమాత్రం కూడా విచారించడానికి అవకాశం అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు హర్ టు వరీ
0: అని అనేక బోధనలు చేసింది మండోదరి.
1: మండోదరి టాట్ ఇన్ ఎవ్రీవే.
0: ఒక దినము
1: వన్ డే
0: స్వయంగా మండోదరి సీత దగ్గరికి వెళ్ళింది.
1: మండోదరి వెంట్ టు సీత హర్సెల్ఫ్.
0: తల్లి భూజాత నీకు ఒక నమస్కారము.
1: షీ జస్ట్ ప్రోస్ట్రేటెడ్ సాల్యూటెడ్ హర్.
0: నీవు మహా పతివ్రతవు.
1: యు ఆర్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: చాలా పవిత్రమైన జీవివి.
1: యు హావ్ గాట్ వర్చ్యూస్ లైఫ్.
0: నా పతి చాలా దుర్మార్గుడు.
1: మై హస్బెండ్ ఇస్ వికెడ్.
0: అది దుర్మార్గం యొక్క తత్వము ఈ విధంగా పాడైపోతూ వచ్చింది.
1: హిస్ వికెడ్నెస్ ఇస్ ద కాజ్ ఫర్ ద ప్రెసెంట్ ప్లైట్.
0: మంచి భావముల చేత సుఖం నొందు మానవుడు.
1: మ్యాన్ విల్ బి హ్యాపీ బై ఎంటర్టైనింగ్ గుడ్ థాట్స్.
0: దుష్ట భావముల చేత అతను దుష్టుడగును.
1: బై వికెడ్ థాట్స్ వన్ టర్న్స్ వికెడ్.
0: కనుక నీ దుష్టభావములే అతని దుష్టత్వాన్ని పెంచుతూ వచ్చింది.
1: హిస్ క్రూయల్టీ ఈస్ బికాస్ ఆఫ్ వికెడ్నెస్.
0: కనుక అతన్ని క్షమించి
1: యు పార్డన్ హిమ్.
0: నన్ను కరుణించి
1: అండ్ యు హావ్ మర్సీ ఆన్ మీ.
0: నా సుమంగళత్వాన్ని కాపాడమని కోరింది.
1: ప్లీజ్ సీ దట్ ఐ కంటిన్యూ టు లివ్ యాజ్ హౌస్ వైఫ్.
0: కానీ మండోదరి ఈ విధంగా సీతను కోరటమని ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
1: యు డోంట్ ఫైండ్ దిస్ కన్వర్సేషన్ ఇన్ ఎనీ బుక్.
0: కానీ మండోదరి కోరిన కోరిక గాని రాముడు చేసిన కోరికలు గాని దేనిని ఆమె చెవిలోకి చేర్చుకోవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ సీత డిడ్ నాట్ లిసన్ టు ఎనీ ఆఫ్ ద రిక్వెస్ట్ ప్రేయర్స్ ఆఫ్ మండోదరి.
0: కనుక సీత యొక్క చింత రామచింత తప్ప అన్య చింతలు లేవు.
1: ద రీజన్ ఇస్ సీత హ్యాస్ బీన్ కాన్స్టెంట్లీ స్పెండింగ్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ రామ అలోన్.
0: ఈ విధంగా ఉన్న సమయం లోపల
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: ప్రాపంచికమైనటువంటి పరిస్థితులు తారుమారవుతూ వచ్చినాయి.
1: సిచ్యువేషన్స్ హావ్ బీన్ చేంజింగ్ వెరీ ఫాస్ట్.
0: ఈనాడు ఉండినట్టుగానే ఆనాడు కూడాను అన్ని రకములైనటువంటి యొక్క భావములు తారుమారవుతూ వచ్చాయి.
1: వీ ఫైండ్ ద చేంజింగ్ ఆఫ్ ది ఐడియాలజీ ఐడియాస్ ఇన్ దోస్ డేస్ టు.
0: సుఖమన్నదే కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎక్కడ చూసినా విచారము.
1: ఎవ్రీవేర్ యాంగ్జైటీ.
0: ఎక్కడ చూసినా దుఃఖము.
1: ఎవ్రీవేర్ మిసరీ.
0: ఎక్కడ చూసినా కానీ ఏడుపులే.
1: People started crying.
0: Lanka anta kudanu edupulto nindi undi.
1: The Lanka was full of cries.
0: Kani Ravanuni oka bhayam kosamani evaru eduruga pradarshinchaledu kani lolopala andaru kudanu baya baadha padetunte vare.
1: People didn't cry in front of Ravana because of fear, but within they were very sad.
0: Sita daggara
1: close to Sita.
0: Vibhishanu oka bharya untundade ekkada.
1: There is present the wife of Vibhishana.
0: Ame Sarama.
1: Her name is Sarama.
0: ఆ శరమ సీతకు ఎంతో మంచి బోధనలు చేస్తూ వచ్చింది.
1: శరమ వాస్ టాకింగ్ టు సీత ఇన్ ఎ వెరీ గుడ్ వే.
0: అమ్మా తల్లి
1: మదర్
0: నీ పుణ్యమైనటువంటి సేవలు చేసుకునే భాగ్యం మాకు లభ్యమైంది.
1: ఐఎమ్ లక్కీ టు హావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
0: మీ యొక్క పవిత్రమైనటువంటి గుణములే లంకను శాంతిపరుస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లంక ఇస్ సో పీస్ఫుల్ బికాస్ ఆఫ్ యువర్ నోబిలిటీ.
0: కనుక రావణుడు సామాన్యుడు కాదు.
1: Ravana is not ordinary.
0: ఇంతటి దుర్మార్గుని చేతిలో నీవు పట్టము మా దురదృష్టము.
1: It is unfortunate that you are caught by this wicked man.
0: అని అనేక రకములుగా ఆమెను ఓదార్స్తూ వచ్చింది.
1: She was consoling her in every way.
0: ఒక దినము లేచేటప్పటికి
1: one day when she got up
0: ఈ యొక్క శరమకు ఒక విచిత్రమైన కల వచ్చింది.
1: Sarama had a dream that night.
0: ఆ శరమ యొక్క కుమార్తె కూడాను శాకిని.
1: The daughter of Sarama is Shakini.
0: ఆ శాకినికి కూడాను ఒక స్వప్నం వచ్చింది.
1: Shakini also had a dream.
0: లంక అంతా కూడాను ఎండిపోయినట్టుగా.
1: Lanka was dry.
0: వృక్షములన్నీ కూలిపోయినట్టుగా.
1: That all trees fell down.
0: ఈ భవనం అనేటువంటిది రాజభవనం అంతా కూడాను నేలమట్టమైనట్టుగా.
1: The palaces were burned down to ashes.
0: త్రాగడానికి కూడాను నీరు లేకుండా రావణుడు అవస్థ పడుతున్నట్టుగా.
1: As if the Ravana was suffering for want of water to drink.
0: Swapnamlo chuchindi.
1: That's how she dreamt.
0: Idi kevalamu taanu chesukunnatundi paapa phalame.
1: This all the result of his own
0: action. Ani tanlo taanu Ravanu nindinchukuntu.
1: She went on blaming Ravana within.
0: Sarama chaala baadhapadutu vachindi.
1: Sarama was feeling very sad.
0: Ee baadhapadutunna samayam lopala
1: at this time
0: రావణుడు వచ్చాడు.
1: రావణ కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: నిత్యము వచ్చేటువంటి వాడే వీడు.
1: ఎవ్రీ డే హీ విజిట్స్.
0: ఇంకేమి పని లేదు.
1: హీ హాస్ నో అదర్ జాబ్ టు డూ.
0: వచ్చేది కాలం నిర్ణయం చేసేది వెళ్లిపోయేది.
1: హీ ఫిక్సెస్ ద టైమ్ అండ్
0: రెండు దినములు ఇంకా మూడు దినములు ఇంకా అని ఈ రకంగా కాలాన్ని నిర్ణయం చేసిపోతుండేవాడు.
1: ఎవ్రీ డే దేర్ ఇస్ కౌంట్ డౌన్ 8 డేస్ 4 డేస్ 3 డేస్ లైక్ దాట్.
0: ఈ విధంగా చెప్పిపోతూ ఉంటే
1: దేనిని
0: ఈ సీత తీసుకోవటం లేదు.
1: సీత వాజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: ఒకనాడు సరమ దగ్గరకు వచ్చి
1: షీ కేమ్
0: తల్లి సీత పాదమును పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ ఫీట్ ఆఫ్ సీత.
0: తల్లి ఇది నా అదృష్టము.
1: మదర్ దిస్ మై
0: నా కుమార్తె యొక్క అదృష్టము.
1: దిస్ ద ఫార్చ్యూన్ ఆఫ్ మై డాటర్.
0: తల్లి బిడ్డలకి ఇద్దరికి మాత్రమే ఈ పాద సేవ చిక్కింది.
1: అండ్ డాటర్
0: నా పతి గుణవంతుడు.
1: హస్బెండ్ ఇస్ వర్చు
0: రామ భక్తుడు.
1: అండ్ ఇస్ డివోటీ ఆఫ్ రామ.
0: అతను రాముని దగ్గర చేరినాడు సముద్ర తీరంలో.
1: అండ్ హీస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ ఆన్ ద అదర్ షోర్.
0: ఇది మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికి ఇది ప్రాప్తించలేదు.
1: అండ్ ఇస్ ఓన్లీ వన్ డిజర్వ్డ్ దిస్ ఫార్చ్యూన్.
0: ఈ విధంగా పలికిన తర్వాత
1: ఆఫ్టర్ టాకింగ్ లైక్ దాట్
0: కొంత శాంతి కలిగింది ఈ సీతకు.
1: సీత had peace at that moment on listening to these things.
0: ee lopalane
1: in the meantime
0: hanumanthudu praveshinchadu.
1: Hanuman stepped in.
0: ekkada chuchina gaani tirugutu unnadu sitana kosam.
1: He went on searching for sita.
0: tanantaru nindinchukuntu unnadu.
1: He was blaming himself for not able to
0: nenu chudalanukunte sthiralone poi chudali kaani magavarlo chuttaniki veelu gaadu kada.
1: I have to search for sita among women only.
0: కనుక ఈ హనుమంతుడు మొట్టమొదట అంతఃపురంలో ప్రవేశించాడు.
1: హనుమాన్ ఫస్ట్ గాట్ ఇన్ టు ద ప్యాలెస్.
0: ఈ యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క స్త్రీల యొక్క పవిత్రము కానిటువంటి హృదయాన్ని చూచాడు.
1: అండ్ హి హస్ సీన్ ఆల్ ది వికెడ్ నేచర్
0: వికారమైన చర్యలతో ఉన్నారు.
1: దే వర్ దేర్ ఇన్ మిస్టీరియస్ వే.
0: తనను తాను నిందించుకున్నాడు.
1: హి బ్లేమ్డ్ హింసెల్ఫ్.
0: చీ ఎంతటి పాపం చేశాను నేను.
1: What a sin I committed.
0: ఈ దృశ్యంలో నేను చూడవలసింది.
1: Is this I am supposed to see?
0: రామచంద్రుని యొక్క ఆనంద స్వరూపాన్ని చూడాలి కానీ ఈ పాడు దృశ్యం నాకెందుకు?
1: I should see only Rama's beauty, not this ugly scene.
0: కానీ సీతా లక్ష్యం ఉంచుకొని నేను ఈ దృశ్యం చూచాను కానీ ఈ దృశ్యం పైన నాకేమాత్రం భ్రాంతి లేదు.
1: With full concentration, Sita and Rama only, she
0: observed. అంతఃపురం ఎక్కాడు.
1: And then he climbed up.
0: కిందికి దిగాడు.
1: And he got down.
0: దిగితే తలకే అక్కడ పెద్ద అంతఃపురం యొక్క భవనము.
1: దేర్ హీ సా ఎ బిగ్ ప్యాలెస్.
0: ఆ విశాలమైనటువంటి హాల్ లోపల రావణాసుడు కొలువు తీరి ఉన్నాడు.
1: దేర్ హీ గో ఫైండ్ రావణ ప్రిసైడింగ్ ద కోర్ట్.
0: ప్రశ్న వేశాడు రాముడు.
1: యెస్ పుట్ ఎ క్వశ్చన్.
0: కోతి జాతివి నీవు.
1: యు బిలాంగ్ టు మంకీ.
0: వనమెల్ల చరితీతివి.
1: యు స్పాయిల్ ది.
0: నిన్నెవడు పంపించరా?
1: హూ సెంట్ యు?
0: హనుమంతుడు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లి ముక్కు చెవులు అటుకోసి పంపినయ్య రాచధర నందంపెరా.
1: ద వన్ హు హస్ కట్ ఆఫ్ ది ఇయర్స్ అండ్ నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హస్ సెంట్ మీ హియర్.
0: మరే ఏ రాజును నన్ను ఏమిరా అనలేదు. నోరు ముయించేనురా.
1: నో వన్ అడ్రెస్ మీ లైక్ దాట్. షట్ యువర్ మౌత్ హీ సెడ్.
0: యక్షుడవు నీవు బ్రహ్మత్పాదులకు నేను రామస్వామి పంటురా. ఎవరన్నా నిన్ను ఏమిరా అనలేదేమో కానీ నేనంటున్నాను.
1: I address you in singular number. Nobody might have addressed you like that because I'm the messenger of Rama.
0: ఈ విధంగా రావణతో వాదించి
1: he was arguing like that.
0: తిరిగి బయలుదేరాడు.
1: He was returning.
0: ఈ కోపం చేత
1: because of anger
0: రావణుడు చాలా మండిపోతున్నాడు.
1: Ravana was furious.
0: సీత వార్త ఇంకా తెలిసిపోయింది.
1: The message of Sita was conveyed.
0: ఇంకా రాముడు వస్తాడో ఏమో.
1: Rama might come any
0: moment. జరుగుతుందో ఏమో.
1: War may take place.
0: గిల్టీ కాన్షియస్. తనలో తాను భ్రమించిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ గిల్టీ కాన్షియస్ హి వాస్ హైలీ డౌట్ఫుల్, వెరీ మచ్ వరీడ్.
0: చూచాడు పైన మేడ ఎక్కి.
1: హి జస్ట్ క్లైమ్డ్ అప్ ది స్టేర్ కేస్.
0: ఒక్క దగ్గర అశోకవనం చాలా వృక్షములతో కూడినటువంటిదిగా కనిపించింది.
1: అశోకవనం వాస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ట్రీ.
0: అక్కడికి జంప్ చేశాడు.
1: హి జంప్డ్ ఓవర్ దేర్.
0: చేసేటప్పటికి ఒక చెట్టు క్రింద
1: అండర్ ఎ ట్రీ
0: చాలా తల వంచుకొని
1: విత్ హెడ్ బెంట్
0: మాసిన చీరతో
1: విత్ అ డర్టీ సారీ
0: సీత వారు బాధపడుతూ ఉండాలి.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: చెట్టుపై నిల్చొని
1: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ
0: ఈ దశరథామని యొక్క చరిత్రనంతా పాట పాడుతూ వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ స్టార్టెడ్ సింగింగ్ ద స్టోరీ ఆఫ్ రామ.
0: తల ఎత్తి చూచింది.
1: షీ లిఫ్టెడ్ హర్ హెడ్ అండ్ సాంగ్.
0: ఎవరి మారుతి?
1: Who is this Maruti?
0: ఈమె ముందు పోయే సమయంలో మారుతిని ఎప్పుడూ చూడలేదు.
1: హీ నెవర్ సా మారుతి బిఫోర్.
0: ఈమె అంకకు పోయిన తర్వాత
1: వెన్ షీ రీచ్ లంక
0: ఈ సీతాన్వేషణ జరిగే సమయం లోపల
1: రామలక్ష్మణుడు
0: సుగ్రీవుని చూచారు. సుగ్రీవుని దగ్గర ఉన్నటువంటి యొక్క హనుమంతుణ్ణి కూడా చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామలక్ష్మణ మెట్ సుగ్రీవ. దేర్ దే హ్యాపెన్ టు మీట్ హనుమాన్.
0: కనుక ఇతను క్రొత్తవాడు.
1: హీస్ క్వైట్ న్యూ టు హర్.
0: తల్లి,
1: మదర్,
0: నేను రామస్వామి బంటును అన్నాడు.
1: ఐఎమ్ ది మెసెంజర్ సర్వెంట్ ఆఫ్ రామ.
0: తల్లి, మీ పాదసేవకుణ్ణి అన్నాడు.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్, హీ సెడ్.
0: కానీ ఎన్ని మాటలకు ఆమె ఏమాత్రం ఊకొట్టలేదు.
1: షీ డిడ్ నాట్ నాట్ హర్ హెడ్.
0: ఈ రాక్షసులు ఎన్నియో రూపంలో ధరిస్తున్నారు,
1: ఇట్ మే బి ది నాక్ ఆఫ్ ది డెవిల్,
0: ఎన్నియో మాయలు చేస్తున్నారు.
1: దే కుడ్ హావ్ డిఫరెంట్ నాక్స్.
0: వీడు కూడా నన్ను ఈ విధమైనటువంటి మాయలో ముంచుతున్నాడు ఏమో అని బాధపడింది.
1: షీ వాస్ ఫెల్ట్ సో సాడ్ థింకింగ్ దట్స్ ఆల్సో డిజైన్ ఆఫ్ ద డెమన్స్.
0: దుమికాడు ఆ చెట్టు కింద నుంచి.
1: హీ జస్ట్ జంప్డ్ ఫ్రమ్ ద ట్రీ.
0: నామస్మరణ చేసుకుంటూ,
1: డూయింగ్ నామస్మరణ,
0: తల్లి అని తన తొడలో పెట్టుకున్నటువంటి ఒక ఉంగరం చూపించాడు.
1: షోన్ ద రింగ్ టు హర్.
0: రాములు తన ఉంగరమును సాక్షి నిమిత్తమై పంపించాడు సీతకు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద రింగ్ ఆఫ్ రామ సెంట్ టు సీత యాజ్ ఎ ప్రూఫ్.
0: దానిని కన్నులకు అద్దుకుంది సీతమ్మ వారు.
1: షీ హస్ టచ్డ్ విత్
0: బోత్ హనుమాన్. నీవు ఎంత అదృష్టవంతుడు పోయి,
1: హనుమాన్ హౌ లక్కీ యు ఆర్.
0: ఈ రామచంద్రుడు నీకు ఇచ్చాడా?
1: రామ హస్ గివెన్ యు దిస్.
0: ఇది జనక మహారాజు కళ్యాణ సమయంలో పెట్టినటువంటి ఉంగరము.
1: దిస్ ఇస్ ది వెడ్డింగ్ గిఫ్ట్ బై జనక కింగ్.
0: అది తనకు గుర్తు వచ్చింది.
1: షీ కుడ్ రికలెక్ట్ దాట్.
0: అని రాములు ఎక్కడున్నాడు ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: దెన్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ షీ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ వేర్ రామ ఇస్.
0: వస్తున్నాడు, వస్తున్నాడు, నిన్ను కొనిపోతాడు, నువ్వేమి బాధపడనక్కర్లేదు.
1: హీ సెడ్ హీస్ కమింగ్, కమింగ్ వెరీ సూన్.
0: నీకంత ఆతృతగా ఉంటే నా వీప్ పైన కూర్చో, నేను ఒక నిమిషంలో తీసుకుని పోతానన్నాడు.
1: యూ ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్, కమ్ ఆన్ సిట్ ఆన్ మై షోల్డర్స్, ఐ విల్ టేక్ యూ ఓవర్ దేర్.
0: హనుమాన్,
1: హనుమాన్,
0: నేను నీ యొక్క భుజం పైన కూర్చొని,
1: ఇఫ్ ఐ సిట్ ఆన్ యువర్ షోల్డర్,
0: నేను రాముని దగ్గర పోయి చేరినానంటే,
1: ఇఫ్ ఐ రీచ్ రామ,
0: రావణుడు ఏ పని చేశాడో నీవు కూడా ఆ పని చేసిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ యాక్ట్ డన్ బై రావణ హింసెల్ఫ్.
0: కనుక నేను ఇట్టి చెడ్డ పేరుకు నేను లోపడను.
1: సో ఐ డోంట్ గెట్ ఎ గుడ్.
0: రామునే రావాలి,
1: రామ హింసెల్ఫ్,
0: రావణ్ణి సంహరించాలి.
1: హి హస్ టు కిల్ రావణ.
0: నన్ను చేపట్టి తీసుకుని పోవాలి.
1: దెన్ హి హస్ టు,
0: అంతవరకు నేను భరించుకుని ఉంటాను.
1: టిల్ దెన్ ఐ విల్ బేర్ ఆల్ ద
0: సఫర్. ఈ వార్త రాముని చెవిలో వేయమని చెప్పింది.
1: కన్వే దిస్ మెసేజ్ టు రామ.
0: చాలా బాధపడుతూ ఈ మాట చెప్పి తిరిగి పంపింది.
1: అండ్ he wanted Hanuman to return with this message.
0: ఈ హనుమంతుడు ఈ బాధను చూచి భరించుకోలేక తిరిగి రావణాసురం దగ్గరికి వచ్చాడు.
1: Hanuman could not bear this suffering, he returned back to Ravana.
0: వచ్చి ఇంకా భరించుకోలేకపోయాడు.
1: Well, it was suffering was unbearable.
0: అతన్ని అనేక రకములుగా దూషిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్.
0: మహాపాపి అని కూడా నిందించాడు.
1: హీ సెడ్ యు ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్. నిన్ను
0: రాజులోని పెట్టుకోవటం ఈ ప్రజల యొక్క దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ద పీపుల్ టు హ్యావ్ యు యాజ్ ద కింగ్.
0: ఇలాంటి దుర్మార్గుడు రాజు అయిపోతే ప్రజలు కూడా ఇంక ఇదే ఇలాంటి దుర్మార్గులే అవుతారు.
1: ఇట్ సచ్ ఎ బ్యాడ్ ఫెలో టు బి ది కింగ్, పీపుల్ ఆల్సో టర్న్ బ్యాడ్
0: అని చెప్పి,
1: సో సే,
0: తన్ను అనేక రకంగా దూషించాడు.
1: అండ్ హి అక్యూజ్డ్ హిమ్.
0: ఇంకా కాలహరణం చేయకూడదు.
1: హీ డిడ్ వాంట్ టు డిలే.
0: రాములకు ఈ సువార్తపై అందించాలి అని వెళ్ళాడు.
1: దిస్ గుడ్ న్యూస్ హ్యాస్ టు బి కన్వే టు రామ అండ్ హి రిటర్న్.
0: రాముడు, లక్ష్మణుడు, వానరులు ఈ యొక్క సముద్ర తీరంలో కూర్చున్నారు.
1: రామ, లక్ష్మణ, అదర్ వానరాస్ వర్ వెయిటింగ్ దేర్ అలాంగ్ ద షోర్.
0: అక్కడికి వెళ్లి దుమికాడు.
1: అండ్ దెన్ హనుమాన్ వెంట్ దేర్.
0: అందరూ జయం జయం జయం జయం అని చాలా ఆనందంగా అరిచారు.
1: ఆల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ద విక్టరీ.
0: హనుమాన్,
1: హనుమాన్,
0: నీ యొక్క పవిత్రమైనటువంటి సేవ చేతనే రాముని యొక్క మనసును ఆనందపరుస్తూ వచ్చావు.
1: హనుమాన్, బికాస్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ యూ కుడ్ మేక్ రామ ఫీల్ హ్యాపీ.
0: మంచి వార్తను తెచ్చావు.
1: యూ బ్రాట్ గుడ్ న్యూస్.
0: శుభవార్తను నీవు అందుకొని వచ్చావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ బ్రాట్ గుడ్ మెసేజ్.
0: రామునికంతా శుభమే కలుగుగాక.
1: అండ్ లెట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్
0: అని వానరులందరూ కూడా ఆనందాన్ని నోడారు.
1: ఆల్ వానర్ సెడ్ గ్లోరీ బి టు ది లార్డ్.
0: వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే ప్రొసీడింగ్
0: తన అనసూయ అగస్త్యని భార్య అనసూయ దగ్గరికి పోయినప్పుడు అగస్త్య భార్య అనసూయ కొన్ని చీరలను కొన్ని నగలు పెట్టింది ఆ సీతకు.
1: అనసూయ ప్రెజెంటెడ్ ఫ్యూ జ్యూవెల్స్ అండ్ సారీస్ టు సీత.
0: కానీ దానిని ఒకదాన్ని ఎక్కడో దాచిపెట్టుకుని,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ కెప్ట్ వన్,
0: ఆ మణిని హనుమంతునికి ఇచ్చి పంపించింది.
1: అండ్ షీ సెండ్ దిస్ జెమ్ టు హనుమాన్.
0: ఆ మణి యొక్క సంగతి రామునికి తెలుసును.
1: రామ ఇస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దిస్ జెమ్.
0: దానిని చూసేటప్పటికి
1: ద మూమెంట్ హీ వాజ్,
0: రామునికి చాలా ఆనందము వేసింది, దుఃఖము వచ్చింది.
1: రామ వాజ్ సో హ్యాపీ బట్ హి హస్ మిక్స్డ్ ఫీలింగ్.
0: కానీ క్షేమంగా ఉన్నదనేటువంటి వార్తను విన్నాడు.
1: బట్ ఎనీహౌ హీ వాజ్ హ్యాపీ దట్ సీత వాజ్ సేఫ్ ఎనఫ్.
0: అప్పుడు
1: అన్ని
0: జరిగినవన్నీ చెప్తూ వస్తున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ వెంట్ ఆన్ టెలింగ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్.
0: శ్రీరా

0: Sri Rama, listen to this news. Please listen to my message. And this is the gem of Sita, which I am passing on to you.
1: Chalegi villu lalo pula nunna, chilukariti vanakutu nilu chunna, paluracha samagulalanu balimito kadgamulu jalaputu, talalo drunche manchu vaichaga, talladilledi Sita juchiti, Sri Rama, namanavi vinuma.
0: Sita was shivering like a parrot in a cage, particularly when Ravana approaches every day and threatens to behead her. She was totally afraid of the situation.
1: Munduga Indrajittunu Mukhyamaina Prahastuni Santa Sambuna Vidu Vidulu Duntisaralu Vadamedalu Rantu Jesari Danjavarlanu Kantakeli Gruhambularasiti Sri Rama Namanavi Vinuma. ఈ విధంగా చూచి వచ్చిన అన్ని కూడాను రాముతో చెప్తున్నాడు.
0: దట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ యాజ్ నారేటెడ్ బై హనుమాన్ టు రామ.
1: ఈ మాటలు వినేటప్పటికీ,
0: హావింగ్ హర్డ్ ఆల్ దిస్,
1: లక్ష్మణుడు అంబు తీశాడు.
0: లక్ష్మణ పిక్ అప్ ది యారో.
1: అన్నా లేవు,
0: బ్రదర్ గెట్ అప్,
1: క్షణం కూడాను ఇక్కడ విశ్రాంతి తీసుకో.
0: వి షుడ్ నాట్ వెయిట్ ఫర్ ఎ మొమెంట్.
1: తక్షణమే వెళ్ళి,
0: లెట్స్ గో ఇమిడియట్లీ.
1: ఆ సీతామాత చాలా బాధపడుతూ ఉంటుందది.
0: మదర్ సీత ఇస్ రియల్లీ సాడ్. వి హావ్ బ్రింగ్ హర్ నౌ.
1: రాముని చెప్పాడు.
0: Rama said,
1: Shanti, Shanti, Shanti.
0: He said, be peaceful, be peaceful.
1: దేనికి నీ మనం అవసరపడరాదు.
0: We should not be in haste.
1: తమరు సేయంగవలయు కార్యమును గుర్చి మంచి చెట్టెలు చక్కగా పొందుపరిచి చేయుటొప్పును కాకట్టి చింతలేక వేగిరించినచోనది విషమయగును అన్నాడు.
0: So one has to act in full consideration of the pro and cons of any of the task. One should not act in haste.
1: సుగ్రీవుడు తన సిపాయలందరి కూడాను సందేశం పంపాడు.
0: సుగ్రీవ సెండ్ మెసేజ్ టు ఆల్ సోల్జర్స్,
1: అందరు కూడాను ఇంకా లంకలో ప్రవేశించాల్సిందే.
0: ఆల్ షుడ్ గెట్ ఇన్ టు లంక.
1: రావణ్ణి హతమార్చేంత వరకు కూడాను వెనుకు రాకూడదు.
0: వి షుడ్ నాట్ రిటర్న్ అంటిల్ వి కిల్ రావణ.
1: అనువద్ద అక్కడ సుగ్రీవుడు, హనుమంతుడు, జామవంతుడు వీళ్ళందరూ కూడాను పెద్ద పెద్ద వారందరూ కూడాను భయపడిపోయారు.
0: దే ఆర్ ఆల్ ఎల్డర్స్ వర్ దేర్, సుగ్రీవ, జాంబవాన్. దే ఆర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: అక్కడ చేరేటప్పటికీ,
0: వెన్ వర్ దేర్,
1: లంక అంతా వణిగిపోయింది.
0: ఎంటైర్ లంక వర్ షేకెన్.
1: ఎక్కారు,
0: దే గాట్ అప్, ది
1: మతంగి పర్వతంపై నిల్చుకున్నారు.
0: దే వర్ ఆన్ ది మౌంటెన్ టాప్.
1: ఎక్కడ చూసినా గానీ కోతులే కోతులే కోతులే.
0: ఎవ్రీవేర్ వానరాస్, మంకీస్.
1: ఈ కోతులు ఏనాడు కూడా లంకవాసులు చూడలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే నెవర్ స్టెప్డ్ ఇన్ టు లంక.
1: ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ రూపాలు,
0: పెక్యూలియర్ ద ఫార్మ్స్
1: అని ఆనాడు లంకను పరిస్థితిని చూచి ముందుగానే అగ్ని పెట్టి వచ్చాడు హనుమంతుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హనుమాన్ హ్యాడ్ బర్న్ డౌన్ ది ఎంటైర్ ది ఫారెస్ట్ ఓవర్ దేర్.
1: వారంతా కూడా తర్కించుకుంటూ ఉన్నారు.
0: అండ్ దే వర్ ఆర్గ్యూయింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
1: ఎర్దమ్మాయి కోతి దిన్నెవరు బంపిరి నాతి మా వాడ గోడాడ చేసనే.
0: హూ హాజ్ సెంట్ దిస్ మంకీ? అండ్ దిస్ మంకీ హాజ్ స్పాయిల్డ్ ద హోల్ atmosphere, environment here.
1: Intintiki ni pantinchina valganti evarintiki bodume.
0: In fact, this monkey has set every house ablaze.
1: Vintini ramulu bantunu janaki kanti ki challanayane.
0: And in fact, I have seen Sita. I am so happy.
1: Ituvanti panula ఇంటికి మింటికి నంటిన గది తెలియాడుదమ్మాయి కోతి దీన్నెవ్వరు పంపిరి నాతి మా వాడ గోడాడ చేసిన. పరకాంతను చెరబెట్టిన రావణునకు పాపంబు పాపమాయని. ఈ మనుషులకు ఇంతటి బలమిచ్చిన దాత ఇంకేమందును. ఈ విధంగా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All the people in the place, they were extremely happy.
1: తిరిగి ఆ కోతి వచ్చింది.
0: And the monkey, in fact, this monkey has set every house ablaze.
1: వింటిని రాములు బంటును జానకి కంటికి చల్లనాయనే.
0: And in fact, I have seen Sita. I am so happy.

0: అని అనిపిస్తున్నారు.
1: All the people in the place, they were extremely happy.
0: తిరిగి ఆ కోతి వచ్చింది.
1: And the monkey.
0: ఎక్కడమ్మా ఈ కోతి?
1: Where from has it come?
0: నిన్నెవరు పంపిన నాతి?
1: Who sent it?
0: ఈ విధంగా పలుకుతుంటుండగానే లంక అంతా వణికిపోయింది.
1: The entire Lanka was shaking.
0: మంత్రులు సామంత్రులు అందరూ కూడాను తమ తమ స్థానమును తమ తమ దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: And in fact, everyone was taking care of one's own belonging.
0: ఈ రకంగా ఉన్న సమయ లోపలే
1: when things were happening like that,
0: ఇక్కడ మరొక సమయం జరిగింది.
1: Another thing had happened.
0: ఈ లంకను దాటేటువంటి వారు ఎవరు?
1: Who can cross?
0: హనుమంతుడు దాటాడు.
1: Hanuman did it.
0: కానీ తిరిగి అందరూ ఏ విధంగా దాటగలరు?
1: How is it possible for others to follow him?
0: చెప్పేటప్పటికి రాములు ఒక అమ్మును వేశాడు సముద్రంపై.
1: Rama shot an arrow.
0: సముద్రము రాముని యొక్క దీంట్లో ఆజ్ఞలో మునిగేటువంటిది కనుకనే దారి ఇడిచింది.
1: And the sea gave the way.
0: అందరూ బయలుదేరిపోయారు.
1: All started moving across.
0: పవిత్రమైన పర్వతాన్ని ఎక్కారు.
1: They got up to the mountain top.
0: ఆ పర్వతం పై నుంచి కేకలు వేస్తున్నారు.
1: They started shouting there.
0: ఈ శబ్దాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
1: రావణ could not bear the sound.
0: ఇంకా జరుగుతూ ఉండాలి ఏదో గొప్ప యుద్ధము.
1: A war is to take place.
0: ఈ యుద్ధంలో రావణ హతమారక తప్పదు.
1: Ravana is bound to die.
0: అని ఎవరిలో వారు పరికాడుతుంటున్నారు.
1: Each one was thinking like that.
0: లంకిని కూడా చాలా భయపడిపోయింది.
1: లంకిని వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
0: ఈ దుర్మార్గునికి ఎందుకు పిచ్చి బుద్ధులు పుట్టాయి?
1: వై దట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఎ వికెడ్ వే? వై
0: తన కోసమే కాకుండా లంకవాసులందరినీ భస్మం గావిస్తున్నాడే.
1: నాట్ ఓన్లీ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ ఆల్
0: అని అందరూ కూడా లోపల రావణ్ను తిట్టుకునేటువంటి వారే.
1: ఆల్ వర్ బ్లేమింగ్ రావణ.
0: రావణ్ పైన ఎవరు కూడా ఇష్టమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు కాదు.
1: నో వన్ హ్యాడ్ ఎనీ గుడ్ ఐడియా, గుడ్ ఫీలింగ్ ఆన్ రావణ్.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై
0: కడాతరికి యుద్ధం జరిగింది.
1: ద వార్ టుక్ ప్లేస్.
0: ఈ యుద్ధం చాలా ఘోరంగా జరిగింది.
1: అండ్ ఇట్ వాస్ టెరిఫిక్ వార్.
0: ఇంద్రుణ్ణి కూడా జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, రావణి కుమారుడు.
1: ఇంద్రజిత్ ఇస్ ద సన్ ఆఫ్ రావణ. హూ కుడ్ విన్ ఓవర్ ఇంద్ర?
0: మొదటి పెద్ద కుమారుడు,
1: ది ఎల్డెస్ట్.
0: ఆ ఇంద్రజిత్తు రెండవ దినం వచ్చాడు యుద్ధం లోపలికి.
1: ఇంద్రజిత్ కేమ్ ఆన్ ది సెకండ్ డే.
0: అతను వచ్చేటప్పటికి చాలా గొప్ప టిక్ టాక్ గా వచ్చేసాడు, అనగా చాలా గంభీరంగా వచ్చాడు.
1: హీ కేమ్ విత్ ఆల్ ది పారాఫెర్నేలియా.
0: వీరందరూ చూచి ఇతనే రావణుడేమో అనుకున్నారు పాపం.
1: పీపుల్ థాట్ దట్ హీ హింసెల్ఫ్ ఇస్ రావణ.
0: కానీ రావణుడు కాదు, రావణి కుమారుడు.
1: హీ ద సన్ ఆఫ్ రావణ.
0: మూడవ దినము అందరినీ ఒకరినొకరు తరిమేశాడు.
1: థర్డ్ డే
0: ప్రాణాలు తీశారు.
1: ఐదవ
0: దినము
1: ఫిఫ్త్ డే
0: ఒక మహా రావణుడు వలే ఉంటున్నాడు.
1: వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రావణ.
0: అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ సైన్యంలో మరొకరు కనిపించలేదు.
1: నన్ వుడ్ ఎవర్ ఈక్వల్ హిమ్ ఇన్ పవర్.
0: అప్పుడు
1: దెన్
0: విభీషణుడు చెప్తున్నాడు, రామ ఇతన్ని మీరు చంపాలి.
1: అండ్ విభీషణ వాజ్ టెల్లింగ్ రామ
0: ఇతన్ని చంపితే రావణ్ చంపినట్టే.
1: దెన్ ఇట్ అమౌంట్స్ టు
0: రావణ సైన్యం లోపల ఇతను మహా గొప్పవాడు.
1: హీఈస్ ది చీఫ్టన్, వెరీ మైటీ.
0: అయితే ఇతనికి చేతిలో ఉన్నటువంటి బొటన వేలును కొట్టండి మీరు అన్నారు.
1: బట్ హిట్ ఎట్ ది థంబ్ హి సెడ్.
0: ఈ బొటన వేలును కొట్టినప్పుడు చెప్పాడు తానే, దక్షిణాంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లావుగా భంగమయ్యే ఎరుకు విలువిచ్చ కలిమికి హీరుడయ్యే పార్థునకు మనోరథిని భాషనంతా అని ఏ విధంగా అర్జునికి ఏ విధంగా చెప్పాడు, అదే విధంగానే ఇక్కడ కూడాను చెప్పాడు రాములకు.
1: Just as had happened with the episode of Arjuna then, the same thing is narrated here. When the thumb is cut off, well, he will lose the battle.
0: కానీ రాములు సూటి పెట్టి తన సంకల్పమైతే దేనినైనా కొట్టగలడు.
1: రామ కెన్ యాక్ట్ యాజ్ పర్ హిజ్ విల్.
0: ఆ బొటన వేలిని కొట్టేటప్పటికే పడిపోయాడు ఆ సైన్యాధిపతి.
1: Thumb is cut off, he just fell on the ground.
0: అతను క్రింద పడిపోయేటప్పటికి
1: at that moment
0: విభీషణుడు కంటిదారాలు తుడుచుకున్నాడు.
1: విభీషణ ఇస్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సా
0: విభీషణ, ఇంతమంది పోయినప్పటికీ నీవు ఏమాత్రం కంటిదారాలు పెట్టలేదే, ఇతను పోతే ఎందుకు నీవు కంటిదారాలు పెట్టావు అన్నాడు.
1: అండ్ హి సెడ్ విభీషణ, లక్ష్మణ టోల్డ్ హిమ్ ఆబ్వియస్లీ దట్ యు ఆర్ క్రైయింగ్ నౌ.
0: స్వామి
1: స్వామి,
0: అతను నా ఏకైక పుత్రుడు.
1: హి ఇస్ మై ఓన్లీ సన్.
0: నాకు ఒకే కుమారుడు.
1: ఓన్లీ సన్.
0: ఆ కుమార వాత్సల్యం చేత నాకు కంటిదారులు కారింది, కానీ నిజంగా వాడు పోవటమే మంచిది.
1: బికాస్ ఆఫ్ అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్ ఐఎమ్ క్రైయింగ్.
0: వాణి బలమును పురస్కరించుకునియే రావణుడు ఇన్ని విధమైన దుర్మార్గ పనులు చేస్తూ వస్తున్నాడు.
1: రావణ వాజ్ ఇన్డల్జ్డ్ ఇన్ వికెడ్ డీడ్స్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ దిస్ బాయ్.
0: ఇలాంటి వారంతా ఎంతమందో ఉంటున్నారు.
1: There are lots of people of this time.
0: ఆ విభీషణ్ యొక్క కుమారుడు యొక్క చర్యలంతా కూడాను

0: రాముడు చక్కగా బోధించాడు.
1: అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫుల్ ద పవర్ ఆఫ్ హిస్ సన్ టు రామ.
0: రెండవ దినం నుంచి అందరూ క్రమక్రమేణా చల్లబడుతూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ లూజింగ్ ది బ్యాటిల్ డే బై డే.
0: కడపటి దినము వచ్చాడు కుంభకర్ణుడు.
1: దెన్ కేమ్ కుంభకర్ణ.
0: ఆ కుంభకర్ణుడు ఒక్క ఏటుతోనే కింద పడగొట్టారు.
1: అండ్ దెన్ హీ వాస్ షాట్ డెడ్ విత్ వన్ ఎరో.
0: ఎప్పుడు నిద్రపోయేటువంటి వాడికి యుద్ధం ఏం చేస్తారు? ఇంకా
1: ది వన్ హూ స్లీప్స్ కంటిన్యూస్లీ కాంట్ ఫైట్.
0: కడుపు నిండుకు తినటము, కంటి నిండుకు నిద్ర.
1: హీ ఈట్స్ ఇన్ ఫుల్ అండ్ స్లీప్స్ త్రూ అవుట్.
0: కానీ శరీరం మహాభారమైనటువంటిది.
1: బట్ హీ హాస్ గాట్ వెరీ హెవీ బాడీ.
0: పడిపోయాడు.
1: హీ ఫెల్ డౌన్ నేచురల్లీ.
0: కుంభకర్ణుడు పడిపోయేటప్పటికే
1: ఆఫ్టర్ హీ ఫెల్
0: ఒక కవి ఉండేటువంటి వాడు ఆ లంక లోపల.
1: దేర్ వాస్ ఎ పోయిట్ ఇన్ లంక.
0: కాళిదాస్ దగ్గర కూడా ఈ కవిత్వాన్ని పొందాడు.
1: Kalidas also composed like this.
0: వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు.
1: They are three brothers.
0: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు అని వీళ్ళందరికీ రెండవ వచనం బకారమే వస్తుండాలి.
1: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు సెకండ్ లెటర్.
0: విభీషణ రెండవ వచనం బకారమే.
1: విభీషణ సెకండ్ లెటర్ భ.
0: కుంభకర్ణ రెండవ వచనం బకారమే.
1: కుంభకర్ణ నెక్స్ట్ లెటర్ భ.
0: రావణుడు రెండవ వచనం.
1: రావణుడు సెకండ్
0: బకారమే. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క బకారములు భస్మైపోతాయి. ఇంకా
1: భ స్టాండ్స్ ఫర్ భస్మ, యాష్.
0: ఆ చేసేటప్పటికీ
1: దట్స్ ద
0: తర్వాత రావణుడు వచ్చాడు.
1: రావణ కేమ్ లేట్.
0: రావణుడు వస్తుంటే తనకే భయము.
1: హిమ్సెల్ఫ్ వాజ్ అఫ్రైడ్ టు కమ్.
0: మొదటి దినం ఒక్కొక్క తలను కొట్టేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ హెడ్.
0: తలలు పోతుంటే తిరిగి వస్తున్నాయి.
1: బట్ దే స్టార్టెడ్ రీఅపేరింగ్ అగైన్.
0: వస్తున్నాయి, తిరిగి ఖర్చుకుంటున్నాయి.
1: అండ్ దే రీజనరేటింగ్ అండ్ దెన్ గాట్ స్టక్.
0: ఛార్జింగ్ కాలేదు ఇంకా.
1: వెల్ హి డిడ్ డై ఫైనల్లీ.
0: అప్పుడు
1: దెన్
0: విభీషణుడే పక్కన నుండి చెప్తున్నాడు.
1: విభీషణ బై హిస్ సైడ్ హి స్టార్టెడ్ టెల్లింగ్.
0: స్వామి,
1: స్వామి,
0: ఈ దుర్మార్గులకు చావు సంగతి చెప్పడం కూడా పాపము లేదు.
1: Nothing wrong if I tell you the secret of
0: ee durmargam nasinchipovadam chaala uttam deshaniki.
1: It's very good if you were to die.
0: Naaku rajyam kavalani aasa naaku ledu.
1: I don't want to be king.
0: Kaani ee durmargam enti raavanudu povali.
1: That wicked king should die
0: ani cheppi
1: so saying
0: todapaina choopinchadu.
1: And he is just showing the thigh part.
0: Aa todapaiki kottadu raamudu.
1: And Rama shot towards the thigh.
0: Chalamulo raavanasudu kinda padipoyadu.
1: And Ravana fell on the ground.
0: మండోదరి వచ్చింది.
1: మండోదరి కే.
0: మండోదరి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుండాది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రావణ,
1: రావణ,
0: నేను ఎన్ని విధమైనటువంటి బుద్ధులు చెప్పాను నీకు.
1: ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్.
0: పతివ్రతల జ్యోతికి నీకు పోవద్దు.
1: ఐ టోల్డ్ యూ నాట్ టు.
0: సాధ్యమన్న నీవు ముట్టవద్దు.
1: ఐ నెవర్ టోల్డ్ యూ నాట్ టు టచ్.
0: నీకు ఈ పాపం అంతా కూడా పరిహారం అవుతుంది అది.
1: అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ నాట్ కమిట్.
0: చాలా పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు.
1: అండ్ యూఆర్ కమిటింగ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక నీవు దీనికి పోకూడదు అని చెప్పి ఎన్నో చెప్పాను.
1: ఐ టోల్డ్ యూ నాట్ టు ప్రొసీడ్.
0: కానీ నా మాటలు వినలేదు.
1: యూ నెవర్ పే హీడ్ టు మై.
0: మంచి మాటలు వినరు, మనసిచ్చి చెప్పిన.
1: దో ఐ టెల్ యూ హోల్ హార్టెడ్.
0: చెడ్డ మాటలు ఇట్టి చెవికి చేతురు.
1: బ్యాడ్ వర్డ్స్ గెట్ ఇంటు యువర్ ఇయర్.
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తురా.
1: సచ్ పీపుల్ వుడ్ ఎవర్ నో మీ.
0: ఇట్టి బలములు ఉన్న ఏమి ఫలము?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దిస్ పవర్?
0: ఇటువంటి వాడు నన్ను తెలుసుకోగలరా?
1: సచ్ పీపుల్ కెన్ ఎవర్ నో మీ.
0: ఈ రావణుడు ఏమాత్రం కూడా గుర్తించుకోలేదు.
1: రావణ కుడ్ నాట్ నో.
0: రావణుడు కింద పడ్డాడు.
1: అండ్ రావణ ఫెల్ ఆన్ ది గ్రౌండ్.
0: ఇంకందరూ కూడా చాలా ఆనందించారు.
1: అండ్ పీపుల్ వర్ హ్యాపీ.
0: ఎవరు? వారర్లు.
1: ది మంకీస్ వర్ హ్యాపీ.
0: ఈ మంకీలు కూడా చాలా మంది మరణించారు.
1: అండ్ మెనీ మంకీస్ ఆల్సో డైడ్ ఇన్ ద వార్.
0: అప్పుడు కట్టగడపటికి
1: ఫైనల్లీ
0: సీతను తీసుకుని వస్తున్నారు.
1: అండ్ సీత వాస్ కమింగ్ ఓవర్ దేర్. షీ వాస్ ఎస్కార్టెడ్ బై.
0: కానీ ఆమె వస్తుంటే రాముడు తల కింది కొంచుకున్నాడు.
1: As she was coming close, Rama bent down.
0: Ramunu chudalani ento aashito thanu ostundadi.
1: Sita was coming very anxiously waiting to see him.
0: Padi nellayaga nen chuchi
1: 10 months passed.
0: Okka thureina Ramunu chudalani aashito ostundadi.
1: He wanted to see him at least once.
0: Kaani Ramunu talettaledu.
1: Rama didn't lift his head.
0: Anni rakamainatvanti chesaru.
1: All arrangements.
0: Kaani Lakshman tho cheppadu.
1: He told Lakshman.
0: Chiti perchu annadu.
1: అరేంద
0: అగ్నిలో ప్రవేశించాలి.
1: షీ షుడ్ పాస్ త్రూ ది టెస్ట్ ఆఫ్ ఫైర్.
0: అగ్ని సాక్షిగా ఈమె నిర్దోషి అని చెప్పిన తర్వాతనే నేను స్వీకరిస్తాను.
1: వెన్ షీ పాసెస్ ది టెస్ట్ ఆఫ్ ఫైర్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు అక్సెప్ట్ హర్.
0: సీత నిర్దోషి అని రామునికి తెలుసును.
1: Rama knows she has no mistake.
0: కానీ లోకులు కాకులు.
1: People speak as they lie.
0: ఎన్ని విధములుగానో మాట్లాడుకుంటారు.
1: They speak as their wills.
0: కాబట్టి అగ్ని సాక్షిగా నేను తిరిగి అగ్నిలో ప్రవేశించి తీసుకున్నానంటే ఎవరు కూడా మా నోరెత్తడానికి వీల్లేదు.
1: When one she passes successfully out of this test of fire as a witness, she is acceptable.
0: రామ నమస్కారం చేసి అగ్నికి మూడు చుట్టు చుట్టి అగ్నిలో పడింది.
1: She went round that fire thrice and fell into that.
0: అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ ఫైర్ గాడ్ అపియర్.
0: రామ సీత నిర్దోషి నిర్దోషి నిర్దోషి.
1: అండ్ ఫైర్ గాడ్ సేస్ షీ హస్ నో గిల్ట్ వాట్స్ ఎవర్.
0: మహాసాధ్వీమణి
1: షీ ఇస్ జస్ట్ టుడే
0: గుణవంతురాలు
1: వర్చువస్.
0: ఆమె జోలికి నీవు ఇంకా మాత్రమే చర్య తీసుకోవద్దు.
1: అండ్ డోంట్ టేక్ ఎనీ ఫర్దర్ యాక్షన్.
0: ఇదిగో నేను నిలిచిపోతున్నాను. అగ్ని కూడా నిలిచిపోయింది.
1: అండ్ ద ఫైర్ జస్ట్ స్టాప్ దేర్.
0: సీతను రాముని దగ్గర తీసుకుని వస్తున్నారు.
1: అండ్ సీత
0: కోతులు
1: మంకీస్
0: మొదలే కోతులు.
1: ద మంకీస్ హ్యాస్ సచ్ బై బర్త్.
0: సీతను చూడాలని చూడాలని ఆ సీతామహాదేవి ఎట్లా ఉందో అని అందరికి ఆతురత.
1: దే ఆర్ ఆల్ యాంక్షియస్లీ వెయిటింగ్ టు సీ హర్.
0: ఒకరిపైన ఒకరికి ఒకరిపైన ఒకరికి సీతను చూస్తూ ఉన్నారు.
1: మంకీస్ స్టార్టెడ్ జంపింగ్ వన్ అవర్ ఓవర్ ది అదర్.
0: అప్పుడు
1: దెన్
0: సీతను చేపట్టి
1: అండ్ హి టుక్ హర్ విత్ హర్ హ్యాండ్.
0: ఈ లోపల
1: మీన్ టైమ్
0: విభీషణుడు విమానం తీసుకుని వచ్చాడు.
1: అండ్ విభీషణ బ్రాట్ ది.
0: ఈ విమానం ఎక్కడిది?
1: వాట్ ఈస్?
0: ఆ కాలంలో కూడా విమానం ఉందా అని కొంతమంది విమర్శిస్తారు.
1: సమ్ పీపుల్ మే డౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్లైట్స్.
0: స్టెప్ బ్రదర్ అతనికి విమానం ఒకటి ఉండేటువంటి.
1: హీ హాస్ ఎన్ ఏరోప్లేన్.
0: ఆ విమానాన్ని అతన్ని చంపివేసి ఆ విమానాన్ని అపహరించాడు ఈ రావణుడు.
1: అండ్ రావణ టుక్ దట్ ఏరోప్లేన్ కిలింగ్ హిస్ స్టెప్ బ్రదర్.
0: దానిలో కూర్చున్నారు.
1: అండ్ ఎవర్ సాట్ దేర్?
0: తర్వాత విభీషణ్ కూడా కూర్చోబెట్టుకున్నాడు.
1: విభీషణ ఆల్సో వాస్ మేడ్ టు సిట్.
0: ఆయన అయోధ్య వరకు నీవు కూడా రామని చెప్పాడు.
1: అండ్ దే వాంట్ విభీషణ
0: స్థలముంటం చేత సుగ్రీవుని కూడా తీసుకున్నాడు.
1: సుగ్రీవ వాస్ ఆల్సో ఇన్వైటెడ్ టు జాయిన్.
0: అందరూ కూర్చున్నారు. ఈ లంక యజమానులు కూడా చాలా మంది కూర్చున్నారు.
1: మెనీ పీపుల్ ఫ్రమ్ లంక ఆల్సో వర్ దేర్.
0: అయోధ్యకు బయలుదేరి వచ్చారు.
1: అండ్ దే స్టార్టెడ్ ఫ్లైయింగ్.
0: ఈ సమయానికి సరైనటువంటి రీతిగా
1: appropriate to the time
0: ee naatiki vastanu cheppina naaku promise chesadu.
1: Rama made a promise.
0: Ramu vastado ledo aneetundi dinto
1: he may come or not.
0: Bharatudu chaala depression lo unnadu.
1: Bharata was very much depressed.
0: Cheppina maata prakaram ee naadu raavali kada ravanudu.
1: He is bound to return as per the promise given.
0: Ramu ee naadu ikkada cheralle kada.
1: Rama has to arrive today.
0: Cheraadu cheradu cheraadu cheraadu ani chaala baadhaga padutunnadu.
1: He was very much worried.
0: Rathamam dechi akkada pettukunnadu.
1: And the chariot was ready.
0: Aa ratham lopra Sita Ramalakshmanulu teeskoni povalani.
1: He was to take Sita Rama there in the chariot.
0: Akkadiki vachi chuchetappatiki
1: there when he saw
0: vastu undali vimanam.
1: The flight is coming.
0: Pushpaka vimanam దాంట్లో నుంచి వస్తుంటే అయోధ్య వాసుడు ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ హ్యాపీ.
0: ఈ 14 సంవత్సరంలో రామదర్శనం లేకుండా చాలా పరితపించిపోయారు.
1: దే ఆర్ ఫీలింగ్ సాడ్ ఆల్ అలాంగ్ ఫర్ 14 ఇయర్స్.
0: వీరు ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాధపడుతూ ఉన్నారు.
1: ది విమెన్ వర్ వెరీ వెరీ సాడ్.
0: తినేటువంటి తిండి కూడా వాళ్ళకి వట్టినట్టలేదు.
1: దే డిడ్ వాంట్ ఈవెన్ టు డై.
0: అందరూ బక్కబడిపోయారు.
1: All people
0: said that they were మరణించారు.
1: And some have died even.
0: నిరంతరము రామరామాని రామచింతన చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు.
1: Thinking of Rama, feeling sad, they spent the time.
0: ఈ విధంగా జరిగి అక్కడికి వచ్చి దిగేటప్పటికి
1: when they got down పుష్పక విమాన
0: భరతుడు మాల తీసుకున్నాడు.
1: భరత took the garland.
0: అన్ని విధాలా అక్కడ చూచారు.
1: All people watched.
0: సుగ్రీవుడు కూడా వచ్చాడు.
1: సుగ్రీవ్ ఆల్సో
0: వాళ్ళు కూడా చూచారు.
1: They also saw.
0: కానీ
1: but
0: రాముడు రెండో తమ్ముడు ఉన్నాడు.
1: రామ హిస్ అనదర్ బ్రదర్
0: శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న
0: శత్రుఘ్నుడు భరతునితో ఉన్నాడు.
1: శత్రుఘ్న కంపిన భరత.
0: ఈ భరతుడు కూడాను భరతుడిని కూడాను చూడలేదు చాలా దినం శత్రుఘ్నుడు.
1: అండ్ శత్రుఘ్న డిడ్ నాట్ మీట్.
0: నంది గ్రామంలో తలుపు వేసుకుని నిరంతరము రామచింతన చేస్తూ ఉన్నాడు.
1: బికాస్ హీ వాస్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ క్లోజింగ్ ద డోర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: మాల తీసుకున్నాడు.
1: హీ టుక్ ద గార్లండ్.
0: వస్తున్నాడు.
1: హీ వాస్ కమింగ్.
0: వస్తుండేటప్పటికీ ఈ యొక్క భరతుడు ముందుగానే రథానికి ఎక్కాడు.
1: భరత గాట్ ఆన్ టు ది చారియట్ ఫస్ట్.
0: అక్కడ శత్రుఘ్నుడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది.
1: అండ్ శత్రుఘ్న వాస్ కన్ఫ్యూజ్డ్.
0: ఎవరు రాముడు, ఎవడు భరతుడు?
1: హీ కుడ్ నాట్ డిసైడ్ హూ ఇస్ రామ, హూ ఇస్ భరత్.
0: ఇరువురు కూడా ఒకే రీతిగా ఉన్నారు.
1: బోత్ లుక్ అలైక్ సిమిలర్.
0: ఈ 14 సంవత్సరంలో కూడా రామచింత చేయటం వల్ల శత్రుఘ్నుడు కూడాను నీలమేఘ శ్యాముడైపోయాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ రామ హీ ఆల్సో లుక్ లైక్ రామ.
0: ఇతనా రాముడు, అతనా రాముడు,
1: హూ ఇస్ రామ, దిస్ వన్ ఆర్ దట్ వన్
0: అని ఈ విధంగా తారుమారు అవుతూ ఉండే సమయం లోపల
1: యాజ్ హీ వాస్ కన్ఫ్యూజ్డ్
0: లక్ష్మణుడు లేచాడు.
1: లక్ష్మణ గాట.
0: ఇదిగో అన్నగారు, ఇదిగో చూపించారు.
1: హీ హాస్ పాయింటెడ్ అవుట్ హిస్ బ్రదర్.
0: అన్నగారికి మాల వేశారు.
1: అండ్ బ్రదర్ వాస్ గార్లెండెడ్.
0: వదిన గారికి మాల ఇచ్చారు.
1: అండ్ గార్లెండ్ వాస్ గివెన్ టు సిస్టర్ ఇన్ లా.
0: నుంచి ఇంకా ప్రొసెషన్ తో తీసుకెళ్లారు.
1: అండ్ దే ఆర్ ఆల్ టేకెన్ దేర్ ఇన్ ఎ ప్రొసెషన్.
0: ఈ ప్రొసెషన్ లోపల
1: దేర్ ఇన్ ద ప్రొసెషన్
0: ఎన్ని రకమైనటువంటి యొక్క నృత్యంలో ప్రారంభించారు.
1: ఆల్ ద డాన్సింగ్ గెయిటీ ఫెస్టివిటీ
0: అవన్నీ చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఆల్.
0: అయోధ్యను చేరారు.
1: దే రీచ్ అయోధ్య.
0: అయోధ్యను చేరిన తర్వాత
1: హావింగ్ రీచ్ దేర్
0: గొప్ప గొప్ప దినము కూడా ఒక్కొక్క ఫంక్షన్
1: ఎవ్రీ డే వన్ ఫంక్షన్ టు ప్లేస్
0: కనుక ఈ విధంగా జరిగి 14 సంవత్సరాలు పూర్తి కాగానే
1: at the end of the stipulated
0: సీతారాములు
1: సీతారామ
0: అయోధ్యలో చేరారు.
1: దే రీచ్ అయోధ్య.
0: ఇది తల్లి యొక్క ఆశీర్వాద బలము.
1: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: కౌసల్య చెప్పింది.
1: కౌసల్య సే
0: నాయన ఈ 14 సంవత్సరాలు కూడా 14 నిమిషములు అది గడిచిపోగాక
1: మదర్ బ్లెస్ ఇన్ సచ్ అవే దట్ ఆల్ ది 14 ఇయర్స్ వుడ్ బి స్పెండ్ లైక్ 14
0: ఆటంకములు కలగవు.
1: యూ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్.
0: నీవు సాక్షాత్ నారాయణుడు.
1: యువర్ గాడ్ యువర్ సెల్ఫ్.
0: నెవర్ కూడా నువ్వు కష్టపెట్టలేరు.
1: నో బడి విల్ పుట్ యూ టు సఫర్.
0: క్షేమంగా వచ్చి అయోధ్యకు చేరుతావు.
1: అండ్ యూ రీచ్ అయోధ్య సేఫ్
0: అని ఆమె చాలా వస్తానే అతనికి చక్కగా ఆనందం చేసుకుంది.
1: అండ్ షీ హగ్డ్ హర్.
0: సుమిత్ర
1: సుమిత్ర
0: ఈమె గొప్ప మిత్రురాలు.
1: అండ్ షీ సుమిత్ర గుడ్ ఫ్రెండ్.
0: ఆ సుమిత్ర యొక్క గుణము ఇట్టిది అట్టిది చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ హర్ గ్రేట్నెస్ షీ సెడ్.
0: చూసేటప్పటికీ ఎంతటి ఆనందమో పొందింది. ఆ మొదల నుంచి ఆనందమే.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ బ్లిస్ఫుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: రాములకు ఎవరే విధమైన చేసినప్పటికీ ప్రమాదం ఎవరు చేయలేరు.
1: Rama will not face any danger.
0: రాముని కించిత్తు కూడా నువ్వు బాధ పెట్టలేరు.
1: నన్ కెన్ మేక్ హిమ్ సఫర్.
0: రాముని బాధ పెట్టేటువంటి వాడు జగత్తులోనే పుట్టలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ నో వన్ హాస్ బోర్న్.
0: ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ
1: దట్ హాస్ బీన్ హర్ కన్విక్షన్.
0: తన కోడలైనటువంటి
1: అండ్ ద డాక్టర్ లా
0: ఆమెను తీసుకుని వచ్చాడు.
1: అండ్ షీ వాస్ బ్రాట్ దేర్.
0: తీసుకుని వచ్చి ఆమె ఇదిగో నీ పొతి వచ్చాడు. లక్ష్మణుడు 14 సంవత్సరాలు అయింది చూచి.
1: I saw Lakshmana 14 years ago.
0: అప్పుడు ఆమె పాదాల పైన పడింది.
1: అండ్ షీ ఫెల్ ఎట్ హిస్ ఫీట్.
0: స్వామి
1: స్వామి
0: మీకు ఈ రామభక్తియే ఇంతవరకు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది.
1: యువర్ డివోషన్ ఓన్లీ రెస్క్యూడ్.
0: నిరంతరము రామచింతన చేస్తూ వచ్చారు.
1: యూఆర్ థింకింగ్ ఆఫ్ రామ త్రూ అవుట్.
0: రామనామే నిన్ను రక్షిస్తూ వచ్చింది.
1: రామనామ ఓన్లీ ప్రొటెక్టెడ్ యూ
0: అని చెప్పి ఆమె సంతోషపడి
1: షీ వాస్ సో హ్యాపీ.
0: తన సింధూరాన్ని పాదముల పైన పట్టింది.
1: అండ్ షీ అప్లైడ్ సింధూరా ఆన్ హిస్ ఫీట్.
0: ఆనాటి సింధూరం పెట్టేటువంటి వాడు.
1: దట్ వాస్ ది ప్రాక్టీస్ ఇన్ దోస్ డేస్.
0: కానీ ఆ విధంగా జరిగింది.
1: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దాట్.
0: కైక కూడాను వచ్చింది.
1: కైక ఆల్సో కేమ్.
0: కైక కూడాను దుర్మార్గురాలు కాదు.
1: కైక ఇస్ నాట్ ఎ బ్యాడ్ లేడీ.
0: కానీ రాముల చేత ఇంత రాక్షస సంహారం జరగాల అని ఆమెకు తెలుసును.
1: షీ న్యూ ప్రెటీ వెల్ దట్ రామ హ్యాస్ టు కిల్ ఆల్ దీస్ రాక్షసస్.
0: ఈ ఊర్మిళ వచ్చేటప్పటికి ఊర్మిళ దగ్గర తీసుకుంది తల్లి.
1: వెన్ ఊర్మిళ వాస్ క్లోజ్ అండ్ మదర్ లా వాస్ బై హర్ సైడ్
0: ఆమె దగ్గర తీర్చుకొని తల్లి నీ యొక్క గుణములే ఈ యొక్క కుమారుని రక్షిస్తూ వచ్చి.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్వాలిటీస్ ఓన్లీ సేఫ్ గార్డెడ్ యువర్ సన్.
0: నీ గుణమంతురాలే కాకపోతే ఈ యొక్క నా కుమారుడు బతికేటువంటి వాడు కాదు.
1: మై ఐ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ మై సన్ అలైవ్ లైక్ దిస్ వితౌట్ యూ.
0: నలుగురు రత్నముల వంటి కుమారులు పుట్టారు.
1: యు హావ్ గాట్ 3 సన్స్ జెమ్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: సీత
1: సీత
0: ఊర్మిళ మాండవి సుతకీర్తి ఈ నలుగురు కోడళ్ళు కూడాను రత్నాలు వంటి వారే ఉన్నారు.
1: ఆర్ ది 4 డాటర్స్ ఇన్ లా ఆల్సో ఆర్ లైక్ జెమ్స్.
0: అప్పుడు ఈ నలుగురిని చేర్చింది.
1: ఆల్ ది 4 వర్ దేర్.
0: సుమిత్ర
1: సుమిత్ర
0: వీళ్ళందరినీ ఆశీర్వాదం చేసింది.
1: బ్లెస్ దెమ్ ఆల్.
0: ప్రాణం వదిలింది.
1: అండ్ బ్రీత్ హర్ లాస్ట్.
0: నాయన నీ చింతతో నేను ఇక్కడే కూలిపోతున్నాను.
1: ఐఎమ్ స్టేయింగ్ హియర్ థింకింగ్ ఆఫ్ యూ.
0: నిన్ను తిరిగి 14 సంవత్సరాలు జరిగిన తర్వాత కండారా చూడాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు సీ యూ ఆఫ్టర్ 14
0: ఇయర్స్. చూచాను.
1: ఐ హావ్ సీన్
0: ధన్యురాలైనాను.
1: ఎస్ ఐఎమ్ రిడీమ్డ్
0: అని చెప్పింది.
1: సో సేయింగ్
0: ప్రాణం విడిచి
1: షీ పాస్డ్ అవే.
0: ఈమె ప్రాణం వదులుతానే
1: ఆఫ్టర్ దాట్
0: కైక కూడా వదిలింది.
1: కైక ఆల్సో డ్రాప్డ్ హర్ బాడీ.
0: కైక కూడా నువ్వు ప్రాణం వదిలింది.
1: సో ఆల్సో కైక
0: నేను ఇంత అపకీర్తులకు పాలైపడ్డాను.
1: ఐ పుట్ టు డిస్రిప్యూట్
0: కానీ ఈ అపకీర్తులు నావి కాదు.
1: ఇట్స్ నాట్ మై ఫాల్ట్.
0: ఇది కేవలము లోకులు కాకులు నన్ను ఈ విధంగా భావించారు.
1: పీపుల్ మే స్పీక్ సో.
0: రాముడు ఈ విధమైనటువంటి రాక్షస సంహారం చేయాలని సంకల్పించుకున్నాడు.
1: రామ విల్డ్ టు కిల్.
0: అతనికి నేను విరివిచ్చి నేర్పే సమయం లోపల నాతో ఒక దినం చెప్పాడు.
1: వెన్ ఐ వాస్ టీచింగ్ హిమ్ దిస్ ఆర్చరీ హీ టోల్డ్ మీ వన్ డే
0: పిన్ని నేను రాక్షసంహారం కోసం వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టేకెన్ అప్ దిస్ బాడీ టు కిల్.
0: దీనికి నీవు తగినటువంటి ప్లాన్లన్నీ వేయాలి.
1: అండ్ యూ సీ టు ఇట్ దట్ ఇట్ దెన్
0: అందువల్ల అక్కడి నుంచి కూడా మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ వచ్చింది.
1: సిన్స్ దట్ డే షీ హస్ డివైస్డ్ ది హోల్ మాస్టర్ ప్లాన్.
0: ఈ మందర చేత ఈ కోరికలు కోరిపించటము
1: అండ్ మందర వాస్ మేడ్ టు రిక్వెస్ట్ దశరథునికి
0: ఈ విధంగా కోరికలు అడగటము
1: అండ్ దశరథ గ్రాంటెడ్ బూన్.
0: కట్టకడపటికి దశరథుని ప్రాణము కూడా కోల్పోయింది.
1: అండ్ దశరథ ఆల్సో డైడ్.
0: రాముడు సత్కీర్తిని పొందుతూ వచ్చాడు.
1: రామ గాడ్ గుడ్ నేమ్.
0: అతను దశరథుడు ఉండినంత వరకు రాముని యొక్క గొప్ప గుణాలు ఎవరూ చెప్పలేరు.
1: అండ్ హీ డిడ్ంట్ టెల్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
0: దశరథుడు మరణించిన తర్వాత రాముని యొక్క గొప్ప గుణములు అందరూ వర్ణిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ప్రైజింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ రామ.
0: కనుక
1: సో
0: అయోధ్యంతైకుడును కళ్యాణకరంగా నిండి ఉంటుండాలి.
1: అయోధ్య వాస్ ఫుల్ ఆఫ్ గ్రాండియర్ అండ్ స్ప్లెండర్.

0: పొంచి చూచినయంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైం.
0: చెరువులో జరళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషర్స్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచేటి దృష్టి ముక్తి కనుగున
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ఇక్కడ మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: Tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa tarai tragi tanamelu marchina tanmayatnamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: Bharya pai alagi pastu parundina adi goppa upasamaguna.
1: Because of the simple reason he had some kind of fight with the wife and chose not to eat food that night, you can't call it fasting.
0: Ityadi తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజంగా చూచినా మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యూ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమునిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఈస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్, అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ దిస్ బాడీ షుడ్ బి used and considered.
0: Tellavaru lechindi madalakoni ratri parundunanta varaku kudanu mana laukika pravartanalo kalamunanta gadupukuntu kattagalapudiki niddinche samayamunaina kudanu daivani smarinchataniki veeru lekunda cheskuntunnaru.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out a living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God. The body emits foul smell. It is not anyway aromatic or fragrant. You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: ద బాడీ దట్ నేచురల్ యాజ్ డేస్ పాస్ బై ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ అండ్ వీ అప్లై సెన్స్ టు మేక్ ఇట్ ఫ్రాగ్రెంట్.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద పర్ఫ్యూమ్ ఈస్ ద డివైన్ థాట్ దట్ వీ ఎంటర్టైన్.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: వీ షుడ్ ప్యూరిఫై అవర్ హార్ట్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఎవ్రీ డే.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: వీ మే ట్రై టు ఎంజాయ్ విత్ దిస్ బాడీ ఇన్ ఎనీ పాసిబుల్ వే దట్ వీ వాంట్ టు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ రియాలిటీ.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందున్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరమంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: ది ఐస్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ విజన్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: ది ఐస్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ కంపాషనేట్ లుక్స్.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: ద వర్డ్ షుడ్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కంపాషనేట్ లుక్స్ టువర్డ్స్ అదర్స్.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ బై సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ విత్ దిస్ టంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం మేము చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజన్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తూ ఉంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్షోర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ద క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. Instead of 10, he'll spend 20 minutes of time with him.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజన్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల నాలుక పైన, నాలుక క్రింద, నాలుక ఇరుప్రక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక నాలుక చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: This is how Bhagavan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత,
1: after perfecting cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి,
1: as a time, by the time Swami comes out,
0: maaku vanta chese pillavadu,
1: the cook, the boy over there,
0: ragi ganji teeskonu vastadu.
1: He is ready with a ragi malt.
0: Ganji malt ante mudda,
1: starch. Yes, ganji starch. Malt is marshal, I'm sorry, it is starch.
0: Aa ragi ganji chakkaga nenu ragi ento aanandistuntuntanu.
1: And Swami partakes it and feels extremely happy.
0: Tellavarlesthane kemi nenu puchukonu.
1: And Bhagavan does not take anything more than this.
0: Tiffin ani inkokatani inkokatani ivi evi nenu muttanu.
1: No tiffin, no breakfast whatsoever.
0: Aa gandhi tagi tirigi velutaru 6 gantalaku lopra bathroom leki.
1: And then after that then again he goes to the bathroom.
0: Gandhi tagani kada ani aa tongue cleaner tho tirigi nalukoni gosukuntanu.
1: Again he will clean his tongue with the help of the tongue cleaner.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకొని,
1: అండ్ దెన్ హీల్ క్లీన్ ద టంగ్,
0: మంచినీళ్లు త్రాగి,
1: దెన్ హీల్ డ్రింక్ వాటర్,
0: కిందికి వస్తారు.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు, నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: వి మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ ఎనీ టిఫిన్.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను, కిందికి వస్తారు.
1: హీ ప్రిఫర్స్ టు డ్రింక్ కోల్డ్ వాటర్ అండ్ కమ్.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: అండ్ భగవాన్ కన్వర్సెస్ డిలైట్ఫుల్లీ.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: లేటర్ భగవాన్ విల్ క్లైంబ్ అప్ ది స్టేర్స్.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని, పరిశుద్ధమైన దేహంతో పవిత్రమైన మాటలు, పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ, విత్ దిస్ సీక్రెట్ బాడీ, భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని,
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్,
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్.
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను.
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: Nenu inta parishuddhanga vachi interview room lo kochinappudiki kontha mandi smoke chesi vachintaru.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: Smoke chesinatunte varini nenu daggara chestanu.
1: Bhagavan will not allow any person who smokes
0: near. Nenu indiki digi vachestatme nuvu bayata povamantunnaru.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana bharta ayana bayata pampisthene em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
0: bharta,
1: what am I
0: gaani
1: to do?
0: Puttrudu gaani evaraina sari durgandhamu pettukoni naa room leki raakoddu.
1: Be that son or husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri nooru kattukoni manchiga raavanu nenu maatladtaanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: Tadapari poi clean chesukoni tirigi 10 nimshalo vastaru.
1: And then they will go wash their mouth, rinse well.
0: Nen chippinattuga tirigi vaadu lopaki cherchi vaarto manchiga maatladtanu.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: Ee vidhanga naa kaalamnu anni vidhalaga kuda parishuddhamainatundi gaanu నేను పవిత్రమైన రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిని కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. అది
1: there is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: Parvati did penance to marry Lord Shiva.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: She had all the perfumes and the scents all.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: And she had beautiful dress too.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
1: The dress and the perfume failed to attract the attention of Shiva.
0: తదుపరి ఇంక భరించుకోలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And I could not bear the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: And Manmatha leaves her immediately.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: పార్వతి was present there in a natural form.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: Parvati sat there meditating on Lord Shiva with the pure, unsullied, eternal, pure, nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: It is only then Ishwara looked at her.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: And he says, now you are in your natural form.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాల.
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకును.
1: The spray and perfume needed to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యలేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్
0: ఫామ్. అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidandulku dini telipi
1: and the matter was informed to the parents of Parvati.
0: Varinandarni pilipinchi
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatundi okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanam chaala aanandanga jarapapovatam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: na deham sahajamainatundi deham,
1: the reason is the mind is a natural form.
0: Murikini cherchakunda
1: there is no dirt within me.
0: Pavitramainatundi bhavam cheta
1: with a sacred thought
0: na thoughts manchi shuddhamainatundi ga vastuntai
1: and the thoughts are pure.
0: Muriki dehanga undinappudu mana thoughts murigigane vastuntai.
1: When the body is dirty there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ది డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagwan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చు.
1: They may find it inconvenient.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాని నిద్ర వస్తుండాలి నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: But they will never feel sad to get up, thinking that they
0: just were sleeping. The
1: boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience. Therefore, to begin with, we should keep our body sacred. And this is the triune.
0: త్రినేత్రము అన్నారు.
1: అండ్ త్రీ ఐస్.
0: త్రిదేహము అన్నారు.
1: అండ్ ది త్రీ ఫార్మ్.
0: త్రిగుణములు అన్నారు.
1: అండ్ త్రీ అట్రిబ్యూట్స్.
0: అనగా పవిత్రమైనటువంటి ఒక దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఎ సేక్రెడ్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటారు.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్ ఫుల్లీ
0: వైబ్రెంట్. ప్రదేశమునందు అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బాయ్,
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: And then Lord starts protecting the pious people.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: In our life pilgrimage sojourn we should have the people associates who are clean and safe.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
1: How is it that
0: Bola Shankarudu unnaru?
1: Shankara is called Bola Shankara. He is being carried away.
0: Tanu etti alankaramlo chesukorakunda.
1: Ishwara has no decorations.
0: Tana rasam matram tanu vesukoni.
1: He has got the minimum dress.
0: Dehamlo unnatvanti okka angamulu parishuddha parchukoni.
1: And he keeps his the body very clean.
0: Pavitramaina bhaktulu daggariki poyinappude aa bhaktulu varini chusi aanandistaru.
1: And as he approaches the devotees, the very sacredness of the divinity attracts them.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూక్.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: Markandeya is not aware of this.
0: Telavaru lechinappudu nunchi samanyamainatundi prajala vare balula vare tanu aadukuntu paadukuntu aanandanga anni vidhalu kodanu durgandham chesukuntuntadu.
1: Not knowing the destiny, he was playing with other boys and may playing with
0: them. Telavaru ee okka 16 samvatsaram nindutayi ani telusukunna tarvata talli tandrulu iddaru kuda kurchoni katti daaru garustuntaru.
1: On coming to know that he will be completing 60 years, the next day he noticed the parents shedding tears.
0: Parigettukoni vachi amma enduku meeru kattidaralu karustunnaru ani prashninchadu.
1: Running all along he came to his mother and said, mother, why do you cry?
0: Koduku daggara daaprikam enduku anukoni aa koduku daggara daggara vichukoni nayana,
1: without hiding anything, the mother started saying,
0: mee dehamulaku maa dehamulaku sambandham undadu.
1: And the mother said, there is no more of relationship between your body and our body.
0: Emiti idi intikalam lekunda ippudu maatrame enduku cheptunnavu ani kumarudu chaala kashtapadtadu.
1: And the son, feeling very sad, he started questioning, why should it happen?
0: Tellavaru lopalane nee dehamu eppudu pothundo eppudu bhagavantudu teesukoni pothado cheppadaniki veellu ledu nayana antundi.
1: The mother said that by the time next morning the sunrise, when you are going to leave this body, we do not
0: inka kontha time untundadu kada anukoni appudu vellinaadu snanam chesadu ee devalayanku vellaadu.
1: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
0: Parishuddhamaina tangutho nalukato parishuddhamaina ishwara naamamunu smaristu vachadu.
1: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: Tellavari ka suryodayam avutundi anaga,
1: as is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుండారు.
1: The boy is feeling very sad and his parents also are very much worried.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: He said, Parvati, look here, I am only one till now.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంత పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ సేఫ్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దళాక్షుని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: O man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andre tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And they had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati.
1: Where did she make him sit?
0: Parvati agna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhistundi aneetvanti indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchuna tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati satay parishasyatendri ayushyevendri pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతని నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could earn
0: the blessings. ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not
0: parishuddhamainatuga undali,
1: should be so. They have got to be clean and
0: adiye bhagavatuni aakarshistuntai.
1: A clean body and unwavering mind attracts God.
0: Kanuka bhagavantuni vasam cheskovalante manam chesetundi poojalu punaskaramulu yatralu paatralu ivi kaadu mukhyam.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No,
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్ అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగానే,
1: the moment the crow crows in the morning early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోముకొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth,
0: జలగమాడి ధరించి చలిది భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్ గిఫిన్ అంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టాలి.
1: And the rice, remaining rice, mixed with until we retire go to bed.
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led

0: ಮೂತ್ರ ಮುಗಿಸ್ಬಿಡ್ತಾರೆ.
1: And then, and the rice, remaining rice, mixed with the curd and he parted.
0: ಆ ನೀರ್ತೋನೇ ಬಾಗ ಪಿಸ್ಕಿ ದಾನ್ನಿ ಕಲಿಪಿ ಇಂತ ಉಪ್ಪು ವೇಸ್ಕೊನಿ ತ್ರಾಗಟಂ.
1: And the rice is mixed with water and some salt is added and is parted.
0: ಅದಿ ಚಲ್ಲಿ ಭುಜಿಂಚಿ.
1: And that's the food.
0: ಅಂದಮೈನటువంటి ఒక దీనిని మనం ప్రకాశింప చేసుకొని.
1: And the beauty that shines forth.
0: ಚಲ್ಲಿ ಭುಜಿಂಚಿ.
1: Having taken food.
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వి స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్గా ఉంటుంటారు.
1: సమ్ పీపుల్ స్టార్ట్ థ్రోయింగ్ బుక్స్ హిదర్ అండ్ థిదర్ దేర్ ఆన్ ద టేబుల్.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ది ఎగ్జామినేషన్ కేమ్
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దేర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించాను.
1: అండ్ భగవాన్ హాస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసుకు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class చిల్డ్రన్, 4th class
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: దే ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హర్జన్ బాయ్ సెడ్, రాజు
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధ చేసింది ఆయన.
1: భగవాన్ సెడ్, ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు. రాజు, నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: హి సెడ్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన, నాకిప్పుడు కావాల్సినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్, ఐ నీడ్ ఓన్లీ ₹5, నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: ఏ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: And he didn't want to ask his parents.
0: నేను విద్యార్థిని.
1: I'm a student.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: I should acquire knowledge, but I should never make my parents suffer.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ₹5 తెచ్చిచ్చాడు.
1: The Harijan boy collected the books and paid ₹5.
0: ఆనాటి ₹5 అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: Anta chillara untundali.
1: It's all change.
0: Vaadu rendu jobil nintuku posukoni na daggariki vachadu.
1: The pockets are full of small change coins.
0: Anta dani chechinatki inta moota ayipoyindi.
1: He made it, he bundled up.
0: Aa moota nenu kattukoni ekkada pettedi.
1: And where is the bundle of coins to be kept?
0: Nen chestanle Raju annadu. Oka dintlo aa paatha vastram icchesthe pesi katti kattadu.
1: And he made all the coins into a bundle in an old cloth wrapped.
0: He gattiga moota kattedappatiki chirigipoyindi.
1: And the old cloth tore it off, that being old.
0: Chirigipoyi room anta egirnai gallu gallu gallu gallani.
1: And all coins are well spread all over the room.
0: Aa inti yajamanralu lopal nunchi vachindi.
1: And the housewife came from
0: ekkadi chikkindi ra ee dabbunta neeku naa petra nunchi teesavu anindi rendu vesindi.

0: Wherefrom you got all the money? And she slapped Bhagwan.
1: అప్పుడు అబ్బాయి చెప్పాడు, ఏదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
0: And the Harijan boy said, no, no, I only gave money. But the housewife did not accept this. A thief is going to be witness for another thief.
1: అబద్ధం చెప్పేవాడు కాదు.
0: And Raju will never speak a lie.
1: సత్యమే చెప్తాడు.
0: He speaks truth.
1: ఈ డబ్బంతా కూడాను నువ్విచ్చింది.
0: And it's all the money given by
1: కానీ ఇంత డబ్బు వాడు ఎక్కడ పెట్టుకుంటాడు?
0: But where is he going to keep this money?
1: ఆ డబ్బంతా తాను తీసుకుంది.
0: And she took away all the money.
1: రెండో దినము స్కౌట్ అంతా వెళుతుంటారు.
0: Next day he was to go to scout.
1: ఎక్కడికి వెళ్తున్నారు?
0: Where were they proceeding?
1: కడప దగ్గరికి వెళ్తున్నారు.
0: They were going to
1: కమలాపురంలో ఉన్నా నేను అప్పుడు.
0: Bhagwan was there in Kamalapuram at that time.
1: కడప దగ్గరికి వెళ్తున్నాను.
0: They were proceeding to Kadapa.
1: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
0: And there's village fair.
1: అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
0: And it was the fair where number of cows were.
1: ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
0: And it's the business of cows then.
1: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కు వస్తానని.
0: And Bhagwan promised to the drill teacher that he'll be attending the fair.
1: చెప్పిన మాట తప్పకూడదు.
0: And he will never break his promise.
1: తెల్లవారుజాము కన్నా లేచాను, మెత్తగా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ అలాంగ్ ఫర్ 5 miles.
1: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
0: And by the time Bhagwan reached there, all started taking their tiffin.
1: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
0: He was not having a single pie in his pocket. What is to be eaten then?
1: కాని తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
0: And Swami moved in such a way, not noticed by his classmates.
1: నా క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ అంతా వెతుకుతూ ఉన్నారు.
0: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
1: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
0: And Raju was not seen by anybody.
1: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
0: To wash the face, he went to a small lake.
1: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
0: It was a place where the bulls and the cows
1: are. ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: And the water was highly polluted.
1: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే నాకు చక్కని గంగం
0: అనుకుని
1: దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
0: దట్ వాజ్ ఓన్లీ వాటర్ అవైలబుల్ టు క్వెంచ్ ద థర్స్ట్. విత్ దట్ పొల్యూటెడ్ వాటర్ హీ వాష్డ్ హిస్ ఫేస్.
1: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
0: By the time he got up and he saw on a boulder a bundle of BDs and also one anna coin.
1: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యలేదు.
0: Bhagwan doesn't want to look at the BDs.
1: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
0: And he had put it under some sand, covered it.
1: అణ తీసుకున్నాను.
0: And picked up that one
1: and చిల్లర మార్చుకున్నాను.
0: And he made it
1: నాలుగు బొట్లు వచ్చినాయి.
0: And he got 4 bottles.
1: నాలుగు బొట్లు ఒక అణ.
0: 4 bottles make 1 anna.
1: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
0: And then other boys noticed it. You have got some, you will get some more money. Let us gamble, they said.
1: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
0: And then Swami got into
1: that. కానీ జూదం ఆడకూడదు.
0: In fact, no one should gamble.
1: అందరికీ చెప్తున్నాను.
0: Bhagwan is telling you.
1: కానీ నేను ఆడుతూ వచ్చాను.
0: But Bhagwan had to do that.
1: ఎందుకంటే ఈ నాలుగు బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చున్నాను.
0: Because some money has got to be obtained.
1: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పేట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో దానికంతా కట్టినాను.
0: And as he was gambling, he was doing all that is necessary.
1: ఒక్కోదానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసింది.
0: And he was getting double double for each stake.
1: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
0: And he decided to play.
1: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
0: And I should not continue to play in anticipation of more money.
1: లేచాను.
0: He got up.
1: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి, క్లాస్మేట్స్ వాడు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
0: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
1: నాకు ఇంకా చాలు.
0: అండ్ స్వామి సార్,
1: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
0: Contentment is very important to me.
1: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
0: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
1: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
0: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
1: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
0: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
1: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేను పోయాను.
0: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
1: ఈ విధంగా కాలం గడుపుతూ
0: యు స్పెండింగ్ టైమ్ లైక్ దాట్
1: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను.
0: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ టూ దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్
1: టూ దమ్మిడీస్ మీన్స్ కాసులు
0: అండ్ దిస్ ఎ కాయిన్ స్మాల్ కాయిన్ పైసా
1: పైసా
0: పైసా
1: తిన్నాను. పోయినాను తిరిగి ఎట్లోనే పండుకున్నాను.
0: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్
1: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
0: అండ్ స్టిల్ మోర్ హీ ఇస్ లెఫ్ట్ విత్ 4 రూపీస్.
1: దాని చిల్లంతా వచ్చింది కదా దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
0: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద ఫార్మ్ బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్
1: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
0: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
1: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
0: అండ్ దెన్ యాజ్ హీ వాజ్ రెస్టింగ్ జస్ట్ ది హెడ్ జస్ట్ passed on to the next side.
1: మైమర్చి పండుకున్నాను.
0: అండ్ హీ హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ బికాజ్ ఆఫ్ టైర్డ్నెస్.
1: ఎవరో చూచారు నా తల కొంచి పక్కన పడుతుంది దాన్ని తోడుకున్నారు తీసుకుని పోయారు.
0: నోటీసింగ్ భగవాన్ వాజ్ ఫాస్ట్ అస్లీప్ సమ్ హావ్ పిల్ఫర్డ్ దిస్ బండల్ ఆఫ్ కాయిన్స్.
1: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అడా కూడా లేదు.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ ఇట్ వాస్ ఆల్ స్టోలెన్
1: అనుకుని నేను నా బాటికి నేను పోతున్నాను.
0: But yet he kept quiet and he was carrying on the day.
1: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలు పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
0: But the classmates went on crying. They did not leave Raju.
1: ఒక్క దోశైనా తీసుకోకూడదా?
0: They forced Raju to eat at least one dosa.
1: తీసుకున్నాను బాబు నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
0: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is
1: full. నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు.
0: I don't want anybody's money.
1: అని మైపోయాను.
0: And then he started proceeding.
1: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలా.
0: ఈ సర్వ్ దేర్ ఇస్ ఇన్ వాలంటీర్ ఫర్ 5 డేస్.
1: 5 దినములు కూడాను 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
0: ఆల్ ది 5 డేస్ ఇస్ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 నయా పైసా.
1: ఈ విధంగా కాలం గడిపి
0: హావింగ్ స్పెంట్ టైం లైక్ దాట్
1: ఇంటికి వచ్చేసాను.
0: హి రిటర్న్ హోమ్.
1: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు.
0: అండ్ భగవాన్ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
1: బస్ కండక్టర్ కూడా ఉన్నాడు ఈ అబ్బాయి చాలా మంచివాడు.
0: The bus conductor, having noticed that he is a good boy,
1: Raju, ra, ra, annu pilchadu.
0: He asked Raju, come along, he said.
1: Pilchi, nee ticket idigo teesukunnanu. Ane cheppi nannu naaku ticket ichi kurchovani cheppadu bus lo.
0: And he made Bhagwan sit there in the bus, having paid the fare himself.
1: Aa vidhanga tirigi chesukoni intiki vachche samayam lopala naaku chaala manasu kashtam vesindi.
0: As he was returning like that, he was feeling very bad.
1: Sesham Raju bharya garbhavati.
0: And the wife of Seshamrasu, she was in the family
1: way. Avaku rendo dinamu srimantam chestu vacharu.
0: The next day there is a celebration to mark the occasion.
1: Appudu nenu em cheyaledu ankoni konchi kunkumo pasupu konchi poolu isukoni oka potta kattukoni akkadiki vacharu.
0: Befitting the celebration, he wanted to carry some kunkum and some turmeric.
1: Oka dammidi iste rendu ariti pandlu vachayi.
0: With one paisa he could purchase 2 plantains.
1: ఆ రెండు అరటిపండు ఆమెకి ఇచ్చేసేసాను.
0: He gave those 2 fruits, plantains.
1: అప్పటికి ఆయన కొడుకు సెలవులు.
0: And that day happened to be holiday for him.
1: ఆయన టీచర్ ఎగ్జామినేషన్ కట్టుకున్నాడు.
0: And he was to appear for teacher's examination. Teacher
1: ఆయన ఉరవకొండ నుంచి అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
0: To appear for the examination from Uravakonda, he came to Anantapur.
1: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
0: From Anantapur, he reached కమలాపురం నెక్స్ట్.
1: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
0: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
1: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
0: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
1: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
0: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
1: తీసి బయట పారేసేసాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
1: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
0: అండ్ హీ వాజ్ హావింగ్ ఎ రూలర్.
1: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాజ్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
1: దాంతో పిలిచి కొట్టాడు.
0: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
1: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
0: హూ ఆస్ యూ టు గో?
1: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా ఓటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
0: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
1: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
0: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
1: నేను ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ నాట్ టెల్
1: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
0: హస్ గాన్ ఇన్.
1: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను. దాన్ని నేను చుట్టుకున్నాను.
0: అండ్ హీ ర్యాప్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
1: రెండవ దినమే ఆయన శేషంరాజు కుమారుడు చనిపోయాడు.
0: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషంరాజు డైడ్.
1: చనిపోయినాడని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
0: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
1: ఆయనకు వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడిపోయినాడని.
0: They were feeling very sad because of the demise of the little boy.
1: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
0: Swami also has to enact.
1: అన్ని నటనలే.
0: Everything is action so far as God is concerned.
1: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
0: Then he noticed his
1: ఏం చేయగట్టుకున్నావు అన్నారు.
0: What is that cloth that you have wrapped around your palm?
1: లేదు నాన్న, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నాను అన్నాడు.
0: He said, because it's painful, therefore I have got this bandage.
1: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
0: And there is another one who lives her life selling dosas.
1: ఏ వెంకరరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి, ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
0: That lady went on reporting, what is it, Venkamraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
1: Trageneelu kavalatante kadavaku daggara daggariki povali, akkada kala untundali, Krishna kalava.
0: In fact there is a kind of a river over there very close to Kadapa.
1: Akkada nunchi teeskon raavali.
0: And the water has to be fetched all along.
1: Nenu vachetappudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
0: The water has to be fetched all along from that river.
1: Anna akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు, నన్ను పక్కకు పిలిచాడు.
0: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
1: నాయన, నువ్వు బయలుదేరు,
0: యూ గెట్ అప్ నౌ, యూ ఫాలో, యూ ఫాలో మీ నౌ.
1: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి,
1: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
0: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
1: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకొట్టలేదు.
0: Ever since your birth, I have never
1: been. మీ బాధలు పెడుతున్నారట నిన్ను.
0: People make you suffer like this.
1: జీ జీ జీ జీ, అది ఒట్టి అబద్ధం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
0: అండ్ భగవాన్ సెడ్, నో నో నో, నోబడీ పుట్స్ మీ టు సఫరింగ్, నో.
1: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
0: బట్ యెట్ ద ఫాదర్ ఇన్సిస్టెడ్ దట్ యు షుడ్ లీవ్.
1: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
0: At this moment, if I am to leave, there will be nobody to work at home.
1: ee samayanni chusukoni nee vaatu teesukoni povatam neeku dharmam kaadu, nenu raavatam naaku kartavyam kaadu.
0: This is not the right time for you to go, nor for me to follow you.
1: Nee po, nenu vastanu annanu.
0: You go, I'll come later, said Swami.
1: Kaani anaadu chethilo pada chammudi ledu.
0: But there was no money with him.
1: Aa gramamlone kotte subbanna ani oka business man undevaadu.
0: In the same village there was a person by name Kotte Subbanna.
1: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు
0: ఎస్ హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్
1: సప్లై చేశారు అతనికి.
0: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్.
1: అతను దాన్ని అంతా అమ్మాలా.
0: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్.
1: ఆ అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
0: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ విల్ ఎర్న్ మోర్.
1: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
0: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
1: దీని సమాచారం ఏమీ తెలియకోకుండా ఊరికే మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
0: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్.
1: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
0: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
1: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
0: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
1: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు నలుగురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనకతట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
0: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
1: పాట పాడుకుంటూ పోతున్నాము.
0: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సాంగ్?
1: బాల భాస్కర అని దాని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
1: బాల భాస్కర,
0: బాల భాస్కర.
1: అప్పుడు నేను పాట కట్టాను.
0: స్వామి
1: కవిత్వం చేసేది నేను.
0: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
1: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
0: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాల భాస్కర.
1: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడు గుణముండి అజాగరూక పోషణ నుండి అతృపిల్ల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికి ఇది బాగవునండి బాలకులార రండి బాలకులార.
0: బాలభాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్, ది బ్యాక్ ఏక్స్, and for constipation, indigestion.
1: ఆయన ఇచ్చేటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
0: And Kottai Somanna wanted that his name also to be included in the song.
1: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
0: If you ask where this medicine is available,
1: అందరికి నీ తెలిసినదేనన్నా.
0: That shop is known to everybody.
1: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి ఎందే చిక్కున్నా.
0: There is the shop of Kottai Somanna where this Bala Bhaskara medicine is available.
1: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
0: People will ask the manufacturer details.
1: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
0: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అనే.
1: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగన్ ఎంత బాగా ఖర్చు అయిపోయింది.
0: He said, Raju, because of you, there are very good sales, business.
1: Ani talaku oka rupayi oka ana ichadu.
0: And he gave him one ana.
1: Aa ana tho nenu rendu dosalu tinnanu.
0: With one ana, he ate two dosas.
1: Brahmabhai kuda rendu dosalu ichanu.
0: And he gave two dosas to father.
1: Aayana kuda bhujinchadu.
0: And he too ate.
1: Ee unnatvanti vanni kattuko podam anna.
0: And his father wanted him to follow him and leave the place.
1: Nenu polenu.
0: Swami didn't follow him.
1: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
0: It's not proper on my part to leave the place when people are having difficult
1: times.
0: And so he wanted the father to go himself.
1: ఆయన కూడా ఆనాడు కంటి నీరు కార్చాడు.
0: He was also shedding tear.
1: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
0: No youngster, a tiny tot, would ever teach the elders like this.
1: ఎంత గొప్ప గుణం నాయన నీది.
0: What a noble quality you have.
1: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
0: You are teaching me the virtues.
1: నాకు మంచి మార్గమును బోధిస్తున్నావా.
0: You are teaching me the correct path.
1: ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది.
0: And the very goodness will take care of you.
1: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
0: So saying the father left.
1: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
0: And having gone there, he gave telegram every
1: day. Tachame bail derra, tachame bail derra ane.
0: And he gave telegram every day asking him, start immediately.
1: Pakkana aa dosalayama anni ememo cheppindi.
0: Because the lady made all sorts of complaints.
1: Avanni atana manasulo cherukoni chaala baadha padutunnadu.
0: Because of all the complaints made to the father, he kept them in his mind.
1: Nen baagunnanu baagunnanu ani cheppanu.
0: And Swami also replied, I am fine.
1: ee lopala rendu moodu dinalu ayipoyindi andaru challabaddaru.
0: 2 days passed and all are pacified, calm.
1: Naaku kuda parikshalu vachinayi.
0: And it was examination time.
1: Neenu aa pariksha time lo vadalapettipovadam manchidi kaadu.
0: And it's not possible to leave the place because of approaching exam.
1: Naaku aa pariksha samayamlo kuda nu edanti varunnaru snehithulu.
0: What kind of friends he had?
1: Pillalu manchi snehithulni teesukovali veeru.
0: Boys, you know that you should have good friends.
1: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
0: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
1: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో ఒక రాదు.
0: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ అదర్ సైడ్. స్వామి
1: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
1: అవన్నీ వాళ్ళు చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, మీరు ఊరుకోండి.
0: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డు నాట్ వరీ.
1: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
0: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
1: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
0: దేర్ నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ కుట్ అవుట్.
1: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ నంబర్ అండ్ అనదర్.
1: నేను ఈ కోసంలో కూర్చుంటే వాడు ఆ కోసంలో కూర్చునేవాడు.
0: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
1: సరే, ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కటం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
1: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
0: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
1: నా క్వశ్చన్ పేపర్ అంతా బ్రిబ్రి రాసేసేసాను.
0: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
1: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
0: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
1: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
0: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
1: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
0: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
1: వాడి పేరు హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్స్ కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
0: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కడ లేదు.
0: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
1: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
0: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
1: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
0: There was no delay for months as we find today.
1: Tachame results vachinayi.
0: Results were published immediately.
1: Results vachinante three first class.
0: All the three stood in first class.
1: Nenu, Ramesh, Paresh. Ee mugguru kuda okku first class.
0: Swami Ramesh and Paresh stood first class. First class.
1: Nenu em rasano atane dantlo kuda untundadi.
0: At just what Swami has written.
1: నమ్మడానికే వీలు లేదు.
0: Is that possible?
1: Hand writing one day.
0: Hand writing is of their own.
1: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
0: One sits in another corner.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108.
1: నాకు 6 అని ఒక నంబర్ వచ్చేసింది.
0: Swami's number is only 6.
1: ఇంత వ్యత్యాసాలుగా కలుస్తున్నాయి.
0: And that is the difference.
1: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు?
0: How can you say that they copied?
1: ఎవరు చెప్పడానికి?
0: Nobody can say.
1: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
0: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
1: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
0: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
0: And all the three boys came out, people started then shedding tears of joy in ecstasy.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
0: And people were very happy.
1: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసాను.
0: And in the meantime Swami reached పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
0: The boys also thought that what is that we are supposed
1: Raju,
0: to
1: do? మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
0: Both the boys said we will follow you. What is that we do leaving you here?
1: సరే వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
0: Promise you follow me. You drop me there and back, be back to your place.
1: ఈ విధంగా కాలమంతా విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిదిగా చేసేది.
0: దట్స్ హౌ భగవాన్ స్పెండ్ హిస్ స్టూడెంట్ డేస్, హైలీ సీక్రెట్ వే.
1: చేతులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
0: దేర్ వాస్ నో మిస్టేక్ ఎట్ ఆల్.
1: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
0: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ వెన్ ఎవర్ దే కమిటెడ్.
1: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
0: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
1: ఎవరికి వినిపించలేదు.
0: అండ్ నోబడీ కుడ్ హియర్.
1: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
0: అండ్ దెన్ భగవాన్ రీచ్డ్ పుట్టపర్తి.
1: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
0: హావింగ్ రీచ్డ్ దేర్
1: నాకంత జబ్బు వచ్చింది.
0: అండ్ స్వామి ఫెల్ సిక్.
1: ఏమి జబ్బు?
0: వాట్ సిక్నెస్?
1: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
0: పీపుల్ థాట్ దట్ హీ టర్న్ మ్యాడ్.
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే.
1: అంతా ఎవరితో చెప్పుకోకుండా నేనే నేను మాట్లాడుకునేది నేనే నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
0: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరు చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
0: ఆల్ పీపుల్ అరౌండ్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో వాంటెడ్ టు టేక్ స్వామి టు ఏ డాక్టర్.
1: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
0: దే వెంట్ ఆన్
1: ఒక శస్త్ర వైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: They went to a good doctor.
1: శస్త్రవైద్యుడు.
0: A surgeon. శస్త్రవైద్య.
1: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: And with a knife, a shave in his head.
1: చేసి ఇంటు మాదిరి గీశాడు.
0: And he has put into mark on the head with a knife.
1: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపులా చర్మాన్ని బట్టి లాగాడు.
0: And he has taken out the peeling out of the marks on the head.
1: రక్తం కారుతుండాలి.
0: And the heavy bleeding at that time.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: అండ్ అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
1: అన్ని పూసేటప్పటికి మంట.
0: అండ్ ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
0: అండ్ స్వామి వాజ్ నాట్ వరీడ్ అబౌట్.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: హీ వాజ్ స్టిల్ స్మైలింగ్.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హీ స్టిల్ స్మైలింగ్.
1: నిన్ను హింసలో పెట్టాడు.
0: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్.
1: నిన్ను హింసలో పెట్టాడు.
0: And applied so many ointments.
1: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: Though parents said not to follow.
1: దగ్గరే ఉండాలి.
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు ఇంక నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్ని నాకు అవన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: And Venkam garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. Leave that place. And he was brought back. And thereafter the regular routine was
1: followed.
0: And they started these things. On Thursday he used to travel beyond the body, laugh and trying to answer the questions of the
1: people.
0: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever. No cut whatever. And it is not never shaved. People may think you may have hair cuts. No, anytime. Well, he was having the mop of hair. So doing. 70 long years he spent.
1: 70 పెట్టుకొని రేపు వచ్చే దీనికి 79.
0: The coming birthday, Bhagwan is going to 79.
1: Kani, ఆ 79 ఎక్కడ కూడాను అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
0: Because of this calendar, it amounts 80 years.
1: దాని వల్ల 90 వచ్చేసేసినట్టు.
0: And then you'll also see Swami's 90th birthday.
1: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of
1: 79.
0: In those days when Swami used to walk, boys used to run after
1: him.
0: Even now Swami can
1: walk. But
0: doctors insisted that he should not walk.
1: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
0: Because as the leg was operated,
1: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
0: As they could not get the proper nerve necessary.
1: అవసరము.
0: And so it's necessary.
1: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
0: Some rod was kept there at the time of this surgery.
1: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
0: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
1: అయితే నా కార్యపగలంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: Yet the daily routine goes on and goes on.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: Nothing is given up. Nothing stood in his way.
1: వచ్చిన వారికి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను.
0: Interviews are granted to all
1: those people. ఇచ్చేస్తున్నాను.
0: And Bhagavan advises.
1: తిరగాల్సినంత తిరుగుతూనే ఉన్నాను.
0: Swami is just moving about.
1: వారికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
0: No obstacle, nothing has come in the way.
1: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
0: There are lots of things to be told to you.
1: కనుక
0: therefore
1: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
0: Today is Ashtami.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏమి అంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
1: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
0: Am I a young boy? I don't need anybody to give me a bath. I don't need any helper to take a bath.
1: కాబట్టి నా స్నానం నేను చేసుకుంటాను.
0: స్వామి టేక్స్ హిస్ ఓన్ బాత్ వితౌట్ ఎనీ బాడీ. నేను
1: నేనే చేసుకుంటాను.
0: హి అటెండ్స్ టు హిస్ ఓన్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీని కోపల నా వెంట ఉన్నటువంటి వారికి కూడా బాధ పెడుతుంటాను.
0: స్వామి ఆల్సో టీచర్స్ ద సేమ్ లెసన్.
1: కానీ నేను వద్దన్నా కూడా వారు నిలవరు పాపం.
0: దో స్వామి సేస్ నో, దే డోంట్ కీప్ క్వైట్.
1: వాడు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
1: ఇంకా రేపు పురోహితుల దగ్గరికి పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసినంత చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: There are lots of things to be done in connection with yajna and the purohits over there.
1: Nin cheppanu kada na property eviti na pillane na property.
0: What is Swami's property? Students are his property.
1: His students are not property.
0: Students are Bhagavan's property.
1: Vaarandaru aanandanga untete nenu entaina aanandanga unta.
0: If students are happy, Bhagavan is happy.
1: Kani enta kaalam ainappudiki meeru ee namasmaranam matram manakandi.
0: Never give up singing the glory of God. Namasmaran
1: bhajana bina sukh shanti nahi. Hari bhajana bina sukh shanti nahi.

0: Clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
1: Pogaku moolamu nippula punjamunda. రైలు పరువుకు నడిపించు డ్రైవర్ ఉండా, ఆటోమేటిక్ లైటుకు అవధులుండా, ఒకడు జగతిని సృష్టింపనుండవలదే, ఒకడు జగతిని సృష్టింపనుండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature?
2: Prema Sarupula,
0: embodiments of love.
2: Inadu lokamulo vaijnanikamna manava jati entayo pragatini sadhinchinadi.
0: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
2: Vijnana sanketa shastrakamana brahmandamaina vijayanni kuda nu sadhinchinadi.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: Plastic, electronic, computers dwara వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
2: అణుశాస్త్రమునందు కాని ఆకాశ మార్గమునందు కాని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: Rajakeeyanga aarthikanga kallolamulu perugutu vachinavi.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: Desiya mata kula bedhamulu perugutu vastunnavi.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
2: Prantiya duragamanavulu marinta perugutu vastunnavi.
0: Narrow regional outlook is on the ascendancy.
2: Vidyendu andolanalu abhivruddhi avutu vastunnavi.
0: There is chaos in addition, agitation in the field of education.
2: Ee vidhamaina vikruta shaktulu prapanchamantayi kudunu swechcha viharam salputunnadi.
0: Such detrimental forces are on the rampage, the world around.
2: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder all this question. What's the cause of these disturbances at the moment? We should also try and ask this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology, and on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
2: నైతికంగా మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటకు కారణమేమిటి?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
2: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
2: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితమునకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand, you have problems galore pertaining to one's own basic values of one's own existence.
2: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
2: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
2: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: Unity is the guiding principle for man's existence.
2: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: And service to society is a true measure of his progress.
2: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయము మనకు అర్థమవుతుంది.
0: You have to turn the pages of history of this great country of Bharat and you would know what the whole thing is about.
2: భారతదేశమునకు 10,000 మైళ్ళ దూరమున ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
2: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 చదరపు మైళ్ళు మాత్రమే విస్తీర్ణము.
0: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
2: దాని యొక్క జనాభా చూస్తామా 5 కోట్ల మంది జనాభా ఆనాడు.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
2: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదరపు మైళ్ళు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
2: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్లు జనాభా.
0: If you look at the population of this Bharat, it was 44 crores.
2: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
2: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
2: ఆనాడు బలవంతులైనటువంటి సూరులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who were valiant and valorous and mighty.
2: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని 16 లక్షల చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇస్ దిస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 crores పీపుల్ అండ్ 16 lakh స్క్వేర్ మైల్స్ కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ యు హ్యాడ్ ద పాపులేషన్ టచింగ్ ఎ మియర్ 5 crores అండ్ ఏరియా ఎ మియర్ 92,000 స్క్వేర్ మైల్స్ వాట్స్ ద రీజన్ ఫర్ దిస్?
2: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
2: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
2: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
2: మానవుడు మారినప్పుడే జగత్తు మారుతుంది.
0: When man transforms, so the world around him also.
2: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది.
0: If an individual were to be good, the society also would be good.
2: కనుకనే ఈనాడు రాజకీయంగా ఆర్థికంగా నైతికంగా వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకునలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
2: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నొందునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
2: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
2: ప్రతి పదార్థమునకును ఒక పదార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
2: పదార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity has no meaning.
2: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
2: పదార్థము శక్తి.
0: When you talk of paratha, that is beyond, that is shakti or strength.
2: Okati prani.
0: One is this prani.
2: Rendavadi pranam.
0: The second is called prana.
2: Okati moolamu.
0: One is the basis, moola.
2: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
2: Ivi rendu kudunu paraspara viruddhanga matram laukikanga gochanam ainappatikini sukshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
2: Aadhunika vijnanamunandu ee rendittikunu parinamamunu puraskarinchukoni okati matter rendavadi energy ani cheptu vacharu.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
2: ee energy aneetundi leneetundi jagattulo ee matter unnatuku veelu kaadu.
0: Without this component of energy in this world, you cannot have anything called matter.
2: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The saying in the adhyatmic parlance or the spiritual parlance is called శివశక్తి.
2: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two. And go deeper and then try to understand what it's all about.
2: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ కొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
2: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
2: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
2: ee vishalamainatundi oka jagattunandu galinaatundi chitra vichitramainatundi srushtulu chuste manavuni oka shaktiki atheetamanga kanipistunnayi.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
2: ee naadu chandramandalam cheyadeetundi vijayam aneetundi ee reethiga unnadanaga samudramulo oka kaaki retta vale untunnadu.
0: Now when you look at this triumph of man wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
2: Kanuka manamu srushti yokka rahasyamane gurtinchadaniki chetaganatunna samayamlo srushtikartanu ee reethiga gurtinchadaniki veelavutundi.
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
2: Aithe manava jeevitamulo nityamainatunna yokka sahaja dharmamunandu సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయటం ప్రధానమైనటువంటి లక్ష్యమని గంగూలీ కూడా చెప్పారు.
0: But then, as Ganguly just now said, in man's day-to-day life, the pursuit of truth should certainly form an essential component of his existence.
2: Search for truth is search for God.
0: The search for truth is verily the search for God.
2: Truth is God.
0: Truth is God.
2: God is, because truth is God.
0: Because truth is God.
2: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: Now you must decide upon this. What is truth?
2: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: Now this is where we tend to get confused and bemused.
2: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: Now what is this truth or satya?
2: విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
0: Does truth consist in relating or recounting what you have seen?
2: చూచినది చూచినట్టుగా చెప్పడం సత్యమా?
0: Or what you have seen, recounting it in words, is it truth?
2: ఇది కాదు.
0: This is not so.
2: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి. రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
2: మనము చూసినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
2: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
0: So you say such and such an individual has worn a blue colored dress.
2: అది సత్యమే.
0: That certainly is truth.
2: ఎప్పుడు నీవు చూసినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
0: That is truth, all right. But when you have seen the person.
2: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
0: Now tomorrow this blue color could change.
2: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
2: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
2: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
2: త్రికాల భాగ్యం మార్పు చెందినటువంటిది. భూత భవిష్యత్ వర్తమానములు ఎందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్యం.
0: That which remains beyond change in the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాన్ని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on this path of satya.
2: పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణం ఉదచ్యతే. ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
2: కానీ తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు కలుపుతున్నాము.
0: Now we are certainly undertaking, understanding what is effectively a temporary truth.
2: ఈ యొక్క పూర్ణమైనటువంటి ఎందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్యం.
0: That which remains beyond change in the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ

0: We are certainly undertaking, understanding what is effectively a temporary truth.
1: ఈ యొక్క పూర్ణమునందు అర్ధభాగంగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
1: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్ధంగా తుడిచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: So when you have a full circle going round, which is whole, and you cut it into two, what you are left with is the alphabet C.
1: ఆ సీ నే సైన్స్.
0: That C is your science.
1: ఇది పూర్ణము కాదు.
0: That C is your science and it is not complete.
1: పూర్ణములో ఈ యొక్క సెమీసర్కిల్ ఉంది కానీ సెమీసర్కిల్ లో పూర్ణం లేదు.
0: In a full circle, you have a semicircle. You don't have a full circle in a semicircle.
1: కనుక ఆధ్యాత్మికమందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: So in ఆధ్యాత్మిక you have science, but you don't have ఆధ్యాత్మిక in science.
1: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్ ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుంది.
0: So all that you see in the world around you in the form of matter, your research is pertaining to this.
1: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
1: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
1: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we would do well to quote what Eddington once said, the famed British scientist.
1: The great end of life is not knowledge but action.
0: The real end of life is not knowledge but action.
1: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కానీ ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science, but what we are thus collecting we are not translating into action.
1: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థం కానటువంటి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
1: బలహీనమైనది ఒకటి బలమైనటువంటిది ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: Now one is the one which is extremely weak, the other which is extremely strong. This is what
1: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
1: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు యూనిస్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now ఎడింగ్టన్ అగైన్ సెడ్ యూనివర్స్ ఈజ్ ఎ థాట్ ఆఫ్ గాడ్.
1: అందుకే ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
1: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును కోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
1: everything. కానీ ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంది.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
1: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
1: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితంలో వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
1: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
1: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెగించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
1: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కానీ పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించుటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit.
1: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కానీ నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
1: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.

0: So try and remove this selfishness from you, then you'll understand that which is beyond you.
1: చిన్న ఉదాహరణ.
0: A small example.
1: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
1: ఈ పంచభూతముల యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
0: And in these five, we talk about the panchaprana, the five pranas.
1: మొదటిది సూర్యుడు.
0: The first, the sun.
1: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుండాలి.
0: Now in this sun, we have got this life-giving force.
1: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
1: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైనటువంటి వాయుగుండం మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them, this sun is merely a gaseous mass.
1: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
1: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life-giving air for you is also emanating from the sun.
1: భూమి నుండి అపానవాయువు వస్తుంటుండాలి.
0: And from the earth you have the apanavayu.
1: ఇంకా ఆకాశము నుండి కూడాను సమాన వాయువు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a samanavayu.
1: ఇంకా జలము లోపల వానవాయువు ఉంటుండాలి.
0: And in water you have what's called a vanavayu.
1: ఈ వానవాయువు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vanavayu, is the most important thing.
1: అగ్నిలో ఉదానవాయు వస్తుంటుండాలి.
0: And in agni we talk of ఉదానవాయు.
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
0: Now in every being in this body you have 72 crores of nerves.
1: ఈ 72 కోట్ల యొక్క నరములు యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: And in these 72 crores of nerves this వ్యానవాయు tends to permeate freely.
1: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
1: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాది.
0: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
1: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: Even these five elements have to be so in a certain balance.
1: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
1: మనము చేసేటువంటి పరిశోధనల లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం, కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
0: టుడే ఇన్ వాటెవర్ రిసెర్చెస్ దట్ వి ఆర్ అండర్టేకింగ్ వి డు సో ఫర్ ద సేక్ ఆఫ్ మై నేమ్, మై ఫేమ్, మై పవర్ అండ్ ద లైక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
1: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధన తలిపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
1: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: But increasingly he makes use of his own selfish interest.
1: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: He clamors for his own name and fame.
1: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: That's the reason why these five elements are also out of balance, tending to be out of balance.
1: ఈ యొక్క పంచభూతములతోనో వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: Now the scientists are waging a war, as it were, with these five elements.
1: చెలగాటం ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: They are literally playing fire with these five elements.
1: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: As a result, there is a change in the ecological balance of this world.
1: ఈ విధమైనటువంటి యొక్క అలజడి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: The present state of agitation, the present problems that are creating up these
1: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమ నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్ నా ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్ సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
1: ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచమంతా కూడాను 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
1: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now, how mad the whole state of affairs is.
1: Okka tooru veste prapanchamanta basu ayipothundi. Inka 10 toorlu basu cheyadaniki prapancham unte kada.
0: You use your weapons once, the world gets destroyed. Now you have capacity to destroy 10 times.
1: కనుక ఈ మాటలంతా కేవలము జగత్తును బెదిరించేటువంటివే కానీ ఇది సరి అయినటువంటి హృదయం మాటలు కాదు.
0: సో దీస్ వర్డ్స్ దట్ ఆర్ బీయింగ్ అటర్డ్ నౌ బై దెం ఆర్ సెటిలింగ్ ద వెరీ సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: కీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేతుడైనా చేయడు. మంచి చేయటంలో మన సైన్స్ అభివృద్ధి చేయాలి కానీ చెడ్డ చేయటంలో కాదు మనం అభివృద్ధి చేసుకోవటం.
0: అండ్ యాన్ కుడ్ పాసిబ్లీ డూ యూ హార్మ్ బట్ ద లార్డ్ విల్ నెవర్ డూ సో. ఇన్ సైన్స్ సర్టన్లీ యూ ట్రై అండ్ డూ దాట్ విచ్ విల్ బీ బెనిఫిషియల్ టు యూ.
1: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబ్స్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researchers thereon and the Pacific Ocean.
1: తద్వారా ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
1: ఈ వాయు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go. What discussion
1: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక చీరమును ఇస్తుందో యోచించడం లేదు.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
1: ఈ చీరం వల్ల ఎన్ని రకమైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం లేదు.
0: And this milk which is damaged thus, if taken, can lead to any number of
1: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
1: ఈ పరిశోధనలు కూడా ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
1: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
1: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
1: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటారు.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్. నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్.
1: అయితే ఇట్టి విశాల హృదయము, ఈ పవిత్రమైన భావము, నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
1: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
1: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
1: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధం అవుతుంది.
0: The water also would get purified, the drinking water.
1: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
1: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in any number of ways.
1: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలైంది.
0: Now since the Mahabharata war was waged a period of 5500 years.
1: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5500 సంవత్సరంలో జరుగుతున్నాయి.
0: But then when you look at the history of the country since that time, in these 5500 years at least 15,000 wars would have been waged.
1: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
0: And you do not know how many more are to come.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
1: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటిది శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
1: కనుక మనలో ఉండినటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality.
1: ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
1: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
1: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్యహో. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
1: మనోమూలం మిదం జగత్తు. సర్వము జగత్తంతా మనస్సుపైనే ఆధారపడి ఉంటుంది.
0: And the world as such rests on this, is pivoted on this mind.
1: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా గుర్తించినటువంటి వారం అవుతాం.
0: సో వెన్ యూ ప్యూరిఫై ద మైండ్ యూ సర్టన్లీ రికగ్నైజ్ ద అండర్లైన్ ట్రూత్ ఆఫ్ ఆల్ దట్ అరౌండ్.
1: కానీ సీయింగ్ ఈజ్ సైన్స్ అని అంటున్నాం.
0: యూ టాక్ ఆఫ్ సీయింగ్ ఈజ్ సైన్స్.
1: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: బట్ దిస్ సర్టన్లీ డస్ నాట్ కన్వే ద ఫుల్లెస్ట్ మీనింగ్.
1: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: నౌ యూ సే దట్ మై మైండ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్.
1: మనసును చూడగలుగుతున్నావా?
0: But then are you able to see the mind?
1: Kevalam experience matrame.
0: It's only a case of experience.
1: I am very unhappy antaru.
0: Then you say I am very unhappy.
1: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటి కానీ మనం చూడగలుగుతున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యూ కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హ్యాపీ?
1: ఎంత నమ్ముతున్నాం మనం?
0: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్మెంట్?
1: ఇది ఎక్స్పీరియన్స్.
0: దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
0: సో యూ టాక్ అబౌట్ ఫెయిత్ నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఫెయిత్ ఇస్ బియాండ్
1: రీజన్ అనేటువంటిది లేదు.
0: ఫెయిత్ ఇస్ బియాండ్ రీజన్. ఇట్ హాస్ నో రీజన్ అట్ ఆల్.
1: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ట్రై అండ్ కల్టివేట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యు.
1: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పక మునుపు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: నౌ బిఫోర్ న్యూటన్ స్టార్టెడ్ హిస్ రీసెర్చెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రావిటేషన్ సర్టన్లీ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ టు ద ఎర్త్ వాస్ ప్రెసెంట్.
1: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిర్ణయం చేశాడు.
0: ఆఫ్టర్ హీ హాడ్ కన్క్లూడెడ్ హిస్ రీసెర్చెస్ ఫైండింగ్స్ హీ సెడ్ ద ఎర్త్ హాస్ గాట్ ద కెపాసిటీ టు అట్రాక్ట్.
1: కానీ అంతకు పూర్వం దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: But then does it mean that the earth did not have this power of attraction? It did have all right, but it was not seen, observed by anybody.
1: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you say that it did not exist because you did not see it till then?
1: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
0: Now, today, when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
1: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటారు.
0: And today what you have decided upon yourself at one point of time could be new.
1: కనుకనే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: So in this manner you find that there are any number of things the knowledge of which you do not have.
1: కేవలం తెలిసినటువంటి కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరి పోవడానికి గర్వించడానికి ఏ మాత్రం ఆధారం లేదు.
0: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
1: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness, that
1: will
0: be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief. But then, the whole thing is shielded from view. Just a tiny wee bit is shown. What can you decide now?
1: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today what the scientists have found is that wee bit of a thing jutting out.
1: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
1: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందాం అనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: So day by day as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
1: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: సో మ్యాన్ కన్ఫైన్ యాజ్ హీ ఈజ్ టు దిస్ మియర్ నాలెడ్జ్ పర్టనింగ్ టు హిస్ విద్య అండ్ బుద్ధి కెన్ నెవర్ హోప్ టు కాంప్రహెండ్ గాడ్ విచ్ ఇస్
1: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
0: హీ కెనాట్ మెజర్ ఆర్ గేజ్ గాడ్ త్రూ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ హిస్.
1: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: నౌ హీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ సో వెరీ డైవర్స్ అండ్ వాస్ట్.
1: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: సో టుడే ద నీడ్ ఆఫ్ ది డే ఈజ్ ఎ బ్రాడ్ విజన్.
1: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్
1: కొత్త సంస్థను కాదు మనం కోరవలసినది.
0: సెట్ ఆఫ్ న్యూ ఆర్గనైజేషన్
1: కొత్త విధానం కాదు మనం కోరవలసినది.
0: నాట్ ఎ న్యూ ఫార్మాట్ ఆర్ ఎ న్యూ వే.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: వాట్ వీ నీడ్ ఈజ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎ ప్యూర్ అన్సలీడ్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: సో క్లీన్లీనెస్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ ఈజ్ నెసెసరీ టుడే.
1: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలం చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: వెన్ కెన్ దిస్ బి పాసిబుల్? ద డే వెన్ యూ హ్యావ్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ ఈగో ఇన్ యూ.
1: ఇదికి ప్రేమను పెంచాలి.
0: ఫర్ దిస్ యూ మస్ట్ డెవలప్ అండ్ కల్టివేట్ లవ్.
1: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై ఎ పర్టికులర్ థింగ్ దేర్ ఇస్ సర్టెన్ మెథడ్ ఫర్ ఇట్. ఎ సర్టెన్ థింగ్ నెసెసరీ.
1: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హెల్ప్ యూ టు ప్యూరిఫై ఆర్ క్లెన్స్ యువర్ హార్ట్?
1: ఇదే ప్రేమ.
0: దట్ మీడియం ఇస్ లవ్.
1: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడా ఏకత్వంగా ఉంటారు.
0: వెన్ యూ హ్యావ్ ప్యూర్ అన్సలీడ్ లవ్ స్ప్రౌటింగ్ అండ్ స్ప్రింగింగ్ ఇన్ యూ, that will be the day when all individuals will come together.
1: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat there are 70 crores of people living.
1: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
1: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కాని ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
0: బోర్న్ ఇన్ ఇండియా, బ్రాట్ అప్ ఇన్ ఇండియా అండ్ సేయింగ్ దట్ హీ బిలాంగ్స్ టు ఇండియా, హీ రియల్లీ హ్యాస్ నో ఫీలింగ్ ఫర్ ద కంట్రీ యాజ్ సచ్. హీ లుక్స్ బియాండ్ ద షోర్.
1: తన తల్లిని మాత్రము తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
0: యు డెసర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడి ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో, హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
1: కనుక ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
0: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ఎ బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫార్.
1: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
0: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఇస్ భక్తి.
1: ఈ ప్రేమతత్వం నుండే సర్వస్వం కూడా ఇవిడి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
1: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
0: ఇన్ ఎ వరల్డ్లీ కాంటెక్స్ట్ వాట్ హావ్ అచీవ్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ అబ్సల్యూట్లీ నెససరీ.
1: ఇహమున సిగ్గింప హేమతారక విద్య, పరమున సిగ్గింప బ్రహ్మ విద్య. మానసిక శాంతి, దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
0: నౌ యూ సర్టన్లీ డూ నీడ్ టూ థింగ్స్, ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద బాడీలీ కంఫర్ట్.
1: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
0: బట్ బిట్వీన్ ద టూ, ద కంఫర్ట్ ఆఫ్ ద బాడీ ఇస్ నాట్ దట్ నెసెసరీ.
1: దేహం ఒక్క కార్ట్ వంటిది.
0: ద బాడీ ఇస్ లైక్ ద కార్ట్.
1: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
0: ద మైండ్ ఇస్ లైక్ ద హార్స్.
1: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
0: యూ హ్యావ్ ద హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ the cart in the rear, then you can have a safe journey.
1: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
0: But today, with the increase in knowledge around you, you have put the cart before the horse.
1: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
0: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
1: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
0: You do build mansions.
1: Air conditioners పెడుతున్నాం.
0: Talk of air conditioned comfort.
1: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
0: Want to rest and recline on Dunlop sofas and
1: beds. కానీ మానసిక శాంతి లేదు.
0: But you have no mental peace.
1: దీనికి ఎక్కడ సుఖం ఇస్తుంది? బాడీ కూల్ అవుతుంది, మైండ్ హీట్ అవుతుంది.
0: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
1: Kanuka ee naadu manam koravalsindi emiti, manasika shanti unte aranyamulo untunne gaane aanandanni anubhavistam.
0: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
1: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
0: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
1: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
0: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీనిని
1: వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
0: దిస్ ఇస్ వాట్ ద వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
1: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
0: వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ కంఫర్ట్.
1: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి యొక్క వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: This peace of mind could be obtained through the medium of love, and this is what all your efforts should be.
1: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
0: You talk of observation, you talk of experimentation in an endless way.
1: ఈ పరిశోధనలు జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
0: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
1: ఒక సైంటిస్ట్ కూడాను కేవలం నీటిపైన తైల పుట్టు మాదిరి ఏకాగ్రంగా ఉండరాదు.
0: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
1: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడాను కొంతవరకు సన్నిహిత సంబంధం ఉండాలి.
0: Along with the scientist, you must have the component in the form of industrial life.
1: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
0: So when you have both of them coming together, you have your machinery coming through.
1: ee yantramulu abhruthi chesinappude jagat sukshemanga untadi.
0: And when you have machinery, then the world can enjoy comfort.
1: Einstein cheppetundi vaadu naa parishodhanalaku oka paper oka pencil oka waste paper basket kavalannadu.
0: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
1: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు ల్యాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చి పెడుతున్నారు.
0: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యూ హ్యావ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్.
1: సెన్స్ కు మనం బానిసలు కారాదు.
0: వీ షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
1: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
0: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
1: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
0: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్, బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
1: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
1: కనుక మనం సమాజం ఏ గతి పట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది path with the world is taking, who's asking such questions?
1: Kevalam narrow mind lopala sankutamaina bhavam lopala tana yokka abhiruddhi tana yokka parishodhana tana yokka nirnanam lopale thanu antyamavipothunnadu.
0: Nobody is, every individual is engaged in a pursuit dealing with his own singular personality.
1: Kanuku ee naadi scientists lanta em cheyalante samajam yokka kshemanni koradaniki vaalla munduku raavali.
0: Today scientists should come forward to try and do benefit to the society.
1: Prajala yokka dukkanni prajala yokka kashtanni nirmoolam cheyadaniki vaalla prayatninchali.
0: They must make an effort to alleviate the suffering of people at large.
1: Nijanga scientists cheyalante entaina manchi panulu cheyochu.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువల్.
1: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
1: అంతేకాని నేను నా కుటుంబము నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: మై పీపుల్ మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈస్ ఎ వెరీ నారో అవుట్లుక్.
1: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: All should get the same type of life to lead.
1: Kanuka andari yendu okka daivattam undal anetundi ee aadhyatmikamlone nirupistundi.
0: It is the aadhyatmika, the spiritual domain, which proves beyond doubt the point that in all individuals
1: yesuham bahusyam
0: resides the one and the only one, the one manifests as the many.
1: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి ఎందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
1: Kevalam knowledge ni develop chesinanta matramana prayojanam ledu.
0: Merely a furtherance of knowledge is of no use.
1: Ee knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
0: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
1: Practical lo lenetvanti oka knowledge prayojanam emiti? Useless.
0: That knowledge which cannot be transferred into practice is useless.
1: What knowledge without action is useless. Knowledge. Action without knowledge is foolishness.
0: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
1: Kanuka manam annintini kodunu kriya roopamlo manam nirupinchali.
0: So what you have learned, try and show it in practice.
1: Manam ekkada parishodhanalu chesamo avanni pustakamuleke ekkistunnaru. Mastakamu pustakamu rendu okati aipothunnayi.
0: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
1: Danini samajamlo enta varaku upayogapadutunnadu?
0: How much of it is being thrown up in the society?
1: లేదు. ఇది ఏమాత్రం కూడా లేదు.
0: నాట్ అన్ అయోచా ఫిట్.
1: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరి అయినటువంటి రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
0: సో ట్రై అండ్ యూజ్ ఇట్ ఫర్ ద బ్రదర్స్. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడి అరౌండ్ యూ ఈజ్ యువర్ ఓన్ బ్రదర్.
1: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. What you must understand is, what you call science, what you call spirituality, or that dealing with God,
1: ee rendu kudanu okkate.
0: They are not two disparate or different entities. The two are essentially one.
1: Idi okkati. Emiti idi?
0: Now this is, what is this? A piece of cloth.
1: Idi cloth kadu, bundle of threads.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: Kani threads kadu, cotton.
0: It's not threads again, it's cotton.
1: Cotton, thread, cloth, mudu okkate.
0: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
1: Laukikam, భౌతికం, ఆధ్యాత్మిక మూడు ఒక్కటే.
0: సో హియర్ యూ హ్యావ్ లౌకిక, భౌతిక అండ్ ఆధ్యాత్మిక ఆల్ ద
1: సేమ్. యూ ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యూ ఆర్, ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
0: ద ఫస్ట్ ద వన్ యూ థింక్ యూ ఆర్, ద సెకండ్ ద వన్ అదర్స్ థింక్ యూ ఆర్, అండ్ ద థర్డ్ వాట్ యూ రియలీ ఆర్.
1: కనుకని వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటిని ఏకం చేయాలి.
0: సో యూ టాక్ అబౌట్ ద సింథసిస్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇన్ దిస్
1: వర్క్. చేతులతో మనం పని చేయాలి.
0: We talk of work through the medium of hands.
1: Worship, నీవు మనస్సుతో చింతించాలి.
0: Talk of worship, the medium of heart.
1: Wisdom, బుద్ధితో విచారణ చేయాలి.
0: And you talk of wisdom, the intellect comes into play.
1: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
0: What you try to, this process of inquiry through the medium of intellect is jnana.
1: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
0: And where you have a pure heart, that is bhakti.
1: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
0: And doing beneficial acts is karma.
1: Kalukane work, worship and wisdom is the three W's niu kavali.
0: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
1: Idi nijamainatvanti yokka manavatvaniki taginatvanti uttama margam.
0: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
1: నిజంగా మన హృదయం యొక్క పరిశీలితను మనం ఏ మాత్రం చూడటం లేదు.
0: But today we really not concerned about the welfare of the heart or the purification of it.
1: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
0: You must try and protect and safeguard the purity of the heart.
1: ప్రపంచములో ఒక విధమైనటువంటి ఉపకారమునకు కాని అపకారమునకు కాని ఏక మనసే ఆధారం.
0: Now either for good to the society at large or for the bad, it's the mind.
1: బలహీనతకు కాని బలమునకు కాని ఒక మనసే కారణం.
0: Either for weakness or for strength, it's the mind in which is the cause.
1: కనుక నీ బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
0: A powerful person tends to take up any number of
1: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
0: ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ అబౌట్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్స్.
1: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
0: ద వన్ ఎండోర్డ్ విత్ ద స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ అండ్ డెవలప్ ఇట్.
1: ఈ పారాచూట్ కూడా మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్ ఉపయోగమే.
0: నౌ వెన్ యూ లుక్ క్లోజర్ యూ డూ నీడ్ ద పారాచూట్ as you need the aeroplane.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడా సమాజంలో ఉపయోగంగా వస్తున్నాయి.
0: So both these two things are necessary for man for your day to day life.
1: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
0: So the first thing is faith of belief as your strength.
1: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
0: The faith should see no reason whatsoever.
1: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
0: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
1: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
0: ఇట్ ఇస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డు యువర్ కర్మ.
1: లేకపోతే మన క్షణము కూడా నివసించడానికి
0: వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ యు కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
1: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకునైనా మనం సాధించవచ్చు.
0: ఆన్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
1: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
0: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
1: ఇది అర్థం కాని మాటలు.
0: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
1: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేవు.
0: This is meaningless. What you talk of faith or belief is just one. Not you can't have two types of faith. One
1: foolish. విచారణ చేయకుండా నిర్మల మనస్తో నమ్మకమే ఒక మూఢ మనస్సు అంటున్నారు వీళ్ళు.
0: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk.
1: ఇది అనవసరమైనటువంటి యొక్క విచారణ కలిపి కన్ఫ్యూజన్ అయిపోయి కట్టగడిపడు ఫ్యూజ్ పోగొట్టుకోవటమే నమ్మకం అంటున్నారు.
0: Now what you mean by this faith or belief is you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
1: కనుక మనం ఈనాడు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
0: సో ట్రై అండ్ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి త్రూ దిస్ మీడియం ఆఫ్ హార్ట్.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్ ఎనీవన్.
1: కారణం ఏమనగా నీలో దోషం లేనప్పుడు నీ పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
0: Now when you have no fault in you, you have the right to criticize others.
1: Manalo ye naatiki ye nimishamlo ekkadi ye vidhamainatuvanti dosham erpadutundo.
0: But you never know at what time, at what point of time and when you have these faults in you.
1: Sarvulanu preminchetuvanti oka tattvanni manam penchukovali.
0: Try and develop that nature where you can love everyone.
1: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఒకవైపున మ్యాటరు మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటినీ చేర్చేటువంటి విధానం చూడాలి.
0: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
1: కనుక మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
0: సో వాట్ యూ మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
1: Aithe ee naadu manam veru veru chestunnam
0: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
1: Ekoham bahusyam, ekam nunchi anekam ayipothundari.
0: From the one have come the many.
1: Idi sareyindi kaadu.
0: Now what you are trying to do, providing this division,
1: anekam nunchi ekam chestu raavali.
0: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
1: Oka vruchamulo aneka pushpalu kanipistuntai.
0: In a single tree you have flowers of any number.
1: Aneka phalamulu kanipistuntai.
0: Any number of fruits.
1: Aneka branches unta untuntai.
0: Any number of branches.
1: Aneka roots unta untai.
0: Any number of roots.
1: Kani ee leaves unta untuntai.
0: And also any number of leaves.
1: Ee leaves fruits flowers ee roots ee branches anni cheri oka vittaram nunchi vastunnai.
0: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
1: Dinini bijam mam sarva bhutanam anindi Bhagavad Gita.
0: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
1: Kanuka bhagavantude deeniki vittanam.
0: God is the seed.
1: Vishwame deeniki pedda vruchamu.
0: This creation is the huge big tree.
1: Ee vishwamlo ochinatvanti yokka ee yokka flowers e mana yokka thoughts.
0: And in this tree you have flowers, our thoughts.
1: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
0: అండ్ ద గుడ్ దట్ యు డు ఆర్ ది ఫ్రూట్.
1: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
0: ఆర్ రిలేషన్షిప్ ఆర్ లైక్ ద బ్రాంచెస్.
1: దీని ఫలం ఉన్నటువంటి ఫలమే మన క్యారెక్టర్.
0: అండ్ దట్ ఫ్రూట్ దట్ కమ్స్ త్రూ ఈజ్ అ క్యారెక్టర్.
1: కింద ఉన్నటువంటి రూట్ ఏ మనకు విశ్వాసం.
0: దట్ రూట్ డౌన్ బిలో ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్.
1: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
0: వెన్ యూ హ్యావ్ రూట్ బిలో అండ్ ద ఫ్రూట్ అబౌవ్, దెన్ యూ హ్యావ్ ద ట్రీ.
1: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్వుడ్ అయిపోతుంది.
0: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
1: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: So the cause for all this is one.
1: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
0: So through this love, try and develop character.
1: The end of education is character.
0: The end of education is character.
1: The end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge is
1: the
0: love.
1: End of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: ఈనాడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమిటి ఈ ఫ్రీడమ్? మితిమీరినటువంటి ఫ్రీడమ్.
0: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
1: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
0: What you have really is freedom in excess. As a result, mental derangement.
1: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
0: For everything, there is a limit.
1: నశ్రేయో నియమం వినా.
0: Everything bound within a certain limit.
1: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
0: Without this limit, you cannot have a degree of comfort.
1: కనుక ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటువంటిగా చేయాలి.
0: So all our efforts today should be directed towards the furtherance of man's life as such.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
0: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్, డిసీజెస్ లైక్ క్యాన్సర్.
1: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతూ ఉన్నాయి.
0: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్, ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
1: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ ద డేస్ గాన్ బై such diseases.
1: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
0: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them and diagnose them. This is a mistaken notion.
1: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
0: Now the reason is that the air that you inhale is not pure.
1: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
0: The water that you drink is not pure.
1: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
0: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్
1: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
0: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
1: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెయింటెడ్ విత్
1: కారణం ఏమిటి?
0: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
1: వాట్ ఈ పరిశోధనల యొక్క రిజల్ట్?
0: దట్ రిజల్ట్ ఇస్ ద ఎక్స్‌పెరిమెంట్ దట్ హావ్ బీన్ డన్.
1: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
0: నౌ ఇన్ దిస్ నేచర్ దే ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్.
1: పైన టాప్ లోపల ఎనర్జీ.
0: At the right at the top you have energy.
1: Daniki skill.
0: Then you talk of skill.
1: Daniki madhyalo balance.
0: And before that you talk of balance.
1: Down low insight.
0: And under that you have insight.
1: Paina unnatundi knowledge ni inaadu manam skill cheyatam ledhu, kill chestunnam.
0: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
1: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పవుతాం.
0: అండ్ బిఫోర్ బికాస్ యూఆర్ కిల్లింగ్ ఇట్ ద బ్యాలెన్స్ ఇస్ బీయింగ్ అప్సెట్.
1: బ్యాలెన్స్ తప్పవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతాం.
0: అండ్ బికాస్ దిస్ బ్యాలెన్స్ ఇస్ అప్సెట్ యూ డోంట్ హ్యావ్ ఇన్సైట్, యూ హ్యావ్ దిస్ అవుట్వర్డ్ థింగ్.
1: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
0: సో యువర్ నాలెడ్జ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి మేడ్ ఇంటు ఎ స్కిల్.
1: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
0: అండ్ దాట్ విచ్ టెల్స్ యూ హౌ టు మేక్ దిస్ ఇంటు ఎ స్కిల్ ఇస్ ఆధ్యాత్మిక.
1: కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
0: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
1: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
0: సో ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లన్స్ యూ హ్యావ్ ఎన్ ఇంటర్మీడియట్ లెవెల్, ద హ్యూమన్.
1: ఈ హ్యూమన్ లెవెల్ లోపల ఉంటున్నాడు.
0: The intermediate level is the human level.
1: క్రింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
0: అండ్ బిఫోర్ దాట్ అండ్ బిలో దాట్ యూ హ్యావ్ ద లెవెల్ ఆఫ్ మ్యాటర్.
1: పైన డివినిటీ ఉంటుండాలి.
0: అండ్ అబౌట్ దిస్ హ్యూమన్ లెవెల్ యూ హ్యావ్ డివినిటీ.
1: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
0: సో హియర్ యూ హ్యావ్ దీస్ త్రీ సెడిమెంటేషన్ ప్రాసెస్ గోయింగ్ ఫ్రమ్ అబౌవ్. సారీ,
1: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
0: యూ హ్యావ్ రైట్ అట్ ద బేసిస్ ఆర్ ద బిలో మ్యాటర్, ఇన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ అట్ ద టాప్ డివినిటీ.
1: కనుక నీ డివినిటీ దూరం అయిపోతుండాలి.
0: నౌ టుడే ద మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ టువర్డ్స్ డివినిటీ ఈస్ కమింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ మ్యాటర్, ఈస్ గెటింగ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ డివినిటీ.
1: మనం క్రిందికి చూడకూడదు.
0: సో యూ షుడ్ నెవర్ లుక్ డౌన్.
1: లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నాడు.
0: లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్.
1: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు, విశాలమైన పై దృష్టి. లుక్ అప్,
0: నెవర్ లుక్ డౌన్, లుక్ అప్ ఆల్వేస్.
1: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలకు మనం పోవాలి.
0: ఆల్ ద వైల్ ట్రై అండ్ గెట్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ బై
1: గాడ్. ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయిపోతే ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో?
0: హావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్, దేర్ ఇస్ నథింగ్ లైక్ సక్సెస్.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
0: సక్సెస్ బిగెట్ సక్సెస్ అస్ దే సే.
1: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
1: కానా మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
0: ట్రై అండ్ మేక్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్, టేక్ దెమ్ టుగెదర్, డోంట్ మేక్ ఎ డివిజన్ బిట్వీన్ ద టూ.
1: ప్రపంచం అంతా కూడా సైన్స్,
0: ద హోల్ వరల్డ్ ఇస్ సైన్స్,
1: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ,
0: అండ్ ద వరల్డ్ అట్ ద సేమ్ వే
1: అది లేదు అది లేదు
0: ఈ స్పిరిచువాలిటీ. వితౌట్ వన్ ద అదర్ హ్యాస్ నో మీనింగ్.
1: ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్.
0: వన్ ఇస్ నెగటివ్, ద అదర్ ఇస్ పాజిటివ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
0: అండ్ దెన్ యు హావ్ ద టూ కమింగ్ టుగెదర్, యు హావ్ ఎ రిజల్ట్.
1: నెగటివ్ గా పోతే పాజిటివ్, పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
0: యు హావ్ ఎ పాజిటివ్ రిజల్ట్, నెగటివ్ బై ఇట్సెల్ఫ్, పాజిటివ్ బై ఇట్సెల్ఫ్, యు కాంట్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: అండ్ టుడే ట్రై అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్, దట్ షుడ్ బి యువర్ ఎండెవర్.
1: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం ఒక గిట్టదు.
0: బట్ టుడే సైంటిస్ట్ సేస్ హి హస్ నో ప్లేస్ ఫర్ స్పిరిచువాలిటీ.
1: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
0: హీ సేస్ దట్ బ్లైండ్ ఫెయిత్.
1: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
0: బట్ హీ షుడ్ నాట్ రియలీ గో దట్ వే.
1: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
0: వన్ హూ రియలీ బిలీవ్ సో ఈజ్ నో సైంటిస్ట్ అట్ ఆల్.
1: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి.
0: ఎ ట్రూ సైంటిస్ట్ గివ్స్ డ్యూ క్రెడెన్స్ ఫర్
1: రెండింటినీ ఏకం చేయాలి.
0: ట్రైస్ టు సింథసైజ్ ద టూ.
1: ఈ ఏకం చేసినటువంటిదే నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
0: అండ్ వన్ హూ కెన్ బ్రింగ్ అబౌట్ ద సింథసిస్ ఈజ్ వన్ హూ హాస్ గాట్ ప్రేమ స్వరూపుల.
1: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆదేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
0: వన్ హూ హాస్ ద టోటల్ పిక్చర్ ఇన్ మైండ్. నౌ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, యు మస్ట్ హావ్ గాడ్ యాస్ ద బేసిస్ అండ్ ట్రై టు లుక్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ రెస్టింగ్ ఆన్ ఇట్.
1: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైంటిస్ట్.
0: వన్ హూ ట్రైస్ టు సీక్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ అరౌండ్ హిమ్ ఇస్ ద సైంటిస్ట్.
1: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సైంటిస్ట్.
0: He is the scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation, is a saint.
1: Ekku vyathyasam ledu. Athana saint is a scientist.
0: There is no difference. One is the saint, the other is the scientist.
1: Kanaka manam ee matter tho paatu aa energy ni kuda nu cherchukunte adi sahajangane undi cherchukonakkaraledu.
0: Now when you look at it closely, matter and energy are closely linked. All right, you don't have to make a special effort to bring them together.
1: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమ తత్వము. ఈ ప్రేమ తత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
0: బట్ ది నీడ్ ఆఫ్ ది డే ఇస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్, విచ్ అగైన్ కుడ్ బి గాట్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ లవ్ యూ కెనాట్ లివ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు, మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
0: Now if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
1: Goppa srimantudainatunte vaadu naa bandhavu naa mitrudu anukunte manaki entho balam istundi.
0: So also an extremely wealthy person is related to you, you derive a lot of strength from that.
1: Adhe vidhamgani bhagavantude naa bandhavu, bhagavantude naa mitrudu ante manaki entha balam vastundi.
0: In the same manner, if you were to say God is my relative, God is my friend, how powerful and secure should you feel?
1: Kanuka nijamainatunte bandhavu bhagavantudu okkade.
0: So the true relation of yours is really God.
1: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
0: These relatives of yours through the meaning of this body, so long as you have your life. ఎవరు
1: మిత్రులు నిజంగా?
0: So long as you have life in you.
1: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
0: Who's your true friend then again? God.
1: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
0: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way. When there is water in the tank or the pond, all the frogs collect there.
1: వాటర్ డ్రై అయిపోతానే ఒక్క సింగిల్ ఫ్రాగ్.
0: వన్స్ ద పాన్ డ్రైస్ అప్ యు కాంట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్రాగ్.
1: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
1: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
0: వన్స్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసప్పియర్.
1: కానీ నిరంతరం కూడాను మన వెంట దంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
0: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
1: అటువంటి మనం విశ్వసించి జగత్తును కూడాను అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించటము, ఇది చాలా సరే సహజమైన జీవితము.
0: So believe in a God of this nature and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
1: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయినటువంటి సత్యాన్ని గుర్తించి దీన్ని స్పిరిచువల్ అనేటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతను అందుకుంటుంది.
0: ద డే ద సైంటిస్ట్ through their medium of research and experiments come to the realization that spirituality is not something which is different from science, that will be the day of prosperity and peace for mankind at large.
1: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
0: We certainly have to observe and experiment on everything.
1: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
0: But never do so with a prejudiced mind.
1: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించాలి.
0: Do so by way with an open mind.
1: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
0: Now there lies a true path of observation.
1: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
0: అబ్జర్వ్ దస్, ఎక్స్పీరియన్స్ దస్ అండ్ రీచ్ అండ్ బికమ్ వన్ విత్ ద లార్డ్.
1: దీనికి నీదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
0: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్, ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
1: ఈనాడు వ్యక్తులైనటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
0: Embodiments of love. Today's youth take to the path of science. As a result, they're getting confused.
1: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
0: What they know is hardly anything, very little, but they tend to become arrogant.
1: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
0: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
1: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
0: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
1: నిజముగా విద్యావంతుడంటి అహంకారం అక్కడ ఉండకూడదు.
0: They feel they have understood everything in terms of a big pumpkin.
1: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
0: One who is truly educated has no trace of ego in him.
1: విద్యె వినయ సంపన్నే అన్నారు.
0: Vidya or education confers humility on a certain person.
1: ఇది నిజమైనటువంటి విద్య.
0: This is the indication that a person is educated.
1: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసి చేరుతుంది.
0: When you have this humility, you can move freely with others.
1: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Have this element of love in you. Bind everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
1: ప్రేమ స్వరూపులార, మొట్టమొదట మానసిక పరిణామం తప్ప ఇంక ఎన్ని పరిణామములు వచ్చినా జగత్తు మంచిది కాదు.
0: I'm hoping and blessing that you do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
1: మనసు మారితేనే జగత్తంతా మారుతుంది.
0: When the mind changes, the world also would change.
1: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
0: So for the sake of changing the mind, develop this love.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
0: Understand this truth. You have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There is no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina ee charachara jagatrantai kudanu prapanchamu ani perutho pilubadutunnadi.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: Panchabhutamuni yokka prabhavame ee prapancham yokka namamunaku moola karanam.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: Panchabhutamuni yokka swarupame ee prapancham yokka swarupam.
0: The world is the manifestation, expression of the five elements.
1: Panchabhutamuli yokka prasiddhame manavuni yokka jnana siddhi.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: Ee panchabhutamule lekundina prapanchame ledu.
0: Bereft of the five elements, there is no world.
1: Ee panchabhutamulu kudanu భగవత్ స్వరూపమే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ ద డివైన్.
1: కనుకనే భూదేవి అని మొదటి పేరు పెట్టారు.
0: దట్స్ ద రీజన్ వై ద ఫస్ట్ ఎర్త్ ఇస్ కాల్డ్ మదర్ ఎర్త్ భూదేవి.
1: రెండవది గంగాదేవి అని పేరు పెట్టారు.
0: ద సెకండ్ వాటర్ ఇస్ కాల్డ్ గంగాదేవి.
1: మూడవది అగ్నిదేవుడు అన్నారు.
0: ద థర్డ్ వన్ ఫైర్ గాడ్ అగ్నిదేవ.
1: నాలుగవది వాయు దేవుడు.
0: ద ఫోర్త్ వన్ ద విండ్ గాడ్ వాయుదేవ.
1: ఐదవది శబ్ద బ్రహ్మము.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ శబ్ద బ్రహ్మ.
1: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నాలుగు బిరుదులతో ఈ పంచభూతములు ప్రపంచమును సాకుచున్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ బికాస్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ that were given to them, the one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swarupamudu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati prani yendu kudanu atma swarupamai alaruchunnadi.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: Prati atma bhagavantuni yokka aakaram ganukane deenni atma gnanaya namaha annaru.
0: The spirit or the self is the very form of the divine.
1: Itti divyamaina bhavyamaina navyamaina atma tattvamnu anyulu kana rakunda potunnadi.
0: Such an effulgent, such ever fresh, the new spirit is not known to many.
1: Kantiki kanipinchunadi,
0: that which is seen,
1: chevulaku vinipinchunadi,
0: that which is heard,
1: manasuku anipinchunadi,
0: which could be thought over,
1: divyatvanni kanipinchunadi,
0: and the divinity that becomes apparent,
1: jeevitanni kalipinchunadi,
0: and that makes our life,
1: mai marapinchunadi,
0: and makes you forget
1: yourself. Ee panchabhutamule.
0: The cause behind all these are the five elements.
1: Itti panchabhutamuli yokka prabhavamu panchabhutamuli yokka prasakti manavudu artham cheskunna antadikante daivamu marokudu kanaraadu.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman the divine.
1: Kanukane bhur bhuvaha suvaha annaru.
0: Therefore it is said bhur bhuvaha suvaha.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padarthamul yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuvaha anaga vayu yokka cherikini.
0: Bhuva represents the combination of the air.
1: Deenine vibration antaru.
0: This is called vibration.
1: మూడవదే రేడియేషన్.
0: ద థర్డ్ వన్ ఇస్ రేడియేషన్.
1: ఇదియే పరమజ్ఞానము.
0: దిస్ ఇస్ ద సుప్రీం నాలెడ్జ్.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దక్షిణామూర్తి హూ రిప్రజెంట్స్ ద సింబలైజెస్.
1: నాలుగు వేదములు ఎందుకులను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచములకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫోర్ వేదస్ హావ్ బీన్ రిప్రజెంటెడ్ బై ఫోర్ మహావాక్యాస్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి.
1: తత్ త్వం అసి.
0: తత్ త్వం అసి.
1: ఈ నాలుగు మహావాక్యములను వేదములు నాలుగు మహాసూత్రములుగా విభజించి లోకమునకు అందిస్తూ వచ్చినవి.
0: దీస్ ఫోర్ మహావాక్యాస్ రిప్రజెంట్ ద సుప్రీం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ఫోర్ వేదిక్ టెక్స్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ.
0: దక్షిణామూర్తి హూ రిప్రజెంట్స్ ద సింబలైజెస్.
1: నాలుగు వేదములు ఎందుకులను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచములకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: ఇన్ఫాక్ట్

0: principles of all four Vedic texts.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: ఇస్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి ఒక అనుభూతియా?
0: ఇస్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగు పడేటువంటి ఒక జ్ఞానమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటన్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: అది నిరంతరము కూడాను, సర్వకాల సర్వావస్థలందు కూడాను చరణము లేని అచలనంగా ప్రవహించేటువంటి ఒక ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన ద సుప్రీమ్ నాలెడ్జ్ విల్ బి విత్ యూ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: ద సుప్రీమ్ నాలెడ్జ్ ఇస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది మార్పు చెందినటువంటిది.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: కూర్పు చెందినటువంటిది.
0: ఇట్ కెనాట్ బి మాడిఫైడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్ దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: This constant integrated awareness is present all over the body.
1: ఈ ప్రజ్ఞానమును కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
0: This prajnana is also ethereal.
1: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతుండదో,
0: just as the wind blows all over,
1: వాయువు ప్రవేశించినటువంటి ఒక ప్రదేశము జగత్తులో కానరాదు.
0: As you know that there is no nothing in this world into which the air cannot get in.
1: కనుకనే ఈ వాయుస్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్.
1: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసేటువంటి వాడు కనుకనే ఇతనికి వాయుస్వరూపుడు అని పేరు.
0: యాజ్ దిస్ విండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్, ది విండ్ ఇస్ డివైన్.
1: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
1: Bhuta bhavishyat vartamanamli yandu sarvakala sarvavasthali yandu sarvatra ninninatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
0: How is that man is not able to experience and realize the divinity which existed in the past, existing in the present, would exist in future, present in all states?
1: దీనిని వేదమునందు
0: దిస్ ఇన్ వేద
1: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాధమునందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండెడ్ రికాల్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
1: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండినది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూవ్మెంట్.
1: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో?
1: తన యందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోను అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
0: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
1: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
0: In this world do we find any man who is in search of his own self?
1: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానం.
0: Though he is the very self embodied, how is that he does know himself?
1: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
0: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
1: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
1: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
0: హీ బీయింగ్ ద డివైన్ హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్.
1: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
0: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
0: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందుకులను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటం వీలు కాదు.

0: no being can exist without five elements.
1: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవం నందు నరములు యందు ప్రాణతత్వంతో మెరుగుతూ ఉంటున్నవి.
0: యు ఫైండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ త్రూ ద నర్వ్స్.
1: ఈ నరములు యందు సంచరించేటువంటి ప్రాణము దైవ స్వరూపమే.
0: ద లైఫ్ దట్ సస్టైన్స్ ఆల్ దీస్ నర్వ్స్ ఈస్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
1: అదనే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అండ్ హీ ఈస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
0: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్
1: అయమాత్మ. అనగా దీనిని మేరుగు రీతిగా భావించుకున్నప్పుడు అయామ్ ఆత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
0: ఇన్ఫాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ విన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
1: తత్ అనగా బయటది.
0: Tat means that which is outer.
1: Tvam anaga lopaladi.
0: Tvam which is inner.
1: Lopala bayata rendinti endukudunu sancharinchetundi yokka divyatvame thanu.
0: The divinity is the one which is present exterior.
1: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
0: It only meant that divinity pervades all over.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం గాని కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం గాని ఇది ఒక వెర్రితనమే.
0: It is foolishness to be in search of God and to know him.
1: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవ స్వరూపమే.
0: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: తన లోపల ఉన్నటువంటిది బయటికి మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్
1: దీనిని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అన్నారు.
0: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఇట్టి రియాలిటీ మన యందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
0: దట్ రియాలిటీ బీయింగ్ విదిన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing outside.
1: రీసౌండ్ కోసం ఎందుకు మనం ఆశిస్తున్నాము?
0: What is it you want?
1: ఇది కేవలము ఒక వెర్రితనమే.
0: It is absolute foolishness.
1: అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానము తనయందు లేకపోవటం చేతనే.
0: Because that sacred supreme knowledge is not in you.
1: సర్వత్రా వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: Man is making an attempt to search for God outside.
1: కనుక ఈ యొక్క ప్రభా అనేటువంటి ఒక తత్వం లోపల.
0: In this principle of prabha.
1: అనగా ప్రతి మానవుని యొక్క దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
0: ప్రభవ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
1: మొదటి నెల ప్రభవ.
0: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
1: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచురింపచేయటమే ప్రభవ.
0: ప్రభవ మీన్స్ దట్ ఇమ్మనెంట్ లేటెంట్
1: కాలస్వరూపుడు తానే.
0: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
1: కాల కాలాయము తానే.
0: ఇన్ఫాక్ట్ ఇస్ టైమ్.
1: కాల నియమితుడు తానే.
0: హీస్ ద టైమ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలతరుణ పని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తుంచుకోవటం లేదు?
0: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడా కనిపిస్తూనే ఉంటున్నాడు.
0: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
1: ప్రతి దాని ఎందు కూడా మాస్టర్ గానే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద మాస్టర్ దేర్.
1: మాస్టర్ ది మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్ అన్నది.
0: మాస్టర్ ద మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్.
1: ఆ మాస్టర్ ను మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: సో యూ షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
1: సర్వేంద్రియములు కూడా కేవలము బయట గోచరించేటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
1: ఇది నీరు.
0: దిస్ వాటర్.
1: ఇది అగ్ని.
0: దిస్ ఫైర్.
1: ఇది వాయువు.
0: ఇది
1: ఏ గాలి. ఇదంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: అన్నింటికీ తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అదే మాస్టర్ ది మైండ్.
0: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
1: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
0: యూ షుడ్ బి ద మాస్టర్ మైండ్.
1: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
1: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
0: కైక who has become submissive to the servant, what had happened to her?
1: Kaika, Kekaya Raju yokka bidda.
0: Kaika is the daughter of the king of Kekaya.
1: Alanti rajakumarte ainatundi Kaika.
0: That Kaikan, the princess,
1: tana banisa ainatundi Mandaraku banisiga ayipoyindi.
0: Has become a slave to her own servant.
1: Aame cheppinattuga vinavirchindi.
0: She paid heed to her words.
1: Kanukane aame sarvasvanni kolipoyindi.
0: Therefore she lost everything.
1: Kattagadaniki patini kolipoyindi.
0: She lost her husband.
1: Kanna kumarulaku vidvesham kaliginchindi.
0: And that was responsible for
1: lokamulaku nindane cheppinchukundi.
0: And then she was disreputed.
1: కనుకనే ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
0: Therefore no one has the name of Kaika.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే. ఇది ఒక దోషము.
0: Kaika being a master herself, she has submitted to her own servant.
1: కనుకనే మనమంతా మాస్టర్స్ మే.
0: We are all masters.
1: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
0: Everyone is the form of a master.
1: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
0: He is the master of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
0: With one of the elements missing, he cannot be a master.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనిటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
0: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
1: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kanipistune untuntadu.
0: Master is present in every atom and in every cell.
1: Deenini puraskarinchukoni ee vedam nandu anuraniyan mahato mahiyan.
0: Therefore the Veda declares that God is present in
1: anuvulo anuvuga unnadu ganamulo ganamuga untunnadu.
0: He is the smallest to the small and the biggest to the big.
1: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
0: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
1: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
0: హూ కెన్ విజువలైజ్ ది డివినిటీ?
1: ఎవడైనా చూడవచ్చును.
0: నోబడీ కెన్ సీ.
1: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
0: బికాజ్ హీ హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
1: పశ్యన్నపి చా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
1: నీ వినేదంతా భగవంతుని యొక్క శబ్దమే.
0: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
1: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
1: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
0: ఆల్ దట్ యు డూ ఇస్ ద డివైన్ యాక్టివిటీ.
1: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
1: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
1: సర్వము భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
1: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ డివైన్,
1: ప్రతి నాణము భగవంతుడే కనుక,
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్ ఇస్,
1: ప్రతి అణువు భగవంతుడే కనుక,
0: ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్,
1: దేనైనా చేయవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: కారణం
0: వై?
1: అంత తన స్వాధీనమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
1: ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ అబౌవ్ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
0: ఏ పర్సన్ అన్ ఎస్పరెంట్,
1: జంతువును మరజన్మ దుర్లభం అన్నారు.
0: He said that human life is rare.
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: Human life is extremely rare.
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human form.
1: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
0: There is no different form other than.
1: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
0: Everything is present within that form.
1: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి.
0: Therefore we should know the nature of a human form to begin with.
1: ఏ శాస్త్రము ఏ వేదము ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుండాలి.
0: ఎనీ సీక్రెట్ టెక్స్ట్ ద మైథాలజీ ఆర్ వేద ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
0: నాట్ దట్ ద ఫార్మ్ ఇస్
1: ఆయా రూపం యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
0: ద ఫార్మ్స్ వేరీ ది ఫిజిక్ డిఫర్స్.
1: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
0: ఇఫ్ ఎ బఫలో వాంట్స్ టు వర్షిప్ గాడ్,
1: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోతే యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
0: ఎ బఫలో కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ బిగ్గర్ బఫలో ఫార్మ్.
1: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
0: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
1: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
1: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఏమైనా చేయవచ్చును.
0: హీ క్యాన్ డు ఎనీథింగ్.
1: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు పరార్థం కోసం.
0: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
0: Everything is divine, whatever thought might be.
1: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టుటకు వీలు కాదు.
0: None can find fault with the will of God.
1: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వారు లేరు.
0: No one has seen God in full.
1: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్
1: సర్వస్వరూపుడు పరమాత్మే.
0: హిస్ ఆల్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: కనుకని సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
0: We have to love these five elements.
1: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
0: అండ్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి
0: we should have full faith in God who is the person.
1: ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి
0: and the very faith will make you experience
1: ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది
0: and the truth confers peace.
1: శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును.
0: And through this peace you can attain
1: where there is confidence there is love.
0: Where there is confidence there is love.
1: Where there is love there is peace.
0: Where there is love there is peace.
1: Where there is peace there is truth.
0: Where there is peace there is truth.
1: Where there is truth there is bliss.
0: Where there is truth there is bliss.
1: Where there is bliss there is God.
0: Where there is bliss there is God.
1: అనగా ఏమి, ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీ ముండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
0: When once you have got the confidence and so is your mother, you start loving her then.
1: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమని నీకు విశ్వాసమే లేకపోతే ఆమె నువ్వు ఏమాత్రము ప్రేమించవు.
0: If you have no confidence and faith that so is your mother, you can't love her.
1: పెండికి పూర్వం నీ భార్య ఎవరు?
0: Before your marriage, who is your
1: wife? ఎవరిని ప్రేమించవు.
0: You don't love anybody.
1: నీకు వివాహమైన తర్వాత
0: only after wedding
1: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే
0: you have full faith in your wife
1: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు.
0: And therefore you love her.
1: ఆమెనే ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
0: You consider your wife as
1: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: That faith you should develop more and more.
1: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you have got that faith you can attain divinity.
1: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
0: Without faith you cannot experience God.
1: కనుక
0: సో
1: ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have to develop the faith that is
1: self confidence
0: we have to develop.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
0: When once you have self confidence you will have self satisfaction.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
0: With this self satisfaction you can reach the state of self realization.
1: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
0: With this self realization you are prepared for self sacrifice.
1: ఈ సాక్రిఫైస్ అంటే ఏంటి?
0: What do you mean by self
1: అంతా నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
0: The self sacrifice meant to know the self as everything.
1: భవనాన్ని చూస్తున్నాం మనం.
0: You see the mansion here.
1: కానీ చూచేది భవనమే కానీ
0: you see the only the building.
1: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
0: What is the foundation for
1: అది ఫౌండేషన్.
0: The foundation is the basis.
1: ఆ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: The foundation is self confidence.
1: ఈ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన
0: on this foundation of self confidence
1: self satisfaction అనేది వాల్ కడతాం.
0: This wall the self satisfaction is raised.
1: ఈ వాలు పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేస్తాం.
0: అండ్ దెన్ యూ పుట్ ద రూఫ్ ద సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్
0: ద మూమెంట్ రూఫ్ సెల్ఫ్
1: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
0: దేర్ లైస్ ద లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: రూఫ్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
0: నో వన్ కెన్ లివ్ ఇన్ ఏ బిల్డింగ్ విదౌట్ రూఫ్.
1: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
0: Therefore self satisfaction self realization ultimately
1: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
0: Man today has lost self confidence.
1: ఇంకా దేనిపైన విశ్వాసం తనకు?
0: What on what is it that he has got?
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
0: When once the self confidence is lost everything is gone.
1: కనుకనే మొట్టమొదట ఆత్మవిశ్వాసం కావాలి.
0: Therefore self confidence is essential.
1: అట్టి విశ్వాసం ఉండినప్పుడే
0: సచ్ కాన్ఫిడెన్స్
1: దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
0: యూ కెన్ సీ దట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ బ్రిలియంట్ లైట్.
1: కాన
0: సో
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరు కూడాను భగవత్స్వరూపులే.
0: ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
1: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
0: వేర్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ఫైవ్ ఎలిమెంట్స్ దేర్ యూ ఫైండ్ గాడ్.
1: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
0: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
1: కనుకనే దైవం మనుష్య రూపేణ,
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: మనుష్యాకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
0: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ
1: మనుష్యాకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
0: అండ్ గాడ్ ఇస్ ఇన్
1: దైవము ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
0: గాడ్ హ్యాస్ నో సెపరేట్ ఫార్మ్.
1: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
0: పీపుల్ థింక్ ఆఫ్ మెనీ ఫార్మ్.
1: దక్షిణామూర్తిని పెట్టారు.
0: హియర్ వి హావ్ దక్షిణామూర్తి.
1: అది వాళ్ళ భావ చిత్రమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: వాళ్ళ ఊహ చిత్రమే.
0: ఇట్ ఇస్ యువర్ ఎక్స్ప్రెషన్.
1: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది రియాలిటీ.
1: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంది.
0: విత్ ఆల్ ది అట్రిబ్యూట్స్ యు ఫైండ్ ది హ్యూమన్ ఫార్మ్ దేర్.
1: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు. ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు. విశ్వము విశ్వమనగా ఏమిటి? అనేక రూపముల చేత,
0: విత్ వేరియడ్ ఫార్మ్స్,
1: అనేక భంగముల చేత,
0: విత్ సో మెనీ ట్రాన్స్మెంట్స్,
1: అనేక వస్తువుల చేత,
0: సో మెనీ ఆబ్జెక్ట్స్,
1: అనేక అంగముల చేత,
0: సో మెనీ లింబ్స్,
1: కల్పింపబడినటువంటిదే విశ్వము.
0: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
1: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
0: దిస్ ప్రపంచ ద వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్.
1: దీన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్ అని వేదం చెప్తూ వచ్చింది.
0: ద వేదర్ డిస్క్రైబ్స్ దిస్ వే.
1: సహస్ర శీర్ష పురుష,
0: ఇట్ హాస్ ద పురుష.
1: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
1: అన్ని చేతులు కూడాను పరమాత్మని యొక్క చేతులే.
0: ద హ్యాండ్స్ ఆర్ డివైన్.
1: అందరి హృదయము పరమాత్మని యొక్క హృదయమే.
0: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
1: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేత,
0: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్,
1: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
0: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్, దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
1: కాదు కాదు,
0: నో,
1: ఆకారం మానవత్వమే కానీ
0: యూఆర్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
1: నీవు దైవ స్వరూపుడే.
0: బట్ యూఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: గాడ్. కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
0: How do you consider yourself as
1: God? I am God. I am God. I am God.
0: Have this idea that I am God. I am
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nenu Devamani.
0: I am God.
1: I am Atma Brahma.
0: I am Atma Brahma.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee nalugu mahavakyamulo oka swarupamu nene.
0: The four mahavakyas are symbolized and represented in me.
1: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో మనకు కనిపించడం లేదు.
0: The essence of mahavakyas do not lie separate.
1: మన ఎందే కనిపిస్తున్నాయి.
0: You find them in you.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇది నా దేహము.
0: Is my body.
1: ఇది నా మనసు.
0: Is my mind.
1: ఇది నా చెయ్యి.
0: My hand.
1: ఇది నా కారు.
0: My leg.
1: But who am I?
0: Then who am I?
1: క్వశ్చన్ వేసుకో, నేనెవరు అని అనుకో.
0: Put a question, who am I?
1: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
0: You say this is my body.
1: దేహము నువ్వు కాదు.
0: You are not the body.
1: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
0: And the body belongs to you.
1: ఇది నా కర్చీఫ్.
0: Is my kerchief.
1: ఈ కర్చీఫ్ నేను కాదు.
0: I am not the
1: kerchief. కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: Kerchief is separate.
1: ఇది నా టంబ్లరు.
0: My tumbler.
1: టంబ్లర్ వేరు, నేను వేరు.
0: Tumbler is separate from me.
1: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
0: So the objects are separate.
1: కానీ అన్నిటికీ నేనే మాస్టరు.
0: But I am the master of all.
1: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే,
0: ఈ
1: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానమైపోతాయి. ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
0: And these are all things that pass by.
1: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాము.
0: They are merely instruments.
1: ఇది ఒక ప్లేట్.
0: This is a plate.
1: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాము.
0: This is used as a lid to cover.
1: ఇది ఒక టంబ్లర్.
0: This is a tumbler.
1: ఈ టంబ్లర్ లో నీరు పోసుకొని పెట్టుకుంటున్నాము.
0: This contains water.
1: ఈ టంబ్లర్ వెండే.
0: The tumbler is
1: ఈ ప్లేటు వెండే.
0: It also is made of silver.
1: స్పూను వెండే. తట్టా వెండి, అంతా వెండి.
0: The plate, the tumbler, all made up of silver.
1: కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: But you cannot change the silver.
1: రూపాలు మార్చవచ్చును.
0: Forms could be changed.
1: అదే విధంగానే
0: similarly
1: మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
0: Human forms are different, varied.
1: వీడు బాలుడు.
0: He is a boy.
1: వీడు పిల్లవాడు.
0: He is a young boy.
1: ఇతను మనిషి.
0: He is a young man.
1: ఇతను తాత.
0: He is a grandfather.
1: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: So the child, the boy, the man, grandfather are all one and the same.
1: ఈ రూపాలు మారిపోతున్నాయి.
0: The forms change.
1: ఈ నా మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రము నమ్మవద్దు.
0: Never go by the changing forms.
1: ఇంకా మనసు.
0: The mind.
1: మనసు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి.
0: Mind is like a mad monkey.
1: కనుకనే ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: కనుకనే ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
0: బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: అన్నిటికీ నీ ఆధారమైనటువంటి యొక్క తత్వము కాన్షియన్స్ ఉండాలి.
0: ద బేసిక్ ఫౌండేషన్.
1: ఈ కాన్షియన్స్ ఆత్మ.
0: ది కాన్షియన్స్ ఇస్ ది.
1: దాని నీవు నమ్ము.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్.
1: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములకు గురి అయిపోతావు.
0: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద సెన్సెస్.
1: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి.
0: హౌఎవర్ వి హావ్ టు డు అప్రోప్రియేట్ యాక్షన్.
1: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
0: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ కట్టగలిపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
0: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
1: అది ఏ నీ ఆరవ స్వరూపము.
0: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్.
1: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
0: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ సిక్స్ విచ్ యు డో నాట్ సీ.
1: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
0: ద పవర్, ద పల్సేటరీ యాక్టివిటీ విత్ ఇన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది ఏ ప్రజ్ఞానం? బ్రహ్మ.
0: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
1: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
0: యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ప్రజ్ఞాన.
1: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు, భౌతికమైన జ్ఞానం కాదు, లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు. ఇవన్నీ కూడా నువ్వు ప్రాకృతికి సంబంధించినటువంటి
0: నాలెడ్జ్.
1: ఇవంతా బుక్కిష్ నాలెడ్జ్. కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ ఎందే ఉంటున్నది.
0: ద ట్రూ నాలెడ్జ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఫాలోస్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్.
1: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు. ఇది
0: ఇస్ నాట్ ద వన్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
1: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి, అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
0: Why is that you forget God who is present?
1: కనుకనే ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
0: That's the reason why you face trouble.
1: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
0: You are deluded.
1: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుండాలి.
0: You are carried away by illusion.
1: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
0: And this illusion.
1: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: This illusion is not something.
1: నా మాయ ఇది మాయ అన్నారు. సా మాయ ఇది మాయ.
0: సా మాయ ఇది మాయ.
1: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
0: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: ద పాసింగ్ క్లౌడ్.
1: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: టు కీప్ ఇన్ యూ ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించాలి.
0: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: ప్రతి పాదుకు కూడాను భూమిపైన సంచరించేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
1: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
0: The feet are on the lower side.
1: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
0: The head is very important.
1: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
0: All the crowns are on the
1: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోపోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
0: Such a head which is so superior cannot reach anywhere without the help of the feet.
1: అయితే ఇటువంటి శిరస్సును గుర్తించుకునే నిమిత్తమై భౌతికమైనటువంటి కొన్ని క్రియలు ఈ రకమైనటువంటి పూజలుగా నియమించారు.
0: To know the reality of the head, there are certain modes of worship of paduka or the feet.
1: ee padukalu shirasunanta mosechuntide.
0: In fact the feet bear the weight of the head.
1: ee chandrama manaso jataha chachu suryo ajayatani.
0: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
1: ee yokka netramulu chala pradhanamaitundi.
0: Eyes are important.
1: Netramule lekapothe manaku shastrame artham kadu.
0: Without netra the eye you cannot go through the shastra.
1: Drushti lekapothe srushti manam chudalemu.
0: Without drushti vision you cannot see the srushti creation.
1: Kanukane manam prati dani kudunu oka nimitta matranga unchukunnam.
0: We have to consider everything as
1: ante kani ivanni kudunu pradhanam kadu.
0: They are not very important.
1: Ivanni ఫండమెంటల్. దీని కింద ఉండేటువంటివి
0: ఫండమెంటల్.
1: కానీ అన్నింటికీ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఆత్మతత్వమే. అదే ఆత్మ. అట్టి ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి
0: forgetting the principle of
1: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్
1: మనం భ్రమిస్తున్నాము.
0: వి ఆర్ డెల్యూటెడ్.
1: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము,
0: చింతిస్తున్నాము,
1: విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే. మన భ్రమనే దీనికంతా మూల కారణము. భ్రమ ఉండినంత వరకు నువ్వు భ్రమ మనకు చిక్కడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ద డెల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం బ్రహ్మ మన చేతిలో ఉంటాడు.
0: Brahma, delusion is given up. You can have Brahma.
1: Brahma anaga vishalatvamto koodinatunti vaadu.
0: Brahma represents vastness.
1: Vishnu anaga vishalatvanni penchukuneetunti vaadu.
0: Vishnu was expansive.
1: Kaabatti daivatvamunaku eppudu kodunu vishalatvame kaani sankuchitamaina bhavam kaadu.
0: God represents the vastness.
1: Nee sankuchitamaina bhavam cheta neevu bhagavantuni sankuchitanga bhavinchavachchu.
0: Since you are narrow, you consider God also as narrow.
1: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
0: As is your feeling, so is your visualization.
1: భగవంతునికి విశాలమైనటువంటి భావము,
0: God is broad,
1: అనంతమైనటువంటి సంకల్పము,
0: infinite will.
1: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
0: It's not possible for anybody.
1: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
0: Because you cannot know the artha, the meaning, you face
1: ఈ అనర్థము లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
0: The yadartha significance is forgotten.
1: పదార్థాన్ని విశ్వసిస్తారు.
0: And we also forget the పదార్థం.
1: కనుకనే ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పదార్థమును ఆధారం చేసుకోలేదు.
0: We go by the పదార్థ, the matter, but we are not understanding.
1: పదార్థమే ఫండమెంటల్.
0: And that is fundamental.
1: ఇవంతా కూడా నువ్వు ప్రాకృతమైనటువంటి వస్తువులు.
0: All other are physical objects.
1: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువులను నీవు ఆధారం చేసుకోవద్దు.
0: Don't go by the physical objects.
1: వాటిని మనసులో ఉంచుకో.
0: Keep them in view anyway.
1: నీ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
0: The world you have got to do with them.
1: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
0: You have to discharge your duty.
1: నీ బాధ్యతని వహించాలి.
0: You have to discharge your responsibility.
1: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
0: Yes, you have to believe these things.
1: నిజంగా భగవంతుని విశ్వసిస్తే ఈ తుచ్చమైనటువంటి ఏమాత్రం నీకు జ్ఞాపకం రావు.
0: When once you have faith in God, no other thought will get into you.
1: Anta panchabhutamule.
0: Everywhere you find five elements.
1: Ee panchabhutamule yokka tattvanni mottamotta artham chesukunte daivattu manaku sulabhanga artham avutundi.
0: When once you understand the principle of five elements, you can also understand the principle
1: prema swarupulara,
0: embodiments of love.
1: Ee panchabhutamulu kodanu,
0: the five elements,
1: manaviniki pradhanamainatundi pranamulu,
0: they are the life principles.
1: Ee pranamule lekundina,
0: without this life,
1: jeevitame ledu.
0: There's no life.
1: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
0: And this air is present everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: It is in you, with you, above you, below you, around you.
1: నీ సర్వత్రా ఉంటుంది కూడా, మన చుట్టూ కూడా ఉండేది అది.
0: And it's around you also.
1: కానీ మనకు కనిపించదు.
0: But yet you don't see.
1: మనకు చేతికి చిక్కదు.
0: You cannot catch hold.
1: చిక్కకుండా పోయినంత మాత్రం కనిపించకుండా పోయినంత మాత్రం లేదు అని మనం
0: విశ్వసించాం.
1: కనిపించకపోయినంత మాత్రం లేక పట్టడానికి వీలు కానంత మాత్రం లేడు అని మాత్రం చెప్పకూడదు. తానే లేకపోతే నీవెలా ఉన్నావు?
0: Without air, how do you live?
1: అదే నీ శ్వాస.
0: That's your breath.
1: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
0: So long there's breath in you, శివం.
1: ఈ శ్వాసనే పోతే శవం.
0: Without this breath, it is శవం, the dead body.
1: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
0: Therefore this శ్వాస,
1: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపం.
0: And this శ్వాస,
1: ఈ శ్వాసనే నిజమైనటువంటి గాలి స్వరూపము.
0: And this శ్వాస is the air.
1: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడు ఎంత సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
1: కనుక
0: సో
1: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
0: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
1: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
0: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
1: నాలుగు చేతులు పెట్టారు.
0: Four hands.
1: శంఖము, చక్రము, గద, పద్మము, నాలుగు పట్టారు.
0: And we have got all the four insignia.
1: భగవంతుడు నాలుగు చేతులు పుట్టాయా?
0: Do you think God has four hands?
1: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనో పెట్టిండి వచ్చును కదా.
0: If God is to have four hands, he can be put in an exhibition.
1: కాదు కాదు.
0: No, no.
1: భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు. ఒక చేతిలో శంఖము, ఆ శంఖమే శబ్ద బ్రహ్మము. ఇంకొక చేతిలో చక్రము, ఆ చక్రమే కాలచక్రము. కాబట్టి ఈ శబ్దము, కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండ.
0: Therefore, The sound and the time are in the hands of God.
1: ఇంకొక చేతిలో గద.
0: And then his
1: గద అనగా బలము.
0: And this
1: గద బలం కొడును భగవంతుని చేతిలోనే ఉంటుంది.
0: Stands for strength which is in the hands.
1: హృదయము పద్మము.
0: That the lotus stands for.
1: కాబట్టి ఇది కూడాను భగవంతుని చేతిలోనే ఉంటుంది.
0: It's also in the hands of God.
1: ఇవన్నీ కూడాను కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
0: to make you understand the
1: significance. ఈ విధమైన ఆకారమును తా నిర్మించుకుంటూ వచ్చారు.
0: These forms are there.
1: కనుక ఈ ఆకారములు కాదు, మానుషాకారమే శాశ్వతమైన ఆకారము.
0: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
1: అటువంటి దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ ఇస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
1: ఏది పవిత్రమైనటువంటిదో,
0: విచ్ ఇస్ సేక్రెడ్,
1: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
1: ఏది సర్వాధారమైనటువంటిదో,
0: యాజ్ ఎ బేసిక్
1: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
1: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
1: అప్పుడే నీవు మానవుడైపోతావు.
0: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్?
1: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
0: ది వన్ హూ హస్ గాట్ ది
1: హార్ట్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
0: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
1: సంకల్పించుకునేటువంటి మనసు,
0: ద మైండ్ దట్ థింక్స్,
1: చెప్పేటువంటి నాలుక,
0: అండ్ ద వర్డ్ దట్
1: చేసేటువంటి పని చేతులు,
0: అండ్ ద హ్యాండ్స్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
0: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్ అండ్
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
0: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: ఏది సంకల్పించావో
0: దట్ విచ్ ఇస్ థాట్,
1: దాన్ని నీవు నోటితో పలుకు.
0: మస్ట్ బి సేడ్.
1: ఏది నోటితో పలికావో
0: దట్ విచ్ ఇస్ స్పోకెన్.
1: దాన్ని నీవు చేతులతో చేయి.
0: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
1: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ, ద త్రీ.
1: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుని అది నీ దైవత్వము.
0: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
1: ఇలాంటి దైవత్వాన్ని,
0: సచ్ ఎ డివినిటీ,
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
0: హిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
0: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
1: కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: కాలాయన మహాం.
0: గాడ్ ఇస్ టైం.
1: కాలకాలాయన మహాం.
0: ఇస్ మాస్టర్.
1: కాలదప్రమాయన మహాం. కాలాతీతాయన మహాం. కాలస్వరూపాయన మహాం. కాల నియమితాయన మహాం. అంత కాలమే.
0: గాడ్ ఇస్ టైం, ట్రాన్సెండ్స్ టైం, ద మాస్టర్.
1: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుంది.
0: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
1: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
0: పరితపించడం?
1: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ ఈ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీవు విశ్వసించు.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్ యు కెన్ అండర్స్టాండ్.
1: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
0: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
1: హస్తం, భూషణం, దానం.
0: The hand has got the special jewel of charity.
1: Intakante goppa danam manakem kavali.
0: What else?
1: Hastasya bhushanam danam.
0: And then the jewel.
1: Danam cheseetunte hastame nijamainatunte alankaram.
0: And the charity is the true decoration.
1: Satyam kantasya bhushanam.
0: And the truth is the decoration.
1: Mana kantam unteetundi emti necklace veesukodanka kaadu.
0: Necklace is not the true decoration.
1: Satyasya bhushanam. Satyam cheppadaniki mana kantamu.
0: And this is gifted only to utter truth.
1: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
0: విత్ ఆల్ దీస్ జ్యూవెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం, బట్ వి వాంట్
1: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
0: ఫర్గెటింగ్ దిస్ గాడ్ గివెన్ భూషణ, ద జ్యువెలరీ, వి ఆర్ ఫర్గెటింగ్ గాడ్, దేర్ఫోర్ వి ఆర్ సబ్జెక్టింగ్ అవర్ సెల్ఫ్ టు దూషణ ఆర్ అక్యుజేషన్.
1: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
0: Never submit yourself to criticism.
1: భూషణంలో మనం ఉండాలి.
0: And have this భూషణ.
1: ఇదే మానవత్వం యొక్క అలంకారము.
0: This is the true భూషణ.
1: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
0: It's not the apparel that you put on.
1: Natural ఇది.
0: You should have natural
1: jewelry. దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
0: That you should go by that.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ అందరి యందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
0: Love is common, uniform.
1: ప్రేమకు మార్పే లేదు.
0: Love has no change.
1: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణం అవుతున్నారు?
0: విత్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ లెట్ కంటిన్యూ. హౌ ఇస్ దట్ యు ఆర్?
1: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంతో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
0: లవ్ ఇస్ పుట్ టు సెల్ఫిష్ గ్రౌండ్స్, దేర్ ఫోర్ యు ఆర్ క్రిటిసైజ్. put to blame.
1: నిందలకు పాల్పడకూడదు.
0: Never submit yourself to blame.
1: 10 మంది కూడాను సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
0: You should earn a good name. People should
1: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
0: And in fact, you have to sacrifice all your life.
1: దైవత్వంగా నీవు భావించాలి.
0: Consider yourself as divine.
1: నీ దైవాధారమైనటువంటి యొక్క దేహము.
0: And in fact, the body depends on God.
1: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
0: Why should we make our body unclean?
1: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
0: Whatever you do, do good.
1: Do good. Don't do evil. See no evil. See what is good.
0: Hear no evil.
1: Hear what is good.
0: Talk no evil.
1: Talk what is good. Chetulu.
0: Do no evil, do what is good.
1: This is the way to God. మనకిచ్చినటువంటి సర్వ అంగములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
0: All the limbs of our body should be made sacred.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నీవు పనిచేయాలి.
0: Be ready to sacrifice selflessly.
1: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
0: But it's not that easy.
1: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
0: There'll be traces of selfishness.
1: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
0: Don't be afraid of selfishness.
1: కానీ స్వార్థం కూడా ఉండాలి.
0: It's needed to some extent.
1: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకో.
0: Certain limits.
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: సముద్రంలో పోయి మనం చేరినాము.
0: You are near the ocean.
1: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
0: And you drown yourself.
1: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని నించుకొని వస్తారు.
0: As is the size of the container, so will be the amount of water that you collect.
1: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
0: The amount of water would be
1: proportional. ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
0: You want this water of bliss more and more, have bigger container.
1: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
0: Expansion law.
1: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉండాలి కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
0: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
1: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
0: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
1: Expansion love is life.
0: Expansion love is life.
1: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
0: Such love you should follow.
1: ఈ లవ్ ను మనం పెంచుకొని 10 మందికి పంచుకోవాలి.
0: And you should share this love with everybody.
1: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
0: There lies the true sacrifice in human.
1: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
0: No association, no authority, no power would confer you more
1: than that. అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
0: Everything has got to be sacrificed to God.
1: అంతా భగవంతుంది.
0: Everything belongs to God.
1: మనం ఇచ్చేది ఏమి లేదు.
0: Nothing of your own.
1: కాబట్టి ఏ హృదయంబు నసికితివి ఈశనాకు.
0: Oh God, that God you give that heart.
1: మగిరి దానినే అర్పించు మహితమూర్తి.
0: I offer the same heart to you.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else am I to give you?
1: అంజలికి తింటూ అందుకోవయ్య నీవు అన్నాడు.
0: Accept my humble salutations.
1: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
0: దాట్ ఈస్ ది ట్రూ ఆఫర్.
1: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
0: దట్ హార్ట్ గాడ్ యు హావ్ గిఫ్టెడ్ మీ, ఐ యామ్ గివింగ్ ఇట్ టు యు నౌ.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు,
0: ది మోడర్న్ మ్యాన్,
1: ఈనాటి మేధావి,
0: ది ఇంటెలెక్చువల్,
1: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
0: డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్
1: ఎంత చదువు చదివినప్పటికీ
0: దో ఇస్ అన్ ఎడ్యుకేషన్,
1: హీన గుణములు మానలేడు.
0: హీ విల్ నెవర్ గివ్ అప్ మీ నాట్.
1: తర్జ్ చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: దిస్ ఎడ్యుకేషన్ విల్ మేక్ హిమ్ ఆర్గ్యుమెంటేటివ్.
1: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
0: వై డు యు స్టడీ?
1: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
0: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
1: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
0: హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ
1: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
0: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
1: వీడు నిజంగా మనిషే కాదు.
0: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
1: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
0: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
1: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
1: ప్యూర్ హార్ట్.
0: ప్యూర్ హార్ట్.
1: పూర్ణ మనః. పూర్ణమిదం పూర్ణాత్మూర్ణము దచ్చితి. నీ హృదయం అనేటువంటి పూర్ణంగా తయారు
0: చేసుకోవాలి.
1: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
1: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
0: God has given his eyes.
1: కన్నులు నుంచి నేను ఎందుకు తెలుసా? అన్ని చూటే చెందుక.
0: యూ నో వై ఐస్ ఆర్ గివెన్? టు సీ ఎవరి.
1: కాదు కాదు, దైవత్వాన్ని చూచేందుకు.
0: యూ షుడ్ సీ గాడ్.
1: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా నువ్వు కన్నులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానము.
0: In front of God, you close your eyes and meditate. It is artificial.
1: వీడు ఏ జన్మంలోనూ గుడ్డివాడై ఉన్నాడు.
0: He must have been blind in the last life.
1: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
0: Or in future is going to be.
1: కనుకనే దైవం ముందు ఉండి కూడా నువ్వు కన్నులు మూసుకోవటం ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
0: పని. Therefore it is not proper to close your eyes in front of God.
1: కన్నులు తెరిచి చూడు.
0: Open your eyes.
1: నీ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
0: ఆల్సో ఓపెన్ అప్
1: యువర్ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
0: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
1: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా?
0: When you close your physical eye, how can you open your inner eye?
1: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why tongue is given?
1: నీకు రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా.
0: Is it merely to taste all the delicacies and preparation?
1: కాదు కాదు కాదు కాదు.
0: No, no, no.
1: కైలాసవాసిని 106 పరిగేది
0: నీకు. To sing the glory of God repeatedly.
1: ఒక నామాన్ని నీవు పలుకు.
0: Chant his name.
1: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
0: Think of God constantly.
1: మంచి మాటలు మాట్లాడు.
0: Speak good.
1: పరులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
0: And make others happy by your words.
1: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
0: Speaking faculty is given.
1: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
0: Your words should never harm anybody.
1: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
0: Hurt anybody.
1: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
0: Speak softly and sweet.
1: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
0: Though it is said softly and sweetly.
1: అది వాళ్ళ కర్మ.
0: It is their fate.
1: కనుకనే not wait.
0: Fate.
1: కనుక వాళ్ళు వింటే వింటారు పోతే పోతారు.
0: Let them listen or not.
1: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
0: Therefore, in a pleasing way.
1: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
0: You should utter always divine
1: words. పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుండు.
0: If it's not possible, at least maintain silence.
1: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
0: When you are silent, there will be no conflict.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
0: The words and the looks and actions must be offered to God.
1: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: We are so foolish in our activity because we are not understanding God and his nature.
1: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
0: The one who has realized God will never be foolish.
1: తానే దైవంగా ఉన్నాడు.
0: He himself is God.
1: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి. అప్పుడే పూర్ణ మానవుడు అయిపోతాడు. పూర్ణమైనటువంటి పని మనం చేయాలి. ఒకనొక సమయం లోపల ఇటీవీ లోపల వైలెన్స్ చేసేటువంటి మెరడ్ ఉండేటువంటి వాడు ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
0: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
1: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ ను పూర్తి చేయలేకపోతున్నాడు.
0: He takes 1 year time to make a violin.
1: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
0: ఫ్రెండ్స్ కేమ్.
1: ఏమయ్య బ్రదర్.
0: బ్రదర్.
1: ఒక సంవత్సరం ఒక వయలిన్ కు నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
0: If you take 1 year to make one violin, how can you carry out your living?
1: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలా?
0: Do you require 1 year?
1: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
0: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: అప్పుడు ఆయన చెప్పాడు ఆంటోనీ.
0: దెన్ ఆంటోనీ సెడ్
1: బ్రదర్ నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
0: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్.
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ హోల్.
1: కాబట్టి నేను చేసే వైలెన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
1: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
0: There should not be any other faults in that what I
1: mean. ఎవరు దీనిని తప్పు పట్టకూడదు.
0: Nobody should point out
1: అంత పరిపూర్ణమైనటువంటి యొక్క వైలెన్ గా చేయాలి.
0: So I should make a perfect violin.
1: కనుకనే ఆనాటి నుంచి నేటి వరకును ఆంటోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కాదు.
0: Right from those days till now, Anthony violin is famous and popular.
1: అదే విధంగానే మనం ఏది చేసినా కానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is perfect and full.
1: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి.
0: We should do in such a way as to please God.
1: అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది.
0: Then only your life will be redeemed.
1: నేను చేసే పనులంతా కూడాను
0: పనులకంతా
1: కూడా నువ్వు హితంగా ఉంటుండాలి.
0: Must be acceptable to others.
1: అప్పుడే వారికి నేను సన్నిహితుడు అయిపోతాను.
0: Then I will be intimate to them.
1: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
0: సో ఐ కుడ్ బి ఎ ఫ్రెండ్ టు అదర్స్.
1: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేటట్టు చేయాలి.
0: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు, ఆల్ మై యాక్షన్స్.
1: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
0: Doesn't matter even if you offer a morsel of food, it should be served.
1: మనం చేసే పని ఎందుకు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైన అర్థం చేసుకుని మనం పని చేయాలి.
0: వాట్ ఎవర్ యు డు, యు షుడ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిమినేషన్.
1: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
0: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ ఇస్తాడు.
0: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
1: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను,
0: భగవాన్
1: పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
0: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
1: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాడు.
0: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్,
1: కానీ వాడు గోల్డ్ స్మిత్,
0: గోల్డ్ స్మిత్
1: ఇది లైఫ్ స్మిత్,
0: లైఫ్ స్మిత్ ఇస్
1: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి, చేసిన వారికి తృప్తి కలగాలి, అది నిజమైనటువంటి యొక్క తృప్తి. తృప్తి తృప్తి తృప్తి
0: సాటిస్ఫాక్షన్.
1: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు. కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినియులారా, ఈనాటి పిల్లలు మీరు, రేపటి దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
0: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
1: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ కండక్ట్ ఫ్రమ్
1: పవిత్రమైనటువంటి యొక్క చర్యలు కూడా మీరు పెంచుకోండి.
0: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
1: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు.
0: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనికంటే మించింది ఏమిటండాలి? ఉపనిషత్తులో చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు,
0: మ్యాన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీల్లేదు.
0: వాల్యూ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
1: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
0: You compare yourself with the gold and diamond.
1: వజ్రాలకు బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
0: Who is attaching value to the gold and diamond?
1: మనిషి ఇస్తున్నాడు.
0: Man attaches value.
1: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
0: Because of man the gold is valuable, so also the diamond.
1: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
0: Because of man gold is costly.
1: Men are more valuable than all the wealth of the world.
0: Men are more valuable than all the wealth of the world.
1: కనుకనే మానికంటే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
0: There is no other greater valuable కనుక
1: ఈ విలువను మీరు పాడు చేసుకోకూడదు.
0: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
1: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
1: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
0: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఫిష్ పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
0: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్
1: వాటర్. నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది, నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
0: అండ్
1: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
0: సెల్ఫిష్ మ్యాన్
1: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
0: మూవ్స్ ఇన్ సొసైటీ.
1: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
0: హి ఆల్సో స్పాయిల్స్ ది సేక్రెడ్.
1: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
0: వై? బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కనుకనే సెల్ఫిష్ ఉండాలి,
0: యూ క్యాన్ బి,
1: కానీ దానికి ఒక పరిమితిని పెట్టుకోవాలి.
0: షుడ్ బి అండర్ కంట్రోల్ లిమిట్.
1: ఇంత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
0: బట్ ఇఫ్ యువర్ సెల్ఫిష్ లిమిట్లెస్లీ, ఇట్స్ డేంజరస్.
1: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
0: యూ షుడ్ అండర్ టేక్ సెల్ఫ్లెస్ యాక్షన్.
1: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
0: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్.
1: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
1: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
0: మ్యాన్ మనిషి సుప్రీం.
1: మనిషి
0: మనిషి
1: మనిషి
0: మనిషి
1: తిప్పి పెడితే సినిమా.
0: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
1: మనిషి సినిమా.
0: మనిషి సినిమా.
1: సినిమా మనుషులు అయిపోతున్నారు.
0: సినిమా మనిషి.
1: కానీ నిజమైన మనుషులు కావాలి.
0: మానవ
1: మా అనగా జ్ఞానము,
0: మాయా
1: నా అనగా లేకుండా,
0: విదౌట్
1: వా అంటే వర్తించడం.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
0: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ మానవాస్ ఆర్ హ్యూమన్స్.
1: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
0: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: లెట్ యువర్ నేమ్ అండ్ కాండక్ట్ be demonstrated to the rest of the world.
1: ee naadu prapancham chaala ayomaya sthitilo untundi.
0: The world is in a confused state today.
1: ekkada poyina ashanti.
0: Everywhere there is restlessness.
1: ekkada chusina dukkame.
0: There is misery.
1: ekkada chusina paapame.
0: There is sin.
1: ekkada chusina kruramame.
0: There is wickedness.
1: ilanti paristhithilo pra meeraina bayal deri deenni shanti parchali.
0: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
1: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
0: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: నీయంది ఉంటున్నది.
0: పీస్ ఇస్ విత్
1: నీవే. శాంతి స్వరూపుడు. యు
0: ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
1: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
0: యువర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
1: దీనికంతా మూల కారణము స్వార్థమే.
0: Everywhere we find self.
1: స్వార్థాన్ని త్యజించు.
0: Sacrifice your
1: పరాత్మని వరించు. పరాత్మలో చేరిపో.
0: Be spiritual and understand the reality.
1: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
0: And that is the secret of human life.
1: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
0: And you also appreciate the sacred feelings and thoughts.
1: ఇందులో కూడా స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
0: We find people who are selfish. In this activity.
1: Education పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
0: Earlier times education was selfless.
1: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
0: Health care was selfless.
1: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
0: The health and education have become business, selfish today.
1: 10 మందికి మంచిని బోధించాలి.
0: Teach good to others.
1: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
0: And see that people will be healthy around you.
1: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని హాస్పిటల్ కట్టేస్తున్నారు.
0: The hospitals are constructed on selfish grounds to earn more and more.
1: 10 కోట్ల ఆసుపత్రి రూపాయి కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
0: The hospital is built at a cost of 10 crores, they expect 100 crores return.
1: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
0: if a school is built today,
1: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
0: కిండర్ గార్డెన్ చైల్డ్,
1: ఆ స్టేజ్కి పోయినప్పటికీ వాడికి 20-25 ఫీజు కట్టాలి.
0: గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్.
1: ఇలాంటి వాళ్ళు పాప వీడి వాళ్ళు ఏమి తీరుతారు?
0: They have to pay a very high amount.
1: ఇలాంటప్పుడు చదువుకంతా కూడా డబ్బు అయిపోయింది.
0: Therefore education has become business.
1: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
0: Money for health.
1: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
0: Today spirituality has become business.
1: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
0: Spirituality should be free.
1: దానికి ఎంత ప్రేమను పంచాలి.
0: And share the love.
1: కనుకనే ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు.
0: There should not be any business or financial transaction.
1: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
0: When once you get into the field of business, everything will spoil.
1: దైవ పేరు కూడా పాడైపోతుంది.
0: You are spoiling the name of God.
1: కనుక
0: so
1: ఎంతవరకు అంతవరకు ఖర్చులు అయినంత మనం తీసుకోవచ్చును.
0: The expenses could be met with.
1: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
0: You have got nothing to do with Swami. You have no expenses at all. He will not accept anything from anybody.
1: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
0: But some people spend money. Some
1: ఇక్కడికి రావడానికి భోజనానికి గీయడానికి అంత ఖర్చులు పెడతారు.
0: They come here.
1: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
0: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
1: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వేల అని పెట్టకూడదు.
0: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి
1: ప్రిస్క్రైబ్డ్. మనకి మెంబర్షిప్ ఆధ్యాత్మిక ప్రేమనే దీనికి మెంబర్షిప్.
0: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
1: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్ హైయర్ దాన్ లవ్.
1: కనుకనే ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
0: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
1: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
0: బట్ ఇఫ్ ఇట్స్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు చేసినట్టు
0: స్పాయిలింగ్, బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు గాడ్స్ నేమ్.
1: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to establish institutions which are totally free of cost.
1: ఈనాడు మా ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
0: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
1: ఎనీ నయా పైసా. ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
0: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
1: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
0: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్
1: ఎనీ. అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
1: హాస్పిటల్ లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
0: హాస్పిటల్ ఇస్ ఆల్సో
1: ఆపరేషన్ అంతా ఫ్రీ.
0: ఆపరేషన్స్
1: మందులంతా ఫ్రీ.
0: మెడిసిన్స్ ఫ్రీ.
1: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
0: ఎవ్రీథింగ్ ఫ్రీ.
1: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
0: In fact, if your motive is good, everything will follow you easily.
1: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
0: If you have the money as a motive, you will get a bad name.
1: మనీ వైపుని మనం పోకూడదు.
0: You should never go along.
1: Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థల యందు అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు. ఆత్మకి ఎంత విలువ? దీని విలువ ఇచ్చేవాడెవరు? కాబట్టి దీనికి విలువనే లేదు. అనంతమైనటువంటిది, అప్రమేయమైనటువంటిది, అప్రమాణమైనటువంటిది. అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
0: That's immeasurable.
1: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది. ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది. అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది. ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతి. ఏ పేపర్ చూసినా కానీ భయంకరమైనటువంటి వార్తలే.
0: ఎవ్రీ పేపర్ షోస్ యూ ఆల్.
1: కనుకనే మనము భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
0: దట్ ఇస్ భారత్ బి వన్ ఆఫ్ పీస్.
1: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
0: ఇఫ్ యూఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
1: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
0: మేక్ ఎవ్రీబడీ పీస్ఫుల్,
1: మీరు కూడా శాంతిగా జీవించి
0: యూ లివ్ ఇన్ పీస్,
1: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
0: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్,
1: శాంతి జీవితాన్ని గడుపు,
0: అండ్ వి షుడ్ లీడ్
1: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు,
0: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
1: ఆంటోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి.
0: లైక్ ఆంటోనీ వి షుడ్ మేక్ పర్ఫెక్ట్ లైఫ్.
1: మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటిగా ఉండాలి.
0: లెట్ ఆల్ అవర్ యాక్షన్స్ బి పర్ఫెక్ట్.
1: కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైన కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన. ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది. అది నిజమైనటువంటి యొక్క జీవితము. ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమ చేతనే
0: త్రూ లవ్
1: మీ విద్యను కలిపి,
0: యూ స్పెండ్ యువర్ టైం
1: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
0: అండ్ యూ డూ యువర్ జాబ్
1: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
0: అండ్ ఆల్సో ఫేస్
1: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
0: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ಜನರ ಜೀವನ ಜನ ಏಕರಾಮ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಜನ

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmikam to Kudinatvanti, Pavitramayana Vidyanu, Inod Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వి ఆర్ లెర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్ ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన ఈ అందమైన ఈ ఆధునికమైన ఈ అమూల్యమైన ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని పంచ ప్రాణములు మొదలుకొని పంచకోశములు మొదలుకొని పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu cheykurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to the a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవతి యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్ The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimane matramu niminchadu.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కానీ చెడ్డ కానీ.
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అది పవిత్రం కానీ అపవిత్రం కానీ.
0: సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: అది నిత్యము కానీ సత్యము కానీ.
0: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్.
1: కానీ అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్ వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్.
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: As is the seed, so is the fruit you reap.
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది.
0: As is the seed, so is the
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you'll be able to do that, that you'll be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూర్చేటట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు, ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏమాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముద.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వస్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కానీ ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: Melmi bangaru danda medaku ledu.
0: There is no gold chain round the neck either.
1: Ratnala haramu ranjillaga ledu.
0: The chain of diamonds is not shining there.
1: Pachala pellanu potakaledu.
0: There is nothing like a chain of precious stones.
1: Kaladu kaladokka mala nee kanthamandu.
0: However, there is one, the necklace, around our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka, daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtamu.
0: If you want to do bad, go on as you
1: want. మంచిని చేస్తుంటేము చేయి, నీది మంచిదే.
0: If you do good, yes, it is.
1: కానీ
0: what?
1: చేసిన మంచి చెడ్డల యొక్క ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. అదొక్కటే ఇక్కడ నిబంధన.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: actions. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అందుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: He has a son.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: This rich man has his own father, an old man.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: In this modern age, the temperament is such not to respect elders, the aged in particular.
1: ఇటువంటి వృద్ధులంతా ఎక్కడను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: The aged old people are sent to home for the aged.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి, ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: ద యంగ్ కపుల్ థాట్ లైక్ దిస్, వై షుడ్ దిస్ ఓల్డ్ మ్యాన్ బి ఎట్ దిస్ రెసిడెన్స్, ఈజ్ ఎ కైండ్ ఆఫ్ న్యూసెన్స్, బెటర్ హీ బి దేర్ ఇన్ వరండా ఇన్ వన్ కార్నర్.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: దే హ్యాడ్ ఎ సన్ లేటర్.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థులు గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడా నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
0: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is.
1: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
0: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
0: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavaadu vachadu.
0: The boy came.
1: Naanna amma emiti meer vetukutunnaru?
0: Father, mother, what for are you searching?
1: Emiti ledura mee taata gariki vesetuvanti matti mukkidi okati kanipinchaledu annaru.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Danto petti atanu tinamani pettunnamu.
0: We serve food on that earthen plate.
1: Ee naadu aa tatta kanipinchaledu.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: That's what the parents said.
1: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: The boy picked up courage and said,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: Father, you don't need to be in search of that plate, it was I who has kept in hide.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
0: The father reprimanded him, why have you kept it up?
1: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
0: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: Chusara. Ee naati pillalu endukudanu aa tatpalamunu anubhavincheetundi marganiki taginaatundi plan vestuntaru.
0: The children also plan today likewise.
1: Nee tandrini ee vidhanga chustivo ninnu biddalu nee aa vidhanga chustaru.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుడిని వంచిస్తావో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother in turn.
1: కనుకనే యత్ భావం తద్ భవతి. మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకనే ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటి అన్ని కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
0: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడా నువ్వు వద్దు అని చెప్పాడు.
0: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
0: Whatever you want, proceed in the direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలమును నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
0: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
0: Then you will never go along the wrong direction.
1: నీ పాప కార్యములకు పూనుకోవు.
0: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యమునందు పుణ్య కార్యములందే నీ కాలం సార్థకం గావించుకుంటావు.
0: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకని ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
0: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమో వాళ్ళకి అర్థమే కాదు.
0: They don't understand what morality is.
1: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
0: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
0: Spirituality in which direction?
1: వాళ్ళ చింతనే లేదు.
0: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
0: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టకూటి నేర్పించును.
0: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యల కొనకను వెర్రి వీడి.
0: Give up that foolish idea that education is to get the degree.
1: With

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up yourself. You have to recognize the truth that you study only to render service to society. We live in society.
1: సమాజం నందే జన్మించాము.
0: We are born in society.
1: సమాజం నందే అంత్యమవుతాము.
0: We end in
1: society. అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
0: Forgetting the society, what for you are living?
1: కాదు కాదు.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా నువ్వు సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore, all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క దివ్యశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు, ధర్మవంతులకు, త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people
1: అనాచార అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted positions. On the other hand, those that adhere to truth and righteousness, they are
1: still
0: nowhere. That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యు
1: హియర్. సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: వి షుడ్ నెవర్ గివ్ అప్ truth and righteousness.
1: వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చెర.
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద, దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్రైచియస్ యాక్ట్ ఇన్ ఆల్ కంప్లీట్ ఫాల్సూడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What's this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What is this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిది, మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దాన్ని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore, we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక, ధర్మ మార్గమును వీడక, మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము, గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those
1: in society. పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today, as father and son talk to each other, we doubt their relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ, ఆ మర్యాద కానీ, ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించటం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: Varandalo sofa paina kurchoni untuntadu tana kumarudu.
0: The son sits on the sofa set in the veranda.
1: Tandrigini vachina ante sofa nunchi kuda leyadu.
0: As father comes, he won't even get up.
1: Enduku vacharandi ikkada antadu.
0: Further he will ask, why are you here? Why have you come?
1: Idiya కుమారుడికి ఇచ్చేటువంటి గౌరవము
0: ఇస్ ది సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హస్ టు
1: ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి నీవు నీ కుమారుడితో నీవు ఎట్టి గౌరవాన్ని పొందుతావు.
0: ఇఫ్ యూ షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్
1: చిల్డ్రన్. కనుకనే తిండి కొద్ది త్రేపు, పిండి కొద్ది రొట్టె.
0: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్, యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
1: ఈ వయస్సునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వీ షుడ్ నో the value in respecting the
1: chadukunnanta matram neeku ahankaram anetundi aavarinchatamu idi chaala parapaatu.
0: It's a mistake to pride yourself because of your education.
1: Ahankara asuyam nirmoolam gaavinchinatundi nijamaina vidya.
0: So it's a true education that kills ego and jealousy.
1: Ee aadambaralaku e matram kudano avakasam andinchakoodadu.
0: Never give scope for any pomp and
1: vinaya vidheyatanto jeevithanni gadipinchi gaurava maryadanu pondukovali.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: Aneka mandi pillaku nenu cheptuntanu.
0: Bhagavan tells us repeatedly.
1: Nee blood, nee food,
0: your blood,
1: nee head, nee duddu,
0: and duddu money,
1: parents gift,
0: their parents gift.
1: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుట్యూస్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడచైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించారు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation for
1: the body. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores
1: ప్రపంచమంతా చేరితే.
0: ద హోల్ వరల్డ్ పాపులేషన్.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డూ యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ ద ఫార్మ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: థింగ్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical.
1: అంతవరకు ఆ చెట్టును చూడండి. అది ఒక వేప చెట్టు.
0: యు సీ దట్ మీన్
1: అంత ఆకులు వేప ఆకులే.
0: యు ఫైండ్ ది మీనింగ్.
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి, దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్, యూ అబ్జర్వ్ దెమ్, వెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: దిస్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి,
0: హావింగ్ క్రియేటెడ్,
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది, ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ వండర్ అండ్ ఆ,
1: ఈ పర్వర్టెడ్ బ్రెయిన్ ఇస్ అన్ఫార్చునేట్. మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
0: When we leave this world.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they stipulated 100 years life span, you cannot go by that.
1: లేక ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో.
0: As a boy, who knows? At the tender age, or in youth, or in old age.
1: అడవిను ఉదకమధ్యంబును ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody, who are you? But I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనమే?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్, ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a master? What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: Some address భగవాన్ as master.
1: Divine master అంటారు.
0: They address him as divine master.
1: ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టెస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: There are so many masters today, the station master and postmaster and so on.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikarene.
0: Master means the one in authority.
1: Kaadu nijanga manam master ane padamulu divyatvaniki upayoginchukodadu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ ఈస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రము గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సెక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా నువ్వు విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా నువ్వు పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్స్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి బ్రీత్.
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakoodadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజంట్ డూ దాట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజంట్ వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu aapi vestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina ratrantha verugutune untuntadi.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలప్పుడు చేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్
1: ఆఫ్ ది వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యు వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనట్టు తీసుకో.
0: టేక్ ఇట్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఇట్ ఫర్ దట్.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: దిస్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: అలాగా మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ కాలేజెస్ people spend a lot to be the president of students union there.
1: Union leader entha kaala unde moodendlu.
0: After all he stays there for 3 years.
1: ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుకనే ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో అంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటాను.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana matalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకనే ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకనే ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నుంచే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసునా?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్.
1: 70 years 6 months. ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హియర్
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he go there.
1: And post పోస్తూ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండదు, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తే.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: నా అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా నువ్వు వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్, హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్.
1: నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్.
1: పిల్లలు చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్.
1: పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16. వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ ఐ.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్,
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చా, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalanu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హి విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యు డైజెస్ట్? భగవాన్ పిల్లలు
1: తినవలసింది,
0: ఎంతని
1: కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు,
0: ఇంటర్వెల్
1: లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెంచేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten,
1: ఎక్కడంటే అక్కడ ఏది చిక్తే అది తినకూడదు.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా తక్కువమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసేపటి మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ది హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్,
1: మెడ్రాస్ లో నేను చూచాను,
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్,
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్,
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: దే వేర్ ద షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే, దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటారు.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress black pants and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntaru.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ
1: షుడ్ బి క్లీన్. డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra doshah. Vastu yokka doshamunu gurtinchinatuvanti vyakti తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: For a person who wants to reach the Lord and who wants to have a vision of the Lord, the most important and primary requisite is vairagyam, renunciation.
1: Ee vairagyamu manasunu madinchi tirigi aa manasunu bahirdrishti nundi maralchi అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: Mind is very strong, fickle and very determined in its approach.
1: Kanukane Arjunudu chanchalanki mana krishna pramadhi valavadrudam mani prarthinchadu. Nayana idi drudamainatundani pramadamainatundani chanchalamainatundani nakunu telusunu. కాని అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ, ఇఫ్ యూ కెన్ రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్.
1: గజము చాలా బలమైనటువంటిది.
2: ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
1: చాలా క్రూరమైనటువంటిది కూడాను.
2: ఇట్ కెన్ బి వెరీ క్రూయల్ ఆల్సో.
1: ఇలాంటి గజమును స్వాధీనపరచుకున్నటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు bring such an elephant under control, it is possible with the help of the ankusha.
1: Gurramu chala chanchalamainatundi.
2: Horse is very fickle, unsteady, wavering.
1: Eppudu idi edo oka bhagamunu kadalinchutune untundi.
2: It would be always indulging in shaking one of its limbs.
1: Mooti tappite toka, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: అశ్వం మీన్స్ దట్ the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్, దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం, ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ, విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్,
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుని పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్, దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్, దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుష్యకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వము నందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపై మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభువుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్. వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఈనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనము దానిని ఆశించాం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధన కనక వస్తు వాహనాలతో తృతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: Kevalam vastu yokka doshamunu gurtinchinanta matramuna vairagyam kaaneradu manchini sweekarinchali kudadu.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu aanandamunuku tainatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't come for joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni swasanamunaku teeskelli deeni

0: పెట్టి భస్మం చేశారు.
1: దిస్ బాడీ వాజ్ టేకన్ టు ది క్రిమేషన్ గ్రౌండ్ అండ్ ఇట్ ఇస్ క్రిమేటెడ్.
0: రేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
1: ఇట్ వాజ్ బెరీడ్.
0: ఈ దృశ్యం చూసే సమయంలో చీచి, ఎట్టి దేహమైనా కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
1: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
0: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
1: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
0: Oka gruhini prasava vedana samayamlo pala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhulaga kudanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
1: A hasif during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
0: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
1: దిస్ ఈస్ ఏ టెంపరీ ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ డిటాచ్మెంట్ వన్ అన్ఫార్చునేట్లీ బై ఛాన్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ ది షీ గెట్స్ ఏ ఫిమేల్ చైల్డ్ దెన్ షీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ మేల్ చైల్డ్ నెక్స్ట్ టైం.
0: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
1: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హి సీస్ ది సైట్స్ దేర్ అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life of people. This is not real.
0: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
1: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
0: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
1: All these things may be described as temporary and not permanent type of vairagyam.
0: Idi vairagyamu rendu vidhamuluga untundani.
1: Detachment may be described and classified as two types.
0: Teevra vairagyam ani, manda vairagyam ani.
1: Intense detachment and very dull detachment, not so intense.
0: Edaina oka pani cheddam anukunte రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
0: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
1: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: బద్రికి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రి, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈస్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ గో.
0: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటాయి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమీడియట్లీ.
0: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
1: టు డూ గుడ్ యాక్ట్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ పీపుల్ డు నాట్ మేక్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్.
0: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
1: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెండ్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
0: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
1: Intense vairagyam is essential. essential for a man, if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent, he should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
0: Idi buddhudu nirupinchinatvanti oka raja bata.
1: This is a right royal path which was laid down for all by Buddha.
0: Okka turi idi sari ainatvantidi kaadu. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి, ఆరుబిడ్డలను త్యజించి, రాజ్యమును కూడా విసర్జించి, తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
1: గౌతమ బుద్ధ వన్స్ హి రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
0: Maha Chakravarti ainatundi Harishchandrudu kudanu durudrishta vashattu swasanamulo kaati kaapariga nilchadu.
1: Satya Harishchandra also, though he was a great emperor, by unfortunate events he had to just become katakapari in the cremation ground.
0: Atanu modati munchu kudanu teevra vairagyam ainappatikani ee vidhamainatu vruttulanni kudanu prati chana chanam kudanu taanu teevra vairagyam vaipane prayanam chestu vellaadu.
1: Although he was emperor, he had intense sense of sacrifice and detachment, and even earlier he had practiced these things.
0: Okanati sayankalam shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
1: When he was in the cremation ground doing performing his duties, on a particular day the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
0: వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
1: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
0: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికి దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
1: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
0: Bandhulu mitrulu evvaru leru akkada, okka Harishchandrudu maatrame unnadu.
1: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
0: Kattelanta vestunnadu paapam.
1: He was putting a little fuel.
0: Okka chanamu lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
1: సడన్లీ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
0: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
1: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
0: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
1: Then he just said that I thought that this world which is unreal to be real.
0: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrugun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
1: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ బి కమింగ్ అండ్ నో వన్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
0: ఆబ్జెక్ట్స్ వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
1: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
0: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani marakunda undavu.
1: Any day, any time, over a period of time at least, సడన్లీ వి చేంజెస్ ఇన్ ఆల్ ద థింగ్స్.
0: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు.
1: ది చేంజెస్ ఆర్ నాట్ ఆర్టిఫిషియల్ అండ్ దే ఆర్ నాట్ ఇమాజిన్
0: ఊహాజనితములు కావు.
1: దే ఆర్ నాట్ ఇమాజినరీ ఐదర్.
0: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వరూపమైనటువంటివి ఈ మార్పులు.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: కనుకు ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తు అని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
1: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
0: పాములు విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి పామును ఏమాత్రము సమీపించదు.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
0: తేలును విషం ఉన్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టడు.
1: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: Only a small child who might not recognize this or an insane person might go near to it, get stung and then he may die.
0: Kanuka ee jagattu paina aneka vidhamuluga mamakaramunu penchukoni tadwara manavudu ee mohamunaku guri ayi kattagadapudiki enaatiki eda kodanu dukkhamunu anubhavistu ini ashastramane aanadu gurtinche danikante modale gurtinchi vartinchadamu manchidani geetaacharyudu bodhisthu vachadu.
1: Gitacharya has taught that instead of undergoing all these things, developing attachment and then getting disillusioned once things happen, it is better in the beginning itself we develop detachment towards the things and objects of the world.
0: Manavudu satyanni gurtinchukonaleka yemeemo cheyalani aneka vidhamuluga prayatnam chestuntadu.
1: Man not recognizing the inherent truth, he will be planning so many things to do.
0: Idi chetu adi chetu ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపోకు.
1: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యూ విల్ డూ దాట్ అండ్ యూ విల్ డూ మెనీ మోర్ థింగ్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
1: వాట్ ఎవర్ సీడ్స్ యు హావ్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యు విల్ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
0: విత్తనం ఒకటైనా ఏదైనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: Enni chesina manchi ainanu chedugaina trunchakunda brahma meekichi pampunu baruvumala annadu.
1: Whatever acts you indulge in, the appropriate fruits thereof will be given by Brahma to you in the form of a garland which will be very weighty.
0: Talli garbhamunundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ బీన్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: గార్లెండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: గోల్డెన్ గార్లెండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
0: రత్నాల హారము రంజింపగాలేదు.
1: The pearls and gems will not be also there.
0: Pachala gollanu potakaledu.
1: The other types of precious stones, garlands also will not be there.
0: Kaladu. Kaladokka mala mee kanthamandu.
1: But then there is one garland, one garland around your neck.
0: Janma janmala karmalu pogu chesi.
1: The activities and the deeds which you have done over a number of births.
0: కర్మలన్నీ చూచిన కంఠమాల.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ యువర్ నెక్.
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
1: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ, but the garland of the fruits of action is round your neck all the time.
0: He satyanni gurtinchinatundi vyakti sakkarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi gunamunu swikarinchadaniki tagina krushi cheyatame vairagyam ani sadhakunku pratyekamainatundi sadhanaga nirupinchabadindi.
1: Persons who recognize the truth that there will be consequences for actions. We'll take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
0: Brahmajnanam anetunte perulo mahapramenata Janaka Maharaja.
1: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
0: Itanu vaidehi anaga videha Maharaja. దేహం యొక్క ఏది సంబంధము లేదని ఆత్మజ్ఞానము పడినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: అండ్ పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ he was just discussing certain things with the ministers and the near ones.
0: Kunta aalasyanga padaka gadiki vellaru.
1: He went to the bedroom a little late.
0: Dasa dasilu paada seva chestu vinjamarlu veestu maharani kudunu prakkana untunnaru.
1: The maid servants were doing seva and service to the princess.
0: Rajulaku nidra vachindi.
1: Janaka got asleep.
0: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ద క్వీన్ ఆస్క్డ్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
0: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడాను శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
0: Kontha sepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adi nijama idi nijama adi nijama idi nijama adi nijama idi nijama ani kekala vestu vachadu.
1: Suddenly after some time King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
0: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth? Is that a fact? Is this a fact?
0: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి, మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం మీరుంటున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
0: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
1: All these ministers got Vasishtha to the court.
0: Vasishtha kuda vachi maharaja em jariginani ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu, andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
1: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
0: Vasishtha varu kunta kannu moosi, kiloka jnani kanaka, deeniki kaaranam emtani yochinchadu.
1: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
1: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
1: అండ్ హీ ఆల్సో సా హిమ్సెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
0: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండినట్టు.
1: హీ వాజ్ క్రయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ. హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
1: అండ్ హీ ఆల్సో జస్ట్ సా ఎ సైట్ వేరింగ్ దేర్ వర్ ఎ ఫ్యూ డకాయిట్స్ ఇన్ ద ఫారెస్ట్. అండ్ దేవర్ ఈటింగ్ సంథింగ్ ఇన్ లీవ్స్.
0: అయ్యో ఎవరో మహారాజు అటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
1: టేకింగ్ ఎ పిటి అపాన్ దిస్ కింగ్ జనక, దోస్ డకాయిట్స్ వర్ ఆఫరింగ్ ఎ పోర్షన్ ఆఫ్ వాట్ దే వర్ ఈటింగ్. మీన్ వైల్ ఎ కైట్ కేమ్ అండ్ టుక్ అవే ఆల్ దట్ పర్టికులర్ ఫుడ్ ఆల్సో. ఆల్ దిస్ వాస్ డ్రంక్ బై కింగ్ జనక.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
1: He realized that he was not able to get that particular food given by the dacoits also, and suddenly he began shouting, "Oh, what has happened? I am hungry."
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, హంసతూలిక పానుపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
1: Maharshi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, "King Janaka, neither that is a fact or truth, nor this is truth, but the truth is yourself. You are the truth."
0: Swapnamalo jagrata ledu, jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state, and there is no wakefulness in the dream state.
0: Swapnamlona nee unnavu, జాగ్రత్తలోన నీ ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి యందు నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream, and in the life in the night, it is a night dream.
0: Kanaku jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhrantule ani kudanu deenni nirupistu vachayi.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchadame nijamaina vairagyam ani kudanu గీతాచార్యుడు చెప్పాడు.
1: యాజ్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫెక్ట్స్ దట్ ఇల్యూజన్స్, ది గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దట్ ది వరల్డ్ ఈస్ చేంజింగ్ అండ్
0: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu, idu oka vidhamaina kasarat ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture, that is not it. It could be
0: ani deeniki sirasasanamu gurinchi cheptuntaru.
1: It could be an exercise, it is an asana, sirshasana.
0: Idu oka aarogya nimittame aacharinchekunte aasanalu maatrame.
1: This is only an exercise for acquiring some health.
0: Tapasthanaga daivamlo kuchi taapam, aa taapame tapas.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: Sarvakala sarvavasthani endukudanu atani edabatunu sahinchukolenitunte tapasse pedda tapas, taapame oka tapas.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: Ilanti tapas samayamunandu moodu gunamulu undavu.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamasu kani rajasu kani sattvikam kani moodu pratyekanga manaku kanipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti taapamu yokka sthiti yandu moodu nu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekattame tapasani kodanu cheppavachu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: కనుకని ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపస్ ఫలము అని.
1: ద జాయ్ ఆఫ్ ద బ్లిస్ విచ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద మర్జన్స్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ గుణాస్ మే బి ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
0: మనం నిత్య జీవితంలో కరెంటు వారలా మనం అనుభవిస్తున్నాం.
1: ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్ వీ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
0: ఫ్యాన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ ఫ్యాన్.
0: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
0: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
1: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: వెన్ ద సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్ దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
0: కాబట్టి బ్రిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్క్లింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ ది మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటూ వన్ యూ గెట్ ది రియల్ బ్లిస్.
0: మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
0: మూడు గుణములే సత్తరజోతమో గుణములే మూడు బ్లేడ్ ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధి స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తి కరెంట్.
1: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి కంపేర్డ్ టు పుట్టింగ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
1: That anguish itself becomes bliss.
0: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: వెన్ యూ లెట్ గో యువర్ విజన్ ఆన్ దిస్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వరల్డ్ ఇట్ బికమ్స్ తమస్.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: వెన్ యూ కాన్సన్ట్రేట్ యువర్ లుక్ అండ్ యువర్ విజన్ ఆన్ ది పర్మనెంట్ గాడ్ దెన్ ఇట్ బికమ్స్ తపస్.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: ఆల్ ది పవర్స్ రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇన్ the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked
0: kaani andulo key petti edam vaipun trippite terchukuntundi kudu vaipun trippite moosukuntundi.
1: If you insert the key and turn towards the right it opens and turns to the left it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
0: మన మనసే కీ.
1: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు
0: దైవం వైపున తృప్తిమే మోక్షము.
1: ఇవి
0: ప్రకృతి వైపున తృప్తిమే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukane mana eva manushyanam karanam bandhamochyam.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagat paina prasarimpakunda shashtamaina entundi daivattam paina dinni lagnam gavinchukuneetundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
1: This detachment or sacrifice must be developed into very intense type of one.
0: Next ani pokoddu manam.
1: We should not go on postponing to next day.
0: Oka pendike emaina manu vellalanukuntunte ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాం. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్ వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ హావ్ టు ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ఆర్ ఎ వాక్, ఈవెన్ ఫర్ దాట్ వి గెట్ రెడీ.
0: కనుక మన జీవితం అనేటువంటిది నెక్స్ట్ అనేటువంటిది ఏ రీతిగా మనం చెప్పగలం?
1: How can we go on postponing as if we are having an assured span of life?
0: అప్పుడు తీవ్ర వైరాగ్యంతో సంసిద్ధులమై ఉంటుండాలి.
1: Always and ever ready. We must be completely ready to accept what comes our way.
0: కాలం ఎవరి కోసము ఆగదు.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: Man has to implicitly follow time. Time will never wait for man.
0: కాలము ప్రవాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: గీతా హెస్ బీన్ టీచింగ్ యూ షుడ్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్. యూ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ వైల్ ఎంజాయింగ్ షుడ్ నాట్ గెట్ అటాచ్డ్ టు దెమ్. దిస్ ఈస్ ది essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sairam, dear listeners, as the most intelligent form of creation, only human beings enjoy superior discrimination. It is therefore essential for us to discriminate between the good and the bad in all our thoughts, words and deeds. In today's discourse, Bhagwan Baba emphasizes this point and urges everyone to always seek good company. Let us now listen to the pearls of wisdom by Bhagwan Baba from a discourse delivered during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam on the 10th of August 2006.
1: Khanda khandantara khyati narjinchina mahaniyulanugana matrubhumi. Khanda khandantara khyati narjinchina mahaniyulanugana matrubhumi. Sangeeta sahitya shastriya vijayalandu di shakti jupina divya bhumi. పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి. ఇట్టి భూమి యందు జననమంది సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపరే దివ్య భూమి. ఇంతకన్నాను వేరేది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యుడవు సభ్యులారా. సాధు సద్గుణగణ్యుడవు సభ్యులారా.
2: దిస్ ఇస్ ద ల్యాండ్ దట్ హాస్ గివెన్ బర్త్ ద సెయింట్స్ సేజెస్ అండ్ సియర్స్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిప్యూట్. What more could be conveyed in this assembly of noble souls?
1: Pavitratma Swaruprayana, Rutikulara, Prajalara, Balulara.
2: The noble priests who are highly sacred, devotees and students.
1: Bharata Bhumi, Chala, Bhagya Bhumi, Bangara Vanti Bhumi. మహాసాధ్వికులను మహాసాధ్వీమణులను మహాపండితులను మహాసంగీతపరులను కన్న భూమి ఈ భారత భూమి.
2: భారత్ ఇస్ రియల్లీ అఫ్లూయెంట్, ఇట్స్ రిచ్, ఫుల్ ఆఫ్ కల్చర్. దిస్ ఈస్ ద ప్లేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ పీపుల్, ఆఫ్ స్కాలర్స్ అండ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ, మెన్ అండ్ విమెన్ ఆఫ్ వేలర్ అండ్ కరేజ్.
1: ఇట్టి భూమి ఎందు జన్మించి కూడాను అందులో ఏ చిన్న వయమైన కూడా గమనించుకోలేకపోవటం చాలా దురదృష్టము.
2: ఇట్స్ రియల్లీ బ్యాడ్ లక్ హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇంబైబ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎన్షియంట్ గ్లోరీ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్.
1: పొద్దున నుంచి హెడ్ ప్రిస్ట్ జరుపుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటివి.
2: ఆల్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ది హెడ్ ప్రీస్ట్ సిన్స్ ద మార్నింగ్ ఇస్ రియల్లీ మిస్టీరియస్ అండ్ వెరీ పెక్యూలియర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్.
1: చిత్రంబులు
2: పెక్యూలియర్
1: విచిత్రంబులు
2: అండ్ ఇట్ మిస్టీరియస్.
1: చిత్రంలో ఒక చిత్రమైన చిత్రంబులు
2: అండ్ ఇట్ ద మిస్టరీ ఆఫ్ ది మిస్టరీస్.
1: ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు
2: ఇంబైబ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎన్షియంట్ గ్లోరీ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్.
1: పొద్దున నుంచి హెడ్ ప్రిస్ట్ జరుపుతున్నటువంటి ఒక కార్యక్రమంలో

0: ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు కంటితో చూస్తున్నారే కానీ హృదయంతో అనుభవించటం లేదు.
1: ఆల్ ద మిస్టరీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ విట్నెస్డ్ బట్ దే ఆర్ నాట్ ఫెల్ట్ అట్ హార్ట్.
0: పెద్దలు చెప్పినటువంటి విషయములను మనము చెవులతో విన్నప్పుడు వాటిని హృదయంతో అనుభవించాలి.
1: వాట్ ఆల్ దట్ వి హియర్ ఫ్రమ్ ఎల్డర్స్ నాట్ సింప్లీ హియర్ బట్ వి షుడ్ యాక్సెప్ట్ దెమ్ టేక్ దెమ్ టు హార్ట్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ నోబుల్ మ్యాన్ వేర్ యూ ఫైండ్ ద హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సు అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
1: ఇట్స్ ద వికెడ్ మ్యాన్ హూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విన్న విషయములను కన్న విషయములను చక్కగా హృదయానికి అందించి తద్వారా వారు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore every person, whatever that he hears, whatever that he witnesses, whatever that he enjoys and treasures in the heart, must experience in the daily life.
0: భారతదేశమునందు ఎందు చూచినను కూడా ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సంగీత సాహిత్య విద్యలను ఎన్నియో మనము వింటున్నాము చూస్తున్నాము.
1: ఇన్ భారత్ wherever you go you come across this excellence in the field of literature and music.
0: Idi bhagavantudu bodhinchinatvanti yokka pradhanamainatvanti bodham.
1: This is truly speaking the teaching of God himself to this Bharat.
0: Shravanam
1: listening,
0: kirtanam
1: singing,
0: Vishnu smaranam
1: chanting,
0: pada sevanam
1: service,
0: vandanam
1: salutation,
0: archanam
1: worship,
0: dasyam
1: servitude,
0: sneham
1: friendship,
0: atma nivedanam
1: self surrender.
0: ఈ నవవిధములైన భక్తుడు కూడా ఎన్నియో విధములైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చాడు.
1: అండ్ ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ హావ్ బీన్ టాట్ అండ్ ప్రొపగేటెడ్ సిన్స్ లాంగ్.
0: భారతదేశమునందు ఉన్నటువంటి యొక్క భక్తి శ్రద్ధలు మరి ఏ దేశమునందు కూడా నువ్వు కానరావు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ యూ ఫైండ్ ద హైట్స్ ఆఫ్ డివోషన్ అండ్ సిన్సరిటీ విచ్ ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కనుకనే అన్ని ప్రాంతముల యందు కూడాను అల్లకల్లోలములు అలవడిపోయి పుట్టావి.
1: యూ ఫైండ్ ఎల్స్వేర్ ది ఎడ్యుకేషన్స్ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్.
0: కానీ ఒక్క భారతదేశమందే ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని నష్టములు కలిగినా ఎన్ని బాధలు సంభవించినా శాంతంగా భగవంతుని యొక్క నామం చేతని తప్పించుకుని పోతున్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ భారత్ హూ కుడ్ బేర్ ఆల్ ద డిఫికల్టీస్ లాసెస్ అండ్ ద ప్రాబ్లమ్స్ కెలామిటీస్ అండ్ దే కుడ్ బేర్ దిస్ in a state of peace chanting thinking of God.
0: Itti pavitramainatu prantamu itti pavitramainatu pradeshamu mari endukodunu kaanaradu.
1: This kind of sanctity, this sort of sacredness is not noticed anywhere in the world.
0: Prapanchamulo endu chuchinanu endu vinnanu anniyu dukkamule vicharamule kashtamule.
1: All over the world wherever you go you find the difficulties, the problems, misery, sadness, anxieties only.
0: Itti pradeshamunandu manam udbhavinchatamu manam puttatamu man janmalu raavatamu chaala adrushtamainatundi.
1: It is our good luck and fortune you have been born in this land of sacredness and high sanctity.
0: Itti yagyagalakatulu mari endu kudanu kaanaravu.
1: The sacred rites, the sacred rituals such as Yajna Yaga are not noticed anywhere.
0: Yajna Yaga ante kevalam edo konni adhikaryamulu kavichukuntu bhagavantudu kapitam gavinchukotam idi matrame yajnam ani cheptunnaru.
1: We declare Yajna Yaga is spending time in contemplation in the thought of God.
0: Yajnamu anaga bhagavantudiki arpitam cheyatamu bhagavantunni ప్రీతి కల్పించడము భగవత్ప్రీతికి పాత్రలు కావటము ఇదే నిజమైనటువంటి యజ్ఞము.
1: యజ్ఞ మీన్స్ ఆఫరింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ డూయింగ్ ఎన్ యాక్ట్ హ్యాస్ టు ప్లీజ్ హిమ్ హ్యాస్ టు మేక్ హిమ్ హ్యాపీ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యజ్ఞ.
0: నీ స్వార్థం కోసము స్వప్రయోజనం కోసము కాదు.
1: యజ్ఞ ఈజ్ నాట్ టు బి పర్ఫార్మ్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫిష్నెస్

0: సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: పరుల కోసమను ప్రపంచం కోసము లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడినటువంటి యజ్ఞములు.
0: యజ్ఞాస్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ, ఫర్ అదర్స్, ఫర్ ద హోల్ యూనివర్స్.
1: ఈ యజ్ఞయాగాది కర్తవులు అనాది కాలం నుండి కూడాను మన భారతదేశంలో అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
0: యజ్ఞయాగ ద సీక్రెట్ స్పిరిచువల్ రైట్స్ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ ఫాస్టర్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
1: త్రేతాయుగం నుండి కూడాను ఎన్నో యజ్ఞములు యాగములు జరిగాయి.
0: యజ్ఞయాగ టుక్ ప్లేస్ ఈవెన్ టైమ్స్ ఆఫ్,
1: కానీ ఆనాటి రాక్షసులు ఈ యజ్ఞయాగములను భగవపరుస్తూ వచ్చారు.
0: ఇన్ దోస్ టైమ్స్ ద డెమన్స్ యాక్టెడ్ అగేన్స్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్.
1: కారణం యజ్ఞయాగాదుల యొక్క విషయము సత్యము వారికి తెలియకపోవటమే.
0: దే డిడ్ నాట్ ఎంకరేజ్ ఎనీ యజ్ఞయాగ డెమన్స్ ఇన్ దోస్ టైమ్స్ బికాస్ దే డిడ్ నాట్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ద్వాపర యుగం వచ్చేటప్పటికీ
0: ద డాన్ ఆఫ్ ద్వాపర ఏజ్
1: కొంతవరకు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
0: పీపుల్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఎన్నో యజ్ఞయాగములు జరిగినప్పటికీ జనకులకు ఏమాత్రము తృప్తి జరగలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ యజ్ఞయాగాస్ హీ వాజ్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: హూ? జనక.
0: జనక వాజ్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: కనుక మనము ఈనాడు అందరు కూడా చదువుకున్నటువంటి వారే.
0: టుడే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతు అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణంగా అర్థం చేసుకున్నవారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ టోటల్లీ వాట్ యజ్ఞా ఇస్, వాట్ యాగా ఇస్, వాట్ ఆర్ రిచువల్స్.
1: కేవలము మానవులైనటువంటి వారు, ప్రతి మానవుడు ఈ యజ్ఞయాగాది కర్తవులు నిత్యము ప్రతి శరము కూడా చేస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ పర్ఫార్మ్ దీస్ యజ్ఞాస్, యాగాస్ అండ్ సేక్రెడ్ రిచువల్స్.
1: అనగా ఏ కార్యం చేసినప్పుడు కూడా భగవత్ప్రీత్యార్థం అని పలకాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వన్ షుడ్ పర్ఫార్మ్ విత్ కంప్లీట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ దట్ వన్ డస్.
1: అడుగడుగులకు దైవం యొక్క ప్రీతి మనలో ఆవిర్భవించాలి.
0: ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఇట్ షుడ్ బి ఎన్ ఆఫరింగ్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: నేను చేయటన్నీ కూడా భగవత్ప్రీత్యార్థమై చేస్తున్నాను.
0: వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఓన్లీ టు ప్లీజ్ గాడ్.
1: నన్ను ప్రీతించుకోసమే మిమ్మల్ని పుట్టించాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్ టు ప్లీజ్ గాడ్.
1: కేవలము తిండి తీర్థాలతో జీవితం గడుపుకొని కార్యము ముగించుకోవటం కాదు.
0: ద లైఫ్ డస్ నాట్ రివాల్వ్ అరౌండ్ ద ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అలోన్.
1: కానీ మానవుడు తన యొక్క జీవితం ధన్యం చేసుకునే నిమిత్తం.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ లివ్ ఫార్ హిజ్ ఓన్ లిబరేషన్, రిడెంప్షన్.
1: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
0: హీ షుడ్ నో హిజ్ ఓన్ ట్రూత్, హిజ్ ఓన్ నేచర్.
1: ఎవరిని చూసినాను మనము మీరెవరండి, మీరెవరండి, మీరెవరండి అని ప్రశ్నిస్తాము.
0: Whosoever we come across, we go on inquiring, who are you, who are you?
1: కానీ తానెవరో తను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But the man is not making an attempt to know his own nature to begin with.
1: Who am I? Who am I?
0: Who am I? Who am I? He doesn't put a question.
1: మొట్టమొదటి నీవెవరో నీవు గుర్తించుకుంటే పనులు ఎవరో నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది.
0: సో యూ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, దెన్ యూ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్.
1: ఈనాడు హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ ఈ అంటే ప్రశ్నలు వేసి వ్యర్థం చేస్తున్నారు కాలమును.
0: టుడే వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అండ్ దస్ వేస్ట్ టైం.
1: కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదపద్మాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా, కాల నియమితాయన మహా, తానే తాను కాలం.
0: గాడ్ ఈజ్ టైమ్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, ఈజ్ బియాండ్ టైమ్, హీ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: కనుక ఒక్క క్షణమైన కూడా మనం వ్యర్థం చేయకూడదు.
0: దెర్ఫోర్ వీ షుడ్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్.
1: కేవలము శారీరక సంపత్తి కోసమని, మానసిక సంపత్తి కోసమని, ఇంద్రియ ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారే కానీ కేవలం ఆత్మతృప్తి నిమిత్తమై ఎవ్వరు కూడా ప్రాకులాడటం లేదు.
0: వీ స్ట్రగల్ హార్డ్ ఫర్ అవర్ ఫిజికల్ ప్రోగ్రెస్, ఫర్ మెంటల్ అచీవ్మెంట్స్ అండ్ టు సాటిస్ఫై అవర్ సెన్సెస్, బట్ వీఆర్ నాట్ లివింగ్ ఫార్ ద రికగ్నిషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కేవలము ఈ ఇంద్రియముల సుఖం ఎంతవరకు,
0: ద సెన్సువల్ ప్లెజర్ హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్,
1: ఈ దేహం యొక్క ఆనందం ఎంతవరకు,
0: how long the body happiness lasts.
1: ఇవన్నీ కూడాను క్షణంలో క్షణంలో పోయేటువంటి మేఘములే.
0: These are all momentary, like passing clouds.
1: ఇవన్నీ కూడాను పాసింగ్ క్లౌడ్స్.
0: These are all passing clouds.
1: ఒక్కటి మాత్రమే పర్మనెంట్ది.
0: But there is only one that is permanent.
1: అది నీ హృదయమే.
0: That is the heart.
1: అది నీ హృదయానికి తృప్తి చేయాలి.
0: In fact, we should satisfy our own heart.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మనం హృదయాన్ని తృప్తిపరచుకునే నిమిత్తమై మనం ప్రయత్నించాలి.
0: We should make every effort to satisfy our own heart.
1: ఇవన్నీ కూడా కేవలము దివ్యమైనటువంటి యొక్క సత్సంగము చేతనే ఏర్పడుతున్నాయి.
0: This is possible by associating ourselves in the sacred good company.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
0: And it is only out of good company we develop this detachment, the steady-mindedness, and that ensures the liberation ultimately.
1: నీవు చెడ్డవారితో చేరి చెడ్డవాడైపోతున్నావు.
0: By joining the bad company, you become bad.
1: Karugane, tell me your company, I shall tell you what you are.
0: Therefore it is said, tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎట్టివారితో చేరువో నీ యొక్క గుణములు కూడాను అట్టివిగానే మారును.
0: As is the company, so you become. Depending upon the people you associate yourself, you develop those qualities.
1: కనుక పెద్దలైనటువంటి వారితో, విద్యావంతులతో, కేవలం ఆధ్యాత్మిక చింతన చేయ వారితో మీరు కలవాలి.
0: Therefore, elders and educated people should join the company of spiritual-minded people.
1: ఈనాడు ఇక్కడ చేరినటువంటి యొక్క సత్సంగము గొప్ప సత్సంగము.
0: The spiritual company here is no blessed, very great.
1: ఇలాంటి కంపెనీ మనకు ఎక్కడ కూడా లభ్యం కాదు.
0: This sort of company of spiritual excellence is not noticed, not available anywhere.
1: ఇలాంటి కంపెనీ మనకు చేరినప్పుడు మనం ఇలాంటి కంపెనీ యొక్క పావములే మనలో ఆవిర్భవించాలి.
0: When you join this company, spiritual company, you develop spiritual thoughts.
1: కనుక ఎట్టి దాంతో మనము ఒక కర్ర ఉంటుంది, కర్రకు అగ్గి అంటుకున్నప్పుడు,
0: when the wood catches fire, when you light it up,
1: ఆ యొక్క కర్రకు ఉన్నటువంటి యొక్క దీన్ని పొగ రూపంగా మారుతుంది.
0: And you find the flame there after the smoke above.
1: ఈ స్మోకింగ్ ఎలాంటిదో దానికి మేఘములు అలాంటివిగా వస్తుంటాయి.
0: As is the smoke, so is the cloud above.
1: ఆ మేఘములు ఎట్టివో వర్షం అటువంటిది ఉంది.
0: As is the cloud, so is the rainfall.
1: కనుకని మనము ఈ వర్షములకు మనం లోబడుతున్నాము. ఈ వర్షము సరైన వర్షం కాకుండా పోతున్నది.
0: In fact, we want rains, but we don't have proper rains today.
1: మానవుడు వాటర్ చేతనే జీవిస్తున్నాడు.
0: Man lives because of water.
1: వాటర్ మంచిదైనప్పుడే మనిషి కూడా మంచివాడు, మంచి మాటలు, మంచి తలంపులు తనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: When the water is pure, the person will live long with pure thoughts, with pure mind.
1: ఈనాడు అన్ని రోగములకు మూల కారణము నీరే.
0: For all diseases, it is the water that is the cause.
1: అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడాను దానికి కారణంగా అవుతుంది.
0: And the environment is also responsible.
1: కనుక మనం ఉన్నటువంటి యొక్క స్థానమును పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
0: Therefore, we should keep our place quite clean and pure.
1: త్రాగేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
0: And our drinking water should be necessarily pure.
1: అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: Then only man would be healthy and blissful.
1: ఆరోగ్యమునకు ఆనందమే ప్రధానము.
0: For health, it is a bliss, it's happiness that's the primordial cause.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా యువకులుగా ఉండటం చేత మీకు పదార్థము, వాతావరణము చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా ఉండాలి.
0: You are in stress. You should realize the material and the environment ought to be taken into account.
1: కనుక సత్సంగంలో మీరు చేరండి.
0: Therefore, join good company.
1: మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు తగినటువంటి ఒక స్థానంలోనే మీరు ప్రవేశించాలి.
0: Therefore, join the company where there will be singing, there will be good games and sports, where good words are spoken.
1: కనుక మీ గేమ్స్ లోపల ఉన్నటువంటి ఒక ఫలితమే మీ జీవిత ఫలితము.
0: And then this life is a game. And this, the win, the victory, will decide your life.
1: Kaluga mee games sariyinaatundi ga manavuniki manavodharana gaavinchetundi ga untundali.
0: Therefore this life, which is a game, should end up in the emancipation of our life.
1: Evarto maatadinappudiki meer shantanga premato karunato maatadali.
0: Whomsoever you converse with, you should be peaceful, you should be calm, quiet.
1: కఠినమైనటువంటి పదములను ఉపయోగించకూడదు.
0: యూ షుడ్ నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కఠినమైనటువంటి పదముల వల్ల హృదయం చాలా కరిగిపోతుంది.
0: అండ్ బికాస్ ఆఫ్ ది హార్ష్ వర్డ్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హార్ట్.
1: కనుకనే మంచి మాటల చేత, పవిత్రమైనటువంటి పలుకుల చేత వారి హృదయాన్ని కరిగించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే sweet and soft, so as to melt the heart of the other.
1: Hurt never, help ever.
0: Bhagavan says help ever, hurt never.
1: అందరికి మనము సహాయంగా ఉంటుండాలి.
0: Therefore, we should help everybody.
1: దీనిని సహనాభవతు సహనోభవతు సహవీర్యం కరవావహి. నీవు మంచి మాటల చేత నీవు స్నేహం చేసుకోవాలి.
0: You can develop by friendship, by talking sweetly and softly.
1: నీవు మంచి వారితో కూడినప్పుడు నీకు మంచి హృదయం వస్తుంది.
0: When once you are in good company, you will have good heart.
1: గుడ్ థాట్స్ మనలో వచ్చినప్పుడు గుడ్ కర్మను మనం చేస్తాము.
0: When once you have good thoughts, you'll get into good action.
1: గుడ్ యాక్షన్ చేసినప్పుడే గుడ్ ఫలితం కూడా లభిస్తుంది.
0: గుడ్ యాక్షన్ విల్ సర్టెన్లీ కన్ఫర్ ద గుడ్ రిజల్ట్స్.
1: కనుకనే మీరు మంచి మాటలతో నోటినిచ్చినందుకు నాలుకనిచ్చినందుకు పవిత్రమైనటువంటి మాటల చేత పలకాలి.
0: Therefore, this tongue that has been the gift of God should be utilized properly, that we should speak softly and sweetly. In a sacred way.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మాటలు ఒక భారతదేశం నుండి మనకు లభిస్తాయి.
0: The sacred words are uttered or spoken here in Bharat alone.
1: ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు దయచేయండి, రండి, కూర్చోండి అని మంచి మాటలతో చెప్పాలి.
0: When elders visit you, you invite them, you welcome them, offer them seats.
1: రండి, పండి అని ఆ రీతిగా మనము కఠినంగా పలకకూడదు.
0: You cannot be harsh. You can say you may go. And you cannot use in a harsh tone. The good and bad depend upon the words that you use.
1: If you speak well, you will get into good position.
0: If you speak well, you will get into good position.
1: జవాబు చెప్పేటువంటి వారు కూడా మంచిగా జవాబు చెప్తారు.
0: The others also will respond equally well.
1: కనుక మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ లోపల గర్వం వచ్చిందని మీ యొక్క జీవితమే గర్వమయంగా ఉంటుంటుంది.
0: If you develop the sense of pride as a student, the whole life will have to be spent in pride and ego.
1: కనుక మాటలు మంచివైనప్పుడు మన యొక్క హృదయం కూడా మంచిదవుతుంది.
0: When once your words are sweet, naturally the heart also is sweet.
1: హార్ట్ స్వీట్ గా ఉంటుందో అప్పుడు మనం చేసేటువంటి సంకల్పములన్నీ కూడా స్వీట్ గానే ఉంటుంటాయి.
0: When once the heart is sweet, all our thoughts are bound to be sweet.
1: మొట్టమొదటి హృదయాన్ని పవిత్రం గావించుకొని సాఫ్ట్ గా చేసుకుని స్వీట్ గా మార్చుకోండి.
0: Therefore, we should sanctify, purify our heart such that it will be nectarine.
1: ఈ 4-5 దినములు కూడాను చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వారి మాటలు కూడాను చాలా పవిత్రమైనటువంటి మాటలుగా ఉంటుంటాయి.
0: Those that address you will certainly speak to you, making use of sacred words.
1: అటువంటి మాటలను మీరు హృదయంలో ప్రింట్ చేసుకోవాలి.
0: See that their words are imprinted in your heart.
1: మిగిలినటువంటి చెడ్డ మాటలంతా కూడా గాలికి వదలాలి.
0: And let all the bad words in you, let them be released.
1: దాన్ని తీసుకోవడానికి గాలి కూడా ఉండదు.
0: And you should not accept it in.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరు ప్రేమతో,
0: with love,
1: జాలితో,
0: with compassion,
1: కరుణతో,
0: kindness,
1: జీవితాన్ని గడపాలి.
0: Lead the rest of your life.
1: మీ యొక్క జీవితం అంతా కూడాను ప్రేమమయంగా మారాలి.
0: Let your life be full of love.
1: ఆ లవ్ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
0: లవ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
1: ఆ స్వీట్నెస్ మరి దేనేందుకు కాదు.
0: ద స్వీట్నెస్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుక మాటలను మనం మంచిగా చేర్చుకోండి.
0: Therefore, rectify.
1: మన విరోధి కనిపించినప్పటికీ నమస్కారం అండి అని చెప్పాలి.
0: Even if you were to meet an enemy, do namaskar, salute him.
1: నా విరోధి కదా అని వాడికి మోహం తిప్పుకొని పోకూడదు.
0: Don't turn away your face when you come in contact with your enemy.
1: అందరితో కూడా మనం స్నేహంగానే ఉంటుండాలి.
0: In fact, you should be a friend to everybody.
1: అది ఏ వేదమునందు మొట్టమొదటి చెప్పింది, సహనాభవతు సహనోభవంతు సహవీర్యం కరవావహి.
0: That is the first declaration of Vedic dictum, that we should live in friendship.
1: Kalasi melasi terugudam.
0: Let us mingle together.
1: Kalasi melasi palukudam.
0: Let's grow together.
1: Kalasi melasi terugunatti tilivinchi poshinchudam.
0: Let us foster our intelligence that we have acquired over a period of time together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us also grow in the field of intellect and knowledge.
1: ఇది మొట్టమొదటి వేదము మనకు సర్వులకు బోధించినటువంటి యొక్క సువాక్యములు.
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద టు బిగిన్ విత్.
1: కఠినమైనటువంటి మాటలు ఏమాత్రం కూడా మెత్తని నారకు నుంచి రాకూడదు.
0: ది హార్ష్ వర్డ్ షుడ్ నాట్ బి అటర్డ్ బై ద సాఫ్ట్ టంగ్.
1: ఇది చాలా సాఫ్ట్ టంగ్.
0: టంగ్ ఈజ్ సో సాఫ్ట్.
1: సాఫ్ట్ టంగ్ తోపల స్వీట్ మాటలే రావాలి.
0: ద సాఫ్ట్ టంగ్ షుడ్ అటర్ స్వీట్ వర్డ్స్.
1: ఇది స్వీట్ వర్డ్స్ రాకుండా పోతే ఇది కేవలం హార్డ్ టంగ్ అయిపోతుంది.
0: ఇట్ ఆర్ నాట్ సో ద టంగ్ ఈజ్ హార్డ్ దెన్.
1: హార్డ్ టంగ్ వచ్చినప్పుడు హార్డ్ ఫలితములే మనకు లభిస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ స్పీక్ ఇన్ హార్ష్ వే ఆఫ్ ద హార్డ్ టంగ్ యూ నేచురలీ ఫేస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రేపటి నుంచి
0: ఫ్రమ్ టుమారో
1: మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు.
0: ది హెడ్ ప్రీస్ట్ విల్ స్పీక్ టు యూ వెరీ గుడ్ థింగ్స్.
1: అన్ని కూడా క్రోడీకరించుకోవాలి.
0: యు గ్యాదర్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యు డిసిమినేట్.
1: కేవలం క్లాసులో ఏదో టీచర్స్ చెప్పినటువంటి యొక్క ఈ ఆర్టిఫిషియల్ భాషలంతా కూడా మీరు నేర్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ది మియర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటిది చాలా ఫిష్ కంటే బ్యాడ్.
0: ది ఆర్టిఫిషియల్ ఇస్ వర్స్ దాన్ ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ ఆర్టిఫిషియల్.
0: And in fact, sometimes it proves that fish is better than artificial life.
1: కనుక మనం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ నౌ రిలై ఆన్ ఆర్టిఫిషియల్.
1: హార్ట్ తీసుకోవాలి.
0: హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మీరు క్రమక్రమేణా ఈ వచ్చిపోయేటువంటి వారి వల్ల మీకు ఎంతనో జ్ఞానము, అభివృద్ధి, పవిత్రత మీకు చేకూరుతుంది.
0: As days go by, you'll certainly listen to many good things such that we'll make our lives sacred and noble.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, మొట్టమొదట మనం మంచి పాఠం మాత్రం తీసుకోవాలి.
0: Of all the nine parts of devotion, the first one, శ్రవణం, listening, that we should be in a position to listen and absorb whatever
1: we hear. ఇష్టమైనటువంటి పరికరమైన ఉంటుంటే తక్షణమే ఆ స్థానం వదలు.
0: When once you find those words which are not palatable and acceptable, do not stay there.
1: అన్ని గాలిలో కలిసిపోతుంటాయి.
0: Let them all be released to outside exterior.
1: నీవు మంచివి మాత్రమే నీవు తీసుకో.
0: Take in that is good.
1: అటువంటివి నీవు శాశ్వతంగా నిలుస్తాయి.
0: They will remain eternally.
1: అదే సత్యము శాశ్వతము.
0: And that is truth and permanent.
1: అదే సత్యము నిత్యము.
0: And that is truth and eternal.
1: అదే పవిత్రము అదే నిత్యము.
0: And in fact it's a nectarine that would liberate you.
1: అట్టి పవిత్రమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వాక్కులను మీరు అందుకుని
0: రిసీవ్ దోస్ వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్.
1: దానివల్ల మీ యొక్క జీవితమును పోషించుకోండి.
0: అండ్ లెట్ స్పెండ్ అవర్ లైఫ్స్ బేసింగ్ ఆన్ ద టీచింగ్స్ దట్ వి హియర్ ఫ్రమ్ దెం.
1: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఎంత మధురమైనటువంటి మాటలు.
0: గాడ్స్ టీచింగ్స్ ఆర్ సో స్వీట్.
1: భగవంతుని యొక్క వాక్యములు ఎంత మాధుర్యమైనటువంటి వాక్యములు.
0: గాడ్స్ వర్డ్స్ ఆర్ నెక్టరైన్.
1: అతని వాక్యములు అమృతమైనటువంటివి.
0: అండ్ హిస్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ నెక్టర్ అండ్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్ టు ఇట్స్ హైట్.
1: అటువంటి వాక్యములను మీరు ఏమాత్రం కూడా వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
1: దేహమునైనను వదలొచ్చును కానీ మాటలను వదలకూడదు.
0: వీ మే ఈవెన్ డ్రాప్ ద బాడీ బట్ నాట్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఏంటి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు.
0: ద బాడీ ఇస్ ఆఫ్ సెన్సెస్ విచ్ ఇస్ సో వీక్.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్ యు డు నాట్ నో.
1: మాటలు చూస్తామా అపవిత్రమైన మాటలు. కనుక దీనిని ఏనాడైనా మనం వదలసిందే.
0: అండ్ ద బాడీ హావ్ టు లీవ్ వన్ డే ఆర్ అదర్.
1: దేహమును ప్రధానంగా పెట్టుకుని దేహ పోషణకై మనం జీవించరాదు.
0: వీఆర్ నాట్ టు లీవ్ ఓన్లీ ఫర్ బాడీ.
1: మానసిక తృప్తి కోసము,
0: ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్,
1: ఆత్మానందం కోసము,
0: ఫర్ ది బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్
1: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సంఘములు చేరాలి.
0: వీ షుడ్ జాయిన్ దిస్ సీక్రెట్ కంపెనీ.
1: చేరి చేయటం మాత్రమే కాదు, చేరి వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం హృదయంతో చేర్చుకోవాలి.
0: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ, సీక్రెట్ కంపెనీ, ద కాంగ్రిగేషన్, రిసీవ్ అండ్ అబ్జార్బ్ ఇన్ దట్ అటెన్షన్ దట్ వాట్ ఎవర్ వీ లిసన్ టు.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba drew attention to the true purpose of our life. He said that we must perform all actions with the sole motive of pleasing God. If we do so, we are bound to experience bliss always. Thank you and Sai Ram.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దిల ధరబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డిరైవ్డ్? ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేద మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిదే.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kalamunu adhikanga kudanu viniyogistunnaru kani aa kalamulo okka chana kalamaina kudanu daiva chintanaku viniyoginchatamu sadhyam kaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఏ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramalu padinappatikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విత్ ఇన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: We have discontinued discharging our duties, forgetting the basic fact that the divine exists within the body.
0: కానీ మానవుడు ఈ దేహం నిచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: Man should never think that the body is just given to you for its maintenance alone.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ సో మెనీ ఆఫ్ ది యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ టు ఎంజాయ్ ప్లెజర్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: కానీ నిజంగా విచారించి దాన్ని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: ఇఫ్ యు జస్ట్ ఇన్వెస్టిగేట్, థింక్ ఓవర్, just put a question to yourself, what for is this human life?
0: Kaani nijamuga ee jeevamu jeevitamunu saarthakam gaavinchukune nimittamai vachinatundi.
1: The human life is given to work for redemption.
0: Marinapu kompa,
1: it's full of dirt.
0: Rogamula braggedu kayega sevaka kompa,
1: full of afflictions.
0: Darasan charanam dumpu pondu dumpa,
1: it perennates life after life.
0: Ilanti dumpara vanti ee yokka దేహం నిమిత్తమై మనం రాలేదు.
1: వి హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ అండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ విచ్ లైస్ ఇన్ ద ట్రాన్సెండెంటల్ principle of attaining the divinity while in this lifetime.
0: Aa divyatvanni manam anubhavinchinappude manavatvam saarthakam avutundi.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: Atti jeevita saarthaka nimittamai ee dehamunu vinyoginchukuneetundi varu endaro untunnaru.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: Kaani అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: హౌఎవర్ దిస్ బేసిక్ ట్రూత్ ఈజ్ రికగ్నైజ్డ్ బై వెరీ ఫ్యూ పీపుల్.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, హౌఎవర్ వెల్, హౌఎవర్ మోర్ ఆఫ్ యాక్షన్స్ దట్ యు డూ, ఇట్ దే ఆల్ లీడ్ టు రెస్ట్లెస్నెస్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: There are many people from places where there is shortage of water.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone-hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sense.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్స్.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: వరల్డ్లీ డిఫికల్టీస్ డూ అపియర్.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ఏ మిలియనేర్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులుంటాయి.
1: హౌఎవర్ దే హావ్ సో మెనీ డైమెన్షన్స్ టు హైడ్ దేర్ ఓన్ సఫరింగ్.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక వీరిని బాధలు పడుతున్నారు.
1: సిన్స్ వీ కెనాట్ కవర్ అప్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ we just expose and suffer.
0: tappaga mee ee badalu e maatram kodunu adhika kaalamulo korukunda chaala shikra kaalamulo konni nivarana ayyatattuga swami aashirvadisthadu.
1: Bhagavan is blessing you all that you will be out of difficulties very soon.
0: mee grama peddalu mee yokka anukoolavantulainaatundi vaarini dagara దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కానా మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రము లొంగకండి, మీరేమాత్రము బాధపడకండి.
1: డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దీస్ స్మాల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్. డోంట్ ఫీల్ సాడ్.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహమునకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: Body may suffer because of difficulties, but see that your mind is always rest in peace.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసిక సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గములో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కొడును భగవత్ నామస్మరణ చేయండి.
1: You may have any number of problems in life, but think of God, contemplate on God, then you'll be free from your own problems.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of forlorn.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని ఎందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: Never be away from God at any point of time.
0: దైవం తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: Nobody will stand by you, friends or relations. Only God only be with you.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: Under any circumstances, it is only God who will protect you.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా.
1: We should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyulu yokka bhagyame tappa itharuki itti bhagyam labhinchatam ledhu.
1: Mental peace is the property of Bharatiyas, which is not present anywhere.
0: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలో చుట్టుకుని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతి నిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయిడ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతంతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలే కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతను మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: The perverted minds, the narrow minds may tell you to give up namasmarana. Why? Why can't you work? Bend down, work for your own plenty and prosperity. That they may say like that.
0: అవన్నీ అసూయాపరులు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడా దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, many people are suffering in all the villages, towns.
0: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కానీ ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి బ్లిస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేత మనకు లభిస్తుంది కానీ అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta.
1: Birth is a problem.
0: Bhoomi nundi chinta.
1: Life on earth.
0: Samsaram oka chinta.
1: Family life.
0: Chavu chinta.
1: Death.
0: బాల్యమంతటి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టములు వచ్చినంత వరకు మనకి ఈ కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కాని ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కాని కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యు జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్, ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్, enjoy blissfully in response to the music.
0: Kanukane paatala bhagavantu yokka naamanni meeru smaristu untunte enti kathinamainatu hrudayamaina karigi pravahistundi.
1: The moment you start singing the glory of God nama smarana, even a stone hearted man, his heart will start melting.
0: Ee vidhanga anubhavichinatunte vaari enta mandino bharatiya charitralu endu chadutunnam chustunnam.
1: The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
0: Kanuka manaku kashtamlu vachedanta kuda enta kashtamlu paddamo anni sukhamlu kuda manaku labhisthayi.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: Ekkadaina oka mattilo untu teestu pothamu anante,
1: if you dig a pit anywhere at some spot,
0: aa matti anta prakana gutta maadhiri erpadutundi.
1: All that, the dirt, the soil that you just take it out and keep
0: kaani daani prakane pedda gunta kuda untuntari.
1: Deeper the pit here and the top bigger the hole over
0: there. Inta pedda gunta untundade ani bayapadanakkaledu.
1: Don't be afraid of the pit there.
0: Aa gunta matte gutta matte, gutta matte gunta matte.
1: The just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: Kanuka mee anni kashtamalu padnaro anta guntaku dani prakkalo gutta vale vadiki manasukamulu kuda untuntayi.
1: Therefore, just by this side of the pit you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ యూ హావ్ టు నో టుడే.
0: అరే, నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము.
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము?
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రకారం ఉన్నటువంటి గుట్ట మట్టి గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టముల నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkada poi chelin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinatundi gunta yokka bhootu పూర్తి చేసుకోవచ్చును.
1: ద మూమెంట్ యూ రికాల్ అండ్ రికలెక్ట్ ద బ్లిస్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ హియర్ బ్యాక్ హోమ్ యూ విల్ నేచురలీ ఫర్గెట్.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టము భరించలేని సుఖం బట్టి అందరూ.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చిండేటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్ ఇన్ అవర్ లైఫ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ.
1: యూ హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్.
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: సీ దట్ యూ గ్రో ఇన్ లవ్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోడునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్ ఇస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
0: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవన్నీ మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: See that you grow in love.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోడునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్.

0: ఇట్ విల్ నెవర్ రన్ షార్ట్.
1: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
0: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
1: ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
0: Those that have realized the significance and the nature of love will know that.
1: నిన్న దినం మీరు బజార్ బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
0: You went round all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
1: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
1: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా హాస్యం చేస్తారేమని దానికి భయపడకండి.
0: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
0: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ ఎ విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిజ్ గ్లోరీ.
1: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చేరటం
0: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
1: నాకు ఎంతో ఆనందము.
0: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
1: meekandarki aanandamu saukhyamu santoshamu shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
0: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
1: ee naadu meeru 5000 mandi ikkada cheraranu anustunnaru.
0: You are happy because of number 5000 here.
1: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
1: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
0: దిస్ ప్రసాదం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
1: మీ కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
0: And it is going to make you free from all your problems, worries and anxieties.
1: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
0: Everything is available free here, totally free.
1: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
0: God never expects money. He will never make his name spoiled that way.
1: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
0: Where there is money, there will be disrepute.
1: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
0: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
1: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
0: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
0: When once you have love, all your actions will be fulfilled, successful.
1: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
0: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
1: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
0: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్.
1: ఇక్కడికి వచ్చేటువంటి వాడు
0: హీ యూస్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ.
1: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
0: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
1: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
0: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
1: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
0: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
1: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
0: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
1: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
0: వేర్ ఎవర్ దే ఆర్ దే ఆర్ లిబరేటెడ్.
1: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
0: దోస్ దట్ మేక్ బిజినెస్ ఆఫ్ ద మ్యూజిక్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ కు దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారికి పాడేటువంటి వారు.
0: ద జాయ్

0: has spilt out of their hearts have appeared manifested in the form of music.
1: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
0: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
1: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
0: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
1: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
0: Therefore, that would remain with us permanently, eternally, is only God's name.
1: ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
0: We may not be able to sing loudly. We may not have sufficient energy to do so, but we can sing within.
1: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
0: Repetition of God's name will earn God's merit. The punya, lots of it.
1: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
0: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
1: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
0: It's not merely bhakti, the devotion. It also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
1: Kanuka ee oka daiva vidhana meeku anni vidhala toduga untuntadi.
0: God will support you in every way.
1: Yedaina inta pichadanu bujinchukunnetappudu danni bujinchi bhagavat namaskaram chesi mingandi.
0: Before you start eating things, think of God and pray to him.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
1: కానీ వాళ్ళకి తెలుసో తెలియకను బ్రహ్మార్పణ అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: The one law that holds the key to the wonders and mysteries of this universe is the law of karma. In his Guru Purnima discourse on the 21st of July 2005, Bhagwan Baba tells us how no one is immune from the cycle of cause and consequence, and why we must live pure and noble lives.
1: నిజ కర్మము చుట్టూ చూవచ్చి ఏ గతిని పెట్టినో పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
2: Who can estimate the consequences of the true action in life and the destiny that awaits? It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
1: ప్రపంచమున రెక్కలగల పక్షి ప్రతి ఒక్క చూడను ఆకాశమునందు సంచరిస్తూ ఉంటుంది.
2: In this world, you find birds flying high across the sky.
1: కాని రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది, కానీ తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
2: The bat, although it has got the wings, will not fly, but it hold on to the tree with its feet and with the head turned down.
1: ఇది చేరిన కర్మం కాదా?
2: Is it not the fate of the destiny?
1: ఎవరైనా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
2: Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action.
1: ఇది లోక సహజం.
2: This is quite natural in this world.
1: విద్యార్థులారా,
2: students,
1: విద్యార్థినీలారా,
2: boys and girls,
1: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
2: In this world, one might act in one's own way, but they cannot escape destiny or the results of one's own action.
1: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి యొక్క పని చాలా ప్రధానమైనటువంటిది.
2: Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from the results of his action.
1: అయితే మహనీయులు చేసినటువంటిది మహనీయులకు, పామరులు చేసినటువంటిది పామరులకు, లౌకికము చేసినటువంటిది లౌకికములకు దాని రిజల్ట్స్ తప్పక వస్తుంటుంది.
2: Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action.
1: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
2: Therefore, one should never entertain the thought that he can run away from the results of his action.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
2: The results of your action will follow you like your own shadow wherever you go.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డ రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: Therefore, we have to keep in view always installed in the altar of our mind the good and the bad deeds that we have done.
1: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
2: This has not dawned with any prior announcement.
1: వెంటనే తన నీడ వలె తన వెంటాడుతుంటుంది.
2: It follows you like your own shadow.
1: దీనిని తప్పించుకోవటం ఎవరికి వ్యసం కాదు.
2: యు కెనాట్ రన్ అవే నార్ ఎస్కేప్.
1: అయితే కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
2: హౌఎవర్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ఏ వే అవుట్ ఆఫ్ దిస్.
1: గాడ్స్
2: గ్రేస్
1: కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికీ, ఎంతకాలం సంచరించినప్పటికీ, ఎంత గొప్పవాడు అయినప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాయి.
2: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
1: Ventane vachi tadastu tadastu tadastu ani aashirvadistuntadi.
2: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
1: Kaani deenini raksham cheyakunda manavulu sancharistuntaru.
2: Man is not mindful of this divine law, natural law, and he moves about.
1: Kanuka ee gabbiramulu inni rakamulainatundi jathulu ayinappatikini sancharistu untayi.
2: Bats move like that though they have all the faculties.
1: Daniki oka illu vakili anetundi ledu.
2: They don't have any permanent abode or place of dwelling.
1: Ee naadu ikkada rep akkada inko monnaadu ikkada ee vidhanga స్థానాలను మారుస్తూ ఉంటారు.
2: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దాట్ ప్లేస్ హిదర్ అండ్ థిదర్.
1: తిన్నది నోటి నుంచి.
2: అండ్ ఇట్ జస్ట్ పార్టేక్స్ ఫుడ్ లైక్ ఎనీ వన్ త్రూ మౌత్.
1: కానీ అనుభవించినది నోటి నుంచి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ద సేమ్.
1: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
2: Though it knows what is good and bad, it is not able to give up its own nature.
1: Kanuka manavuni yokka karmalu kudanu ittivi.
2: Human actions are also of same kind.
1: Itti gabbiramulu yokka jeevitamu evaru icharu.
2: Who gave this life of a bat?
1: Gabbiramulu taamu chesinatundi yokka karmane talaku ee rakamga baatavani yerpadutu untadi.
2: The kind of life led by the bat is of its own making, the results of its own action.
1: Kanuka manamu etti pani chesamo ante manchiki manchi cheddaku chedda literally results vastune untuntari.
2: Therefore, based on our actions, good and bad, give us the results equally proportionately.
1: Kanuka bhagavatuni yokka sambandhamu భగవంతుని యొక్క చర్యలు ఎవ్వరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పటకు వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
1: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
2: అట్ ద హ్యూమన్ లెవెల్ వన్ మైట్ కమిట్ ఎ మిస్టేక్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గెట్ లాంగ్.
1: అయితే అవి మాత్రము నిన్ను మూయవు.
2: బట్ the actions will not cover you.
1: Good or bad. Good or bad.
2: Good or bad, whatever may be.
1: అది ఎప్పుడు కూడాను రెండు వల్ల వెంటాడుతుంటుంది.
2: The good and bad will always necessarily follow you.
1: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిలములు ఎన్నో విధములు నేర్చుతున్నది.
2: These are the lessons that a bat teaches to everybody.
1: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
2: యాజ్ వి జస్ట్ అబ్జర్వ్ వి ఫైండ్ మ్యాన్ ఇస్ మైటీ.
1: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటాడు.
2: యాజ్ హి థాట్స్ ఇస్ రియలీ గ్రేట్ బొంబాస్టిక్.
1: కానీ దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి ముఖం చూపడు.
2: బట్ యాజ్ హి ఫేసెస్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్స్ హి డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ఎనీబడీ.
1: అక్కడ వీని గుట్టును బట్టం పడి పెట్టుతుంది.
2: బికాస్ దేర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్.
1: కనుక మనము గబ్బిడం వంటి వారం.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ రైట్ నౌ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ బ్యాట్.
1: ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎన్ని ఘన కార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పేది కాదు.
2: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్.
1: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తించుకోగలం.
2: We have to remind ourselves constantly of this basic law.
1: Prema swarupulara.
2: Embodiments of law.
1: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రములైనటువంటిది.
2: The worldly ways and the goal and the destiny are mysterious beyond our comprehension.
1: చిత్రంబులు.
2: Peculiar.
1: లోక చరిత్రంబులు.
2: And as forms the history of the world.
1: ఇవన్నీ కూడా నువ్వు ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించడము చేయించటము జరుగుతూ ఉంటుంది.
2: Though these factors are non-apparent, but they are heard and motivate you to take to action.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, హోరతాల విత్తంబులు, సన్మిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
2: They are so peculiar, mysterious and understandable, sacred to the all three worlds, so endearing to all saints and seers and sages. And the most important for everybody, that is the story of God.
1: కనుక నీవు దీన్ని ఏ విధంగా కూడా మూసిపెట్టుకో వీలు కాదు.
2: Therefore, it is impossible to hide it forever and ever.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: మీకు ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
1: బట్ దీన్ని అనుభవించే సమయంలో అప్పుడు మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
2: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
1: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
2: Therefore, karma phala, the results of action, are inescapable.
1: Karmam tappipoyinappudiki karma phalitam matramu tappadu.
2: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
1: Ee gabbidamulu ee rakamainatuvanti oka charyalu chesi kattagarpana swasthanam cheyutuntayi.
2: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
1: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు.
2: We appear as though we have not committed any mistake.
1: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
2: Though it is negated, denied on the face value, the fact remains as it is.
1: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకోవడం వీలు కాదు.
2: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
1: Aneka grandamulu manam chalutuntam.
2: We go through many of text books.
1: Ee text books lo kuda kavalsinta matters anta untadi.
2: There's lot of material matter in our text books.
1: Kani annitini manam charyalo pettunnama?
2: Do we translate them all into action?
1: No. Konni avasaramaina matramu teeskuntamu. Anavasaramaina pettu vadala pettuntam.
2: We take those that are essential and drop out those which are non-essential. Therefore, that which is dropped will certainly catch hold of you later. Students, you may think that you can escape karma phala, the results of your action. Sometimes it is escapable, no doubt.
1: ఎప్పుడు?
2: When?
1: దైవానుగ్రహములకు పాత్రులైనటువంటి వారికి ఆ కర్మం తప్పిస్తుంది.
2: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
1: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మ ఫలం లభిస్తుంది.
2: As is the action, so is the consequence, even much more.
1: కనుక మనము ఫలితం తప్పించుకోవాలనుకుంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
2: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
1: Kaluka andaru panditulandaru cheppari naadu.
2: So many scholars spoke to you.
1: Ee karma phalam tappindi kaadu, vente vastuntadi.
2: Many pandits, scholars said that your karma phala will follow you.
1: Kaani vente vastundi kaani manaku baadha pettadu.
2: Though with God's grace it may follow you, but it won't hurt you.
1: Ketla anaga?
2: How?
1: మంచి పవర్ఫుల్ మెడిసిన్ వచ్చిస్తుంటారు.
2: సంథింగ్ ఏ పవర్ఫుల్ మిషన్.
1: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు బాటిల్ లో.
2: వీ హావ్ గాట్ దిస్ మెడిసిన్ ఇన్ ద బాటిల్.
1: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము ఈ ఫలము ఈ ఫలము అని కొన్ని రాసి ఉంటారు.
2: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటెయిన్డ్ ద రెమిడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
1: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
2: By merely going through that written, kept on the bottle,
1: రాశారు,
2: we should not remain there.
1: దీనికి ఫలం ఇస్తుంది అని.
2: There it is clearly indicated the results, the fruits.
1: కానీ కొంతకాలం చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
2: After some time you will notice that you don't find a remedy, even after consulting the
1: medicine. ఎట్లనగా ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది అంటే.
2: As the date of expiry is already over,
1: అది మందు ఎంత తిన్నప్పటికి దానికి ఫలితం ఇవ్వదు.
2: యూ మే గో ఆన్ కన్స్యూమింగ్ మెడిసిన్ బట్ ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ రిలీఫ్.
1: బాటిల్ లో ఉన్నటువంటి ఒక మెడిసిన్ కర్మఫలం తప్పొచ్చింది.
2: దేర్ఫోర్ ద మెడిసిన్ ఇన్ ద బాటిల్ విల్ హెల్ప్ యూ టు ఎస్కేప్ ది కర్మఫల.
1: ఎట్లా దైవానుగ్రహం చేత దీనికి ఎక్స్పైర్ అయిపోతుంది.
2: బై గాడ్స్ గ్రేస్ ద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ వుడ్ బి నియర్.
1: కనుక ప్రపంచంలో వ్యక్తి కర్మలు ఆచరించినప్పటికీ అవి కొంచెం తప్పుతాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ వీ మే యాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్ బట్ యెట్ వీ కెన్ జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.
1: తప్పించుకునేటప్పుడు మానవుని యందు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
2: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
2: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్డ్నెస్ and God's grace, you can escape the results of your action.
1: Markandeyanuku 16 samvatsaralu ayus ichchadu.
2: Markandeya was given the age 16 years to live.
1: Kani 16 years complete aipoyindi
2: and the 16 years prescribed given was over.
1: Ee natiki aa 16 years complete avutundi
2: and he completed 16 years this day.
1: Kani pillavaniki gnapam ledhu kani tallidalluku ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది.
2: ద బాయ్ డస్ నాట్ నో ద ఏజ్ లిమిట్ గివెన్ టు హిమ్ బట్ ద పేరెంట్స్ నో ఇట్ వెల్.
1: ఏమిటి ఈ చిత్రం నాకు ఏనాడు కూడా మీరు చెప్పలేదు అని కుమారుడు చాలా బాధపడతాడు.
2: ద బాయ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టేకెన్ బ్యాక్ అండ్ సెడ్ వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ యు నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్ బిఫోర్.
1: 16 సంవత్సరాలు ఈనాటితో నిండిపోతుంది
2: అండ్ యూ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
2: From tomorrow onwards, we do not know who is who.
1: Antana, idi naaku modale enduku cheppakoddu.
2: Then he said, why didn't you inform me even before?
1: Munde naaku telisi unte nen tappa dini jagratthaga nenu undetuvanni.
2: Had I known earlier, I would have been very careful.
1: Kaani aanatamichi andarloku vachunnadu Ishwara mandiramlo.
2: Since that day he sat there in the temple of Ishwara.
1: Pooja chestu unnadu.
2: He went on worshipping.
1: సాయంకాలం కావాల్సింది.
2: అండ్ ఇట్ ఇస్ ది ఈవినింగ్ టైం.
1: ఇంకా 5 గంటలు అవుతుంది.
2: అండ్ ఇట్స్ అరౌండ్ 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
2: మదర్ అండ్ ఫాదర్ వర్ వెయిటింగ్ దేర్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్.
1: పాసం వేశాడు.
2: అండ్ దెన్ ఎ న్యూస్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సుపై హస్తం పెట్టాడు.
2: అండ్ మార్కండేయ వాస్ బ్లెస్డ్ బై ఈశ్వర హిమ్సెల్ఫ్.
1: అప్పుడు ఆ శిరస్సు పెంచి చేయబెట్టినప్పుడు కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరు యొక్క శిరస్సు పైన ఉంటుండది.
2: అండ్ నౌ ఈశ్వర ఇస్ అబౌవ్ మీ, ఐఎమ్ అండర్ హిస్ చెక్ అండ్ కంట్రోల్.
1: కాబట్టి నా చేతి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
2: దేర్ ఫోర్ అలాంగ్ విత్ మార్కండ్ ఐఎమ్ ఆల్సో చైన్డ్ బౌండ్ బై దిస్ పాశం.
1: వేయని అని ధైర్యంగా కూర్చున్నాడు.
2: అండ్ హీ సెడ్ హీ సాట్ దేర్ ఫియర్లెస్లీ.
1: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
2: అండ్ దెన్ ఈశ్వర బ్లెస్డ్ హిమ్ అండ్ హీ ఫ్రీడ్ మార్కండేయ అండ్ హీ బ్లెస్డ్ హిమ్ విత్ లాంగ్ లైఫ్ ఎటర్నల్ లైఫ్.
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పించుకున్నటకు అతని యొక్క చింతనే ప్రధానమైనటువంటిది.
2: దేర్ఫోర్ మార్కండేయ వుడ్ ఆల్సో క్రాస్ ద లిమిటేషన్ ఆఫ్ ద డివైన్ కమాండ్ and earn his grace ultimately.
1: కనుక దైవానుగ్రహం చేత ఎట్టి పాశుపంతమైన నిన్ను తప్పించుకోవచ్చు.
2: దేర్ఫోర్ విత్ గాడ్ గ్రేస్ యు కెన్ విన్ ఓవర్ ఆల్ ఆబ్స్టకల్స్ డిఫికల్టీస్ ఆన్ యువర్ వే ఆఫ్ యువర్ లైఫ్.
1: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
2: దేర్ఫోర్ యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఫెర్వెంట్లీ.
1: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలప్పటికీ రామ కృష్ణ గోవింద గోవింద ఈ విధంగా నామస్కారం చేస్తూ ఉంటుంటారు.
2: Since then people started thinking of God's name, chanting his name, God's name, as the end approaches.
1: ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెనుకకు తీసుకుంటాడు.
2: God is also ready to take back what he willed earlier.
1: దైవమునకు ఏది కూడాను కష్టం కాదు.
2: Nothing is impossible for God.
1: వరమును ఇవ్వొచ్చును, వరమును తప్పించవచ్చును.
2: He can certainly confer grace. And he will also find an escape to you to run away from the results of your action.
1: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
2: Is that day Markandeya was taken care of by his parents.
1: దైవము వరం ఇస్తాడు.
2: God confers boons.
1: కానీ దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తాడు.
2: And he can also cancel it.
1: కనుక మనం దైవము ఇచ్చినాడని మనం భయపడకూడదు.
2: We cannot bloat ourselves for the simple reason that boons are conferred.
1: Kanu daivam istadu and tappistadu.
2: God grants and can also cancel.
1: Ee vidhanga aneka mandi bhaktulu yokka pranamalanu paadalanu tappinchi vaani sukhavantulaga chestu vachadu.
2: God by conferring grace make people extremely happy, making them to overcome all the obstacles and the difficulties in this world.
1: కానీ కొంతమంది అహంకార పనులు ఎట్లా చేస్తాడో చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు.
2: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
1: ఆ టెస్ట్ గత కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
2: దే కెనాట్ టెస్ట్ గాడ్స్ విల్ ఎట్ ఎనీ టైమ్.
1: ఇన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
2: వాట్ ఆల్ ద టెస్ట్ దట్ ఎన్ ఈగోయిస్ట్ మ్యాన్ డస్ దే ఆల్ బీ ఇన్ వెయిన్ యూస్లెస్.
1: ఈగో జెల్సీ ఇచ్చేట్ ఇవంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
2: దిస్ విల్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ జెల్సీ ప్రైడ్.
1: దైవానుగ్రహం ముందు ఏది కూడా పనిచేయలేదు.
2: వీ షుడ్ అండర్స్టాండ్ విత్ గాడ్స్ గ్రేస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాంటీ కెన్ వర్క్.
1: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
2: సో వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచిత్తనం.
2: At all times, everywhere, every moment, we should spend time thinking of God.
1: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
2: భగవాన్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సాధన.
1: రాత్రిపూట కూడా నగర సంకీర్తనం చేస్తూ వచ్చాడు.
2: అండ్ విల్ ఫైండ్ పీపుల్ సింగింగ్ భజన్ ఇన్ ద నైట్ టైం.
1: ఏ అంశంలో వస్తారో భగవంతునకు యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
2: అండ్ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ Nothing matters, good or bad.
1: కాని వాళ్ళు నగర సంకీర్తనం చేస్తే మీరు ఒక నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
2: As they go on singing glory of God, well, they may leave this body.
1: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
2: Therefore, many spiritual practices have been undertaken so as to be free from all the difficulties of karma phala.
1: Kani Markandeyuni vara prasadam anetundi anni vidhamulainatundi yokka shaktini kaligi untuntadi.
2: But the Markandeya demonstrates all the power behind God's grace.
1: Animals, birds, manushulu andaru kuda tappinchukovachu.
2: Likewise, animals, birds, human race can certainly find a way out of karma phala.
1: Ayyo idi tappinadi kaadu అని మనం భయపడి ఉండకూడదు.
2: లెట్ ఇస్ నాట్ బి డిప్రెస్డ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ దట్ దిస్ ఇస్ ఇన్ఎస్కేపబుల్.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
2: ఎవ్రీథింగ్ కెన్ బి అవాయిడెడ్.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం ఇచ్చేందుకు తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాడు.
2: దేర్ఫోర్ మార్కండేయ కుడ్ హ్యావ్ హిజ్ లైఫ్ అగైన్, కుడ్ బి ఇమ్మార్టల్.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కథలేమో చెప్తూ ఉండొచ్చు. అది దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైన ఆధారపడి ఉంటుంది.
2: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు కంక్లూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ God's grace only.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎన్ని రకమైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
2: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రము ఏ నిమిషము కూడా మేము వదలకూడదు.
2: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రక్షించడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏమాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
2: దేర్ఫోర్ నెవర్ ట్రై టు ఫైండ్ ఎన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: సాయంకాలము దీని విషయంలో వివరంగా వివరిస్తాను.
2: ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఆల్ ద డీటెయిల్స్.
1: ముఖ్యంగా ప్రాణం చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనిషి కంటే ప్రాణం ప్రతిష్టమైనటువంటిది.
2: అండ్ ద లైఫ్ ఇస్ మోర్ ప్రెషస్ దెన్ ద బాడీ.
1: ఎందుకంటే మానవునికి దేవుని కంటే ప్రాణమే ప్రధానమైనటువంటిది.
2: అండ్ దేర్ఫోర్ మోర్ దాన్ ది హ్యూమన్ బాడీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లైఫ్ ను మనం సంరక్షించుకోవాలి.
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు సస్టైన్ మెయింటైన్ లైఫ్.
1: లైఫ్ లో ఎన్ని జన్మములు వచ్చినప్పటికీ,
2: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్,
1: కానీ ఈ ప్రార్థన వల్ల అన్నింటినీ మనం సాధించవచ్చు.
2: విత్ ప్రేయర్ టు గాడ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గట్టిగా ప్రేయర్ చేయక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు ప్రే
1: మనసులో చేసినా కూడా చాలు.
2: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే మెంటలీ.
1: కానీ కొంతమంది అయ్యో పెద్దగా ప్రేయర్ చేయలేదు, మేము చేయకుండా పోవటం వల్ల మమ్మల్ని రక్షిస్తాడో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
2: Some doubt whether God would come to their rescue or not because they are not unable, they are not able to pray loudly.
1: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
2: God resides in the heart of man.
1: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తండ్రి దాన్ని కూడా వింటుంటాడు.
2: God residing in the heart would be able to hear all our prayers. He listens to his own will.
1: కనుక దైవానుగ్రహంలో పాత్రలు కావాలంటే మనసునందు కానీ హృదయమునందు కానీ నిరంతరం చింతిస్తూ ఉండాలి.
2: Therefore, to deserve God's grace, we should pray wholeheartedly. The prayer should come out of the depths of our heart.
1: Life is not important.
2: Life is not that important.
1: ఇప్పుడు ఉండొచ్చును, రేపొచ్చును.
2: We may be existing today, we may be out of existence tomorrow.
1: కానీ లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
2: But this longevity has got nothing to do with prayer.
1: Prakruta management yokka badarnu tappinchavachu.
2: The worldly difficulties can be overcome.
1: Kaani nijanga nija praptini matramu evvaru tappinchaleru.
2: But the true deservedness conferred by God is certain.
1: Kaani prema swarupulara,
2: embodiments of law.
1: Meeru nirantaram kodanu
2: continuously
1: bhagavat naam smaran chestunnandi.
2: Sing bhajans. Repeat his name.
1: అప్పుడు మీకు సర్వరక్షణగా ఉంటుంటుంటది.
2: That will save you in every way.
1: భగవంతుడు ఎయిర్ గాలిలో ఉంటున్నాడు.
2: God is there in the air.
1: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడా అది చెవుల్లో నిన్న పోయి చేరుతుంటది.
2: Even if you close your mouth, the air will get into your body.
1: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
2: We should never disconnect ourselves from the divinity.
1: ఈ డివినిటీ మీతో ఉన్నప్పుడు మీరు తప్పక మీరు యూనిటీగా తయారవుతారు.
2: When once there is divinity within you, the unity will be the result.
1: కనుక డివినిటీ లేకుండా పోయినప్పుడే ఎనిమిటీ వచ్చేస్తుంది.
2: When there is no divinity, there is a place for enmity.
1: ఆ ఎనిమిటీ ఉన్నప్పుడు ఎంత దివ్యత్వం ఉన్నప్పుడు ప్రయోజనం ఉండదు, వ్యర్థం అవుతుంది.
2: With all the enmity, the divinity within you is diluted. It will not be powerful.
1: Kanuka daivanugrahamunaku paathulu kavalantunte em cheyala poojalu prathamulu ittaatu kaadu cheyavasindi bhagavanti namasmaram cheyala.
2: To deserve God's grace, what is to be done? Is it worship or what act should you do? Do bhajan, sing his glory, that is enough.
1: Ivu nirantaram kuda nu hrudayamto rama rama rama rama anukuntunte అదే నీకు అన్ని విధంగా దేన్ని కానివ్వకుండా చూసుకుంటుంది.
2: ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్స్, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్.
1: భజన వినా సుఖ శాంతి నహి.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్. other than the bhajan doing his bhajan.
1: Kalve aa bhajan chestunnatunte meeku sarva vidhamulo kuda nu rakshistu
2: vastundi. When you do bhajan, sing his glory, it will protect you.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Meeru ento adrushtavantulu.
2: You are extremely lucky.
1: Ilanti paristhiti lopala meerandaru ikkada cheratamu. మీరందరూ ఇక్కడ చేరటము.
2: యు కుడ్ ఆల్ అసెంబుల్ హియర్ టుడే.
1: గొప్ప ప్రాఫిట్ మీకు చిక్కుతూ ఉంటుండాలి.
2: అండ్ యూ హావ్ ఎర్న్డ్ హైయెస్ట్ ప్రాఫిట్.
1: ఈ ప్రాఫిట్ చిక్కాలంటే సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ ప్రాఫిట్.
1: దీన్ని సంపాదించుకోండి మీరు.
2: జస్ట్ ట్రై టు డిజర్వ్ దిస్ ప్రాఫిట్.
1: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా ఆకాశంలో ఉన్నా పట్టణంలో ఉన్నా పల్లెలున్నా గుట్ట మీద ఉన్నా నట్టేటి పడి ఉన్నా ఇక్కులేని వారి దేవుడు.
2: ది హైయెస్ట్ రేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ డివైన్ గ్రేస్ అండ్ ద డివైన్ విల్ యాజ్ ఇట్ ఫాలోస్ యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ వేర్ ఎవర్ యూ గో, ఎయిదర్ ఇన్ ద విలేజ్ ఆర్ సిటీ, మౌంటైన్ టాప్ ఆర్ ద డీప్ సీ, ఎనీవేర్
1: మీ జంటనే వెంటనే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక మీరు నిరంతరం కూడాను ఏది మీరు చదివినా చదివిపోయినా కూడా భగవంతుని నామస్మరణ నిరంతరం కూడా చేస్తుందని.
2: వెదర్ యూ మే గో త్రూ ఎ హోలీ బుక్ ఆర్ నాట్ బట్ సింగ్ హిస్ గ్లోరీ, డూ భజన్స్ వేర్ ఎవర్ యూ గో, వేర్ ఎవర్ యు ఆర్.
0: As we sow, so we reap. You just heard a divine discourse on that theme delivered by Bhagwan Baba on 21st of July 2005 on the occasion of Guru Purnima.

0: అఖండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూల రాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెరితోడ శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్ విత్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్ హెడ్ దట్ ఆఫ్ ద ఫేస్ సో బ్రిలియంట్ like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara
1: embodiments of love
0: sarvamu dakshinamurti yukamayave
1: everything is full of the divinity of dakshinamurti
0: adani yokka reflection reaction resound ee moolindi yokka prabhavame ee prapancham
1: the world represents the effect of reaction reflection resound of the divinity of dakshinamurti
0: దక్షిణామూర్తి బాలుడే.
1: దక్షిణామూర్తి ఇస్ యంగ్ బాయ్.
0: నాడు నేడు కూడాను ఎప్పటికీ బాలుడే.
1: హీ కంటిన్యూస్ టు బి ఎ బాయ్ థ్రూఅవుట్.
0: కానీ అతని శిష్యుడు మహా పవిత్రుడై అనేక విధములైన ప్రచార ప్రబోధనలు జరుపుతూ వచ్చారు.
1: బట్ ది డిసైపుల్స్ ఆఫ్ దక్షిణామూర్తి ఆర్ హైలీ సేక్రెడ్ దే హావ్ ప్రొపగేటెడ్ పబ్లిసైజ్డ్ ది టీచింగ్స్ ఆఫ్ దక్షిణామూర్తి
0: కనుక దక్షిణామూర్తి విషయమును వర్ణించుటకు వీలు కాదు.
1: దెర్ఫోర్ ఇట్ ఇస్ నాట్ ఈజీ పాసిబుల్ టు కాంప్రిహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దక్షిణామూర్తి.
0: చిత్రంబులు లోకేన పవిత్రంబులు పర్వతాల విత్తంబులు చిత్తంబులు వర్ణించ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ నరేట్ ద మిస్టరీస్ ఆఫ్ ది డివినిటీ విచ్ ఆర్ సో పెక్యూలియర్ mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Atanu mauna sthanam.
1: He represents a silence.
0: Aa maunamē sarvanaku sarvajñānamunu pradhinchu.
1: It is conferring the wisdom through his silence.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానం నుంచి కూడా ఆ యొక్క మౌనం నుండి ఆవిర్భవించుతున్నవి.
1: ద నాలెడ్జ్ ద గుడ్ నాలెడ్జ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్ఫర్డ్ త్రూ సైలెన్స్ బై దక్షిణామూర్తి.
0: అతను ఒక్క స్వరూపం కాదు, మూడు స్వరూపములు.
1: హీఈస్ నాట్ వన్ ఫార్మ్ బట్ హీ రిప్రజెంట్స్ త్రీ ఫార్మ్స్.
0: ఒకటి ది వన్ యూ థింక్ యు ఆర్, నీవు ఎవరో నీవు తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: The first one is the one you think you are, to know what you are, the body.
0: The one others think you are.
1: The second one is the one others think you are.
0: The one you really are.
1: The third one is the one you really are.
0: Kanuka tanaku tanagane untundi tana yokka prachara prabodham valla manavunu rendu reetiga teetididdutunnadu.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all around.
0: Atanu sahajamainatvanti yokka swaroopanni dharinchadu.
1: He has taken upon himself a natural form.
0: Kani tejasu prakashamu eppudu kudunu chirunavulto tokkadipi.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: Atti dakshinamurti yokka sattvamu pandinchuta veelu kaadu.
1: That nature, that exalted position of Dakshinamurti is not given to description.
0: Nirgunam niranjanam sanatanam niketanam chitta shuddha buddha mukti nirmala swaroopinam.
1: It is pure, unsullied, unpolluted, blemishless, which is nectarine, immortal and eternal.
0: Atti Dakshinamurti yokka swabhavam prapanchamlo ye vidhanga varninchinadu artham chesukovaledu.
1: It is not possible to understand Dakshinamurti with this worldly background and understanding.
0: Dakshinamurti
1: దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటిదిగా ప్రకాశవంతమైనటువంటిది.
1: హిస్ మూర్తి ద వెరీ ఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫార్మ్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లెస్
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీడ్ పర్సానిఫైడ్
0: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్
0: సత్యంబునందుండి సర్వం అనిగే.
1: ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్
0: సత్యము లేని స్థానము ఎక్కడనూ లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
0: ఏ పదార్థములకైనా మార్పు కలుగురు కానీ సత్యములకు మార్పే లేదు.
1: దేర్ మే బి చేంజెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ద డే అండ్ నైట్ బట్ ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్
0: కానీ ఆ సత్యస్వరూపుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీడ్ పర్సానిఫైడ్
0: సత్యంబునందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్.

0: దక్షిణాము యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. హూ కెన్ డేర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హిమ్ ఇన్ డెప్త్ ఇన్ ఆల్ ప్రొఫండిటీ.
0: మొట్టమొదట ఏదైనా కూడా ప్రారంభించడానికి ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి దక్షిణామూర్తిని స్మరించేది.
1: ఆల్ సేజెస్ అండ్ ఆస్ ఆల్సో యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి ద మ్యూజిషియన్ కమెన్సెస్ అండ్ కాన్సర్ట్ బై ప్రేయింగ్ టు దక్షిణామూర్తి అట్ ద బిగినింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్ఛ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యము కూడాను సాధించలేదు.
1: దేర్ఫోర్ నో వన్ కెన్ అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ద గ్రేస్ వితౌట్ ద విల్ ఆఫ్ దక్షిణామూర్తి.
0: ఆ దక్షిణామూర్తి నుంచి సర్వమూర్తులు కూడాను బయలుదేరలేదు.
1: అండ్ అవుట్ ఆఫ్ దక్షిణామూర్తి ఆల్ ఫార్మ్స్ హావ్ ఒరిజినేట్.
0: కానీ తన బారుడి
1: బట్ హీస్ ఎ బాయ్
0: బారుడు అయినప్పటికీ సర్వం కూడాను తన ఏందే లీనమై ఉన్నవి.
1: దో హీ బీయింగ్ ఎ బాయ్ హీ హ్యాస్ ఇన్ హిమ్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక దక్షిణామూర్తి యొక్క తత్వము అందరికీ తెలిసినటువంటిది.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి ఈజ్ నోన్ టు ఎవ్రీబడి.
0: దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈజ్ దక్షిణామూర్తి?
0: సర్వత పాణిపాదం తర్వతో చూసి రోముఖం సర్వత సుత్మల్లోకి.
1: He's present everywhere. All hands are his, all heads are his, all ears are his, all eyes are his. He is present everywhere.
0: Chuche kannulu endu kudanu dakshinamurti unnadu.
1: The eye that watches the vision has dakshinamurti.
0: Vine kannamulu endu kudanu dakshinamurti unnadu.
1: The ears meant for audition has dakshinamurti.
0: Swasana pilchukuneetuvanti mukku endu kudanu దక్షిణామూర్తి ఉన్నాడు.
1: అండ్ ద నాస్ట్రిల్స్ దట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ హస్ గాట్ ఎ దక్షిణామూర్తి.
0: పలికే పలుకులను కూడాను దక్షిణామూర్తి యొక్క పలుకులే.
1: అండ్ ఆల్ ద వర్డ్స్ దట్ వి యుటర్ హస్ గాట్ దిస్ దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: కాబట్టి దక్షిణామూర్తి సర్వత పాణిపాదం సర్వులు ఎందు కూడా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ దక్షిణామూర్తి ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులను తెచ్చుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: Therefore, it's absolutely necessary to remind ourselves the teachings of Dakshinamurti every time and lead our lives.
0: Kanuka Isharatvamu sarvatra vyapinchinatundi.
1: So divinity is spread everywhere.
0: Bhagavantudu sthanamu, Bhagavantudu kaanatundi vastu ee jagatlo kaanaradu.
1: There is no place, there is no object either without the divinity.
0: Kanuka prati vastu, prati vyakti, prati jeevudu, ప్రతి క్రిమికీటి కాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ద హోల్ థింగ్ రిప్రజెంట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ దక్షిణామూర్తి రైట్ ఫ్రమ్ ద మెటీరియల్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎవ్రీ ఇన్సెక్ట్ ద హోల్ వరల్డ్ ఆర్గానిక్ వరల్డ్ హ్యుమానిటీ రిప్రజెంట్ దక్షిణామూర్తి.
0: మానవుడు ఒక వస్తువును అనేక వస్తువులుగా మార్చవచ్చు.
1: మ్యాన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ టు మెనీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశువులు వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: ద కౌస్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ కలర్స్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతువులు వేరు, జీవుండు ఒకటే.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ మెనీ ఫార్మ్స్ ది బీయింగ్స్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ వన్.
0: ఇటువంటి పరిస్థితుల యందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరూ కూడా గుర్తించవచ్చును.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు నో దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: ఏదో రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చు.
1: వి చాంట్ ద మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్స్ ఆఫ్ రామ, కృష్ణ, శివ అండ్ సో ఆన్.
0: కానీ ఈ నామములు కేవలము పెట్టినవే కాని పుట్టినవి కాదు.
1: దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నాట్ బీన్ బోర్న్ విత్ దీస్ నేమ్స్.
0: అన్ని నామములు కూడాను దక్షిణామూర్తి యొక్క వర్ణనలే.
1: ఆల్ దీస్ నేమ్స్ రిప్రజెంట్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి యొక్క తత్వము సర్వులు ఎందుకు కూడా వ్యాపించినది.
1: దిస్ దక్షిణామూర్తి ప్రిన్సిపల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: చైతన్య స్వరూపమే దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ఎ వెరీ కాన్షియస్నెస్.
0: కనుకని ఆ చైతన్యం ఎక్కడ ఉన్నదో అక్కడంతా దక్షిణామూర్తి ఉన్నది.
1: వేర్ ఎవర్ దిస్ కాన్షియస్నెస్ యు ఫైండ్ దక్షిణామూర్తి.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వులు ఎందుకు ప్రాకినది.
1: అండ్ దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యం గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపి

0: తెలుసుకుండా ఉంటున్నాడు.
1: We are not able to visualize, experience Dakshinamurti because of the attachment towards the body, mind, intellect and ego.
0: దాని పైన ఈ కామక్రోధ లోపము మధవాచర్యములు ఈ అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
1: Over these there are అరిషట్ వర్గాస్, the desire and the anger, the lust, the greed, avarice covering the whole divine principle.
0: కనుక ఈ కవరైనటువంటి యొక్క మేఘములు మనం పక్కకు నెట్టినప్పుడే ఆ దక్షిణామూర్తి సస్వరూపుడై ప్రత్యక్షమవుతాడు.
1: When once we brush aside this coverage, we'll be able to see the in reality దక్షిణామూర్తి.
0: మేఘములు కప్పినటువంటి సూర్యుడు చీకటిగా కనిపిస్తాడు.
1: The sun who is clouded is only darkness.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
1: But we think that we are not able to see sun.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: If you wait for some time, clouds will clear, you will be able to see the sun.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
1: Man is clouded by the anger, desire and hatred. He has to be away from them.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
1: When the wind blows, naturally clouds will clear.
0: అదే విధంగానే చల్లని భగవంతు యొక్క నామంను మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి.
1: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోపము మధమాచర్యములు ఏమాత్రము రావు.
1: In fact, at the time of birth, there is no trace of anger or jealousy or desire.
0: మధ్యలో మనమే మనం కల్పించుకున్నటువంటివి.
1: And these qualities have been developed because
0: they are of
1: our own making. We build up over the period of
0: time.
1: And in fact, there is no question of any religion. One after another follow.
0: అది ఒక మేఘంగా తయారవుతుంది.
1: And they congregate.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ఏకం సత్వి ప్రభావదాంతి ఒకటిగా ఉండినప్పుడు అన్ని కనిపించవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్నెస్, ద ట్రూత్ ఈజ్ వన్, దెన్ యూ డోంట్ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ క్రమక్రమేణా పెరిగే కొన్ని కూడాను బాధ్యత ఎక్కుతుంటాయి.
1: బట్ యాజ్ ది టైమ్ పాసెస్ ఆన్ యూ విల్ అండర్స్టాండ్ ద డ్యూయాలిటీ గివింగ్ యూ ఆల్ ద పెయిన్.
0: ఒకే కడమ ఉండినప్పుడు చేతిలో శబ్దం ఇవ్వదు.
1: వెన్ యూ హ్యావ్ ఓన్లీ వన్ బ్యాంగిల్, it will not make sound.
0: Adhe rendu chetti shabdam isthu.
1: When there are two bangles, they make a sound.
0: Kaluga mottamata manavudu oke vyakti ga untadu.
1: In fact, at the time of birth, we are all alone.
0: Kontha kaalamunaku bhranti abhivruddhi avutundi.
1: Later, illusion develops.
0: Adhi ek kaamam.
1: And that is desire.
0: Dani valla bharya vastundi.
1: And then he gets attached to wife. And then two.
0: Ee rendu kudanu kramakramena 12 అయిపోతాయి.
1: అండ్ స్లోలీ ద టూ విల్ బికమ్ 12.
0: అనగా ఇంకా పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
1: మీనింగ్ చిల్డ్రన్ ఆర్ యాడెడ్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
1: దేర్ ఫోర్ దీస్ ఆర్ ద ఫీచర్స్ దట్ వీ హావ్ డెవలప్డ్ ఫోర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, దే హావ్ నాట్ బీన్ గివెన్ బై గాడ్.
0: కనుక చిన్న వయసు నుండే మనం దీనిని చోటు ఇవ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: దక్షిణామూర్తి చేసినటువంటి సాధన ఇది.
1: This is the spiritual practice that దక్షిణామూర్తి has undertaken.
0: తాను ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడవలే పెరుగుతూ వచ్చాడు.
1: He remained as a boy throughout.
0: తన ఎట్టి బంధము లేదు, కొంచెం చిక్కుపోతే.
1: He has no bondage or any attachment.
0: అలాంటి సమయం లోపల మనం దక్షిణామూర్తిని మనం తలుచుకోవాలంటే దక్షిణామూర్తి యొక్క మార్గమును అనుసరించాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ దక్షిణామూర్తి, యూ హ్యావ్ టు ఫాలో ద పాత్ హీ హాస్ షోన్.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ బిఫిటింగ్ ది టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు పశువుగా మారకూడదు.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ నెవర్ బి బీస్టియల్ ఆర్ ఎనిమల్ లైఫ్.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
1: Then only he can call himself a true human being.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
1: Or else he may turn into an animal.
0: ఆ పశువు నుండి ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
1: It's only animal that has got all these qualities like anger, hatred and desire.
0: కనుక మనము ఎప్పుడు కూడా రెండు కాళ్ళు మనిషిగా ఉండాలి.
1: Therefore we should always remain a human being walking on two feet.
0: మనము పశువుగా మారాలంటే మనకు రెండు కాళ్ళను మనం పూర్తి చేసి నాలుగు కాళ్ళతో మనం నడచాలి.
1: If we behave like an animal, we become a tetrapod walking on four feet.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఎప్పుడు కూడాను మానవుడే.
1: Therefore one has to remind one's own self that I am the human being.
0: నేను హ్యూమన్ బీయింగ్ కాదు.
1: I am not merely human being.
0: I am not man. I am God.
1: He should have a feeling, I am God.
0: తదుపరియే మానవులకు మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అహంకారము ఇవన్నీ కూడా వస్తుంటాయి.
1: Later appear the body, the mind, intellect, ego and rest of the things.
0: ఇది నా కర్చీఫ్.
1: This is my kerchief.
0: మా కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: I am separate from my kerchief.
0: ఈ టమ్లర్ నాది.
1: And this tumbler is mine.
0: కానీ నీవు టమ్లర్ కాదు.
1: But you are not the tumbler.
0: కాబట్టి ఇది నా దేహము.
1: My body.
0: ఇది మై బాడీ అంటే బాడీ వేరు, నీవు వేరు.
1: When you say my body, it means you are separate from the body.
0: ఇది నా మైండ్. నా మైండ్ వేరు, నీవు వేరు.
1: When you say this is my mind, you are separate from the
0: mind. నీవెవరు?
1: Then who are you?
0: నీవు ఉన్నప్పుడే కదా నీ బాడీ, నీ మైండ్.
1: Unless you exist, you cannot claim anything as your own body and the mind.
0: కనుకనే నీవు నీవు నీవే కాని నీవు బాడీ కాదు, మైండ్ కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు.
1: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: కనుక ఇవన్నీ కూడా నీవు చేర్చుకోవటం చేతనే నీవు బంధితుడైపోయినావు.
1: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైనటువంటి ఒక గుణమును మనం పెంచుకుంటున్నాం.
1: We develop one trait or a quality.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
1: And today you want to have tambula or paan.
0: Nattu, jeevu, chunnamu. Moodu kuda kalpinappude idi tambulanga tayaravutundi.
1: And this paan or tambula requires three. The betel nut, the betel leaf and the lime.
0: Aithe ee lime kuda chethe ee moodu kuda nu kalaru maarthayi.
1: Unless there is lime, there would not be any change in the color at the end.
0: Aa chunnam kuda nu adhigaga vesukokoddu.
1: You should not take more of lime.
0: అది తక్కువగానే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ లెస్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
1: ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉన్నప్పుడే వాడు మనిషిగా మారుతాడు.
1: వెన్ ఎ హ్యూమన్ బీయింగ్ అబ్జర్వ్స్ ఆల్ ద లిమిటేషన్స్ హీ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కానీ మితిమీరినటువంటి మనిషి కాడు.
1: If he goes beyond limits, limitless, he is no human being.
0: అతను రాక్షసుడు అవుతాడు.
1: He becomes a demon.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవ,
1: త్రీ లెటర్స్, మానవ.
0: మా అనగా మాయా.
1: మా రిప్రజెంట్ మాయా.
0: మమత,
1: మమత అటాచ్మెంట్.
0: నా లేకుండా,
1: నా వితౌట్ ఇట్.
0: వా వర్తించడం.
1: వా హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడే నీవు మానవుడు కాదు, లేకపోతే మానవుడే కాదు.
1: Then only you are a manava, a human being, or else not.
0: Itti pavitramainatuvanti oka jnanamunu bodhinchinatuvanti vaade Dakshinamurti.
1: It is only Dakshinamurti who has given this teaching, sacred knowledge, wisdom.
0: Neevu dehamto ye maatram undinappudiki dehaniki ye maatram sambandham pettukovu.
1: You may be in the body, having the vischa, but you should not be attached to the body.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manlo unnadi mukhyamainatuvanti premani.
1: What is most important within us? That is love.
0: Talli manaku andinchinatundi premane.
1: And it is the love that is gifted to us by mother.
0: Love is God. Live in love. Neevu premathone neevu jeevinchali. Oka deshudu kudaniki edirainappudu vaadi kuda namaskarinchu.
1: Even if you confront your enemy, do namaskar, salutation to him.
0: Appude neevu sriyanti manavudu avutavu.
1: Then only you will be a proper human being.
0: Manasukku manam sakshi, dehaku gunam sakshi, సర్వంకు సాగు సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్, జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదం కలుగుతుంటాయి.
1: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్, దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
1: Everyone associates himself with one gang or other.
0: Kani దానిలో కొన్ని కొన్ని స్థానములు వేరు వేరు ఉన్నాయి.
1: బట్ హెవర్ దేర్ ఆర్ సర్టన్ వేరియేషన్స్.
0: నిరంతరము భగవచ్చింతన చేసేటువంటి వాడు చాలా ఉత్తముడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఇస్ అటాచ్డ్ టు గాడ్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ గ్రేటర్.
0: నిరంతరం కూడా నువ్వు భగవచ్చింతనతో ఉండాలి.
1: Spend the time in constant contemplation of God.
0: నీ దేహాన్ని కూడా నువ్వు భగవచ్చింతనలో మార్చాలి.
1: Let the body also spend the time in thinking of God.
0: జీవితమే భగవచ్చింతగా మారాలి.
1: The whole life should be divine and spiritual.
0: ఈ మానవుడు డివైన్ లైఫ్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
1: When once we lead the divine life, we have correct intellect.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
1: Therefore, we should transform ourselves into divine.
0: Divine అయినప్పుడే,
1: then once you are divine,
0: devotion అయిపోతుంది.
1: Then you are the very personification of devotion.
0: ఈ devotion అయినప్పుడే,
1: then once there is devotion,
0: పూర్తి మానవత్వం తరిస్తుంది.
1: Then you will have the vision and the manifestation of the entirety of human being.
0: Human being అయినప్పుడే నీవు దైవత్వానికి మారుతావు.
1: Then once you are a true human being, you can transform yourself into divine.
0: రాములు రాములుగానే మార్చుకున్నారు ముందు. రాములు రాములుగానే భావించారు.
1: People consider Rama as Rama only.
0: కానీ క్రమక్రమేణా కూడా రావణ మర్దన అయినప్పుడు ఆ దుర్గమును దూరం చేసినప్పుడే రాముడు దేవుడిగా మారాడు.
1: After Ravana was killed, when once the whole area was rooted out, people could recognize Rama as God.
0: మనం నిరంతరం కూడాను ఈ కామక్రోధ లోపము మధమాచర్యంతో ఉన్నంత వరకు కూడాను మనం మానవులమే.
1: So long we have got these evil qualities like anger, avarice, hatred and desire, we remain at the state of
0: ఆనందంగా ఉంటుండు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
1: Be blissful always.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
1: Because you represent eternal bliss, you represent the wisdom.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
1: You are non-dual and ethereal.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
1: We should be non-dual.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
1: And then only we can call ourselves a true human being.
0: ఏవైనా దుర్గుణాలు మనలో బయలుదేరినా దాన్ని దూరం చేయటకు తగినటువంటి ఒక నామాన్ని స్మరించు.
1: When one there any bad qualities stepping into your life, by chanting, praying to God,
0: అప్పుడే నీవు దైవంగా మారిపోతావు.
1: Then you become verily God himself.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ప్రేమస్వరూపులే.
1: You are embodiments of love.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
1: You cannot live for a moment without love.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటూనో నీవు మార్చుకోవచ్చు.
1: You can go on changing in any form.
0: కనుక ప్రేమస్వరూపులుగా మారండి.
1: Become the very personification of love.
0: క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని పొందండి.
1: Slowly, gradually attain divinity.
0: ఇదియే నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
1: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక ఎంతైనా కూడా చెప్పవచ్చు.
1: We have got a couple of days to come. There are lots of things that could be told to you.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam. Baba explained how Lord Dakshinamurti taught the lesson of detachment and urged us all to develop a similar frame of mind. By doing so, we will be able to move away from body consciousness and remain calm and equal-minded under all circumstances. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: The present height, Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni,
1: and a shirt.
0: Appudu 12 samvatsaram.
1: He was aged
0: 12. Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారీయింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaatu chesukunnadu. Corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddani cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunramani commissioner garu korutunnaru tappaku selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: the officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu, Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nan adaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagwan stayed at the residence of the chairman of the corporation.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యూఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యూఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ యూ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ది కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: కలిగెను నాడు.
1: దిస్ pin dropped on its way, which is not seen.
0: ప్రపంచంగా సంబంధం పిన్ అయి తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచంగా సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: There was commissioner హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ went to their garden.
0: ఆయన చాలా భక్తుడు.
1: He is an ardent devotee.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపర్మెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుకుంటుంది. అది
1: విత్ ద స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరు ఇద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు should report immediately.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషంరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషంరాజు.
0: వారిద్దరినీ తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum mem vastamani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 1
0: 95 వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెం సాట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: బికాజ్ ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమి రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ యూ ఆల్సో స్క్రిబుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు. ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు. మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani అర్చనాడు, ఏడ్చినాడు, మాదాల పైన పడ్డాడు, ప్రాణం విడిచాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హవ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: At that time, these 2 classmates came to Bhagavan in the form of 2 little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలునేటువంటి ఆమె.
1: There was the sister of Mysore Maharaja.
0: ఆమె ఈ 2 చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: These 2 puppies, 2 small dogs are named Jack and Jill.
0: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ అ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోమ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టాంబ్.
0: సరే కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాబ్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంత నిలయంలో అక్కడి నుంచి పోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి
1: the position of the boys,
0: కాలర్ పిన్ జారి పోటము,
1: that dropping of the collar
0: pin, స్కూల్ కు లేకుండా పోకుండా నించి పోటము,
1: that he didn't attend school,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: the coming of the parents,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: and swami being brought here,
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: Basing on all these reasons and grounds, swami left uravakonda.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి, కమ్ టు మైసూర్,
0: ఐ గివ్
1: ప్యాలెస్. స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
0: Anduvalle puttaparthine nenu ikkada peddadiga bhavanam atti vache bhaktulandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good,
0: okati chinna bhavanam kattalani,
1: that a small building is to be made,
0: aa palliki daggaraga undakoodani,
1: that it's not good to be near the village.
0: Maharaja Menamama,
1: the uncle of Maharaja
0: Sakamma,
1: Sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంత నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంత నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: ద మెడ్రాస్
1: ఆర్యన్
0: రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపుర మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. They have decided that Swami should not be
1: here until construction is over.
0: ప్రతి ఒక్కటి కూడా నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్ టు
0: ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any in fact.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్ దే స్ట్రగుల్ హార్డ్ పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్కి అంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హ్యాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్డ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రదాయంతో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their
0: samagar. Venkamagar eppudu kodanu naaku ikkadiki vanta chesukoni teeskochetunti vaaru.
1: Venkamagar used to make food for Bhagavan Swami.
0: Tarada kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu,
1: meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kodanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరులో.
1: అండ్
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.

0: tears she left her body there.
1: అదే విధంగాని పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలే.
0: Same thing had happened to Parvathamma there in
1: Bangalore. Unconsciously vachindi.
0: She also came there unconscious.
1: Vachetappatiki
0: when she came there
1: nenu vellanu ikkadiki.
0: Swami went there.
1: Parvathamma Parvathamma annanu.
0: Swami said Parvathamma Parvathamma.
1: Aami kuda ante kannulu terchindi.
0: She opened her eyes.
1: కంటిదారులు కార్చింది.
0: షెడ్ హర్ టియర్స్.
1: ప్రాణం విడిచింది.
0: అండ్ షీ డైడ్.
1: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా నువ్వు స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
0: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దేర్ లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
1: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
1: వారి జన్మ సార్థకమైంది.
0: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
0: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
0: దో షీ ఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
0: Ultimately,
1: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
0: She said, I'll empty whole of my residence. You
1: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
0: All relations came.
1: నీవు బ్రాహ్మణుడు, వీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
0: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
1: నాకెవ్వరూ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
0: ఇట్ ఈస్ ఎనఫ్ స్వామి ఇస్ హియర్.
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఏమైనా అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమైనా అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు.
1: నేను ఎవరింటికి రాను.
0: ఐ డోంట్ గో ఎనీవేర్.
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
0: నోబడీ నీడ్ టు బి హియర్.
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
0: షీ హస్ డిటర్మిన్డ్ ఈ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
1: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
0: ఫైనల్లీ షీ హడ్ వన్ డిజైర్.
1: స్వామి కట్టగడపటికి నేను ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖ సుందరం చూడాలా అని.
0: షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
1: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
0: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
1: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
0: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
1: వాడి తల్లి గారింట్లో ఉంది.
0: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
1: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
0: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
1: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
0: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
1: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
0: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
1: మేము ఇక్కడికి వస్తున్నాము అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
0: And Swami was reaching, they could notice some pyre there.
1: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
0: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
1: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
0: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
1: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
0: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
1: ఆమెకు అంతే. నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: మాట ఇచ్చింది మాట.
0: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
1: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
1: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
0: స్వామి వెంట్ టు రిమూవ్ ద క్లాత్.
1: చీమలంతా పట్టినాయి.
0: దేర్ వర్ నంబర్ యాంట్స్.
1: డెడ్ బాడీ.
0: డెడ్ బాడీ నేచురలీ.
1: తీసి సుబ్బమ్మా అన్నాను.
0: స్వామి సెడ్ సుబ్బమ్మా.
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
0: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
1: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
0: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
1: ఆమె కూడా చాలా బాధపడుతుండే.
0: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
1: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
0: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
1: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి.
0: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్.
1: ఈ నీళ్లు త్రాపించి.
0: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
1: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
0: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: ఆనందంగా వెళ్ళు అన్నాను.
0: బెటర్ యు గో హ్యాపీలీ.
1: నాకింతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
0: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్.

0: కంటిదారులు కార్చుకుంటూ ఒకతటి నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను అన్నది.
1: షెడ్డింగ్ టీయర్స్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్ షీ సెడ్ స్మైలింగ్లీ షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్
0: కృష్ణ అవతారం లోపల.
1: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
0: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూజ్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
1: Because there was some enmity among them.
0: Aam ikkada raagudu ee akkada pogudu.
1: She should not go over here nor this lady to other house.
0: Karaga mitiki kitikila pai nunchi maatladukuneetundi.
1: So they used to stand near the
0: vaadu
1: windows.
0: Vaadu ikkudunu anta premaga undeetundi vaadu.
1: They were so intimate, full of love.
0: Adhe vidhangane
1: likewise
0: ee dehaniki select chesukuneetundi vaadu talidandrulu.
1: And the parents are chosen by Bhagavan.
0: Inga pedda venkamaraju ikkada puttavartulone untundi భక్తులకంతా ఏదో సహాయం చేస్తుండేటువంటి వాడు.
1: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు ముక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగానా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరినీ సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: Swami, నేను ఎవ్వరికీ పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఎవర్ రుణము
0: నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: రుణ విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ డ్యూ టు సంబడీ.
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్.
0: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
0: అని 500 రూపాయలు
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 bags ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 bags ఆఫ్ జాగరీ.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ది 12th day లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్డ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
0: Inka Eeswaramma.
1: Then Eeswaramma.
0: Summer course jarugutundi Bengaluru.
1: It was a summer course time in Bangalore.
0: Summer course ku vachesi Swami ekkada undado akka nenu raavali.
1: She has a determination to follow Swami wherever he goes.
0: Summer course vachindi.
1: It was summer course time.
0: Aa pillalu aa iddaru andaru vachunte vaallandini chusi aanandinchetundi.
1: She was so happy watching students there.
0: Vaallandiki bhojanam chesapudu neellu kuda posi taapadaniki pechedi.
1: She also served water to students at the time of dying.
0: Maa kaalamlo mem eppudu itla cheyaledu.
1: We never did like this.
0: Ee Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
1: Swami gave us this fortune of witnessing what all
0: the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Okanaadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalki andarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa vent venkamma undedi.
1: And venkamma was by her side.
0: Appudu venkamma ayamukanta chusukunteetundi.
1: Venkamma was she used to attend on her.
0: అంతా చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
1: అండ్ దెన్ షీ మేడ్ పాన్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
0: అది కొట్టుకుని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తలనొప్పో కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: అట్లే పోయారు.
1: And both of them left like that.
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so
0: sacred. అదేవిధంగానే రమేష్ పరమేశ్వర్ వాడు కూడా వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ పరమేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 ఏడు 13 ఏడు
1: Age 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్స్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ 2 pairs of dresses మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకని ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. చేస్తానే ఈ ఇంటి నుంచి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ద ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది డియర్ ఇండియన్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నోబడీ సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దాట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా.
1: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేనే నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈనాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: So the whole world should be happy is the desire of
0: Bhagavan.
1: All should be happy.
0: Andaru anandanga undali.
1: All should be blissful.
0: Andaru saukhyanga undali.
1: All should be
0: ఎవరు ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: All should live in safety and security.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: This has been the principle of love propagated by Bhagavan.
0: నా పెద్ద ప్రాపర్టీ
1: the biggest property of Swami
0: వారేజీ పిల్లలే
1: or the children students.
0: ప్రైమరీ స్కూల్
1: ప్రైమరీ స్కూల్
0: కాలేజీ
1: కాలేజ్
0: హైయర్ సెకండరీ స్కూల్
1: హైయర్ సెకండరీ స్కూల్
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లజేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 20th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamainatundi nenu eppudu janmadinochavalu eppudu nenu cheskonu.
1: This has not been observed nor celebrated
0: kaani ee bhaktulu nannu ooruke undani varu.
1: But devotees won't leave him at that stage.
0: స్వామి ఇది బర్త్డే ఇది బర్త్డే ఇది చేయాలి అది చేయాలి అంటారు. నాకు ఏది ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ప్రిఫర్ నార్ లైక్ బట్ డివోటీస్
0: అందరి ఆనందమే నా బర్త్డే.
1: యువర్ బ్లిస్ ఈజ్ ద బర్త్డే ఆఫ్ భగవాన్.
0: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
1: దేర్ ఇస్ నో సెపరేట్ బర్త్డే
0: సెలబ్రేషన్. నా బర్త్డే
1: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీవన్.
0: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈస్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి పరాక్రమం, షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: These are the six qualities that makes man exalted with all the prosperity.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడాను వరిస్తుంది.
1: The man with these six qualities is bound to be successful in every field.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైనటువంటి అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: However, for these six qualities, there are certain obstacles on the way.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ సద్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: Just a student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: One has to consider a step on the ladder leading to the future.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: The obstacles such as loss, the pain, the blame, these are the obstacles that come on the way.
0: వీటినన్నింటి కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: One has to resist with all the courage and faith.
0: విద్యార్థులయందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: Students need essentially self-confidence.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: Without the self-confidence, one cannot have these six qualities.
0: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: Therefore, self-confidence is the life breath of every man.
0: ఈనాటి విద్యార్థులయందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసనయందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: But the student today is carried away by physical, worldly, fleeting pleasures and is restless.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని అన్నింటికీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
0: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్ హీ వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ట.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: But what happened ultimately? He could know the divine strength and the strength of the spirit would only ultimately stand and then left the place to penance.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: The physical strength is no strength at all. It is weakness.
0: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
1: The physical power is no power. It is weakness.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
1: The worldly pleasures are temporary.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore students will have to develop the self confidence and express divinity in every game, in every song and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However at times, on certain occasions, the inner weakness expresses out.
0: అదియే మానవుని యొక్క బలహీనత.
1: That is the weakness of man.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain.
0: మనం భయపడకూడదు.
1: We should not be afraid of anything.
0: Be fearless.
1: Be fearless.
0: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగముల ఎందు కూడాను మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what is the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనంతాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమును, ఏ ప్రపంచమును, ఏ సమాజమును ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self confidence, self fall, the self emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన ఉద్దితు వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని ఉద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone, not to smoothen this stone. It's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore one has to foster virtue for self emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయము కావించుకుని.
1: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
1: Therefore virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However we have to pay the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలత.
1: Therefore the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: వన్ ఇస్ మిసరీ, అదర్ ఇస్ హ్యాపీనెస్.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్ we should know its value and try to attain.
0: Anaga kartavyanni nirvartinchali tadupari dani yokka phalithanni manam aashinchali.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward.
0: Kani ee naadu kartavyanni nirvartinchaga phalithamunu maatrame aashisthunnamu.
1: But today we don't discharge your duty but we want the reward.
0: Idiye asukhamu.
1: This is asukha or misery.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కాని ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: Man has no right in his lifetime.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: His duty itself is yoga.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: When once you discharge your duty, you'll get your own right automatically.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: We consider right and responsibility are two aspects.
0: Responsibility మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: We give up the responsibility and fight for the right.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక లభిస్తుంది.
1: కీప్ ఇన్ వ్యూ యువర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ యూ విల్ గెట్ యువర్ రైట్.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: స్టూడెంట్స్ ఫస్ట్ డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: మానవ జన్మం యొక్క అంతరాత్మ ఏమిటని గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హావింగ్ టేకెన్ ద సేక్రెడ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బర్త్, వీ గో అలాంగ్ ది అన్సేక్రెడ్ పాత్ and waste and spoil our life.
0: Vidyarthulara,
1: students,
0: ee yavanam aneetundi sthiramainatundi kaadu.
1: Students, youth is not permanent.
0: Kadalipoyye megham lo vantidi.
1: It's like a passing cloud.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనకూడను మనం దేనికూడను వెలువక వెలుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడు మనం విజయాన్ని సాధించగలము.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం యందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ourselves. ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: But man today is not waiting for a proper answer to these 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: We should consider the advisors as God's gifts.
1: ఎవరో బయట ప్రపంచమందు బయట అధికారులు యందు మనకు అడ్వైజర్స్ ని వెతకనక్కర్లేదు.
0: We don't need to search for advisors from authority or from outside world.
1: మన యందే ఉంటున్నారు.
0: These advisors are within us.
1: అందువల్లనే అంగములోని జంగము జంగములోని సంగము సంగములోని లింగము అన్నారు.
0: Therefore it is said, it is only the body we find the association, and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu yendu kudanu divyamainatundi shakti tho kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani peru.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamulu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: కనుక బయటను మనం వెతకనక్కర్లేదు భగవంతుణ్ణి.
0: We don't need to search for God outside.
1: నీవే భగవంతుడు.
0: You are God.
1: నీ యందే ఉన్నాడు భగవంతుడు.
0: He is within you.
1: నీ శక్తి అంతా కూడాను భగవత్ శక్తియే.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: Everything is God's gift.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the noble feeling, whatever that happens in your life is for your own
1: good. ఈ చదువు సంధ్యలు కాని ఈ విద్యా విధానములు కాని కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry out
1: the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందాది, తనను తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి? ఆత్మజ్ఞానం అనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానం ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antaratmanato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antaratthanni bodhinchukune nimittamai aadhyatmika simittamai ఈ విధమైన పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: The festivals are observed only to receive the teaching of its inner spiritual significance.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: Today is a sacred day.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా నువ్వు ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖ పైన ప్రారంభం చేయటం దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
0: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
0: Therefore, for win, victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడై తోచే దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలను చుకాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి.
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి.
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
0: The beautiful sankranti approaches with these signs.
1: Manavudu krushi kalpinatunchita aa krushi phalamainatunti yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana gruhamullo praveshistuntayi.
0: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunti sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
0: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalul cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainti panulu kuda lekunda vishrantri andinchetundi ee sankranti.
0: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishranti kudanu atyavasaram.
0: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishrantulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్.
1: మన అంతర్భూతమైనందుకు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసిక యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును దారవస్తున్నాడు.
0: హి కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
0: ది వర్చ్యూస్ ఆర్ ది సిక్స్.

0: from the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ శస్త్రంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములను ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వెలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is a pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్చున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born with the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is శకుని that would add fuel to
1: the fire. వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through, more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధంలో కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్పులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడా సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్ద లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రము ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విత్ ఇన్.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this
1: occasion. చిన్న చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: రమ్ము గంగెద్దు దాసుడడిగో వెండి బిళ్ళయు మొత్రాడు దండెకడము.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: నంబడి గాడయు మోమునందు పంగనామమ్మునను వెంట గంగిరెద్దు.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: చేత ములికోల తన పేరు చెప్పుచుండ ఊరు నడివేది నాడించెనుండెరము.
0: He holds the whip on one hand and makes its repeat your
1: name. Sri Ramunaku Sitammanichi Penni Gavinchunda Aavekka Chuchi Kanukalanichi Vattamu Kadaliramu Tammuda Kadaliramu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్ అలాంగ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: మనసు ఎందున్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద సాంక్టిటీ బిహైండ్ ద నేచర్ ఆఫ్ మైండ్.
1: రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామ ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama, and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకమైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకొని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కడ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ హ్యాపీనెస్. ముద్దు
1: మరదలు నీతో ముచ్చటాడు. వదిన నీతో మాటికి వరుసలాడు. ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ.
1: ఇలాంటి ప్రాచీన సంప్రదాయాలు అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎనఫ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ కన్ఫరింగ్ బ్లెస్.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావం ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషం నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచం?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతైకుడును కేవలము కృత్రిమమైనటువంటిదే.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వి ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాన్వెన్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems, we are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is not go, is this not hell going to change time to time or other?
1: Inke naatiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam bratuku bayam bayam bayam bratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no
1: fear. Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: కార్ లో పోదామంటే భయమే. నడుచుకుని పోదామంటే భయమే.
0: ఈవెన్ టు
1: ఎక్కడ వద్దు ఇంట్లో ఉంటామంటే ఇంట్లో కూడా భయమే.
0: ఈవెన్ టు స్టే బ్యాక్ అట్ హోమ్ వీ నీడ్ టు ఫియర్.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ టుడే.
1: ఈ భయం దేనికోసము?
0: వై డు వి ఫియర్?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం, అదే భయానికి మూల కారణం.
0: బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ ఫియర్లెస్నెస్.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: దెన్ వన్స్ వీ హ్యావ్ ద గాడ్స్ గ్రేస్ వీ కెన్ బి ఫియర్లెస్, వీ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: సో ఫస్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఫియర్.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట్ల లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion in love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at
1: all? Then there
0: is no melody, why should there be music?
1: Without
0: humility, what for
1: is the education?
0: Without the purity of heart, what for is
1: other? The
0: heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: బికాస్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ అవర్ హార్ట్, ఇట్ హస్ బికమ్ సో హార్డ్ లైక్ ఎ స్టోన్.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: హౌఎవర్ వీ షో లవ్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: ఎవరో ఒక మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఉద్దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: వీ గ్రీట్ ఈచ్ అదర్ ఎక్స్టర్నలీ ఫుల్ ఆఫ్ జెలసీ విదిన్.
1: అంతా కృత్రిమమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: అంతా ఆర్టిఫిషియల్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: దేర్ ఇస్ నో హార్ట్.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్, దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ ఇస్
0: హార్ట్, ఇట్ హస్ బికమ్ సో హార్డ్.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: హౌఎవర్
1: కృత్రిమమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
0: హౌఎవర్ వీ షో లవ్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్.
1: ఎవరో

0: స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
1: వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
1: వీ హావ్ బికమ్ లవ్లెస్,
0: సెల్ఫ్లెస్ గా మారాలి.
1: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
1: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
0: ధనం కాని, ఉద్యోగం కాని, బలం కాని రావచ్చు పోవచ్చు.
1: ద మనీ, ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
0: ఇది అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
1: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
0: అది ఏ దైవ ప్రేమ, అది ఏ దైవ ప్రేమ.
1: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దట్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
1: విదౌట్ ఎనీ ఫామ్, ఎనీ నేమ్, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
1: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
0: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
0: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఎనీథింగ్.
0: ఆనాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
0: మెకాలే కాదు ఇది, మరి
1: ఇట్స్ నాట్ మెకాలే టైప్.
0: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
1: We should know the knowledge, education, to develop the refinement of the heart.
0: కేవలము విద్య జ్ఞానం కోసమై.
1: Therefore, the education should give us wisdom.
0: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
1: It is a humility which is sacred quality that we acquire out of our studies. Self confidence.
0: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
1: An infinite confidence.
0: సర్వత్రా ఏకాత్మ భావము.
1: The spirit of oneness all over.
0: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
1: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
1: This is not the education of Bharat.
0: త్యాగములకు పూనుకొని
1: ready to sacrifice.
0: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
1: We should protect our country.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
1: We should desire for the welfare of the society.
0: ఎప్పుడు చూసినా స్వార్థము, నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
1: We should not remain selfish throughout.
0: నాది అనేది మమకారము.
1: This feeling of mine is attachment.
0: నేను అనేది అహంకారము.
1: This I symbolizes ego.
0: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
1: When once you give up this attachment and possessiveness, then you become this true spirit.
0: అంతా నాదే.
1: Everything is mine.
0: అన్ని నేనే.
1: Everything is this contained within this I.
0: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ, యూఆర్ హ్యాపీ. ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ, యూ విల్ బి బ్లెస్ఫుల్.
0: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
1: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
0: అణు మాత్రమైనటువంటిది కాదు.
1: It's not fractional.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్.
1: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము ఇది మహాపాతకమైనటువంటిది.
1: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈజ్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
0: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, వేళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్. అప్పుడు
0: దీంట్లో చేరినటువంటి వారు.
1: దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
0: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
1: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
0: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
0: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకుని దివ్యత్వాన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ది హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
0: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
1: We should be helpful to everybody.
0: కావలసినంత సహాయం మనం చేయాలి.
1: We should also help.
0: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
1: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
0: నీకు అది తెలియదు.
1: You do not know.
0: ముందున్నది రా తొందరలోని

0: నమ్మని ముసళ్ళ పండగ అని.
1: దేర్ లైస్ అహెడ్ ఇన్ ఫ్యూచర్ ద ఓల్డ్ ఏజ్ విచ్ ఇస్ అడ్వాన్సింగ్ వెరీ ఫాస్ట్.
0: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
1: వాట్ యు డూ టుడే యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
1: You act in a wicked way, smilingly. Tomorrow you have to cry, facing the suffering.
0: Vidyarthulara.
1: Students.
0: Deshamunaku. Sariyaina margani prabodhinchi. Meeru aacharinchi. Aanandinchi. Aa aanandanni tirigi samajamunaku panchetuvanti yokka aadarsha purushulaga tayaru kavali.
1: Students, you should be ideals. You should correct the society. You should practice what all you say, what all you do.
0: Manu nervavalsinatundi vidya ee vidyalu kaadu.
1: Is not
0: the vidya.
1: It's not the education what you learn. It is education
0: of the spirit.
1: It's only textual
0: knowledge.
1: It's all bookish knowledge.
0: Kaadu, kaadu.
1: It's not enough.
0: Practical knowledge lo manam praveshinchali.
1: We should be ready for the practical knowledge.
0: Adi e mana aacharana.
1: That is the true practice.
0: Atti aacharane mana jeevitaniki aadarshamu.
1: It's only practice that makes you ideal.
0: Kanukane manam karmaadhikarulu kavali kaani kevalam phalaadhikarulu kaadu.
1: So you have got every right on action, not on the reward or the result.
0: కర్మ సుకౌశలం.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ది ఎక్స్పర్టీస్.
0: నీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ ఆల్.
0: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
1: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్.
0: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
1: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ?
0: ఒక్కటి చాలు మనకు.
1: వన్ ఈజ్ ఎనఫ్.
0: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
1: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
0: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
1: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
0: సర్వము మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
0: సర్వమునకు నీవే మూల కారకుడు.
1: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
0: మంచి చెడ్డలు అన్ని కూడా నీ నుండి ప్రారంభమవుతున్నాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
0: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: అయ్యో చెడ్డ వచ్చింది, చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
1: Why should you cry when you are in bad?
0: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ యాక్షన్స్.
0: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
0: మంచి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
0: మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి, మంచిగా అనుభవించాలి.
1: దెర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడాను మీరు సాధించి దాంట్లో కూడాను బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
1: This worldly presentations gifts bahumati, they are dangerous.
0: దీని పేరు బహుమతి.
1: The very name is bahumati.
0: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
1: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate the suffering. అనేక మతులు
0: మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
1: We should not have many minds, one is enough.
0: మనకు ఈ బహుమతులు వద్దు.
1: We don't want this bahumati.
0: ఏకమతిని మనం సాధించాలి.
1: We should have one point.
0: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
1: We should have the spirit of unity.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: Then only we will redeem our life.
0: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
1: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
0: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
1: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
0: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
1: దెర్ఫోర్ విత్ ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టెప్ ఇన్ టు ద స్పిరిచువల్ ఫీల్డ్ అండ్ ఎంజాయ్ ది స్పిరిచువల్ బ్లిస్.
0: ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్. అండ్
0: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
0: ఈ జగత్తులో,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
1: హీ ఆస్క్డ్ దిస్ వే, వాట్ ఈస్ దట్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
0: బీర్బల్ వచ్చాడు.
1: బీర్బల్ కేమ్.
0: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
1: ఇస్ ఇట్ స్వామి, వన్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఏమిటది అన్నాడు?
1: వాట్ ఈస్ దాట్?
0: మాట చాలా గొప్పది అన్నాడు.
1: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
0: ఈ మాటకు మించినటువంటిది మరొకటి జగత్తు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్ల్డ్.
0: మాటలో పెద్ద ఆటం బాంబు ఉంటుంది. అది
1: ద వర్డ్ దట్ వి యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ బాంబ్.
0: మాటలో అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటామిక్ ఫార్మ్.
0: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ఫోర్ వెన్ వి టాక్ స్వీట్లీ గాడ్
0: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
1: ఇఫ్ యు యూజ్ హార్ష్ వర్డ్స్ యు విల్ హావ్ మోర్ ఎనిమీస్.
0: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: So you cannot always oblige, you can speak obligingly.
0: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
1: Therefore we should speak.
0: మన సుఖం కాని దుఃఖం కాని బాధలు కాని ఆనందం కాని అందించేటువంటి ఈ మాటనే.
1: The pleasure or the pain or the bliss or happiness.
0: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
1: Only the words that give us the kingdom, then we lose the kingdom.
0: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనం చవన పెంచుకోవాలి.
1: Therefore to speak well we should develop this forbearance more and more.
0: ఈ చవన మనం సాధించినామంటే దీన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ ఫర్బేరెన్స్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: పూర్వ మహారాజులందరూ కూడా సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
1: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
0: ఈ సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగున పడిపోయారు.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్.
0: ఈ సమరమును కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
1: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
0: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
1: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్.
0: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
0: ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు.
1: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
0: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
0: నుంచినే రావాలి.
1: ద ఫర్బేరెన్స్ కమ్స్
0: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్ గివ్నెస్ ఫర్ బ్యారెన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్
0: టు
1: ఇట్ ఇస్ ది సీక్రెట్ రిచువల్.
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: ఇట్ ఇస్ ఫర్ బ్యారెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
0: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
1: We should have that patience.
0: ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
1: At any number of people accuse you, you should be patient enough.
0: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
1: వాట్ ఇస్ దట్ యు లూజ్?
0: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
1: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు
0: ఆర్ గోయింగ్ టు లూజ్? వారు తిట్టినారే అని మనం క్షమన కోల్పోతామంటే మనకే చాలా నష్టం.
1: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
0: క్షమన మనం కోల్పోకూడదు.
1: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
0: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
1: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
0: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
1: లెట్ హిమ్ అక్యూజ్ యు రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
0: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
1: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు కాదు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
1: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
0: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
1: స్టూడెంట్స్ యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
0: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ ఫిజికల్లీ వీక్.
0: మానసికంగా బలహీనులైపోతున్నారు.
1: యూ బికమ్ మెంటల్లీ వీక్.
0: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
1: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్ పవర్.
0: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దీనికి సాయి పెద్ద ఆదర్శము.
1: సాయి ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్ ఫర్ దిస్.
0: ఎవరెవరో ఎవరెవరికి తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారములు చేస్తూనే ఉంటుంటారు.
1: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
0: దేనిని లెక్క చెయ్యను.
1: భగవాన్ ఈజ్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ.
0: అది వాడి బుద్ధి.
1: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
0: వాడి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
1: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
0: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
1: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
0: వాడి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
1: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
0: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
1: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
0: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
1: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
0: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
1: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
0: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
1: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: క్షమను ఏమాత్రం కూడా కోల్పోను.
1: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
0: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
0: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
1: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
0: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
1: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ you will be losing further.
0: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
1: You don't know the latent power.
0: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
1: What you lose, you don't know.
0: నీవు రోషంతో నీవు అతనిపైన ఇరుగబడుతున్నావు.
1: And therefore you resist with all the anger, retaliation.
0: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
1: Let anyone criticize, accuse you, face it. Don't be afraid of that.
0: విద్యార్థులు సాధించాలి.
1: Students should achieve this.
0: ఆ ఓపికే మన యొక్క ప్రాణము.
1: That patience is our life.
0: ఆ ఓపికే మన యొక్క ఆదర్శము.
1: That patience is the ideal.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: Let's not be afraid of anything.
0: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉండాలి.
1: So we should be fearless.
0: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
1: Then our life shines.
0: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
1: It will be ideal.
0: అందరికీ సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: It will be ideal to everybody.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడాను దీంతో చేరటం చేత
1: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సీక్రెట్ డే.
0: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ టేస్ట్ స్వీట్, వీ షుడ్ ఆల్సో నో ది డివినిటీ అండ్ ఇట్స్ స్వీట్నెస్. All are divine.
0: రసో వై సహా అనేది ఉపనిషత్తు.
1: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
0: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి,
1: ప్రేమ
0: రసం ఉంటుండాలి, దయారసం ఉంటుండాలి,
1: కంపాషన్.
0: కానీ ఈ శోకరసం లేదు,
1: నథింగ్ లైక్ సాడ్నెస్.
0: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
1: దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్.
0: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
1: వై డు యు వాంట్ టు హావ్ దెం?
0: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్
0: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
0: మీ దివ్యమైనటువంటి శాంతిరసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
0: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: దెన్ ఓన్లీ యు బికమ్ ఐడియల్ స్టూడెంట్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకూడాను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
0: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
1: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: లొంగిపోతుంటాడు.
1: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
0: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
1: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, take this life as a game. Come out victoriously. Win
0: life
1: the game of life.
0: Life is a game. Play it.
1: Life is a game. Play it.
0: Life is challenging. Meet it.
1: Life is a challenge. Meet it.
0: Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy it.
0: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
1: That is the true human life.
0: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బి గెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
0: మీరు చేసుకోవచ్చు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
0: అవన్నీ తప్పు లేదు.
1: దేర్ నో మిస్టేక్.
0: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ విల్ ఎవర్ సే
0: నో. కానీ లక్ష్యము దానిపైన పెట్టుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
0: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
1: యు మే డు ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
0: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
1: మెనీ స్టూడెంట్స్ నౌ
0: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
1: దోస్ దట్ జాయిన్
0: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమిదులు చేస్తుంటారు.
1: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
0: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
1: దేర్ ఆర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
0: స్వీపర్స్ ఉంటారు.
1: స్వీపర్.
0: బార్బర్ ఉంటారు.
1: బార్బర్.
0: వాచ్మెన్ ఉంటారు.
1: వాచ్మెన్.
0: అందరూ ఉంటారు.
1: ఆల్ ఆర్ దేర్.
0: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
1: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఒకటి పెరేడ్, రెండవది గన్.
1: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
0: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
0: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
0: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
1: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
0: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ,
0: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
1: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ, లవ్ అండ్
0: సాక్రిఫైస్. అందరిని ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: కానీ త్యాగానికి పూనుకోండి.
1: బి రెడీ టు
0: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
1: వితౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
1: బి రెడీ టు సాక్రిఫైస్.
0: పరోపకార నిమిత్తమై
1: టు హెల్ప్ అవర్
0: సమాజ సంక్షేమ నిమిత్తమై
1: జీవితాన్ని
0: మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్, బి రెడీ.
0: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
1: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
0: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరుగుతూ రావాలి.
1: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్. అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్
0: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు,
1: రామకృష్ణ పరమహంస,
0: కానీ అతను ఒక దినమంతా కూడా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
1: As days passed on, every day he used to brood over. He felt so sorry and miserable because he could not win the grace of God.
0: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే,
1: every moment is sacred.
0: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆ అనుగ్రహం లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
1: వెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్, ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
0: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ పట్టుదల, డిటర్మినేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటని కూడా నువ్వు పట్టుదలను మానకూడదు.
1: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ అట్ ఎనీ టైమ్.
0: కోరినది ఏదియో కోరని కోరి తిరి,
1: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
0: కోరినది దాకా విడవకుండు,
1: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి, అడిగినది దాకా పోవకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఎనీవే, డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: తలచినదేదియో తలచనే దలచితివి, తలపు తీరెడు దాకా పోవకుండు.
1: యు హావ్ థాట్ ఎనీవే, అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవలయు,
1: యస్ టు గివ్ యూ అవుట్ ఆఫ్ దిస్
0: వడలు తెలియక నీవైన అడుగవలయు,
1: ఆర్ఎస్ యూ హ్యావ్ టు ఫాల్ అండ్ ఆస్క్ కాన్సెస్.
0: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: టు విత్డ్రా ఆన్ యువర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
1: త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్ యూ హ్యావ్ టు కీప్ అప్ దిస్ డిటర్మినేషన్ అండ్ వర్క్.
0: మరువకువే ఓ మనస, విడువకువే ఓ మనస,
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
0: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్, నెవర్ ఆస్క్. ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్.
0: అడుగని శబరిని ఆదరించడే,
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ శబరి, ప్రొటెక్టెడ్.
0: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి,
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచురీ రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
1: హీ ఈస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ.
0: కానీ కట్టగడపడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
1: అల్టిమేట్లీ హీ డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
0: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు.
1: వెరాజ్ వితౌట్ ఆస్కింగ్ దట్ జటాయు బర్డ్ వాజ్ లక్కీ ఎనఫ్ టు హావ్ బీన్ ఆఫర్డ్.
0: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని? లేదు.
1: జటాయు నెవర్ ఆస్క్డ్.
0: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
1: రామా హింసెల్ఫ్ కేమ్ వాకింగ్.
0: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్, రైట్ పొజిషన్, గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
0: నేను పాస్ కావాలి, మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్, హై పర్సంటేజ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు,
1: డూ యువర్ డ్యూటీ.
0: కష్టపడి చదువు,
1: వర్క్ హార్డ్.
0: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
1: వితౌట్ ఆస్కింగ్ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: నీలో జీరో వచ్చినప్పటికి పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెట్టేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ గెట్ జీరో దిల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ టెన్.
0: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
1: సో బీ రెడీ టు డూ యువర్ డ్యూటీ.
0: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
1: షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
1: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
0: ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్.
0: ఒకరిపైన ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
0: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
1: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
0: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
1: Having been born in this vast world, if we are narrow minded, it is useless.
0: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: We should make our heart as vast as the mighty ocean.
0: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
1: But however, we should not have that taste.
0: పాల సముద్రంగా ఉండాలి.
1: It should be ocean of milk.
0: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్.
0: అక్కడే క్షీరసాగరుడు పవడిస్తుంటాడు.
1: దేర్ గాడ్ రిక్లైన్స్.
0: క్షారసాగరుడు కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్స్
0: మీ హృదయంలోనే పవడించి ఉన్నాడు.
1: హి రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: హి ఇస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవర్ యు వాంట్.
0: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: దేశము మన యొక్క ఇల్లు.
1: The country is your residence.
0: ప్రపంచమంతా మన యొక్క నివాసమే.
1: The whole world is our dwelling place.
0: ఇది ఆ దేశము ఈ దేశం అని భేదములు పెట్టుకోకండి.
1: We should not have difference.
0: ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది.
1: Just you find so many rooms in a big mansion, the whole universe is a mansion and countries are the rooms there.
0: గృహమంతా మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: Then only you will be good.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోకసమస్త సుఖినోభవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

అందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును యవనం బరుదంచ పలరు పిలుకుని మోలి స్వామి నీనోరుడై కారుచుండు మధ్య వయస్కున ఏకంబున మునిగి ద్రవ్యమార్జించుటం కాలియుండు మోదిమి వచ్చిన ఎంత మురహరిని తలువక అది ఇది లేదని ఆరటించు కాలమంత ఊరక గడపనేలా కాలమంతయు

0: కడుపు చుండిన నీకు సార్థకంబ. ప్రేమస్వరూపుడైన విద్యార్థులారా, విద్యార్థినులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును.
1: ద చైల్డ్హుడ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్ విత్ ఆల్ అదర్ చిల్డ్రన్.
0: యవనం బర్జన్సు

0: It is in youth one spends time in fun and frolic.
1: Mudimi vachinayanta murahari teluvaka adi idi ledani aratinchu.
0: In old age he does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
1: Kalamantayu iriti gadipanela.
0: Why should all the time be spent like this?
1: Garchipoina kalambu radu ikanu.
0: The time that has gone by gone will never come back.
1: Kallu terichina ika meeru kancharayya.
0: Open your eyes at least now and see clearly.
1: Mundu gati emi ani evaru taruvaleru.
0: What lies in future, what is going to happen, nobody can imagine or expect. Embodiments of life, students, boys and girls.
1: ఈ రీతిగా కాలమును గడిపినాం మానవ జన్మ వచ్చింది ఎందుకోసం.
0: ఇఫ్ యూ స్పెండ్ లైక్ దిస్ వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ అవర్ సెల్స్ వై ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్.
1: ఇంకేమైనా మీరు కనులు తెరచి.
0: అట్లీస్ట్ నౌ ఓపెన్ యువర్ ఐస్.
1: ముందు గతి ఏమి అది తలచుడు ముఖ్యము గను.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ థింక్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్, వాట్ లైస్ అహెడ్ ఆఫ్ యూ.
1: సార్థకం బౌను మీ జన్మ అవనియందు.
0: ఆన్ ఎర్త్ యువర్ లైఫ్ ఈజ్ షూర్ టు బి రిడీమ్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా కాలం అంతే ఇక్కడ నువ్వు వ్యర్థం కావించిన ముందు మీ గతి ఏమిటి, మీ స్థితి ఏమిటి?
0: ఇఫ్ యూ వేస్ట్ యువర్ టైం లైక్ దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు యువర్ పొజిషన్.
1: జీవితాలకు కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
0: ఫర్ ద లైఫ్ ఇట్ ఈస్ ద టైమ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్.
1: డోంట్ వేస్ట్ టైం.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: Kaluka meer ee vidhanga kaalamunta ikkudu vyaktham gaavinchina idi chesta jeevithamaku kaada aneetuvanti question meer daa vesukovali.
0: Therefore if you waste time like this you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
1: Ee vayasulopana మన జీవితాన్ని వ్యర్థము గావించుకుంటాం. మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది?
0: వెన్ వీ వేస్ట్ అవర్ టైమ్ లైక్ దిస్ అవర్ ఏజ్ అండ్ ఇయర్స్ వెన్ ఆర్ వీ గోయింగ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్?
1: జన్మ వ్యక్తి మొదలుకొని జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
0: ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ రైట్ ఫ్రమ్ అవర్ బర్త్ until the end comes we are in the field of action.
1: Jeevitham raavatam karmanu gunne nimittam.
0: The life is given to perform action.
1: Puttina modalukoni manu gittinanta varaku kodu manu karma raachestune undam.
0: Right from birth till the end we perform different actions.
1: కానీ మనం చేయనటువంటి కర్మ సరైనటువంటిదా కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: బట్ నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఎంక్వైర్ వెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ ఆర్ నాట్.
1: కనుక ఈ వయసు నుండే కాలంలో సార్థకం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ ఇట్ సెల్ఫ్ వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ టైం.
1: తింటున్నాం దేహానికి.
0: We eat for the maintenance of the body.
1: కానీ ఇది సక్రమమైనటువంటి తిండియా లేదా అక్రమమైనటువంటి తిండియా అని మీరు విచారించాలి.
0: Yet you should find out whether the food that you partake is good food or not.
1: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా?
0: Is this going to help us?
1: సార్థకం కావించుకునేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: We should undertake that action which will be really the sacred and noble one.
1: అప్పుడే మనం జన్మ మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
0: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
1: Kanuka manam tindi dinatamu maatadatamu narchatamu panulu cheyatamu ivanni kudunu saarthakamainatuva kaadu.
0: Therefore the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
1: Kaani chese kattu karmalu evvaru kudunu gurtinchalani veledu.
0: But while in action, nobody will be able to know what it is.
1: గుర్తించలేరు కూడా.
0: No one can know that for that matter.
1: కాలమంతా ఈ ఊరక గడపలేలా?
0: Why should you waste your time in a lazy way?
1: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
0: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
1: Karmanneva adhikarasya mahaparesu kadachanam ani Bhagavad Gita bodhichindi.
0: It is Bhagavad Gita that taught us that we have right on action and not on the result.
1: Karma undi putti manavudu karmamu cheyaga tappadeppudu కర్మ నిరామయుండు గణతింపగ చాలు గాలి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
1: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మలకు ఒక ఫలితం ఉన్నది.
0: Every action undertaken has a result.
1: మంచి కర్మకు మంచి ఫలితమును చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
0: Good action will yield good result. Bad action will bear bad result.
1: మ్యాంగోస్ తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చును.
0: When you eat mango fruit, you will feel the taste of a mango fruit.
1: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చిన.
0: When you eat mango fruit, you cannot have the taste of a lime fruit.
1: Lime భుజించిన మ్యాంగోస్ ఫ్రూట్ వచ్చు.
0: If you eat lime, you cannot have the taste of a mango fruit.
1: కనుక ఏ ఫుడ్ ను తీసుకుందామో ఆ హెడ్డే తయారవుతుంది.
0: దేర్ఫోర్ యాజ్ ఈజ్ ద ఫుడ్ సో ఈజ్ ద హెడ్.
1: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
0: ఫుడ్ హెడ్ అండ్ గాడ్ కమ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్.
1: హెడ్ ఎలాంటిది?
0: యాజ్ ఈజ్ ది ఫుడ్ సో ఈజ్ ది హెడ్.
1: హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటి వాడు.
0: యాజ్ ఈజ్ ది హెడ్ సో ఈజ్ గాడ్.
1: హెడ్ అంతా కూడా నువ్వు బ్యాడ్ గా మారిపోయినా నీకు బ్యాడ్ గాడే చిక్కుతాడు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ టోటల్లీ బ్యాడ్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
1: కనుక మానవుడు హెడ్ ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ నెసెసరీ ఫర్ మ్యాన్ టు కీప్ హిస్ హెడ్ ఇన్ ద రైట్ వే.
1: కనుక మనం ఏది సంకల్పించుకున్నప్పటికీ దాన్ని సరి అయినటువంటి సంకల్పం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ correct and right thoughts.
1: Balyamlo pala head chakkani satvikamainatvanti head ni tayar chesukunte maa jeevitam anta satvikamainatvanti margamlo payal jerutundi.
0: If you keep our head in the right direction, full of good thoughts, the rest of the life is sure to be successful.
1: Kanuka manamu head ni mukhyanga chusukovali.
0: Therefore, we should keep our head in view so that it would be proper.
1: మానవుని సార్థకం గావించడం వలన పసిపిచ్చి ప్రగాదుల వలె మనం బ్రతకకూడదు.
0: In order to fulfill our human birth, we should not lead the life of birds, beasts and animals.
1: మానవుడై పుట్టిబడను మానవ కర్మ ఆచరించాలి.
0: Having been born as a human being, one should act in a human way.
1: మానవతా ధర్మమును బోధించాలి.
0: We should share, propagate human values.
1: Human value అంటే ఏమిటి?
0: What is the human value?
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: Human values are సత్య ధర్మ శాంతి ప్రేమ అండ్ అహింస.
1: ఈ ఐడెంటిటీ మనం పాటించినప్పుడే మనం మానవులం అవుతాం.
0: When we observe and practice these human values, we can call ourselves as true humans.
1: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
0: Out of these five values, we'll have three gunas, attributes.
1: త్రిగుణం త్రిజరాకారం త్రిజంత త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
0: Therefore, the three attributes are equal to the three petals, and that is equal, that all the three are made into unison harmony and offered to God.
1: కానీ మన జీవితం లోపల రజోగుణ తమోగుణములు రెండు కూడా పనిచేస్తున్నాయి.
0: But in our human life, the rajoguna, the passion, and tamoguna, the inertia, dominate.
1: కానీ సాత్వికమే మనకు కనిపించడం లేదు.
0: But there is no trace of sattvic or pious nature.
1: సాత్వికాన్ని మనం బోధించాలి.
0: We should only teach the sattvic nature.
1: సాత్వికమైన కర్మలు ఆచరించాలి.
0: We should undertake sattvic activity.
1: సాత్వికమైన స్థానంలో చేరాలి.
0: And we should also reach that pious state.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఇది బాల్యం.
0: This is childhood.
1: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
0: As you follow certain ways and procedures, you will be reaching the correct point. In old age, if you follow the pious path, what is the use? Where will it take you? Therefore, at this tender age itself, you should follow the correct direction.
1: Kanuka, manavulu మానవత్వాన్ని అనుభవించాలన్నా దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు నో ద హ్యూమన్ లైఫ్ అండ్ టు లీడ్ ద హ్యూమన్ వాల్యూస్ ప్రాపర్లీ అండ్ టు అటైన్ డివినిటీ,
1: అనుసరించినప్పుడు మనం సాత్వికమైనటువంటి గుణమే కలుగుతుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ పయస్నెస్ వీ షుడ్ హ్యావ్ పయస్ క్వాలిటీస్.
1: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
0: బై ఫాలోయింగ్ ఎమోషన్ అండ్ ఇనర్షియా యూ కెన్ నెవర్ రీచ్ ద పయస్ స్టేట్.
1: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ దీస్ నోబుల్ థింగ్స్ ఇన్ ది ఓల్డ్ ఏజ్.
1: కనుక మనం ఎవరం నందే సాత్వికమైన గుణమును మనం అనుసరించాలి.
0: అట్ దిస్ రైట్ ఏజ్ ఓన్లీ వీ షుడ్ కల్టివేట్ గుడ్ క్వాలిటీస్.
1: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను ఎవరు నందే చక్కని గుణములను చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ అడాప్టెడ్ దిస్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ దేర్ యంగ్ ఏజ్.
1: కనుక మీరు సాత్వికమైన ఆహారంను భుజించాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ సాత్విక్ ఫుడ్.
1: సాత్విక ఫుడ్ వల్లనే సాత్విక హెడ్ కలుగుతుంది.
0: ఇఫ్ యూ టేక్ పార్ట్ దట్ కైండ్ ఆఫ్ పార్ టేక్ సాత్విక్ ఫుడ్ you'll have that sattvic head.
1: Sattvic face vachinappude sattvikamaina karmalu aacharistavu.
0: With this sattvic head, you'll certainly undertake sattvic actions.
1: Kanuka sattvic action vachinappude sattvikamaina gunamulu kalugutayi.
0: With these sattvic actions, you'll develop this piousness, that quality.
1: Kanuka evarunnandu manu sattvikamaina friendship kavali.
0: Therefore, at this age, it is necessary to have pious friends, friends of pious nature.
1: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
0: When you are in the company of good friends, you'll have good thoughts.
1: సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చరితత్వం, నిశ్చరితత్వే జీవన్ముక్తి.
0: Therefore, in this good company only you'll be having a kind of detachment that you'll never be deluded And then, by this good company, you will attain liberation.
1: Kanuka, meeru sattvikamainatuvanti foodini kuda nu prayatninchali.
0: Therefore, you should always partake sattvic food only.
1: Ee sattvika food manaku chikkade ani meeru anukovachunu.
0: You may doubt the possibility, the availability of sattvic food.
1: Kooragayalu meeku chikkava?
0: Don't you get vegetables?
1: Aakukooralu chikkava?
0: Don't you get the green leaves?
1: Anyamainatuvanti meeku bhojanam padutundaya? అన్యమైనటువంటి తమో గుణ రజోగుణం మీకు ఆశిస్తున్నారా?
0: డూ యూ వాంట్ ది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ దట్ ఎంకరేజెస్ ది ఇనర్షియా తమో గుణ అండ్ ఎమోషన్ రాజస్టిక్?
1: కనుక మీకు మొట్టమొదటి సాత్వికమైనటువంటి గుణములే కలుగుతున్నాయి.
0: దేర్ఫోర్ యాజ్ యూ టేక్ సాత్విక్ ఫుడ్ యూ హ్యావ్ సాత్విక్ క్వాలిటీస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మీరు తల్లిపాలను తాగి,
0: యాజ్ యూ టేక్ ది మిల్క్ ఫ్రమ్ యువర్ మదర్,
1: గోచీరము భుజించి,
0: అండ్ యూ ఆల్సో కన్స్యూమ్ ద మిల్క్,
1: కారము ఉప్పు పులుసు లేనటువంటి యొక్క కూరను భుజించి,
0: అండ్ వెన్ యూ టేక్ ది కర్రీస్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ది పెప్పర్ ఆర్ హాట్ స్టఫ్,
1: ఈ విధంగా జీవితం పోషిస్తూ వచ్చినప్పుడు,
0: వెన్ యూ కంటిన్యూ ద లైఫ్ లైక్ దాట్,
1: అప్పుడు మనకు సాత్విక గుణం కూడా ఏర్పడుతుంది.
0: దెన్ యూ హ్యావ్ సాత్విక్ క్వాలిటీస్.
1: కనుక తల్లిదండ్రులు కూడా చెప్పాలి.
0: సో పేరెంట్స్ ఆల్సో మస్ట్ టీచ్ దిస్ లెసన్.
1: నేను బాల్యంలో ఉన్నాను,
0: ఐఎమ్ ఇన్ యంగ్ ఏజ్,
1: నాకు సాత్విక ఆహారమే పెట్టండి.
0: Serve me only sattvic food.
1: Atlekunda.
0: Otherwise.
1: Tellavari modalu.
0: Right from the morning.
1: Rathri palundinanta varaku kudanu.
0: Until I go to bed.
1: Rajoguna tamogunamulu ayinatvanti oka foodini bhujinchinappudu.
0: If I only continue to eat that food which fosters rajoguna and tamoguna.
1: Mamsamu, chepalu, ilanti jeevahimsani gavinchukunte manaku sattvic gunam etta vastundi.
0: Meaning, eating the non-vegetarian food like meat, fish and so on, how can you get yourself liberated?
1: Kanuka motta motta manamu sattvikamainatuvanti food nu prayatnapurvakanga bhujinchali.
0: Therefore, to make a beginning, we should make every effort to have sattvic food only.
1: Aa vidhanga jeevitamunu poshistukuntu ravatam cheta mana jeevitamu sattvikamainatuvanti gunane vastundi.
0: Like that, when you continue our life, we'll have sattvic qualities.
1: కనుక సాత్విక గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
0: దేర్ఫోర్ టు డెవలప్ సాత్విక్ క్వాలిటీ, సాత్విక్ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా కూడా సాధనకు గురి కావాల్సిన.
0: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
0: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణాస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
1: కనుక మన గుణములన్నీ కూడా ఫుడ్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
1: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ ని భుజించి, సాత్వికమైన పనులు చేస్తూ ఉంటుండాలి. సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
0: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
1: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణం.
0: It is the bad company which is responsible for all wicked qualities.
1: కనుక మనం సద్గుణములు రావాలంటే సాత్వికమైన ఫుడ్ కూడా భుజించాలి.
0: So in order to have virtues, it is necessary to eat sattvic food. Students,
1: మీరు విద్యార్థి దశయందే కోపతాప ఈర్ష్య అసూయలను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహా చెడ్డదిగా మారిపోతుంది.
0: If you develop qualities like anger, hatred, avarice, right from this age, you will be spoiling your life.
1: కనుక నీ మనసును నీవు పాయిజన్ గా చేసుకుంటున్నావు.
0: యు ఆర్ టర్నింగ్ యువర్ మైండ్ ఇంటూ ఎ పాయిజన్.
1: కనుక నీ సాత్వికమైనటువంటి యొక్క ఫుడ్ సాత్వికమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు టేక్ ఓన్లీ సాత్విక్ ఫుడ్ అండ్ డెవలప్ సాత్విక్ టెంపరమెంట్ అండ్ బిహేవియర్.
1: కానీ మీ దుస్సంగమును ఏనాటి కూడా మీరు వదలదు.
0: You should never join bad company, but you don't leave it.
1: Kaduka mottamatte manamu good company tho cheyalandi.
0: Therefore we should always join good company.
1: Neevu etti friendship chestavo atti gudavane neevu bayil deyatai.
0: You will develop those qualities depending upon the company you are in.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: Kaduka nee company anta kudanu good company tho maaride good thoughts e vastayi.
0: Therefore When your company is good, you'll develop good thoughts.
1: కనుక మీరు మొట్టమొదట కొన్ని ప్రవర్తనలు సక్రమమైనటువంటివిగా తీసుకోవాలి.
0: Therefore, we should have the correct good behavior.
1: స్కూల్లో బయలుదేరిన తక్షణమే అంతా కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ గోయింగ్ టు ద స్కూల్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్
1: బ్యాడ్ మూమెంట్స్ బ్యాడ్ ప్రవర్తన
0: అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్యాడ్ బిహేవియర్
1: కనుక ఆ బ్యాడ్ గుణం బయలుదేరిందంటే నువ్వు పూర్తి బ్యాడ్ అవుతావు.
0: If you develop bad company, bad behavior, you will ultimately turn very bad. You think that you are having good education in the right way. Education is good. But the essence within you inside is very bad. At this tender age,
1: అనేక రకములైనటువంటి యొక్క బ్యాడ్ థాట్స్ మీరు బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ మెనీ మెనీ బ్యాడ్ థాట్స్.
1: ఇది వయసు యొక్క ప్రమాణము అనుకుంటారు మీరు.
0: యు థింక్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అట్ దిస్ ఏజ్.
1: అది న్యాచురల్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: అన్యాచురల్.
0: ఇట్ ఈస్ అన్యాచురల్.
1: కనుక మీరు బ్యాడ్ ఫుడ్ పోవటం చేతనే బ్యాడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ టేకింగ్ బ్యాడ్ ఫుడ్.
1: కనుకనే మీరు మొట్టమొదట బ్యాడ్ థాట్స్ రాకుండా బ్యాడ్ ఫుడ్ మొదలుపెట్టాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ గివ్ అప్ పార్టేకింగ్ బ్యాడ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ థాట్స్ సబ్సిక్వెంట్లీ.
1: మీరు భక్తిగా ఉండేటువంటి వారు సత్సంగంలో చేరాలి.
0: యూ ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కానీ గుడ్ కంపెనీని మీరు ఏమాత్రం ఆశించడం లేదు.
0: బట్ యూ డోంట్ వాంట్ టు జాయిన్ గుడ్ కంపెనీ.
1: కానీ బ్యాడ్ కంపెనీని ఆశిస్తున్నారు.
0: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీని ఆశించడం bad thoughts vastunnai.
0: Because of the bad company you develop bad thoughts.
1: Ee bad thoughts vachin tarvata ee nevaru inka arikettaledu.
0: When once you have these bad thoughts, no one can control you.
1: Aa bad thoughts raaka puramai,
0: even prior to these bad thoughts,
1: manu good thoughts ni penchukovali.
0: We should develop good thoughts.
1: Pillalara,
0: children,
1: mee tallidallu mee yokka bhavishyattu gurinchi em maatram yochincharu?
0: Your parents are not thinking of your future.
1: కానీ మీరు గుడ్ కంపెనీ రావాలనుకుంటే గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ది గుడ్ కంపెనీ యూ షుడ్ హ్యావ్ గుడ్ థాట్స్.
1: గుడ్ పాత్రను మీరు పోతుంటుంటే నేను చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: ఇఫ్ యూ ప్రొసీడ్ ట్రెడ్ అలాంగ్ ది గుడ్ పాత్ యువర్ పేరెంట్స్ విల్ వాచ్ అండ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
1: కానీ నీవు బ్యాడ్ కంపెనీతో బ్యాడ్ థాట్స్ తో బ్యాడ్ ప్రవర్తన చేస్తుంటుంటే మీ తల్లిదండ్రులు కూడా లోపల చెప్పలేక చాలా బాధపడుతుంటారు.
0: బట్ ఇఫ్ యూ జాయిన్ ది బ్యాడ్ కంపెనీ, if you have bad thoughts and proceed along the bad direction, your parents may not tell openly, they will feel very sad within.
1: తల్లిదండ్రులు సంతోష పెట్టాలి.
0: So in the first place, you should make your parents very happy.
1: తల్లిదండ్రులు సంతోష పెట్టాలంటే నీవు సక్రమమైనటువంటి మార్గాన్ని ప్రయాణం చేయాలి.
0: To make your parents happy, you should proceed along the correct path, right direction.
1: అప్పుడు పోతుంటుంటే దానిని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: If you proceed, tread along the good path, your parents will watch and will feel very happy.
1: Kani, you bad company to bad thoughts.

0: to make your parents happy, you should proceed along the correct path, right direction.
1: అప్పుడే మీకు గుడ్ థాట్స్ అంతా బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ యుల్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: కనుక తల్లిదండ్రులను కూడా ఒకవైపున సంతోష పెట్టాలి.
0: యూ షుడ్ మేక్ పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ.
1: నీవు కూడా గుడ్ పాత్ లో ప్రయత్నం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొసీడ్ అలాంగ్ ది గుడ్ పాత్.
1: అప్పుడే నీకు అన్ని విధములు కూడాను గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన నీలో అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్ సబ్సిక్వెంట్లీ.
1: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
0: ఫర్ మ్యాన్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మొట్టమొదట థాట్స్.
0: ద ఫస్ట్ వన్ థాట్స్.
1: రెండవది ప్రవర్తన.
0: ద సెకండ్ కాండక్ట్.
1: మూడవది రిజల్ట్.
0: ద థర్డ్ వన్ రిజల్ట్.
1: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ యు గెట్?
1: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీరు బ్యాడ్ థాట్స్ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ కాండక్ట్, you'll have bad results.
1: చాలా మంది టీచర్స్ కూడాను మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
0: టీచర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
1: కానీ మనం అనుభవించేదంత కూడాను, తినేది తిరిగేదంత కూడాను బ్యాడ్ కంపెనీ.
0: బట్ వాట్ ఆల్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వచ్చుకుంటున్నారు.
0: నేచురల్లీ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్, హౌ డూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ గుడ్ థాట్స్?
1: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీ చేరాలంటే అది వీలే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ విత్ బ్యాడ్ థాట్స్.
1: మిఠాయి భుజిస్తూ కేవలము కొంచెం ఇంగువ, శుంఠి ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేర్చుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
0: వైల్ యూ ఈట్ స్వీట్స్ యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: కనుక మీకు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
0: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
0: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్, యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
1: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
0: యూ షుడ్ టెల్ యూ మదర్, మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ, దేర్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
1: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలంటే టేస్ట్ వస్తుంది.
0: వెన్ యూ ఈట్ మ్యాంగో, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎన్ యాపిల్?
1: కాబట్టి ఏది భుజిస్తామో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
0: సో యాజ్ ఇస్ ది ఫుడ్ యూ విల్ హ్యావ్ ది సేమ్ టేస్ట్ అలైక్.
1: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైనటువంటి సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో ఫాలో యువర్ పాత్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఫుడ్.
1: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ,
0: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్,
1: నాయన నీవు మంచి పేరు తీసుకుంటురా, మంచి కీర్తిని తీసుకుంటురా అని అంత కోరినప్పటికీ అది రాదు.
0: While serving you bad food, even if your mother wants you to get good name, good reputation, it is not possible.
1: చదివే సమయంలో కూడా మనం గుడ్ బుక్స్ చదవాలి.
0: యాజ్ యూ స్టడీ ఇట్ ఇస్ నెసెసరీ టు గో త్రూ రీడ్ గుడ్ బుక్స్.
1: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
0: యూ షుడ్ నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: అప్పుడే నేను బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ యూ రీడ్ బ్యాడ్ బుక్స్ యూ విల్ డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ యువర్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ యువర్ ఫుడ్.
1: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
0: The whole life depends upon the food.
1: Bad thoughts vachina kudanu nee jeevinchagalavu.
0: Even if you have bad thoughts, you can continue to live.
1: Kaani bad food nee bhujinchagalava?
0: But can you continue to live on bad food only?
1: A good company man cheyali.
0: And we should join the good company only.
1: Sattvikamaina vyaktitvam manamu sambandham gaavinchukovali.
0: We should have association with good pious people.
1: Kaluka meeru good friends ni meeru chesukunte,
0: if you have good friends,
1: meeku good thoughts ay vastuntai,
0: you will develop good thoughts only.
1: Kanaku vidyarthulara,
0: students,
1: meeru pichi pichi stories anta meeru chadavakandi.
0: Don't read cheap stories.
1: Bad thoughts ravalatunte meeru bad books ay chadutunnaru.
0: You are developing bad thoughts because you are reading cheap literature, novels and
1: library
0: cheap
1: stories. Library ki pothunnanu.
0: You go to the library.
1: కానీ ఆ లైబ్రరీకి పోయి

0: ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్ మహనీయుల యొక్క చరిత్రము వీటిని మీరు చదువుతూ రావాలి.
1: When you go to the library, you select good books that's with the autobiographies of sages, saints, noble souls, so that you'll develop good thoughts.
0: కనుక మీరు గుడ్ బుక్స్ మీకు లేదు.
1: You are not reading good books.
0: కానీ ఆ గుడ్ బుక్స్ అజీర్ణ వ్యాధులు తెప్పిస్తుంది.
1: And whereas you feel that it leads to constipation if you read good books.
0: కనుక మీరు బ్యాడ్ బుక్స్ చదివి మీరు బ్యాడ్ థాట్స్ అంతా వస్తున్నాయి.
1: Therefore, you read bad books and entertain bad thoughts.
0: దీనికంతా కారణం ఏమిటి?
1: What are the reason behind all this?
0: స్టడీనే దీనికి మూల కారణం.
1: And your study, what you read, is all important.
0: కనుక మీకు గుడ్ థాట్స్ రావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
1: If you want to have good thoughts, you should read good books.
0: మహనీయుల యొక్క గుడ్ థాట్స్ అంతా కూడాను వాళ్ళు చదివినటువంటి చదువుల వల్ల, వాళ్ళు చేసేటువంటి సాధనల వల్ల గుడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
1: All great people have got great thoughts, noble thoughts, good life, because they were always in good company and they have gone through good books.
0: Kani manam atti good books chadukokunda bad books chadutunte, that is bad boy at all.
1: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
0: Kaduga niki bad name raavalante neevu chaduvalle manchi gunamulu manchi pravartanalu vanlo vayyetai.
1: Therefore, in order to see that you'll never be a bad boy, you should read always good books. Take good food and lead a correct direction, good path.
0: Kaduga bad and good mana yokka manase kaaranam.
1: For good and bad, our mind is the main cause.
0: Mani eva manushyanam kaaranam bandham cheho.
1: Mind is responsible for bondage and liberation.
0: Kaduga manamu bad books em matram chadakoddu.
1: Therefore, we should never read these cheap bad books.
0: Ee naadu kaligam lopala bad books ke chaala viluva.
1: In this Kali age, bad books are highly valuable.
0: కానీ గుడ్ బుక్స్ మనకు లభించడం లేదు.
1: We are not getting good books at all.
0: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
1: ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రీడ్ గుడ్ బుక్స్ ఓన్లీ.
0: గుడ్ వ్యక్తులతో మీరు సంబంధం గావించుకోండి.
1: అండ్ డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ అసోసియేషన్.
0: కనుక మీరు గుడ్ కంపెనీ, గుడ్ చదువు మీరు అభివృద్ధి కావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ గుడ్ కంపెనీ అండ్ యూ షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ గుడ్ రీడింగ్.
0: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
1: యూ గో ఎనీవేర్, ఎనీ లైబ్రరీ.
0: మంచి థాట్స్ రావాలనుకుంటే మంచి గుడ్ బుక్స్ చదవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ వెరీ గుడ్ నోబుల్ థాట్స్, యూ షుడ్ సర్టన్లీ రీడ్ గుడ్ బుక్స్.
0: ఆ గుడ్ బుక్స్ ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ డూ గెట్ దీస్ గుడ్ బుక్స్?
0: గుడ్ కాలేజీ ఎందు, గుడ్ స్టూడెంట్ ఎందు, గుడ్ స్టడీ ఎందు మీరు లభిస్తారు.
1: ద గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎ గుడ్ కాలేజ్, ఎ గుడ్ స్కూల్.
0: కానీ వారికి ధనం సంపాదించాలని అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంతా రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
1: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్, దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
0: కనుక మీ క్యారెక్టర్ ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క గుణంలో ఉన్నటువంటి యొక్క బుక్స్ ను మీరు చదవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ రీడ్ దోస్ బుక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే bad books mundu select chesukuntaru.
1: When people go on journey either in a bus or a train, they select bad books.
0: Kanuka meeru good books select chesukovali.
1: You should always select good books.
0: Appude meeru good thoughts vastayi.
1: Then you develop good thoughts.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerantha kodu good thoughts raavalanukunte, good pravartana kavalanukunte, good books chadavali.
1: If you want to have good thoughts, good behavior, you should read good books.
0: Kani ippudu kaaranagunyanga chaala mandi vidyarthulu bad books e chaala fashion anukuntaru.
1: But in the present times, many boys consider reading bad books as a modern fashion.
0: Ee modern fashion ettatundi deeni valla cheddedanta bayaladestundi.
1: This modern fashion takes you to everything that is bad ahead.
0: Intaku poorvamanta kodanu chaala character buddhi kavalante manchi books tho chadavali.
1: And all these days, people have gone through good books and developed good character.
0: Character is ముఖ్యమైనటువంటి.
1: Character is most important.
0: కానీ ప్యారెట్ మాది ఇష్టమొచ్చినట్టు తెలియకూడదు.
1: And you should not go around, go about in a cheap way.
0: కనుక ఈనాడు చీప్ వేలే పోతున్నారు.
1: We are proceeding in a cheap way.
0: తక్కువ వెలగా వచ్చేటువంటి చూస్తున్నారు.
1: We are purchasing cheap books.
0: ఫ్రీగా ఇచ్చేటువంటి బుక్స్ చూస్తున్నారు.
1: And we go run after books distributed freely.
0: కానీ ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారం చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు.
1: and you don't have that capacity of discrimination to judge whether it is a good book or a bad book.
0: కానీ కళాతులకి చెడ్డ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
1: When once you turn bad, ultimately, what is fun of reading good book later?
0: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
1: Therefore, right from the beginning, you start reading good books.
0: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
1: Then you will develop good thoughts and good conduct.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: There are many, many important things.
0: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మంచి మార్గంలో పెట్టాలి.
1: All good things must be taught to you so that you will lead a correct path.
0: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
1: So if you want to read good books, good thoughts, you should select auspicious, correct, exact time.
0: కనుక మీరు ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా బోధిస్తాను.
1: Be ready. Bhagavan will tell you the procedure to develop good thoughts in the coming 2 days.

0: ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా, లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సే ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ is actually present. That what you say is present is not there. Only God is present, and there's no world as such. Understand this, watch this point.
0: Prema swarupulaina vidyarthulara,
1: embodiments of love, students, boys and girls.
0: Manava jeevitamu chala utkrishtamainatundi.
1: Human life is very noble.
0: ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ యందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటే మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్ Human life is sacred.
0: Aithe ee prakrutamaina jeevitamunandu manava jeevitamu atyalpamainatundi.
1: However, human life is short.
0: Ee medha shakti kudanu chaala parimitamainatundi.
1: His intelligence is limited.
0: Ee parimitamainatundi jeevitamunandi ee parimitamainatundi shaktulanu sadviniyogam cheskuni saarthakam cheskovatame మానవత్వం యొక్క లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ది వెరీ పర్పస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ విత్ ఇన్ దిస్ లిమిటెడ్ స్పాన్.
0: కానీ ఈనాటి మానవుడు తన పరిమితమైన శక్తిని అమితంగా దుర్వినియోగం చేసుకుని తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ మిస్యూజింగ్ all the limited power within him and wasting his time.
0: Nijamuga ee manavuni endunnatundi shaktini sadviniyoga parichukunna entanu deshamunaku aadarshavantamainatundi jeevitanni andinchina vaadu avutadu.
1: In fact, if he makes you proper use of the latent energy, he'll certainly mold himself into an ideal person.
0: Deenini shreyo margam ani priyo margam ani cheptu vachindi vedantam.
1: Vedanta said this is shreyo marga, the other preyo marga.
0: Shreyo margame nivritti margamu, preyo margame pravritti margamu.
1: Shreyo marga is inward, preyo marga is outward.
0: Kanuka manavattamulo undinatvanti yokka shreyo margamunu chakkaga gurtinchadaniki prayatninchali.
1: Therefore we have to understand this inward path, shreyo marga, clearly.
0: Shreyo margamu ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఇట్ అడ్వకేట్స్?
0: ప్రేయో మార్గము ఎట్లా చెయ్యాలని బోధిస్తుంది.
1: ద అవుట్వర్డ్ విల్ టెల్ యూ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులు ఎందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ బోత్ దీస్ థింగ్స్ విల్ టెల్ యూ వాట్ ఈస్ టు బి డన్, హౌ ఇట్ ఈస్ టు బి డన్.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతం పైన ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: సోలాంగ్ శ్రీరామ స్పెండ్ హిస్ టైమ్ ఆన్ చిత్రకూట మౌంటైన్. ఆల్ సేజెస్ గ్యాదర్డ్ దేర్ అండ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్ దీస్ టూ పాత్స్.
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు రామదర్శనము గావించుకుని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమావేశము మాకెప్పుడు లభ్యమవునా అని ఎంతో కాలం నుంచి కాచుకున్నటువంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ద రెనన్షియన్స్ ఓవర్ దేర్ హ్యావ్ బీన్ లాంగింగ్ ఫార్ సచ్ అన్ ఆపర్చునిటీ.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: Every day they were basking, enjoying the darshan of Rama they have been discussing, deliberating on the divinity latent in man.
0: ఈ లోపల భరతుడు రావటము అనేక విధములుగా ప్రార్థించటము కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ భరత కేమ్ అండ్ ప్రేడ్ టు రామ టు రిటర్న్ అండ్ రామ రిఫ్యూజ్డ్ దేర్ఫోర్ ద ప్రపోజల్ ఇస్ డ్రాప్డ్ అల్టిమేట్లీ భరత లెఫ్ట్ విత్ ద డివైన్ శాండల్స్.
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి.
1: There are so many mental agitations among the sages gathered there.
0: వారి సాధనలు కూడా సక్రమంగా చెరగలేకపోతున్నాయి.
1: They could not continue their spiritual pursuits.
0: ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ thought for a while the reason behind all this.
0: కాని ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, నీలో ఎట్టి దోషము లేదు.
1: An old saint came, O Rama, there is no mistake, no defect in you.
0: మీరు ధర్మ స్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: సత్యవాక్ పరిపాలకులు.
1: You uphold truth.
0: కాని ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరి పోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here and therefore they are very much enraged.
0: క్రమక్రమేణా చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: More and more of violence was taking place.
0: శిష్యుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
1: There are many, many obstacles on the way of this spiritual
0: pursuit. చిత్రకూట పర్వతంపై ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతమును విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: స్వామి, ఇంత మాత్రమే కాదు.
1: స్వామి, not only this.
0: మీరు కూడాను గృహస్థులు.
1: You are also household.
0: మీరు కూడాను ఈ చిత్రకూట పర్వతాన్ని త్వరగా వదలటం మంచిది అన్నాడు.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave.
0: మీరు శక్తివంతులే.
1: You are powerful.
0: శక్తి సామర్థ్యులే.
1: You have all packed.
0: అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రదేశంగా మారుతుండాలి.
1: Since there's women around, it's a dangerous spot.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
1: Where are we to go now?
0: అని ఆ ఋషులందరూ కూడా కొన్ని రకమైనటువంటి ఒక సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: ఆల్ సేజెస్ కన్సల్టెడ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ డిసైడెడ్ టు గో టు దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: ద మూమెంట్ దే స్టెప్ దేర్
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: డెమన్ బై నేమ్ విరాధ కిడ్నాప్డ్ ఆల్ విమెన్ దేర్.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: నన్ను ఏ విధంగానైనా రక్షించమని రామలక్ష్మణులు ప్రార్థిస్తూ ఉండాలి.
1: Went on praying that they should be rescued and protected.
0: ఆ విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు.
1: విరాధ సెడ్ ఓన్లీ వన్.
0: మీరు ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: Said, I am not going to leave.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: Sita doesn't belong to you any longer.
0: అని కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: And he used all harsh words.
0: ఇది విన్నటువంటి రాములు,
1: రామ హావింగ్ హర్డ్,
0: అనిత క్రోధుడై విరాటుని పైన అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు.
1: Listening to all this, Rama was prepared to fight with his Virata.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: As he could not bear all this, he dropped his arrows there.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రామును ఒక చేతిలో, లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: నాట్ ఓన్లీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్, హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుండాలి.
1: సీత వాస్ మోర్
0: ఈ క్రూరమృగం ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల, రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రైయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, Rama Lakshmana
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ డిన్ డై.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: ఇమీడియట్లీ హీ సెడ్
0: అయ్యా నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: ఐ హావ్ టేకెన్ దిస్ ఫామ్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: నేను ఒక గాయకుడను.
1: ఐఎమ్ ఎ సింగర్.
0: కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస రూపాన్ని పొందవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: యు బరీ మీ హీ సెడ్.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాజుని అందులో బూడ్చివేశాడు.
1: లక్ష్మణ డగ్ ఏ బిగ్ పిట్ అండ్ బరీడ్ హిమ్ దేర్.
0: అప్పుడు విరాధుడు చెప్పాడు.
1: అండ్ విరాధుడు సెడ్.
0: ఓ రామచంద్ర,
1: ఓ రామచంద్ర,
0: నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్.
0: మీరు ఎక్కడ జీవించడం ఆ మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలుపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమం అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామదర్శనమునకై ఈ శరభంగుడు క్షణక్షణములకు ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామ సా.
0: రామ, నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హ్యావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: Many times I was about to be taken to heaven.
0: కాని శ్రీమన్ నారాయణ మూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకబోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am ready.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణుడు సీత ఉండగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు.
1: As రామలక్ష్మణ సీత were there, he kept fire there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు. ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మం అయిపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడాను ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: Tumbura the singer is cursed, therefore has taken this form.
0: రామునికి నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went on.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్టే హియర్.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: యూ రీచ్ అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ సేజ్ అగస్త్య విల్ టెల్ యూ ద బెస్ట్ ప్లేస్ ఫర్
0: యూ టు గో. ఈ వస్తు ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: యాజ్ దే వర్ పాసింగ్ బై దే రీచ్ అనదర్ ఆశ్రమ.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడ నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: ఫ్రమ్ దేర్ దే వెంట్ టు అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికి కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: ఆల్ సేజెస్ నో దట్ రామ ఇస్ ద వెరీ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవరు ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: నోబడి రివీల్ ద సీక్రెట్స్ బికాస్ దే డోంట్ వాంట్ ఎనీ అబ్స్టకల్స్ టు కమ్ ఆన్ ద వే.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య డిడ్ కీప్ క్వైట్ దేర్. హీ టోల్డ్ రామ బెటర్ యూ గో టు పంచవటి అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ దేర్.
0: ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి ప్రక్కలో ఉండేటువంటి యొక్క ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానము కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ ఎ సీక్రెట్ ప్లేస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమైనటువంటి ఈ పంచవటి యొక్క అంతర్భాగమే, ఈ అంతర్కోశమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ ఆల్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ That is the food, the life, the mind and the bliss. There is security.
0: There
1: is cool water.
0: Your
1: sweet
0: foods.
1: You have many varieties of
0: foods.
1: You can lead a comfortable
0: life.
1: It's good climate.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: ది ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ గుడ్.
0: మీరు రాజకుమారులు.
1: యు ఆర్ ప్రిన్సెస్.
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు.
1: సర్టెన్లీ యు గో ఓవర్ దేర్.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: If Rama and Sita are to still spend time with Agastya, Sita cannot be abducted. Thereafter, the demons cannot be killed. Therefore, he directed them to move over to Panchavati.
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలను వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు.
1: All the three reached Panchavati, built a beautiful hut and spent time there.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: ఈ రాములు లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు.
1: రామ లక్ష్మణ దే నోటీస్ ద వైలెన్స్ ఆల్ అరౌండ్.
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుకుంటుంటే లక్ష్మణుడు వెళ్ళగా సీత రామును సమీపించి, నాథ, కోరికలు కలగలేటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama, tell, there are three bad qualities.
0: మొదటిది అసత్యం ఆడటం.
1: One, uttering lies.
0: రెండవది పరపతిని గమనించటము.
1: Observing the wife of someone else.
0: మూడవది ఈ విధమైనటువంటి యొక్క దీంతో హింసను జరపటము.
1: Resorting to violence.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: For a bad person, these are three bad qualities of the property.
0: Anaga idi yavanamlo praptinchetuvanti okka durgunamulu.
1: These are the bad qualities that step in the age of youth.
0: Ee vayasu lopala ee durgunamulu praveshinchina inka manavattam anetundi undadu.
1: When once these three bad qualities are there, there will be no human quality.
0: Aithe mee yendu rendu qualities matram chaala drudanga nenu nammutunnanu.
1: You have very good qualities too in you.
0: Modatadi asatyamu meeru chepparu.
1: Falsehood, you never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్య స్వరూపులు.
1: You are the form of truth.
0: నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాముడు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: To gain a recognition from wife is a good testimonial for
0: the husband. Is the wife who should
1: certify that the husband is good.
0: Then the
1: husband will have
0: value. So Rama said, Sita, you
1: accepted that I speak truth. I am happy about
0: it.
1: Second.
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ స్టేరింగ్ ఎట్ వైవ్స్ ఆఫ్ అదర్స్.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ టు స్టేర్ ఎట్ విమెన్.
0: ఎప్పుడూ చూడలేదు.
1: యూ నెవర్ లుక్డ్ ఎట్ దెమ్.
0: ఇయం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఇయం సీత
1: జనక సార్ షీజ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామ
0: యువ పుత్రి ఇయం సీత అన్నాడు.
1: You are looking in a different direction, Rama. Here is my Sita daughter. Even then you didn't look at her.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: You have taken a promise.
0: ఇది పెద్ద గుణము.
1: It's a very good, great quality.
0: ఇలాంటి గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి, అది నేను గమనించాను.
1: You have got this great quality, not look at any woman until you are
0: married. ధర్మము.
1: That is dharma.
0: కనుకని సత్యం వద ధర్మం చెర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: డైరెక్ట్ ఎవిడెన్స్ విత్ రిగార్డ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ దట్ యు టెల్ టు ఫాలో ధర్మ.
0: హింస.
1: థర్డ్ వైలెన్స్.
0: దీనిని నేను అంగీకరించనండి.
1: దిస్ ఐ డోంట్ అక్సెప్ట్.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధములు చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదన్నింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ యు క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యు కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం.
1: When you are in Ayodhya, you need all
0: the weapons. In the attire of renunciant,
1: you should never make use of weapons.
0: Not only making
1: use of
0: them. What harm the
1: animals
0: have done you? They are not
1: doing any harm.
0: నీ జోలికి రావటం లేదు కదా.
1: They don't.
0: అలాంటి పరిస్థితిలో నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: It is a big mistake to harm
0: them. ఏనాడు కూడా సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: Sita never said like that at any time before.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణములు నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: There the lion of man should have two qualities you have, but the third quality is missing.
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: You are an ideal man.
0: అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: You should not resort to violence.
0: అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ సీత నీవు చెప్పినది నిజమే.
1: రామ స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుటింగ్ టు సఫరింగ్ ఆల్ ద సేజెస్ అండ్ సెయింట్స్.
0: నాకు ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్, దే దెంసెల్వ్స్ ప్లీటెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామ, మా కష్టములను దూరం చేయి, ఈ రాక్షసు సమరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: They all prayed to me wanting my help so that they can carry on with their yagas.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: I made a promise to them.
0: సీతనైనా వదులుతాను.
1: I am ready to give
0: up. లక్ష్మణనైనా వదులుతాను. కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: I am ready to give up Sita. I am ready to give up Lakshmana, but I will
0: never go. పాపమో పుణ్యమో
1: యజ్ఞ
0: యాగాది కట్టువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా
1: దేర్ కెనాట్ బి ఎనీ,
0: ఇంతకంటే మహాపాపం ఏమిటి?
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ వర్స్ దాన్ దట్?
0: మాట ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా?
1: Having given a promise, if you drop it, But this is the worst of the sins, to go back the promise.
0: Sita, నీవు దీన్ని మర్చిపో.
1: సీత, యూ ఫర్గెట్ దిస్.
0: హింస చేయక తప్పదు.
1: వయలెన్స్ ఇస్ ఎ మస్ట్.
0: నా నిమిత్తమై కాదు.
1: నాట్ ఫర్ మై సేక్.
0: కేవలము ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ హావ్ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతే కాక యజ్ఞయాగాది కతువుల వల్ల దేశములకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞ యాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వయలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: ఫీట్ నాకు తోచినది నేను చెప్పినాను.
1: ఐ జస్ట్ ఎక్స్ప్రెస్డ్.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక విధమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: Because he accepted what all Sita said good, he didn't put her any
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి ఒక రైట్ కూడాను వారికి.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హ్యావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడాను సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడాను వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హ్యావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ విన్ దర్ ఆల్.
0: ఎందుకనగా వారు అర్ధాంగి.
1: బికాస్ దే ఆర్ హాఫ్ బాడీ.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతంతా వహించినటువంటిది.
1: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద క్యారీస్ ద బర్డెన్ ఆఫ్ ది హౌస్.
0: కనుక రామచంద్ర, నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: దేర్ ఫోర్ రామచంద్ర, ఐ గాట్ ఎవ్రీ రైట్, దేర్ ఫోర్ ఐ టోల్ యూ.
0: నేను నీ అర్ధాంగిని,
1: ఐఎమ్ యువర్ హాఫ్ బాడీ.
0: నీ ధర్మపత్రిని,
1: ఐఎమ్ యువర్ వైఫ్.
0: నీ ఇల్లాలను, నీ గృహలక్ష్మిని,
1: ఐఎమ్ యువర్ వైఫ్.
0: అంత మాత్రం అధికారం లేదా?
1: డోంట్ ఐ హావ్ దట్ రైట్?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికి ఏమో దారి తప్పి వెళ్ళిపో. అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం.
1: Why should you kill them?
0: ఇంకా ఋషులు మీరు రాకపోయి పూర్వం కూడా ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: రాక్షసు నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రతిపకారం చేయొచ్చు.
1: ఇఫ్ డెమన్స్ డిడ్ ఎనీథింగ్ టు యూ, యూ కెన్ సర్టన్లీ రియాక్ట్.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రామా దీని పేని
0: రామునికి ఒక్కటే ఒకటి ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: Rama came for the establishment of dharma.
0: నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: ఐ కెనాట్ బేర్ ఇఫ్ ఎనీవన్ ఇస్ సఫరింగ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ మీ. మన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: ఐ యామ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ది సేజెస్ దట్ డూ సేక్రెడ్ యాక్ట్స్.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ గాడ్ ప్రొటెక్ట్స్ ధర్మ దట్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ది కంట్రీ.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీత డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: She felt it's a sad thing to step into Dandakaranya.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: Why?
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: We would have gone to separate.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు ఇంకా ఎన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: What accidents, incidents await in future?
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి.
1: She was feeling very sad within herself.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీలయందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: In the hearts of women with pure hearts, all the future incidents will reflect.
0: వసంతకాలం బయలుదేరింది.
1: The winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not actively
0: moving. ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: It took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడీ.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: సీత నోస్.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీత నోస్ దట్ దేర్ కెనాట్ బి గోల్డెన్ డియర్.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడి పైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాస్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరమయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డేర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరమయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికి సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: Sita never asked for anything earlier.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: Today she asked directly.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: So Rama wanted to satisfy her by bringing the deer to her.
0: లక్ష్మణుడు చెప్పాడు.
1: అన్నా
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: ఇంకా సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డేర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామా డిడ్ంట్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ది రీజన్? డస్ హి నాట్?
0: జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీత కెన్ బి సీతాపహరణ
0: జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ అండ్ దేర్ స్టిల్ రామా వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాప విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ది ఆరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచ కేమ్ ఇన్ హిస్ ఫామ్.
0: జింక కాదు, జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డేర్.
0: మాయ లేడీ.
1: ఇట్స్ ఎ ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: సో మారీచు నోస్ ద పవర్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అరిచాడు.
1: మారీచ హూ షౌటెడ్ హా సీత హా లక్ష్మణ.
0: అరిచేటప్పటికి సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాముని గొంతు వలె ఉంటుందది.
1: ఇట్ అపియర్స్ టు బి ది వాయిస్ ఆఫ్
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీ శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ హీస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: మాయరాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీన్ డేంజర్.
0: నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదిన నీకు అంత మాత్రం తెలియదా?
1: సిస్టర్ లా డోంట్ నీ
0: విచారించవచ్చుని విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు.
1: హి వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హర్ నాట్ టు వరీ ఎనీ లాంగర్.
0: కానీ ఈమెకు తెలుసును ముందు రామ కార్యము జరగడానికి నేను ఒక ఉపకరణము అని.
1: షీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ బికాజ్ షీ షుడ్ బి ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: లక్ష్మణ్ ఎట్టైనా కానీ పంపాలి అని.
1: లక్ష్మణ హ్యాస్ టు బి సెంట్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు.
1: లక్ష్మణ డిడ్ పే హీ టు ఆల్ దిస్ గుడ్
0: వర్డ్స్. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది.
1: దెన్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్.
0: వెళ్తూ వెళ్తూ కూడా తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హి సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశమయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్.
0: కానీ ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేది రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమన్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ ది కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: దీనికి మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసి అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబ్లీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాముడు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ వాట్ బర్డ్ ఆర్ యూ?
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితులుండను.
1: రామచంద్ర ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్స్ట్రక్ట్.
0: మీ ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఏ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకు ఒక్కరు సహాయం లేరు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: ఐ విల్ హెల్ప్ యూ.
0: ఇది నా అదృష్టము.
1: ఇస్ మై లక్.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
0: సరే అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయువు హ్యావింగ్ లాస్ట్ both of the wings fell down and just at the last moment
0: Ramalakshmanuku telusunu.
1: Rama knows
0: ee pramadam jarugutu undadeni.
1: That this is a dangerous situation.
0: Chuchetappatiki chaala baadha kaligindi.
1: He came and saw this situation.
0: Sita ekkada ekkada iddaru sadhinchadaniki shodhinchadaniki bayil deraru.
1: They went on in search of Sita hither and thither.
0: శోధించి శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంతా గుర్తును కనిపెట్టారు.
1: యాజ్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత దే కుడ్ ఫైండ్ సర్టన్ ఫుట్ ప్రింట్స్ దట్ మేడ్ దెం టు నో దట్ దేర్ ఇస్ సమ్ కాన్ఫ్లిక్ట్.
0: రెక్క విరిగి పడింది.
1: There they saw the wings cut off.
0: Rama, Rama, Rama ani arustundadi.
1: Jatayu was shouting, Rama, Rama.
0: Ramulu parigettadu.
1: Rama ran there.
0: Aa Jatayuni tana todapaina vesukunnadu.
1: Made Jatayu sit on
0: Jarigana,
1: the mat.
0: Idi emito cheppamani cheppadu.
1: He asked what happened.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్ దట్
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్ హస్.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్.
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఇస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పి చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: హి సెండ్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ అండ్ రామా మేడ్ జటాయువు డ్రింక్ వాటర్ అండ్ జటాయువు breathed his last.
0: అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: Dasaratha didn't deserve this.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: Jatayu without asking.
0: అందువలనే అడుగకువేమో మనస అడుగకువేమో మనస.
1: Therefore it is said, oh mind, don't ask.
0: అడుగుకొలది అది అడుగునబడునని.
1: If you ask more
0: అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, నెవర్ ఆస్క్. ఇఫ్ యూ బిగిన్ టు ఆస్క్ ఇట్ విల్ బి ఫర్దర్
0: అడుగని శబరిని ఆదరించడే.
1: Without asking శబరి
0: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస.
1: Without asking pleading జటాయువు కూడ
0: జటాయువు అడుగుకునితే సద్గతిని కలిగించాడు రాముడు.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: Though the father Dasharatha asked for it, but he didn't.
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: Where and when and how what is going kept in
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది పాస్ట్.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: దేర్ కెనాట్ బి ఈక్వాలిటీ.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ రాకుతూ ఉంటుంది.
1: వి డు నాట్ నో వాట్ మెరిట్ వన్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్, ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామా,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: దేర్ సుగ్రీవ్ ఆన్ మతంగ మౌంటెన్.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవు నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: దో సీత సెడ్ not to be violent, not to resort to violence.
0: మన జోలికి ఎవరు రావటం లేదు కదా అని చెప్పింది సీత.
1: సీత సెడ్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి?
1: How did they come and interfere?
0: సీత ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు.
1: సీత didn't come in the way of anybody. కానీ
0: రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి.
1: Demons habits are like that.
0: వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు.
1: Unnecessarily they
0: enter. అవసరం లేనటువంటి పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు.
1: They enter into unnecessary
0: tasks. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: In all wicked ways they go ahead.
0: దీనికంత కారణం ఏమిటి?
1: What the reason?
0: ఈ కామమే మూల కారణం.
1: It's only desire that.
0: కరుకుని అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: Because they utter lies.
0: పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము.
1: Because they look at other women.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: This is the cause for violence.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: These three ideals are taught by Sita.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కానీ రామాయణం కాదు అన్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థం. సీత యొక్క అయనమే రామాయణము.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్స్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కానీ రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ సీత గేవ్ సో మెనీ అడ్వైజెస్.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: బికాస్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితిలో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసు.
1: షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఆన్ అర్త్.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: సీత నోస్ క్లియర్లీ వెల్ ది సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: వాట్ ఆల్ దట్ సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడా సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే.
1: షీ హ్యాడ్ ది కరెక్ట్ విజన్ ఆఫ్ ట్రూత్.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: ఆల్ హర్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపం కూడా ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది స్టోరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సీతారామ యు ఫైండ్ ధర్మ.
0: కనుక సీతారాములుగా ఏమి సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్ష్మణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవుడు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనిని ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధములా భగవంతునికి సరి అయిన సహస్రనామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుకనే జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుకనే మన ఎందుండేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్ ట్రూత్
0: మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లివ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్ ఇన్ మ్యాటర్.
0: ఎంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యు జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్
0: అనేక నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యూ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Sreyo margame shashtamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariki vanchanalu kramakramena manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanalu perige kolani kudanu aanandam tarigipothu vastuntadi.
1: When we have more and more of desires our happiness will diminish. Kariki
0: vanchanalu peragala emi vanchalu peragali.
1: What type of desire?
0: Daiva sambandhamainatundi vanchalu peragali.
1: All the desires of godly desires.
0: Prakriti sambandhamaina vanchalu taragali.
1: Worldly desires should be reduced.
0: Apude aanandam kudanu manaku abhiruddhi avutundi.
1: Then our bliss will increase.
0: Manavudu ee naadu aanandanni aasistunnadu.
1: Today man wants
0: to be aasistunnadu.
1: He wants happiness.
0: Ee aananda sukhamulu anetundi ekkada untunnayi?
1: Where do you find them? And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchalanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.

0: Where do you find them?
1: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
0: ఇట్స్ ఓన్లీ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ దిస్ టు.
1: అనుభవించేటువంటి ఆనందములంతా కూడాను క్షణభంగురాలు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ యు హావ్ ఇన్ ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
1: అప్పటికప్పటికి సంతృప్తి పరిచేటువంటివి.
0: దే సాటిస్ఫై ఫర్ ది మోమెంట్.
1: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
0: ఇట్స్ నాట్ దట్ హ్యాపీనెస్.
1: ఆత్మానందమే ఆనందము.
0: ఇట్ ఇస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు అటైన్ డివినిటీ.
1: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
0: దేర్ఫోర్ వి ఫైండ్ బ్లిస్ ఇన్ గాడ్.
1: ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
0: ఇఫ్ యు ఎంజాయ్ దట్ బ్లిస్ యు విల్ నాట్ సఫర్.
1: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
0: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ 9
1: రాముడు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవరు కూడా అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆదర్శ సూత్రములే. మానవులు బాధలు అనేటివేటివే ఉండవు.
0: దేర్ బి నో సఫరింగ్.
1: మానవులకి అశాంతియే ఉండదు.
0: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించటం లేదు.
0: Because we are not following ideals.
1: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
0: We spend our life in desires.
1: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
0: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
1: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
0: మ్యాన్ మేడ్ ఐ బట్ ద ఐడియల్
1: ఆదర్శములు అన్ని కూడా చిరంజీవులు.
0: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
1: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
0: హావ్ నో డెత్.
1: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
0: రామాయణ హ్యాపెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
1: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడా భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
0: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై దీస్ ఐడియల్స్ ఆర్ షైనింగ్.
1: ఎవరూ దీనిని చెడపడానికి వీరు ప్రయత్నించలేదు.
0: నో వన్ కెన్ వైప్ దెమ్ అవుట్.
1: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
0: ఈవెన్ దే ట్రై టు డూ ఇట్ దే కెనాట్ బి వైప్డ్.
1: వజ్ర సంకల్పములు,
0: స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: ఇలాంటి వజ్ర సంకల్పములు అయినటువంటి యొక్క రామ సంకల్పములు, సీత సంకల్పములు ఎవరు చేరిపగలరు?
0: The determination as strong as that of a diamond, who can wipe them out?
1: ఈ అమృతమయమైనటువంటి సంకల్పములను అందరూ ఆశ్రయించవలసింది.
0: The nectarine thoughts one should follow.
1: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
0: In order to benefit everyone of us to follow their path, they have taken human form.
1: నిమిత్తమే మానవాకారం ధరించారు.
0: To teach to humanity they have come in human form.
1: ఆకారం ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
0: It should be a different form. Humanity cannot follow.
1: ఇంత భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: Though God has come down in such a low level, but man is not able to understand that.
1: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
0: God is in a very high standard.
1: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
0: has come down to such a low level.
1: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని, ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రమూ చేరటం లేదు.
0: ఈ టీచింగ్ ఆల్ ఐడియల్ షోయింగ్ ది ఐడియల్ పాత్.
1: విరుద్ధమైన మార్గమును అనుసరించి
0: ఫాలోయింగ్ రాంగ్
1: విపరీతమైన బాధలు గురి అవుతున్నారు.
0: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: కట్టగలిపటికి మేము చేసింది రైట్ అని చెప్పి భావిస్తున్నారు.
0: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
1: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
0: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్.
1: మన ఆత్మకి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
0: వీఆర్ నాట్ లివింగ్.
1: భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
0: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ ఆర్
1: సాటిస్ఫైడ్. తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు, ధర్మములు.
0: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్, ప్లీజింగ్ టు గాడ్.
1: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
0: Whatever you do, it should be pleasing unto God.
1: వేదములు చెప్తూ వచ్చాయి. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
0: దట్స్ ద రియల్ లైఫ్.
1: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
0: దట్స్ ద ట్రూ లైఫ్.
1: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్య స్థితిని.
0: దే కుడ్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ డివైన్ స్టేట్.
1: శరభంగుడు, శరభంగుడు,
0: శరభంగుడు.
1: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
0: శరభంగుడు సెడ్ గాడ్ ఐ వాంట్ టు డూ దట్ దట్ విల్ మేక్ యు.
1: నీ ఆజ్ఞనే నేను శిరసా వహించాలి.
0: ఐ మస్ట్ ఫాలో యువర్ కమాండ్.
1: నాకు ఇష్టం మరొకటి లేదు.
0: ఐ హావ్ నో సెపరేట్ లైఫ్.
1: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
0: అదర్ దాన్ యువర్ కమాండ్ ఐ హావ్ నథింగ్ ఎల్స్.
1: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
0: ఐ హావ్ సీన్ యూ, ఐ టాక్ టు యూ, ఐ కాట్ హోల్డ్ యువర్ ఫుట్, ఐ డోంట్ వాంట్ లివ్ ఎనీ లాంగర్.
1: ఈ జీవితం చాలించమని ప్రార్థించాడు.
0: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ నౌ.
1: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
0: In this world, the sages, saints, noble souls, a number of them are present in the
1: world. కనుకనే ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
0: So we should follow this incarnation as an ideal man.
1: వారి నిమిత్తమై వారు రాలేదు.
0: దే హావ్ నాట్ కమ్ ఫర్ దేర్ సేక్.
1: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
0: దే హావ్ కమ్ ఫర్ ది వరల్డ్.
1: లోక నిమిత్తమై శరీరములు ధరిస్తున్నారు.
0: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్.
1: సర్వ కర్మలు కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ సొసైటీ.

0: చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: దో యు లిసన్ దో యు సీ
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యువర్
0: పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: యు సీ విత్ అదర్స్ ఐస్ యు లిసన్
0: ఇదే నా మానవత్వము.
1: ఇస్ దట్ హ్యూమన్
0: లైఫ్ నీ చెవులు ఏమైపోయినాయి, నీ కన్నులు ఏమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eye?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెంత మనిషివైపోతావు?
1: If you don't have any belief in yourself,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be human?
0: కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: yourself. ఎవరిని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరిని చూసినప్పటికీ నీవు అలక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరియైన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకని అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: Though they have eyes, they are blind that they are not able to see your
0: beautiful form. అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
1: Though they have ears, they are not able to listen to your melodious music.
0: ఏమి ప్రయోజనం? చెవులున్నాయి వినటం లేదు.
1: What is the use? You have ears, you don't listen.
0: కన్నులున్నాయి చూడటం లేదే.
1: You have eyes, you don't
0: చూస్తున్నాయి దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God. You don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ శరీరం.
1: బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్
0: ధర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and everything.
0: ఏది మీరు చేయనక్కర్లేదు.
1: Don't need to do anything.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: ధర్మమే దైవము.
1: ధర్మ ఈ
0: రెండింటినీ మనం విశ్వసించాలి.
1: We should have full faith in this.
0: ఇదే మన వేదం చెప్పింది. సత్యం వద, ధర్మం చర.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటినీ మనం అనుసరించాలి.
1: We should follow these two.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడాను మనం ఆచరణలో పెట్టాలి.
1: To the extent possible we should practice.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see,
0: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: We should know the spirit is same in all.
0: శరీరములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఆభరణములు వేరు వేరు.
1: Jewels are many.
0: కానీ బంగారం ఒక్కటే.
1: But gold is one.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: We should know this truth.
0: కనుక
1: so
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: In Ramayana, if you take any event or an episode or any situation, it's full of ideals.
0: కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకొని తద్వారా జీవితాన్ని సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we should make an attempt to picturize Ramayana in our hearts.

నీ చింతనే చాలు నీ నామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు

0: విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jivaloke jivabhuta sanatana andaru na amsame ani bhagavad gita jagatunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద ఎస్పరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ ఫార్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వీ కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, ఏన్షియంట్, ఎటర్నల్, ఇమోర్టల్, వేర్ డస్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్ కమ్ ఇన్?
0: భగవంతునికి దుఃఖం లేదే.
1: దెర్ ఇస్ నో సాడ్నెస్ ఇన్ గాడ్.
0: భగవంతునికి విచారం లేదే.
1: గాడ్ నెవర్ వరీస్.
0: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
1: దెన్ ఇఫ్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్, వేర్ ఇస్ ది ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ వరీ ఆర్ సాడ్నెస్?
0: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యు, దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్?
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కానీ సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth of the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ఈ పశుత్వమో లేక చంచలత్వమో తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయములో ఆవరించలేదు.
1: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the fun of going through Bhagavad Gita?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి?
1: ద వన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, ద వన్ హూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ ద డైలీ లైఫ్, వాట్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ సో మెనీ సీక్రెట్ టెక్స్ట్?
0: ఒకనొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: ఎట్ వన్ టైమ్ అర్జున ఆల్సో ప్రేడ్ లైక్ దిస్.
0: కృష్ణ, నిన్ను నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకెందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: Why family problems and anxieties?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: అర్జున,
1: అర్జున,
0: నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కాని బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కాని నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine
0: yantra.
1: You think that you think of me constantly.
0: Mam anurucchata anusmaranacha anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kaalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఏ ప్లేస్ అండ్ ఏ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటనాలదు.
1: This world is suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you'll never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I'm an ordinary householder.
0: Aasti paastulato, rajya vaanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo. Anusmaranam. Nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I'm just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇది చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధన ఉంటున్నవి.
1: హియర్ దర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది.
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి.
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష.
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బాయ్.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any result.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say upeksha.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములంటే రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu athare paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వంది.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడా నువ్వు నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతర అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరి చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి.
1: ఆన్ ట్రాన్స్ఫర్ హి గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బై.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: With these spiritual pursuits, man should spend his daily routine life.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: Nothing is permanent.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: None are permanent.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: So long we are alive, we should uphold the good name.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We discharge our duty.
0: అయితే
1: but
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry like
0: enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalam oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకం.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు,
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: him. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడి ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: Then we'll have the true peace in the strict sense of the word.
0: కాని అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములో మనం అనుభవిస్తూ పోవటం చేత,
1: because we go against the path of peace,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వి నెసెసర్లీ ఫేస్ సో
0: మెనీ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనం ప్రపంచంలో ఉన్నాము.
1: వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వి కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే.
1: సో లాంగ్ వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ హావ్ రెలెవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచం నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్‌పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: we should carry on discharging our duty.
0: ఇంతే కాక,
1: not only this,
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: man is carrying on his life sojourn doing certain things which are totally dissatisfactory.
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ,
1: thinking of the past,
0: future ni vicharam cheskuntu,
1: worrying for the future,
0: vartamanaanni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu kevalam prema swaroopudu.
1: God is the embodiment of love.
0: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
1: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: The one with true love will be fearless.
0: ప్రేమకు భయం లేదు.
1: Love has no fear.
0: కారణం స్వార్థం లేదు.
1: Because there is no selfishness there.
0: ఇంతే కాక,
1: not only this,
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: Love is the result for love.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని అనుసరించి
1: we should follow that love.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: As we tread along the divine path, our life would be redeemed.
0: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man without love.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: We should never experience love in a narrow sense, selfishly.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: It is the love of God that gives and gives, never receives.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
1: But the worldly love only accepts and receives.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: This is the difference between the physical love and the spiritual love.
0: Spiritual love ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: Spiritual love gives and gives and goes on giving.
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
0: ఈ ప్రాకృతమైన జీవితంలో,
1: in this physical life,
0: ee laukikamaina jeevithamulo,
1: in this worldly sojourn,
0: ee vidhamainatundi yokka parakrutamainatundi jeevithamulo,
1: in this ephemeral world,
0: kevalam idi one way traffic kaadu.
1: Is not merely one way traffic.
0: Ichukovali puchukovali.
1: We have to give and receive.
0: Bhagavantuni daggara puchukovali.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: Man today is not following this path.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: Wherever he goes, he wants to receive, accept.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: There is no trace of giving at all.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: And to accept from the world is poor path.
0: అందుకోసమే ఒకానొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్డ్ హింసెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్,
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: Poorest man ever.
1: Who is the poorest man?
0: He who has much desire is the poorest man.
1: He who has much of the desire is the poorest man.
0: కనుకని ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we lessen, reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: We will have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: Therefore, we have to lessen, reduce this selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: We have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: When we follow this path, we will reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: టుడే ఇన్ ది స్పిరిచువల్ పాత్ మెనీ ఫాలో మెనీ వేస్.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యం అయినప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్. Since ancient times, these stories have entertained a benefit of doubt.
0: Vishnu, Shivudu, anaga inka prapanchamain pinti yokka bhagathulo aneka vidhamainatundi perlu pilchukuntunnaru.
1: We have so many names in this world, such as Vishnu and Shiva.
0: Brahma evaru?
1: Who is Brahma?
0: Ee Vishnu evaru?
1: Who is Vishnu?
0: Ee Shivudu evaru?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందున్నటువంటి గుణములే తప్ప అన్య రూపముడు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డైటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: టిల్ దిస్ డే నన్ ఎవర్ సా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ఫార్మ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ foreigners doubt the bharatiya culture.
0: Idi kaadu sariyainatundi artham.
1: This is not the correct meaning.
0: Manalo unnatundi saatvika guname vishnutvam.
1: The pious quality within us is vishnutvam.
0: Manayendunnatundi rajoguna tattvame nijamainatundi brahmatvam.
1: The rajos rajas or emotional is brahma.
0: Manavaniyendunnatundi tamoguna lakshaname eeshwaratvam.
1: The tamoguna or the dullness is ishwara tattva.
0: Andukosamani tamoguna managa emti nidraku కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: If he opens the eyes wide open, he will see the world.
0: కానీ అన్ని చంచలత్వం కూడాను మనం చూడవచ్చును.
1: We can see that which move about.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: Because of this, our eyesight will be disturbed.
0: కొని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely,
0: నిద్ర వస్తుంది.
1: We might go to sleep.
0: కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోనకుండా అర్ధ నిమీలిత నేత్రమని పెట్టుకున్నాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర kept the half eyes closed. Why? Without getting to sleep, nor see the movement. And to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రలను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్ యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: This is all the description of Lord Shiva. This helpless translator cannot translate it. Kindly beg your pardon.
0: అనగా దైవము ఈశ్వరుడనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్నే లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనిగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ you to the destination.
0: Vishnu anaga emiti?
1: Then who is Vishnu?
0: Ee vishnutvam anetundi rakshana karta.
1: Vishnu is sustainer, the protector.
0: Manavudu janminchina tarvata,
1: man having been born,
0: aa janminchina manavuniki aneka vidhamaina badhalu addu tagultu untayi.
1: The man certainly faces so many obstacles on the way.
0: Ee addu tagilinatundi vaadi rakshinchi,
1: and God safeguards our interests.
0: Atani suchyamainatundi marganiki cherchatamu.
1: And Vishnu will take us in the safe way to our goal.
0: Brahmanaga
1: Brahma
0: kevalam srishtikartani kaadu idi artham.
1: Not merely creator.
0: Sarvatra vyapinchinatvanti vaadu Brahma.
1: Brahma is all pervasive.
0: Sarvatra vyapinchinatvanti vaadu Vishnu.
1: Vishnu is present everywhere.
0: Sarvatra vyapinchinatvanti vaadu Shivudu.
1: Shiva is the one present everywhere, all pervasive.
0: Ee mugguru kudunu sarvatra untunnaru.
1: All these three are expansive everywhere. Mugguru
0: kudunu trikala bhajyulu.
1: All the three are beyond time.
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: Their forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: What is this kaunch?
0: Shabdamu.
1: Its kaunch stands for the sound.
0: Chakram anaga emti? Kala chakramu.
1: What's the wheel? The wheel of time.
0: Kalamu.
1: The time.
0: కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: Therefore, the sound and the time are under the control of God.
0: కనుక ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: The sound comes out of our navel.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: Navel is the birthplace of Brahma.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నేవల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: కనుక కాలము,
1: టైం,
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్,
0: బలము,
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైమ్, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam annaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time.
0: Yemiti.
1: What is this divinity then?
0: Kevalamu oka shivuniki matrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హి కెన్ సీ ది పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి ఆల్సో సీస్ ది ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హి సీస్ ది పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ది పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఈస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నొస్తపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
1: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెడ్ థాట్స్, వికెడ్ మెనోవరింగ్ ఆర్ వికెడ్ డీడ్స్.
0: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యూఆర్ గాడ్, యూఆర్ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యూఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
0: వెన్
1: ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెడ్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార్ ఐ రోబా. As he thought of Rama, he had on his face the
0: nirantaram kudunu harinamaanu smarinchatam cheta aa prahladuni yokka mukham nandukudunu hari tejasu aavirbhavinchindi.
1: Prahlada was in constant thinking of the Lord and therefore the brilliance of his law of the divinity on his face.
0: Ee vidhamgane evaru deenini chintistaro aa yokka swaroopanni pondutaru.
1: As you think, so you become.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యు థింక్ దట్ యు ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్, యు
0: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ది థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐఎమ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డు సేక్రెడ్
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అటర్ సేక్రెడ్ వర్డ్స్.
0: పవిత్రమైన శ్రవణం చేయాలి.
1: I should listen to sacred things.
0: Pavitramaina margamlo prayanam cheyali.
1: I should tread along the sacred path.
0: Anetvanti hecharika ee daivathvam nunchi manaku aavirbhavistundi.
1: A constant caution, a reminder will be entertained within us.
0: Daivam veru, nenu veru anukunnanta varaku kudanu kevalam neevu వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
0: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియన్స్.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు.
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: These are four F's, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
0: డెవిల్. డెవిల్ అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ఈ ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్.
1: Third F.
0: F, F, F. Face the devil. Fight to the end.
1: Third F, fight to the end.
0: Finish the game.
1: And fourth,
0: అదే మన ముక్తి.
1: Fourth F, finish the game, liberation.
0: ముక్తి అనగా ఏమిటి?
1: What is ముక్తి, liberation?
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
1: We have ended our lives.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: And we certainly attained divinity during our lifetime.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అస్.
0: మానవునికి మించినటువంటి ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద మానవునికి
0: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: బై పుట్టింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish anything.
0: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ, వీ హ్యావ్ ఆల్ డౌట్స్.
0: ఒకనొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
1: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
0: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned everybody.
0: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith went.
0: నమ్మకం లేనటువంటి వారు,
1: those who had no faith.
0: బాలుండి తడు,
1: thought that he's a boy.
0: కొండ దొడ్డది,
1: mountain is
0: మహాభారంబు ఇతండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heaviness?
0: మన తలపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: సందేహంతో వెనుకు వెళ్ళారు. వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain. ఎవరు
0: నమ్మకంతో ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected.
0: అదేవిధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తులు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
1: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to mother against brother.
0: Krishna kaadu Balaramuni yokku pani.
1: In fact, it's not the job of Balarama.
0: Talliki Krishnudu intati vaadu aneetundi yokka tattvam gurtinchalani ee pani chesadu.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: mani intilo kaavasanni untunnai.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలము బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకున్ పోయి.
1: You go to the neighbor.
0: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
1: She caught hold of his hand, asked him to open the
0: mouth. అని యశోద.
1: And Yashoda slapped him on the cheek.
0: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
1: Krishna smilingly said,
0: అమ్మా,
1: mother,
0: మన్ను తినంగ నీ శిశువునా.
1: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను ఫూలిష్ కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా,
1: ఓ మదర్,
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: I'm not a child.
0: నాకు ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: I'm not foolish.
0: కనుక నేను మన్ను తింటడం అంటే ఏమైనా అర్థం ఉందా?
1: Is there any meaning when you say that I'm eating sand?
0: చూడవచ్చాడు.
1: Yes, watch my mouth, he said, opened his mouth.
0: అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was usual.
0: దాని చూసింది యశోద.
1: And Yashoda.

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఎమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంత సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహోర ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి ఒక యుద్ధం చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు.
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are
0: not Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggara cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగు చెరకు పెట్టున బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చుకున్న.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.

0: సో జస్ట్ సేయింగ్
1: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీచి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నించిపోతుంది బెల్లంగా.
0: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్ మస్ట్ బి బాయిల్డ్
1: దేహమే ఒక చెరకు.
0: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్
1: ఈ బాధలే ఈ యొక్క కష్టములు దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
0: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
1: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
1: సో వై సహా అని వస్తుంది.
0: దట్ ఎసెన్స్ ఈ
1: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
0: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
1: కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
0: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
1: యశోద ఈ విధంగా బాధపడుతుంటే దేవకీదేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
0: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
1: నీ బొద్దను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
0: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
1: కానీ ఎన్ని తాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
0: But in spite of that, it seems all that was not enough.
1: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
0: Well, I could not see all that.
1: బిడ్డ నుండియు నేనొక గొడ్డురాలు.
0: Though I have children, I am barren without any children.
1: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
0: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
1: ఇది నా కర్మమా?
0: Is this my fault?
1: ఆమె అదృష్టమా?
0: Or is it her fortune?
1: అని ఏడుస్తూ ఉంటుండాలి.
0: So saying she was
1: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
0: In Ramayana also.
1: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
0: Kausalya was feeling very sad.
1: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను కన్నాను కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
0: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
1: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్ వన్ హూ హాస్ గివెన్ బర్త్ అదర్ మదర్
1: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
0: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి?
0: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామా టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
0: రామా వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది.
1: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
0: ఆల్ ఇన్కార్నేషన్
1: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
0: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
1: Kani,
0: to humanity.
1: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
0: But the devotee does not understand clearly.
1: ఎందువల్లనగా
0: why?
1: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
0: God is one. But he needs to act in different styles.
1: మీ అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
0: You all know last night was heavy
1: rain. ఈ వర్ష బిందువులు నీరే.
0: Yes, the water drops.
1: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
0: You also find hailstones.
1: ఆ వడగళ్ళు కూడా నీరే.
0: That's also water.
1: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
0: But you will be hit by the hailstone but not by the rain water.
1: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
0: Yes, when hailstones hit you.
1: నీరు తగిలితే దెబ్బ తగలదు.
0: But you will never sustain injury because of water.
1: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే.
0: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ చార్జ్ యూ బీట్ యూ వెల్ దట్స్ ఆల్ లవ్.
1: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
0: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
1: ఐస్ లోపలను జలమే ఉన్నది.
0: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
1: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
1: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
0: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
1: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
1: విచారం చేయటం మన యొక్క దోషమే.
0: ద వరీ
1: ఎందుకంటే మనము అంశము
0: విత్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అలాంటి అంశమునకు దుఃఖము లేదు.
0: బీయింగ్ ద
1: బాధలు లేవు, కష్టములు లేవు. కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వీఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దేర్ విల్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
0: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
1: దీన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
1: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
0: ఎస్ వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
1: కానీ ఆ ప్రీతి అన్ని

0: ఎందుకంటే ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious
0: ఒకరు బర్ఫీ కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ, అనదర్ జిలేబీ.
0: చాపల్యమే కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: Though the taste differ, the sugar content is same in all.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి,
1: దాట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకని దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామములు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికలీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్య ప్రాభవదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ద ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటిందుకు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వీ ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is one.
0: ఒక్కొక్క రీడి కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కాని గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి, కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ట చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున, నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున, డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడు అయిపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడు అయిపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే, కానీ దానికి లైఫ్ లేదు.
1: యంత్ర ఇస్ ద మెషిన్ దట్ వర్క్స్ బట్ ఇట్ హాస్ నో
0: లైఫ్. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది.
1: మంత్ర కెన్ డు
0: ఎంతటి సాధారణ అయినా కూడా అలకట్టుతుంది.
1: ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బిగ్ థింగ్.
0: కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మంత్ర.
0: కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ట చేసుకోవాలి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ హిమ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్
0: అతని నివాసము హృదయమే.
1: గాడ్స్ డ్వెల్లింగ్
0: కనుకనే అతనికి హృదయవాసి అని పేరు పెట్టారు.
1: సో గాడ్ ఈస్ కాల్ లైక్ దిస్ ద ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక హృదయమునందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్స్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబాడీ.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: we should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హార్ట్.
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అయినటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు?
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not twice?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not four times?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: Why thrice?
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దేహ సంబంధమైన శాంతి.
1: Peace at the body level.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: Psychological peace.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి?
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్ ఆల్.
0: శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ.
0: కనుక శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందుకు శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, please bless me with peace for in these three areas.
0: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు.
1: యూ మే హ్యావ్ పీస్
0: ఫర్. కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: This path of spiritual path is followed by the ancient sages and aspirants and seekers, and in fact they have propagated and they liberated. Many did penance in search of God to know where he is.
0: కాని కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: Some have dropped in the middle.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: Some have thought over why the life is given and they continued their effort to know God.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్. లెట్ యు ఆల్సో
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీస్ తమస్సు.
0: దేహాభిమానికి అవతలనే ఉంటున్నాడు దైవం.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఈస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: కనుక బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: So body and mind relate to tamas or darkness.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: It is said God is beyond this darkness, the
0: tamas. ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: Not that he is separate or in a foreign land, he is beyond darkness.
0: తమస్సు అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం ధర్మనాశనం కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైన పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఈ రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివే.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏ మాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ఆ ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నాడు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఎట్టి ప్రేమ, నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఇదిని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years, and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: In a moment you will realize it.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్లా లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: Just as when you put on the switch, the light start burning like that, you'll have realization in a moment of time.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: So long we are in this world, we have discharge of duty.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
1: respect the world.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: Consider the world as divine.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: The entire material of this world is divine.
0: కనుక అన్నిటిని కూడా దైవ స్వరూపకంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: We have to consider everything divine.
0: ఇది నిజమైన సాధన.
1: This true spiritual pursuit.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: Nothing beyond this.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: the spiritual path practices.
0: స్వార్థముతో కూడినటువంటివి.
1: The modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థమనేటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and
0: society.
1: సమస్త
0: నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తిత్వ స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వాది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాది, టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ,
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకని సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంత లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ, ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడి, ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: To know the divinity,
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: let us now collect the divine pearls of wisdom from our discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanthi Nilayam on New Year's Day. In the discourse, Bhagavan emphasizes that service to fellow human beings is service to God. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: ఉన్నదిదియని చెప్పంగగలరుగాని దేనిదిదియని చెప్పంగలేరు సుమ్మి. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: That which is existent can be explained and narrated. That which is beyond comprehension and human imagination cannot be described. There is one thing that exists, the divinity. God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Inadu nutra samvatsaramani andaru entayo nuruvutalukutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day, that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee yokka పండుగలను ఆనందపరచుకోవటం ఇది కేవలం వెర్రితనం.
2: ఇట్ ఈస్ ఆల్ అవర్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వీ సెలిబ్రేట్ ద ఫెస్టివల్ బేసింగ్ ఆన్ ద డేస్ అలోన్.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలిబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని, నూతన దినమని, నూతన గంటలని, నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ ఎట్ ఎవ్రీ మోమెంట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్.
1: కనుక మనకు నిత్యము నూతన సంవత్సరమే.
2: And hence, every day happens to be a new day, a celebration.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee jagattu nandu unnadantayinu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani భవిష్యత్తును గురించి కాని కలిసిపోయినటువంటి దాని కాని గురించి మనం విచారించటం లేదు.
2: We just spend the present moment ignoring the past and the future.
1: కానీ ఇది మానవుని యొక్క పెద్ద అజ్ఞానమే.
2: This is the sign of ignorance.
1: ఎప్పటికప్పుడే ఉండేటువంటిది అదే ప్రస్తుతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: అది మనం ఎంత ప్రార్థించినా తిరిగి మనకు రాదు.
2: By repeated prayers, you cannot recover, bring back the past.
1: Future కాలగర్భంలో కలిసిపోయినది.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యం కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది. సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: అన్నింటికీ మనకు ప్రధానమైనటువంటిది సేవనే.
2: Of all most important thing is service.
1: ఇట్టి సేవను మనం మరచి రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: Kanuka prema sarupulara,
2: embodiments of love,
1: sevara kante michinatvati sadhanam manakote ledu.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: Sevanam, kirtanam, vishnu smaranam, pada sevanam, vandanam, అర్చనం, దాస్యేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: వి స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ లైక్ సింగింగ్, లిసనింగ్, వర్షిప్, సెల్యూటేషన్, సరెండర్ అండ్ సో ఆన్.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu raavali.
2: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kayamunu bhagavantudu anugrahinchadu.
2: For that purpose this body is gifted.
1: Ee dehamu కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
2: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ నాట్ టు మేర్లీ స్పెండ్ టైమ్ ఇన్ ఫుడ్, రేమెంట్, షెల్టర్, డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అలోన్.
1: కనుక ఈ దేహమును పరులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ us దిస్ బాడీ టు సర్వ్ ద నైబర్హుడ్, ఎవ్రీబడీ ఇన్ సొసైటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
2: హెన్స్ ఎవ్రీవన్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ సర్వీస్.
1: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore, participate involved in service activity.
1: Bhajana sadhana kante kudanu ee seva le chaala pradhanamaina pettidi.
2: Of all kinds of spiritual practices, the service is noblest and the highest.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Seva ante em anukuntunnaru meeru?
2: What is that you think about service?
1: Edo parulaku kashtala samayamlo apra todpattamu, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
1: కాదు కాదు.
2: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అంటే దీన్ని అంకితం గావించాలి.
2: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహములో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatna purvakanga sadhanalu chesukoni dehanni sadinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meeru nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ సఫరింగ్, బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ కూడాను మనం సహాయం చేయాలి.
2: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసర్లీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్.
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెల్లోనే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుండాలి.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్ లో పోతే కేవలము మనకు సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: బై రన్నింగ్ ఆఫ్టర్ దీస్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మ్యాన్ ఇస్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ ద సఫరింగ్ దేర్ బై.
1: నసుక లభ్యతే సుఖం. సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: యు కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఓన్లీ ద సఫరింగ్ దట్ గెట్ ఫ్రక్టిఫైడ్ అల్టిమేట్లీ ఇన్ కన్ఫరింగ్ హ్యాపీనెస్.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యాలను చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: దట్స్ ద రీజన్ వై ది ఏన్షియంట్ రిషీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, అవే ఫ్రమ్ ద సిటీస్ అండ్ టౌన్స్, స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: కనుక సేవలు చేయండి.
2: సో సర్వ్.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమై వచ్చినది. ఎవరికైనా అబ్బా అతను నాకు ఈ మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి గాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందే ఆనందం కానీ పూజలయందు కానీ త్యాగములందు కానీ ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than
1: ఈ నయ పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించటం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమం.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మరి సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that amount?
1: సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: భగవాన్ వాంటెడ్ దెమ్ టు డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దే షుడ్ సర్వ్ ద కమ్యూనిటీ.
1: ధనం చేత ఏమాత్రమో మనకు గుణములు పెరగవు.
2: ఇన్ ఫ్యాక్ట్ వర్చ్యూస్ కెనాట్ బి డెవలప్డ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మనీ.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు త్యాగములందే మనకు యోగం ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది త్యాగా ద సాక్రిఫైస్ విచ్ ఇస్ యోగా ద స్పిరిచువల్.
1: కానీ భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: ఇట్ ఇస్ ది భోగా ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ విల్ పుట్ అస్ టు రోగా ద సఫరింగ్.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగా ద సాక్రిఫైస్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యోగా, ద స్పిరిచువల్ పా.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally, you will be able to make that person happy, the recipient of your service.
1: Prema swaroopulara.
2: Embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: is not enough if you merely think of God.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: This thought on God may give you temporary satisfaction.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వులు యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడమనందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalay prakto jivo deva sanatah.
2: The very body is the temple and the indweller is the divine, the
1: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
2: Really the body is the true temple of God.
1: Adani yokka pratishtha mana hrudayame.
2: And God is installed in the heart.
1: Kalukane deeniki hrudayam ani peru pettaru.
2: And hence it is called hridaya.
1: Hrut plus daya hridayam.
2: Hrut plus daya is hridaya.
1: Ee hridayamlo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kalku hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యూ విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిటి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulo nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam em maatram sahaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే రాదర్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: గణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకని ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకని ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of your God.
1: నీకు ద్వేషమైనటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషకుడను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా భూత తిట్లు తిట్టేకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్లు తిట్టాడు.
2: Because of hatred, if you go on accusing him, you will be accused in turn.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డూ నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: Respect everyone.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: When you respect, you will be respected.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటుపడుతున్నాడు.
2: Man wants to be respected everywhere.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: When you do not respect others, how do you expect to be respected?
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: Therefore respect others and be respected in turn.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకును రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కానీ, గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కానీ మన దేహము గౌరవము పూర్తిగా రాదు.
2: దేర్ఫోర్ వీఆర్ విత్ దిస్ బాడీ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి అండ్ టు షో రెస్పెక్ట్ టు ఎవ్రీవన్.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
2: దాట్ ఈస్ టు బి అచీవ్ టుడే.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: When we talk softly and sweetly, you will also have such words in
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: When you talk with all the respect, the other person also will talk to you respectfully.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యు డూ నమస్కార్, హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినపు కొంప ఈ దేహము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
2: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్.
1: జాత సంచలనము బంధు దుంప.
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: అయ్యాలం లేని కంప.
2: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ థాని బుషెస్.
1: ఈ థాన్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: అండ్ సింప్లీ పో సింప్లీ డోంట్ నాట్ అక్రూ
1: ఈ దేహమును పనుల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
2: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్ అండ్ సస్టైన్ టు సర్వ్.
1: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాన్ని వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been gifted.
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమి ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంలో ఉన్నటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust thou art, dust thou
1: return.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: Lincoln, మీకు తెలుసును.
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేతి కాస్తీ డ్రెస్ లేదు.
2: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకొని పోయేటువంటివాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్, క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavanni ani cheppani vidi poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: అండ్ మదర్ బెకన్ ద సన్
1: నాయన ఇంత మాత్రమునికే నీవు వగచనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని విన్నాడు.
2: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ నీకు వెళ్ళిన కట్టనక్కర్లేదు.
2: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ. బి దాట్ బి
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: యు గోన్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ యూ మీట్.
1: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: దెన్ ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పుడు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler he would say you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు కుచ్చుకోకుండా ఈ యొక్క దీను ఈ మానవుడు మీకు సమర్చిస్తున్నాడు.
2: In fact you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మనం ముండల్లో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే
2: as days went on like that.
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను నాయన నేను బీదవాడిని నాకెవరిస్తారు ఓటు నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్ హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: ఒక దగ్గరకు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క సత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని
2: having responded to his
1: mother.